ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 16వ రోజు. ఆంగ్ల సంవత్సరం 2026, సెప్టెంబర్ నెల 3వ తేదీ, గురువారం. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

మీరు విన్న గంగాస్తోత్రం పాడినవారు శ్రీమతి పి అరుంధతి సర్కార్, బి ఇందిరా కామేశ్వరరావు, బి వరహాలు. తర్వాతి స్తోత్రం శ్రీమతి ఎస్ కళ్యాణి, మల్లాది సూరిబాబు, మల్లాది నారాయణ శర్మ.

యముకులను స్పృశించటం వల్లనే శ్రేయస్సును కలిగిస్తున్నావు. విష్ణుదేవుని వైకుంఠాన పుట్టి అంతటా విస్తరించావు కదా. నీ త్రోవ కంటకమయమైన సజ్జనులకు శుభములనిస్తున్నావు. అమ్మా గంగా, సమస్త ప్రయోజనాలు కలిగించే పదం నాకెందుకు చూపవు? మాతా, నీ సుకుమారమైన పాదాలను, అరటి బోధిల వంటి ఊరువులను, కటిపై శోభిల్లే మొలనూలును, సన్నని నడుమును, కంఠంలోని ముత్యాల హారాన్ని, ముద్ర భుజకీర్తులు కంకణాలతో ఒప్పే నీ చేతులను, చిరునవ్వును, కుండలాలను, చంద్రుని వలె మనోహరమైన నీ ముఖాన్ని ఇతర జనులు ఎవ్వరు ఎరుగుదురు? శ్రీ నారాయణ రామగోపతి హృషీకేశాది రూపము అక్షమమైనది. శ్రీదేవుని హస్తాన ఉండే నిన్ను విడిచిపెట్టడానికి శూకరాకృతి పొందిన విష్ణువు అక్షముడు. వేణీమాధవ బిందుమాధవ శరీరం నీ ఒడ్డున స్థిరపడింది. అమ్మా గంగా, నీ భర్తృగృహాన ఇప్పటికీ ఆయన నివసిస్తున్నాడు. తల్లి, నీవు దోషాత్ములకు శుభాలను సమకూరుస్తావని తెలిసింది. కోటి యజ్ఞాలు చేసిన పుణ్యానికి ఉన్నతిని కలిగిస్తున్నావు. నీయందు అవగాహన వల్ల, నిన్ను గూర్చి ఆలోచించటం చేత, ధ్యానం చేత నా దుష్కర్మలను దూరం చేస్తున్నావు.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో గంగాస్తోత్రం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వినదగు మాట. వినిపించేవారు శ్రీమతి వై చంద్రకళ గారు.
1: వినదగు మాట ఉదయ. ఉదయ అంటే ఉదయించుట అనే అర్థము. ఇంకను ఉదయ అంటే పుట్టుట, ఉద్భవించుట, పెరుగుట, ఉత్పత్తి అగుట, వృద్ధి అగుట మొదలైన అర్థములు వచ్చును. అలాగే సూర్యోదయము, జ్ఞానోదయము అను అర్థములు కలవు. సూర్యోదయము అనగా సూర్యుని కిరణాల వల్ల పగటికి సూర్యుని ప్రయాణం. జ్ఞానోదయం అనగా వినదగు వంటి మంచి విషయాల వల్ల అజ్ఞానము నశించి సుజ్ఞానము ఉదయించును. దీనివల్ల మనిషిలో మానవత్వము పెరిగి అతని విలువలు కూడా పెరుగును. ఉదయనగా ముఖ్యముగా మనస్సులో మంచి చెడు భావములు ఉదయించును. అప్పుడు మంచి భావములను మాత్రమే తీసుకొని చెడ్డ భావములను వదలవలెను. పిల్లలకైతే పెద్దలు ఆ చెడ్డ గుణములలోని చెడును విడమరిచి చెప్పి మంచిని అలవడేటట్లు చేయవలెను. అదే పెద్దవాళ్లకైతే అనుభవజ్ఞులైన పెద్దల ద్వారా చెడ్డ గుణములలోని నష్టాలను, ఆపదలను విడమరిచి చెప్పి అలాగే మంచి గుణములలోని సుఖమును, ఆనందమును బోధించి ఆ పెద్దలను మంచి మార్గములోనూ నడుచునట్లు చేసినచో వారి మనస్సులలో మంచి భావములు ఉదయించును. ఉదాహరణగా కలియుగమును తీసుకుందాం. మొదట వినదగు అంశములైన నీతిని, మంచి సుగుణములను తీసుకుందాం. వీటిని అందరూ విని ఆచరించేవారు అనగా భగవంతుని ధర్మమును, నీతిని విని భక్తులు, పిల్లలు, పెద్దలు కూడా ఆచరించేవారు. కాలక్రమంలో కేవలము విని వదిలివేసేవారు. ప్రస్తుత పరిస్థితులలో వినేవారు కూడా లేరు, వినినా ఆచరించేవారు లేరు. దీనికి కారణము భగవంతుని మీద, ధర్మము మీద, ఆచరణ మీద భక్తిభావము తగ్గుటయే. దీనికి కారణము నాగరికత. ఇంకను భక్తి, ధర్మము ఒక ఛాందస భావము అని ఒక నిర్లక్ష్యము. పెద్దల ఎడ గౌరవ భావము లేదు. అందువలన వినదగు అంశములోని ఉదయ అను గొప్ప పదములోని అర్థమును వినక పెడదారి పోవుచున్నారు. ఇప్పటి నాగరికత విధానము ఒక పాశ్చాత్య భాష అయిన ఆంగ్లము, ఇంగ్లీషు. ఇది ఒక మత్తు ప్రభావమును కలిగి ఉన్నది. ఈ నాగరిక జీవనము ఒక విలాసవంతమైనది, సుఖదాయకమైనది, ఆనందమయమైనది. కనుక దీని వేషము, భాష, ఆహార విహార నియమములు చాలా విచిత్రములైనవి. ఎట్లనగా దీనిని ఎప్పుడైనను, ఎవరైనను,

0: ఎక్కడైనను సమయ కాల నిబంధనలు లేక అభ్యసించవచ్చును. అప్పుడు దీనిలోని ఒక విచిత్రమైన భావము మనకు కలుగును. ఇదియే దీనిలోని సులభ పద్ధతి. ఇందులో కనుక ఇందులో దైవభక్తి, భగవంతుడు, సాంప్రదాయాలు ఏమీ ఉండవు. అందుచే చెడ్డ గుణములు త్వరగా మనసుకు హత్తుకొని మనిషి పతనమునకు దారితీయును. అలా కాకుండా ఉండవలనన్నచో పెద్దలు, గురువులు ఇప్పటి సమాజములోని యువతీ యువకులకు వినదగు అంశములోని మంచి విషయాలను వారి మనస్సులలో ఉదయింపజేసి ఆ మంచి గుణములను నిరంతరము ప్రతిరోజు మనస్సునకు హత్తుకునేలాగా బోధించి వారు ఆ మంచి గుణములను పాటించినప్పుడు మాత్రమే నేటి యువతకు స్ఫూర్తి వచ్చి ఈ వినదగు అంశములోని ముఖ్య ఉద్దేశములను అనుసరించుదురు.
1: మీరింతవరకు శ్రీమతి వై చంద్రకళ గారు వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరికొద్దిసేపట్లో సేద్యపు శుద్ధులు ప్రసారం కార్యక్రమంలో వరిలో పోషకాల యాజమాన్యం వివరాలందించేవారు రేకులకుంట వ్యవసాయ పరిశోధనాస్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం విజయశంకర్ బాబు.
2: మన ఆంధ్రప్రదేశ్లో వరి ప్రధానమైన పంట. అదే రకంగా మన అనంతపురం జిల్లాలో కూడా ఎక్కడైతే బావుల కింద, బోర్ల కింద లేదంటే కాలువల కింద సాగు చేస్తున్న రైతులు కూడా వరిని సాగు చేస్తున్నారు. వీలైనంత వరకు వరి విస్తీర్ణాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే వరి ఒక ఎకరంతో సాగు చేసే నీటితో మనం కనీసం 4 నుంచి 5 ఎకరాల వరకు మిగతా పంటలు మనం సాగు చేసుకోవచ్చు. కానీ ఈ వరి ప్రధానమైన మనము ఆహార పంట కాబట్టి చాలా వరకు దాన్ని మనము అవాయిడ్ చేయలేకపోతున్నాము. అందువల్ల ఉన్న పద్ధతులతోనే, మనకు ఉన్న నీటితోనే ఈ వరిలో దిగుబడులు పెంచుకునే మార్గాలను ఆలోచించుకోవాలి. అలా చూసినప్పుడు ముఖ్యంగా మనము ఈ పోషకాలు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఈ పోషకాల యాజమాన్యం అనేది తప్పనిసరిగా మనం పాటించాలి. ఎప్పుడైతే నత్రజని, భాస్వరం, పొటాష్ అనేది ప్రధాన పోషకాల కింద చెప్తాము, అదే రకంగా కాల్షియం కానీ, గంధకం కానీ లేదంటే మెగ్నీషియం కానీ వీటిని ద్వితీయ పోషకాల కింద చెప్తాము. అదే రకంగా ఇనుము, ఐరన్ అంటాం, జింకు, కాపరు, మ్యాంగనీస్ వీటిని సూక్ష్మ పోషకాల కింద మనం వర్గీకరించడం జరిగింది. ఈ వీటిలో ఒక్కొక్క పోషకము ఒక్కొక్క ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క పోషకం కూడా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుందనమాట. ముఖ్యంగా నత్రజని విషయానికి వస్తే ఈ నత్రజని అనేది మొక్క ఎదుగుదలకు, అదేవిధంగా శాఖీయ భాగాలు పెరగడానికి, వెజిటేటివ్ పార్ట్స్ అంటాం ఇలాంటివి పెరగడానికి మొక్క జీవితకాలం అంతా ఉపయోగపడే పోషకం నత్రజని అనమాట. కానీ ఈ నత్రజని అనేది మనము ఒక దుక్కిలో మాత్రమే వేయకుండా దఫ దఫాలుగా వేయాలి. ఎందువల్ల అంటే ఈ నత్రజని యొక్క లక్షణం ఏంటంటే ఎక్కువగా నష్టపోయే గుణం ఉంటుంది కాబట్టి ఆ నష్టపోయే గుణాన్ని మనం నివారించడానికి, అదే రకంగా మొక్క జీవితకాలం అంతా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ నత్రజనిని మనము దఫ దఫాలుగా కనీసం వరిలో 3 భాగాలుగా, మనం వేయాల్సిన 100 కిలోల నత్రజని ఉందనుకోండి దాన్ని 3 భాగాలుగా విడదీసుకొని మనము విత్తనం ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు, అంటే నర్సరీ నుంచి మొక్క నాటుకునేటప్పుడు నాట్లు వేసేటప్పుడు ఒకసారి, అదే రకంగా పిలకలు దొరికే టైంలో ఒకసారి, తర్వాత అంకురం ఏర్పడే దశలో అంటే పాలు పోసుకునే స్టేజ్లో, ఈ 3 సమయాల్లో మనము నత్రజని కానీ ఇచ్చినట్టయితే వరికి డెఫినెట్గా మనకు మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నత్రజని యొక్క నష్టపోయే గుణాన్ని మనము దాన్ని తగ్గిస్తూ మొక్క ఎదుగుదలకు వివిధ దశల్లో అవసరమవుతుంది కాబట్టి 3 దఫాలుగా మనం నత్రజనిని మనం వేయాల్సి ఉంటుంది. ఇక భాస్వరం విషయానికి వస్తే ఈ భాస్వరాన్ని మనము దుక్కి ఎరువు అంటాము. ఈ దుక్కి ఎరువు అని ఎందుకన్నామంటే అది మొక్క యొక్క వేరు వ్యవస్థ వృద్ధి చెందేంతవరకు మాత్రమే పనికొస్తుంది. అంటే మొక్క తొలి దశల్లో మాత్రమే భాస్వరం ఉపయోగం ఉంటుంది. కానీ మనం రైతు సోదరులు ఏం చేస్తున్నామంటే ఈ భాస్వరాన్ని కాంప్లెక్స్ ఎరువుల రూపంలోనూ లేదంటే డిఏపి రూపంలోనూ మొక్క వివిధ దశల్లో నత్రజని వేసినప్పుడల్లా మనం ఇది వేస్తున్నాం. అది మంచి పద్ధతి కాదు. ఒక్క వేరు వ్యవస్థ తొలి దశలో మాత్రమే వృద్ధి చెందుతుంది కాబట్టి మనము దుక్కిలో మాత్రమే ఈ భాస్వరాన్ని ఇవ్వాలి. ఎంత మోతాదులో భాస్వరాన్ని ఇవ్వాలనుకున్నామో, అంటే 50 కిలోలు మనం హెక్టార్కి ఇవ్వాలనుకోండి, ఆ 50 కిలోలను ఒకటేసారి దుక్కిలోనే మనం వేసుకోవాలి. ఇక ప్రధాన పోషకంలో 3వదైనటువంటి పొటాష్ విషయానికి వస్తే ఈ పొటాష్ మూలకం యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. మనం రైతు సోదరులు చాలా వరకు దాన్ని పూర్తిగా మర్చిపోతున్నాము, పొటాష్ వాడకాన్ని పూర్తిగా తగ్గించేస్తున్నాం. ఈ పోషకం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే మొక్కలలో రోగ

రోగనిరోధక శక్తి అనేది పెంపొందించడానికి ఈ పొటాష్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది అన్నమాట. సో మొక్కకు రోగనిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంది అంటే మనము అనవసరంగా ఈ మందుల మీద కానీ, పురుగు మందుల మీద కానీ, లేదంటే రోగాల మీద కానీ అనవసరంగా పెట్టుబడిని మనం పూర్తిగా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. పురుగు మందులు పిచికారీ చేసే దాని మీద కానీ, లేకుంటే రోగాల బారిన పడకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా పొటాష్ అనే పోషకాన్ని మనం వాడాలి. అంతేకాకుండా ఈ పొటాష్ను రెండు సమయాల్లో వేయాలన్నమాట. అంటే వేరు మనకి ఏది వేరు వ్యవస్థ వృద్ధి చెందేటప్పుడు మాత్రమే భాస్వరాన్ని వాడమంటాము, అదే నత్రజనిని వచ్చేసి దుక్కిలో ఒకసారి వేయాలి, తర్వాత పిలకలు వేసే టైంలో, తర్వాత పాలు పోసుకునే టైంలో వేయాలి, అంటే మూడు సార్లు వేయాలి. అదే పొటాష్ విషయానికి వచ్చినప్పుడు రెండు సార్లు వేయాలి. ఎప్పుడంటే దుక్కిలో ఒకసారి వేయాలి, తర్వాత పాలు పోసుకునే టైంలో మనము ఈ పొటాష్ను వేయాలి. అంటే వేయాల్సిన పొటాష్ మోతాదును మనము రెండు సమభాగాలుగా చేసుకొని ఒక భాగాన్ని దుక్కిలోను ఇంకొక భాగాన్ని పాలు పోసుకునే టైంలో వేసినట్టయితే, ఈ పాలు పోసుకునే టైం అనేది స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే, ఈ పొటాష్ యొక్క ముఖ్య లక్షణము మొక్కలో పెరుగుదలకు ఉన్నటువంటి మనం ఎండ్ పార్ట్స్ అయినటువంటి ధాన్యం అనేది ఆ బరువు పెరగడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. అంటే మనం మార్కెట్కి తీసుకుపోయినా మంచి రేట్ రావడానికి, నాణ్యత పెరగడానికి ఎక్కువగా ఈ పొటాష్ అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కీపింగ్ క్వాలిటీ అంటాం, చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు మార్నింగ్ చేసిన అన్నము మధ్యాహ్నానికే వాసన వస్తుంది అంటున్నారు, పాచిపోయింది అంటాం కదా మనము. దానికి ప్రధాన కారణం మనం పండించే వరిలో ఈ పోషకం యొక్క పొటాష్ యొక్క లోపం ఉండడం వల్ల. ఈ పొటాష్ని వేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు నాణ్యత అనేది పెరుగుతుంది, అదే రకంగా కీపింగ్ క్వాలిటీ అనేది పెరుగుతుంది, దాంతోపాటు బరువు అనేది పెరగడం వల్ల మనకు మార్కెట్లో మంచి రేట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నత్రజనిని ఇందాక చెప్పినట్టు మూడు సమభాగాలుగా చేసుకోవాలి, భాస్వరాన్ని ఒకటే మొత్తంలో దుక్కిలో వేసుకోవాలి, పొటాష్ని మాత్రం రెండు సమభాగాలుగా చేసుకొని దుక్కిలో ఒకసారి, తర్వాత పాలు పోసుకునే స్టేజ్లో మనం వేసుకున్నట్టయితే ఈ వరిలో మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక సూక్ష్మ పోషకాలు అయినటువంటి జింకు, ఇనుము విషయానికి వచ్చినప్పుడైతే ఏంటంటే, ఈ జింకు లోపం వల్ల ముఖ్యంగా ఈ సూక్ష్మ పోషకాలు అనేటివి పత్రహరితం మొక్కలో పచ్చగా ఉండడానికి ప్రధాన కారణం పాత్ర పోషిస్తాయి. ఎప్పుడైతే ఆకులు అనేటివి పచ్చగా ఉంటాయో దాంట్లో పత్రహరితం అనేది బాగుంటుంది. పత్రహరితం బాగున్నప్పుడు అవి సూర్యరశ్మిని గ్రహించుకొని కిరణజన్య సంయోగ క్రియ అనే చర్య వల్ల ఎక్కువగా ఆహార పదార్థాలను ఆహార పదార్థాలను తయారు చేసుకొని దానివల్ల దిగుబడులు పెరగడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సూక్ష్మ పోషకాలు అనేటివి మనం భూసార పరీక్షలు చేసుకున్నట్టయితే దాంట్లో మనకు మన నేలలో ఏ పోషకం తక్కువగా ఉందో దాన్ని దుక్కిలోనైనా వేసుకోవచ్చు, లేదు పంట పైన మనకి ఏదైనా ఈ జింక్ లోపం కనిపించింది అన్నప్పుడు మనము 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను 1 లీటర్ నీటికి కలిపి 1 వారం వ్యవధిలో 2 సార్లు మనం స్ప్రే చేసుకున్నట్టయితే, పిచికారీ చేసుకున్నట్టయితే ఈ జింక్ లోపాన్ని మనం పూర్తిగా నివారించుకోవచ్చు. అదే దుక్కిలో వేసుకోవాలనుకుంటే 1 ఎకరాకు 10 కిలోలు మనం వేసుకున్నట్టయితే ఈ జింక్ లోపాన్ని రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇక ఈ ఇనుము విషయానికి వస్తే, ఇనుము అనేది మనుషుల్లో ఎట్లయితే రక్తహీనత, రక్తలేమి అనేది కారణం కనిపిస్తుందో సేమ్ మన మొక్కల్లో కూడా పత్రహరితం పూర్తిగా కోల్పోవడం వల్ల పాలిపోయినట్టు తెల్లగా కనిపిస్తాయి అన్నమాట మొక్కలు. సో ఎప్పుడైతే ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయో మొక్క మీద, మనము ఈ ఇనుమును అంటే ఫెర్రస్ సల్ఫేట్ అని మార్కెట్లో దొరుకుతుంది, దాన్ని మనం అన్నభేది అని కూడా అంటాము, దాన్ని తీసుకొచ్చి 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే ఈ ఇనుము ధాతులోపాన్ని మనం పూర్తిగా అరికట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనము అన్నభేదిని పిచికారీ చేయాలనుకుంటున్నామో తప్పనిసరిగా అందులో నిమ్మ రసం కానీ నిమ్మ ఉప్పు కానీ కొద్దిగా వేయాలి. ఎందువల్ల అంటే మనము పప్పు చేసిన తర్వాత పప్పులో చింతపండు లాస్ట్లో వేస్తాం కదా, సో చింతపండు వేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనం ఆకుకూరలతో పప్పు చేసినప్పుడు ఆ ఆకుకూరల్లోని ఐరన్, ఇనుము అనేది మనం మనిషికి వంట పట్టాలి అనే ఉద్దేశంతో మనము ఈ చింతపండు అనేది వేయడం జరుగుతుంది. అదే రకంగా మొక్కలకు కూడా ఈ ఫెర్రస్ సల్ఫేట్ అన్నభేది అనే ద్రావణాన్ని పిచికారీ చేయాలనుకున్నప్పుడు దాంట్లో కొద్దిగా నిమ్మరసం పిండినట్లయితే ఆ ఫెర్రస్ సల్ఫేట్లోని ఫెర్రస్ అంటే ఇనుము అనేది విడిపోయి మొక్క ఈజీగా గ్రహించడానికి తోడ్పడుతుంది అన్నమాట. కాబట్టి ఈ జాగ్రత్త తప్పనిసరిగా మనం తీసుకొని ఈ ఫెర్రస్ సల్ఫేట్ మనం పిచికారీ చేసుకున్నట్టయితే జింక్ లోపాన్ని అరికట్టుకోవడానికి జింక్ సల్ఫేటు, ఇనుములో ధాతు లోపాన్ని అరికట్టుకోవడానికి ఫెర్రస్ సల్ఫేట్ లేదా అన్నభేదిని మనం కలిపి కూడా పిచికారీ చేసుకున్నట్టయితే 1 వారం వ్యవధిలో 2 సార్లు చేసుకున్నట్టయితే మనకు ఈ సూక్ష్మ పోషక లోపాలు అనేటి రాకుండా మంచి దిగుబడులు రావడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా ఏంటంటే, మనము
పోషకాల యాజమాన్యంతో పాటు ఆ పోషకాలు ఎప్పుడు మొక్కకు అవసరమవుతాయని తెలుసుకొని దానికి అనుగుణంగా ఆ పోషకాన్ని మనం వాడుకున్నట్టయితే

0: మనకు దిగుబడులు పెరగడంతో పాటు పెట్టుబడులను పూర్తిగా తగ్గించుకోవచ్చు అనమాట. అందులో ప్రధాన పోషకమైన నత్రజని విషయానికి వస్తే, ఈ నత్రజనికి నష్టపరిచే గుణము, నష్టపోయే గుణం కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇందాక చెప్పుకుంటే నత్రజని అనేది మొక్క జీవిత కాలం అంతా కూడా ఉపయోగం అవుతుంది కాబట్టి నత్రజని మనం దఫదఫాలుగా ఇస్తున్నాము. ఎన్ని రకాలుగా మనం చేసినప్పటికీ దాంట్లో నత్రజని యూరియాలో నత్రజని అనేది ఎక్కువగా నష్టపోవడం జరుగుతుంది. దానికి ప్రధాన లక్షణం ఏంటంటే ఎక్కువగా ఆవిరి కావడం ఒకటి, లేదంటే కరిగిపోవడం ఒకటి, లీచింగ్ లాసెస్ అనేట్లు ఇట్లాంటివి ఎక్కువగా ఉన్నాయి నత్రజనికి. కాబట్టి అటువంటి లక్షణాలను మనం అరికట్టుకోవడానికి వీలైనంత వరకు రైతులు వేపగింజల కషాయంతో కూడినటువంటి ఈ యూరియా వాడినట్టయితే, ఇప్పుడు మార్కెట్లో కూడా మనకు నీమ్ కోటెడ్ యూరియా అని దొరుకుతుంది, మామూలు యూరియా కంటే కూడా ఈ వేప నూనె కలిపిన యూరియా వాడుకున్నట్టయితే, లేదంటే తార్ కోటెడ్ యూరియా అని కూడా దొరుకుతుంది, తారు కూడా కోట్ చేస్తున్నారు. దానికంటే కూడా మనకు ఈ నీమ్ కోటెడ్ యూరియా చాలా అడ్వాంటేజ్ ఏంటంటే, మనం వేసే వేప నూనెలో ఈ పురుగులు లేదంటే రోగాలు రాకుండా కూడా మనం చేసుకోవచ్చు అనమాట.
1: మీరింతవరకు సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం విజయశంకర్ బాబు గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తా ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. ఉత్తరాంధ్రను అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రాణహిత, చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో బాలికల కోసం 6 కోట్ల రూపాయలతో శానిటరీ కిట్లను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎస్ సవిత తెలిపారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ కాలువ నుంచి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నీరు పుష్కలంగా ఉంటే పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధికి భద్రత ఉంటుందని తెలిపారు. విశాఖ, అనకాపల్లి ప్రాంతాలకు భారీ పెట్టుబడులు రానున్నాయని, డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. విశాఖను ఏఐ పట్టణంగా, ఉత్తరాంధ్రను అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు. గూగుల్, రిలయన్స్, రెన్యూ, 5 గిగావాట్లు డేటా సెంటర్లు, టీసీఎస్, కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీలన్నీ వస్తున్నాయి. ఆసియా మొత్తానికి విశాఖ నుంచి సీ కేబుల్ కనెక్టివిటీ అవుతుంది. దేశంలోనే అత్యధిక వేగంగా అభివృద్ధి చెందిన నగరం మన విశాఖపట్నం అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా.
0: ప్రాణహిత, చేవెళ్ల, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో నిర్వహించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డు 2026ను డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్కు ప్రదానం చేసే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ఈ రోజు ఆగిపోయి ఉన్నది. అదే విధంగా ఎస్ఎల్బీసీ ఆగిపోయి ఉన్నది. 42 కిలోమీటర్ల టన్నెల్, ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్. ఆ టన్నెల్ పూర్తయితే ప్రపంచంలోనే గొప్ప కీర్తి తెలంగాణ ప్రాంతానికి వస్తుంది. ఆయన ఆశయాన్ని నేను, నా మిత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు ఆ ఆశయాన్ని కొనసాగిస్తాం. 100కి 100% ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఎస్ఎల్బీసీ

0: కుర్చి ప్రాజెక్టును, కల్వ కుర్చి ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ సమాజానికి అంకితం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను.
1: ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాల నాయకులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రిని కలిసి నిన్న వినతిపత్రం అందజేశారు. సర్వేయర్లు ఇతర రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే బకాయిలు, మధ్యంతర భృతి, పీఆర్సీ అంశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఆర్థికపరమైన అంశాలపై చర్చిస్తామని హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా కాకానీలో జేఎన్టీయూకే ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా నిర్మించిన 3 వసతి భవనాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 70 కోట్ల వ్యయంతో 1600 మంది విద్యార్థులకు అత్యాధునిక వసతులతో గౌతమి, కృష్ణవేణి, నాగార్జున పేర్లతో ఈ వసతి గృహాలను నిర్మించారని చెప్పారు. తరువాత కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో క్రీడా వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 20 కోట్ల రూపాయలతో నిర్మించనున్న క్రీడా వసతి కేంద్రాన్ని అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత క్రీడాకారులకు పూర్తి స్థాయిలో ఉపయోగపడేలా ఆధునిక క్రీడా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ, వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రభుత్వ కార్యాలయాల్లో సులభతరమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో 43 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక లిఫ్టును జిల్లా కలెక్టర్ రాజాబాబుతో కలిసి మంత్రి నిన్న ప్రారంభించారు. జిల్లాలో గుర్తించిన 15,000 మంది దివ్యాంగులకు విడతల వారీగా సహాయ పరికరాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: దివ్యాంగుల కోసం ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు అమలు పరుస్తాం. దివ్యాంగులకి ఈ రోజు దాన్ని 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ట్రాన్స్జెండర్స్ కూడా 4,000 రూపాయలు ఇచ్చినటువంటి పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం, మా ప్రభుత్వం అండి. ఈ రోజు ఈ వర్గాల సంక్షేమానికి చాలా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెడుతున్నాం. వృద్ధులకు కూడా 4,000 పెన్షన్ ఇస్తున్న భారతదేశంలో మా ప్రభుత్వం అనే విషయాన్ని నేను తెలియజేసుకుంటూ, దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా దివ్యాంగులు కల్పించడం జరిగింది. హామీల్లో ఈ రోజు చాలా వరకు మేము అమలు చేయడం జరిగింది.
1: ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో బాలికల కోసం 6 కోట్ల రూపాయలతో శానిటరీ కిట్లను అందిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడ గుణదలలోని బీసీ బాలికల వసతి గృహంలో కిట్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒక్కో కిట్లో 11 రకాల పారిశుద్ధ్య వస్తువులు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణంతో పాటు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. రానున్న 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో మెరుగైన ఫలితాల కోసం ఇప్పటి నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలో ఉన్న గొల్లలగుడికి జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు లభించింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ ఏఎస్ఐ అధికారిక ప్రకటన జారీ చేసింది. 31 ఆగస్టున జారీ చేసిన ప్రకటనను గెజెట్ ఆఫ్ ఇండియాలో ప్రచురించారు. ప్రాచీన కట్టడాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టం 1958 ప్రకారం ఈ గుర్తింపు ఇచ్చినట్లు ఏఎస్ఐ తెలిపింది. పాలంపేటలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం రామప్ప ఆలయానికి నైరుతి దిశలో ఉన్న గొల్లలగుడి విశిష్ట నిర్మాణంతో, తూర్పుముఖంగా ఉన్న మండపం చుట్టూ 3 గర్భాలయాలతో త్రికూటాలయంగా ప్రసిద్ది చెందింది. అగ్నివీర్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణంలో చేపట్టిన ఆర్మీ నియామక ర్యాలీ గత అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీ వరకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీ కొనసాగింది.

0: సాగనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 10,350 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఆర్కే బీచ్ రోడ్డులో 1.6 కిలోమీటర్ల రన్నింగ్ ట్రాక్ను సిద్దం చేశామని అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ సమయానికి అవసరమైన ధృవపత్రాలతో హాజరు కావాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా ర్యాలీ నేపథ్యంలో ప్రతిరోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు పార్క్ హోటల్ జంక్షన్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసు అధికారులు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉత్తరాంధ్రను అభివృద్దికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రాణహిత, చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో బాలికల కోసం 6 కోట్ల రూపాయలతో శానిటరీ కిట్లను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, విజ్ఞాన విపంచి, సైబర్ నేరాలు జాగ్రత్తలు వివరాలందించేవారు డాక్టర్ జి ఆంజనేయులు. అనంతరం మా తెలుగు తల్లికి మల్లెపూదండ, సహకారం శ్రీ వి చలపతి, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 8:30 శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ కెఎన్ రామకృష్ణ. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 9:00 మన ఆలయాలు, హౌసింగ్ బోర్డులోని వెంకటేశ్వర స్వామివారి దేవాలయం గురించిన వివరాలు. 9:30 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం. ఇక 10:00 వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. నేటి సాయంత్ర ప్రసారాలలో సాయంత్రం 5:00 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం, 5:30 హలో బాగున్నారా ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం. ఈనాటి అంశం కుటుంబ సభ్యులు లేదా బంధుమిత్రులతో సాధారణంగా మీరు ఎవరి సలహాలు తీసుకుంటారు, మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 0855425533. ఇక సాయంత్రం 6:00 లలిత గీతం, 6:30 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఇక 7:45 నుండి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్ హాంకాంగ్ జట్ల మధ్య జరగనున్న మహిళా ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 యొక్క ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం, 8:40 నుండి లైవ్ ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 గురించి ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగుతుంది.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శిరణ్య. పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్లో ఈరోజు భారత్, హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఇక వార్తలు వివరంగా. పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పట్టణ స్థానిక సంస్థల కోసం చింతల్ శిబిరాలను నిర్వహించాలని సూచించారు. నిన్న జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన 2 రోజుల జాతీయ జలశాఖ సదస్సు ముగింపు సమావేశానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నీటిని ఆదా చేసే సాంకేతికతలను మరింతగా అవలంబించాలని పిలుపునిచ్చారు. భారతీయ తయారీదారులు, భాగస్వాములు సమర్థవంతమైన పరిష్కారాలను అభివృద్ధి చేసి వాటిని విస్తరించేందుకు ప్రత్యేక ప్రదర్శనలు, కార్యశాలలను నిర్వహించాలని ప్రధానమంత్రి సూచించారు. 2 రోజుల పాటు జరిగిన విస్తృత చర్చలను ప్రధానమంత్రి అభినందించారు. ఈ సమావేశం నుంచి వెలువడిన కార్యాచరణ అంశాలను నిరంతర సమీక్ష, అభ్యసన ప్రక్రియ ద్వారా కొనసాగించాలని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై ఇరువురు నేతలు చర్చిస్తారు. ఆ దేశ రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్తో సహా నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న బెల్జియం ప్రధానమంత్రి భారత్లో 3 రోజుల పాటు పర్యటిస్తారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత పరిశ్రమ వ్యాపార సమాఖ్య సమావేశంలో వీవర్ కీలకోపన్యాసం చేస్తారు. ఈ పర్యటన భారత్ బెల్జియం భాగస్వామ్యంతో పాటు వాణిజ్యం, పెట్టుబడి, రక్షణ, భద్రత, పునరుత్పాదక ఇంధనం వంటి పరస్పర ఆసక్తిగల రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు అవకాశం కల్పిస్తుందని మా ఆకాశవాణి ప్రతినిధి తెలిపారు. బ్రిక్స్ దేశాల మేధో సంపత్తి కార్యాలయాల అధిపతుల 18వ సమావేశం 2వ రోజు నిన్న న్యూఢిల్లీలో జరిగింది. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఈ ఏడాది బ్రిక్స్ ఇతివృత్తానికి అనుగుణంగా అధిపతులు చర్చలు జరిపారు. ఐపీ చర్చలు సాంకేతిక స్థితిస్థాపకతను, సుస్థిర ఆర్థిక వృద్ధిని ఎలా ప్రోత్సహిస్తాయో ఈ సందర్భంగా చర్చించారు. ఐపీ బ్రిక్స్ కూటమిలో ప్రాజెక్టుల సమర్థవంతమైన అమలు, సహకారం, సమన్వయ యంత్రాంగాల ప్రాముఖ్యత, పురోగతి సమీక్షపై బ్రిక్స్ ఐపీ కార్యాలయాల అధిపతులు ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రపంచ ఆవిష్కరణ, సృజనాత్మకత, ఆర్థిక అభివృద్ధికి కీలక చోదకంగా ఉన్న మేధో సంపత్తి రంగంలో బహుపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు తమ ఉమ్మడి నిబద్ధతను అధికారులు పునరుద్ఘాటించారు. యూరోపియన్ యూనియన్, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి పలు

ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో తన ఆర్థిక భాగస్వామ్యాలను మరింతగా పెంపొందించుకునేందుకు భారత్ ముందడుగు వేసింది. యాష్విల్లో జరిగిన G20 సమావేశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధిక పెట్టుబడులు, పటిష్టమైన సప్లై చైన్లు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల విస్తృతి కోసం వినియోగించుకున్నారు. G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంక్ గవర్నర్ల సమావేశం సందర్భంగా సీతారామన్ పలు ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. యూరోపియన్ ఎకానమీ అండ్ ఫినాన్షియల్ అఫైర్స్ కమిషనర్ వాల్డిస్ డోమ్రోవిస్క్తో జరిపిన చర్చల్లో భారత్ ఇయు ఆర్థిక ద్రవ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాతో జరిగిన ప్రత్యేక సమావేశంలో $1.5 బిలియన్ అభివృద్ధి విధానాన్ని సీతారామన్ స్వాగతించారు. దేశంలో గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ హబ్ను ఏర్పాటు చేయడానికి ప్రపంచ బ్యాంకు గ్రూప్తో భారత్ చేస్తున్న సహకారాన్ని కూడా సీతారామన్ ప్రముఖంగా ప్రస్తావించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. స్వయం సహాయక బృందాలకు పంపిణీ చేసే సగటు మొత్తాన్ని పెంచేందుకు వ్యక్తిగత సంస్థల రుణ పోర్ట్ఫోలియోను రెట్టింపు చేయడంపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం స్థాయిలో సహకార రుణ వ్యవస్థ పాత్రను బలోపేతం చేయడం ద్వారా దీర్ఘకాలికంగా పేరుకుపోయిన రుణ మంజూరు, సకాలంలో నిధుల పంపిణీకి పరిష్కారం కనుగొనేందుకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి భారత రిజర్వ్ బ్యాంక్, ఆర్థిక సేవల విభాగం, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, నాబార్డ్, పీఎఫ్ఆర్డీఏ, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లు, ఇతర కీలక భాగస్వామి సంస్థల నుంచి సీనియర్ ప్రతినిధులు హాజరవుతారని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో జరిగిన అలీనోద్యమ శిఖరాగ్ర సమావేశానికి అనుబంధంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న పలు దేశాల నేతలతో వరుస ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. కీలకమైన రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం, భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడంపై ఈ సమావేశాలు దృష్టి సారించాయి. ఈ సమావేశాల సందర్భంగా మంత్రి కిరణ్ రిజిజు సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వాలీద్ ఏఎం ఇల్గరిజీతో చర్చలు జరిపారు. న్యూఢిల్లీ సెర్బియాల మధ్య చారిత్రాత్మక సంబంధాలను బలోపేతం చేస్తూ పరస్పర ఆసక్తిగల రంగాలలో భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసే మార్గాలను అన్వేషించేందుకు ఇరువురు నేతలు చర్చలు జరిపారు. కేంద్ర మంత్రి సెర్బియా అధ్యక్షుడు అనా బ్రెనాబిక్తో సమావేశమై భారత్ సెర్బియా ప్రజల సంబంధాలు, ఇరు దేశాల శాసన దౌత్య ప్రాముఖ్యతను చర్చించారు. కిరణ్ రిజిజు అంగోలా విదేశీ వ్యవహారాల మంత్రి టెట్ ఆంటోనియోతో సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. ఉత్తరప్రదేశ్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించే లక్ష్యంతో ఈరోజు నుంచి ఈ నెల 17వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేక HPV టీకా కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 75 జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం కింద 14 ఏళ్ల వయసు గల సుమారు 10 లక్షల మంది అర్హులైన కౌమార బాలికలకు HPV టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమం సమయంలో అర్హులైన బాలికలు వారి తల్లిదండ్రులు ముందుకు వచ్చి టీకా వేయించుకోవాలని లక్నో ముఖ్య వైద్యాధికారి డాక్టర్ ఎన్బి సింగ్ విజ్ఞప్తి చేశారు. మహిళల క్రికెట్లో UAEలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఈరోజు జరిగే T20 ఆసియా కప్లో గ్రూప్ ఏలోని 2వ మ్యాచ్లో భారత్, హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఆదివారం దుబాయ్లో జరిగిన మ్యాచ్లో థాయిలాండ్పై 94 పరుగుల భారీ విజయంతో భారత మహిళల జట్టు తమ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈరోజు జరిగే మ్యాచ్లో విజయం సాధిస్తే హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ప్రస్తుతం జరుగుతున్న 8 టోర్నమెంట్లలో సెమీఫైనల్స్కి చేరుకుంటుంది. నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన గ్రూప్ బి మ్యాచ్లో శ్రీలంక 75 పరుగుల తేడాతో ఇండోనేషియాపై విజయం సాధించింది. భారత్ తొలిసారిగా హ్యుందై ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఎల్లుండి నుంచి ఈ నెల 9 వరకు అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ఫ్రంట్లో ఈ సిరీస్ జరగనుంది. ఇందులో 20 దేశాల నుంచి 100 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారు. జూన్ 30 నుంచి జూలై 4 వరకు బ్యాంకాక్, చెకియాలోని

0: నో మెస్టోలో జరిగిన పోటీల తర్వాత 2026 సిరీస్లో ఇది మూడవ దశ, నాలుగవది చివరి దశ అక్టోబర్లో చిలీలోని శాంటియాగోలో జరుగుతుంది. తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతంలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భ, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్లో ఈరోజు భారత్, హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమాన్ని మీకు అందిస్తోంది శ్రీమతి ఎస్ సంధ్య. నేటి కార్యక్రమంలోని అంశాలు సమాచార వేదిక విజ్ఞాన విపంచి కార్యక్రమంలో సైబర్ నేరాలు జాగ్రత్తలు. వివరాలందించేవారు డాక్టర్ జి ఆంజనేయులు. అనంతరం మా తెలుగు తల్లికి మల్లెపూదండ, సహకారం శ్రీ వి చలపతి, నిర్వహణ కె శృతి ప్రియాంక. కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన వార్తల సమాహారం. పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే యువతకు ఎన్టీఆర్ స్టడీ సర్కిల్ ఉపయుక్తంగా ఉంటుందని ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెంకట్ పేర్కొన్నారు. బుధవారం ఎన్టీఆర్ స్టడీ సర్కిల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ 40 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. ఇటీవల ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేశారని, పోటీ పరీక్షల కేంద్రంలో నిరుద్యోగులు చదువుకోవడానికి దోహదపడుతుందన్నారు. మండల వ్యాప్తంగా నేటి వరకు పంటలు సాగు చేయని రైతులకు రాయితీపై ఉలవలు పంపిణీ చేస్తున్నట్లు మండల వ్యవసాయాధికారి విజయ్ జ్యోతికుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎల్నినో కారణంగా నేటి వరకు కొంతమంది రైతులు పంటలు సాగు చేయలేదని వివరించారు. అలాంటి రైతులకు 10 కిలోల ఉలవల ప్యాకెట్ 148 రూపాయలకు అందిస్తున్నట్లు చెప్పారు. పూర్తి ధర 740 రూపాయలుండగా ప్రభుత్వ రాయితీ 80% పోను, మిగిలిన మొత్తాన్ని రైతు చెల్లించి తీసుకోవాలన్నారు. పంట సాగు చేసే రైతులు మాత్రమే ఉలవలు తీసుకోవాలని కోరారు. విత్తనం తీసుకున్న రైతుల వివరాలు ఆధారంగా ఈ క్రాప్లు నమోదు చేస్తామని తెలిపారు. మహిళలు అడిగిన వెంటనే స్త్రీనిధి రుణాలను అందించాలని ఏపీఎం పద్మావతి సూచించారు. మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో యానిమేటర్లకు బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం వెలుగు సంఘాల ద్వారా పెద్ద ఎత్తున రుణాలు అందిస్తోందని చెప్పారు. స్త్రీనిధి ద్వారా ప్రతి మహిళలకు 100,000 రూపాయల వరకు అందించి చిరు వ్యాపారాలతో పాటు పాడి

0: పశువుల పోషణ చేపట్టేందుకు తోడ్పాటునందిస్తోందన్నారు. ఇప్పటికే మండల వ్యాప్తంగా 978 సంఘాలు ఉండగా 8,000 మందికి పైగా రుణాలు అందించామన్నారు. మిగిలిన వారికి అవసరాల నిమిత్తం అందించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఈఓ అయూబ్ హుసేన్ సూచించారు. డీఈఓ బుధవారం రాప్తాడు సమీపంలోని ఆదర్శ పాఠశాలను తనిఖీ చేశారు. తరగతి గదిలో విద్యార్థులతో చర్చించారు. అభ్యాసనపై దృష్టి పెట్టాలన్నారు. ప్రణాళికాబద్ధంగా చదవాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయులతో చర్చించారు. సరైన బోధన అందించాలని ఆదేశించారు. వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన వార్తల సమాహారం సమాచార వేదిక వింటున్నారు. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బుర్రద పుల్లా.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: ప్రకటనలు విన్నారు. సమాచార వేదిక వింటున్నారు. ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకం పూర్తయింది. మొత్తంగా అనంతపురం జిల్లాలో 401 మంది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకానికి ప్రకటన జారీ చేశారు. అభ్యర్థుల నుంచి 1786 దరఖాస్తులు వచ్చాయి. తుది కసరత్తు అనంతరం 353 మందిని మాత్రమే ఎంపిక చేశారు. ఇందులో ఎస్జీటీలు 177 మంది, స్కూల్ అసిస్టెంట్లు 176 మంది ఉన్నారు. అనంతపురం స్పోర్ట్స్ గేమ్స్ ఛాంపియన్షిప్ జిల్లా స్థాయి పోటీలు బుధవారం ఆర్డీటీ మైదానంలో ఉత్సాహంగా జరిగాయి. 3 రోజుల పాటు U14 బాలికలకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా తొలి రోజు హాకీ, అథ్లెటిక్స్, జూడో పోటీల్లో బాలికలు పాల్గొని సత్తా చాటారు. జిల్లా పరిషత్ ఇన్ఛార్జి ఉప సీఈఓగా మల్లికార్జునను నియమించారు. ఈ మేరకు కలెక్టర్ ఓ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఉప సీఈఓగా ఉన్న జి కృష్ణమూర్తి గత నెల 31 ఉద్యోగ విరమణ చేశారు. కలెక్టర్కు 3 పేర్లు ప్రతిపాదించగా మల్లికార్జునకి ఈ అవకాశం కల్పించారు. ఇంతకుముందు 2 నెలల పాటు ఆయన ఉప సీఈఓగా పనిచేశారు. వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన వార్తల సమాహారం సమాచార వేదిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బుర్రద పుల్లా.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: విజ్ఞాన విపంచి శీర్షికన సైబర్ నేరాలు జాగ్రత్తలు గురించి వివరాలు వింటారు. వివరాలందిస్తున్నవారు డాక్టర్ జి ఆంజనేయులు.
4: ఆధునిక ప్రపంచంలో సాంకేతికతే ప్రధాన జీవన ఇంధనం. ఈ సాంకేతిక ప్రగతి ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిజిటల్ సేవలు అందించటం, డిజిటలీకరణ, దానివల్ల గుణాత్మకమైనటువంటి పౌర జీవనం కలుగుతుందని ఈ దిశలో ప్రయాణం జరుగుతున్నది. అట్లాగే ఈ ప్రగతి, డిజిటల్ డివైడ్, టెలిసాంద్రత, డిజిటల్ అక్షరాస్యత, ఇట్లా అనేక రంగాల్లో వ్యాపారాలు, బ్యాంకింగ్ రంగాలు, విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, అట్లాగే ఆన్లైన్లో షాపింగు, మీ సేవా కేంద్రాల ద్వారా అనేక సేవలు, ఆధార్ కార్డులు, సామాజిక మాధ్యమాలు, ఫేస్బుక్, ట్విట్టరు, యూట్యూబు, ఒకటేమిటి, అన్ని రంగాల్లో నిత్య జీవితాన్ని ప్రభావితం

చేస్తున్నది ఈ కంప్యూటర్లు. అన్ని వర్గాల ప్రజలు, స్త్రీలు, పురుషులు, బాలబాలికలు, ఉద్యోగులు, యువకులు, ఒకటేమిటి, అందరూ కూడా ఈ కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, అంతర్జాలాన్ని వాడకం చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రకమైనటువంటి సాంకేతికత పెరగటంతో పాటు ఆ రంగంలో నేరాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఆశ్చర్యకరమైనటువంటి నేరాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని సైబర్ నేరాలు అంటాం. అసలు సైబర్ నేరం అంటే ఏమిటి అని చూసినట్టయితే, కంప్యూటర్లు, ఇంటర్నెట్టు, హార్డ్వేరు, మొబైల్ ఫోన్సు వీటిని కనుక ఉపయోగించి నేరం జరిగినట్టయితే వాటిని సైబర్ నేరాలు అంటాం. వ్యక్తులు, సంస్థల్ని ఉద్దేశించి ఆర్థికపరమైనటువంటి మోసాలు, వ్యక్తుల యొక్క పేరు ప్రతిష్టల్ని దెబ్బతీయటం లేదా ఇతరుల యొక్క ప్రైవసీని భంగపరచటం, వాళ్ళకి మానసిక వ్యధ కలిగించటం, సమాచారాన్ని దొంగతనం చేయటం, మేధో హక్కుల యొక్క ఉల్లంఘన, ఇంకా అనేక రకాలైనటువంటి ఆర్థిక మోసాలు, వీటన్నిటినీ కూడా సైబర్ నేరాలు అని అంటాం. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఏ నేరాలైతే ఉన్నాయో అవే నేరాలని అంతర్జాలం ద్వారా కనుక జరిగినట్టయితే వాటిని సైబర్ నేరాలు అని చెప్పి చెబుతాం. ఈ సైబర్ నేరాల్లో అనేక రకాలున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త రకాలైనటువంటి నేరాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా ఈ నేరాలు ఈమెయిల్ స్పూఫింగ్, ఈమెయిల్ ఫ్రాడ్సు, మ్యాలీషియస్ ఫైల్స్ అప్లికేషను, సోషల్ ఇంజనీరింగు, నమ్మించి మోసం చేయటం, హ్యాకింగు, సైబర్ బుల్లీయింగు, ఐడెంటిటీ థెఫ్ట్, జాబ్ ఫ్రాడ్సు, బ్యాంకింగ్ మోసాలు, ఆన్లైన్ గేమ్స్లో మోసాలు, స్మిషింగ్ వైరస్ల యొక్క స్థాపన, సామాజిక మాధ్యమాల ద్వారా మోసాలు, మేధో హక్కుల యొక్క అపహరణ, కాపీరైట్ల యొక్క ఉల్లంఘన, ఇట్లా అనేక రకాలున్నాయి. వీటన్నిటినీ మనం మూడు విధాలుగా చూడొచ్చు. వ్యక్తుల పరంగా, ఆస్తుల పరంగా, అట్లాగే ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి మ్యాలీషియస్ సాఫ్ట్వేరు, దాన్నే సైబర్ టెర్రరిజం అంటాం. అట్లాగే కోట్లాది రకాలైనటువంటి మాల్వేరు, వైరస్ అటాకులు, ఇవన్నీ కూడా సైబర్ నేరాల్లోకి వస్తాయి. మరి ఇన్ని రకాలైనటువంటి సైబర్ నేరాలు జరుగుతున్నప్పుడు వాటి నుంచి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సైబర్ నేరాల ద్వారా మనం మోసపోకుండా, మనం నష్టపడకుండా సాధారణ ప్రజలు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. సాధారణ కంప్యూటర్ వాడకందారులు, ఇంటర్నెట్ ఉపయోగించేవాళ్ళు, మొబైల్ ఫోన్ల యొక్క వినియోగదారులు, వీళ్ళు తీసుకోవాల్సినటువంటి ప్రాథమిక విషయం ఏమిటయ్యా అంటే, ఈ సైబర్ వ్యవహారాల్లో పాస్వర్డులు ఉంటాయి. ఈ పాస్వర్డుల ద్వారా అంతర్జాల వ్యవహారాలు జరుపుతూ ఉంటాం. ఎప్పటికప్పుడు ఈ పాస్వర్డుల్ని మార్చుకోవాలి, అట్లాగే లాగిన్ వివరాలు మార్చుకోవాల్సి ఉంటుంది. నెలకొక్కసారైనా సరే ఈ సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలి అంటే మన పాస్వర్డులను మార్చుకోవాల్సి ఉంటుంది. ఆ పాస్వర్డులను కూడా అక్షరాలు, అంకెలు, గుర్తులతో కూడినటువంటి బలమైనటువంటి పాస్వర్డ్ ఏర్పాటు చేసుకోవాలి. అట్లాగే సాధారణమైనటువంటి వినియోగదారులు రక్షిత సాధనాలు, మనం వాడుకునేటువంటి డెస్క్టాపు, ల్యాప్టాపులు, మొబైల్సు, వీటిని యాంటీవైరస్లను ఇన్స్టాల్ చేసుకోవటం, యాంటీ స్పైవేర్లను పెట్టుకోవటం, ఈ జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఈ కంప్యూటర్లలో కానీ, మనం పంపించేటువంటి మెయిళ్లలో కానీ పాస్వర్డ్లు, మన ఫోన్లో కానీ పిన్ నంబర్లు, అడ్రస్సులు, ఇవన్నీ కూడా స్టోర్ చేయకుండా ఉండటం చాలా మంచిది. ఇవి సాధారణ జాగ్రత్తలు. ప్రత్యేకంగా మనం సామాజిక మాధ్యమాల్లో జరిగేటువంటి సైబర్ నేరాలు, వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తల్ని చూసినట్లయితే, ఇటీవల కాలంలో ప్రపంచమంతా కూడా ఈ సామాజిక మాధ్యమాలలో నడుస్తున్నది, అందరూ కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ వేదికలు సామాజిక మాధ్యమాలుగా ఎంతో ప్రయోజనంగా ఉన్నా, వీటి ద్వారా కూడా అనేక రకాలైనటువంటి సైబర్ మోసాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలు, యువతులు పెద్ద పెద్ద మోసాలకు, నేరాలకు గురవుతున్నారు. ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు. రోజువారీ వార్తాపత్రికల్లో ఈ మోసాలని మనం చూస్తూనే ఉన్నాం. ఇతరుల పేరుతో నకిలీ ఖాతాలు,

మోసపూరితమైనటువంటి వివరాలు మాటలతో చాటింగ్తో మోసాలు జరుగుతూ ఉంటాయి. ఈ సామాజిక మాధ్యమాల్లో సైబర్ నేరాల యొక్క బారి పడకుండా ఉండాలి అంటే మనం అనుకున్నట్టుగా పాస్వర్డ్ ముందు బలంగా ఉండేటట్లు చూసుకోవటం, ఆంగ్ల అక్షరాలు అంకెలు గుర్తులతో మిళితమయ్యేటట్టుగా ఉండాలి, అట్లాగే తరచూ పాస్వర్డ్ని మార్చుకుంటూ ఉండాలి. మన పాస్వర్డ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోకూడదు. అలాగే సామాజిక మాధ్యమాలలో మనం పంపించేటువంటి సందేశాలు సన్నిహితులకు మాత్రమే కనపడేటట్లుగా ప్రైవసీ సెట్టింగులు మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే అపరిచితుల నుండి వచ్చేటువంటి ఫ్రెండ్ రిక్వెస్టులను గుడ్డిగా అనుమతించకూడదు, వివరాలు తెలుసుకొని అంగీకరించాలి. ఇక ఈ సామాజిక మాధ్యమాలలో వ్యక్తిగత వివరాలు, మన ఫోటోలు షేర్ చేయకుండా ఉండటం మంచిది. ముఖ్యంగా అమ్మాయిలు మహిళలు జాగ్రత్త పడాలి. మహిళలు ఫేస్బుక్ వాడుకునేటప్పుడు ఏం చేయాలో గమనించాలి, లేకపోతే పెద్ద పెద్ద మోసాలు నేరాలు జరుగుతూ ఉన్నాయి. ఇక చాటింగ్ల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. స్నేహంగా ఉంటూనే మోసం చేసేవాళ్ళు తయారవుతూ ఉంటారు. అందుకోసం ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా పాస్వర్డ్ల విషయంలో ఎవరితో ఫేస్బుక్లో ఉండాలో జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఇక ఈ సైబర్ వ్యవహారాలు చూస్తే డెబిట్ కార్డులు వాడకంలో క్రెడిట్ కార్డులు ఏటీఎంలు వీటి వాడకం చాలా ఎక్కువగా వర్తమానంలో నడుస్తున్నది. ఏటీఎంల ద్వారా బ్యాంకింగ్ వ్యవహారాలు గణనీయంగా వాడకం పెరిగింది. బ్యాంకుల్లో డిపాజిట్లు డబ్బు తీసుకోవటం ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా పెరుగుతూ ఉన్నాయి. అట్లాగే కార్డుల ద్వారా చెల్లింపులు, కొనుగోళ్ళు, ఆన్లైన్ కొనుగోళ్ళు, తక్షణ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్స్, అందువల్ల డెబిట్ కార్డుల యొక్క మోసాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డుల విషయంలో అనేక జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది, లేకపోతే లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు మోసపోయేటువంటి పరిస్థితుల్ని మనం దేశంలో చూస్తూ ఉన్నాం. వీటి విషయంలో మొదటగా వ్యక్తిగత గుర్తింపు పిన్ నెంబరును ఎవరికీ వెల్లడి చేయకూడదు. వీలైనంతవరకు వీటిని గుర్తుపెట్టుకొని ఉపయోగించడం మంచిది. అలాగే కార్డులని ఏటీఎంలలో వాడేటప్పుడు ఇతరులు చూడకుండా మన నెంబరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఇతరుల సహాయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏటీఎం కేంద్రాల్లో గుర్తు తెలియని పరికరాలని గమనించాలి. ఈ సైబర్ మోసగాళ్ళు మన వివరాలను తెలుసుకోవటానికి అనేక పరికరాలు పెడుతూ ఉంటారు, వాటిని గమనించాలి. అలాగే బ్యాంకుల వద్ద మన మొబైల్ నెంబర్ని తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకోవాలి. ఎందుకంటే కార్డుపై లావాదేవీలు ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ల ద్వారా మనకు తెలుస్తాయి కాబట్టి జరిగేటువంటి మోసాలని అరికట్టవచ్చు. అలాగే ఒక్కొక్కసారి నగదు చెల్లింపు లేకుండానే ఖాతాలో ఖర్చు కనబడుతుంది. అట్లాంటి లావాదేవీలకు సంబంధించిన రసీదు లేదా స్లిప్పుల్ని జాగ్రత్త చేసుకోవాలి. ముఖ్యంగా కార్డు దొంగతనం జరిగినా పోయినా బ్యాంకు వాళ్లకు వెంటనే తెలియచేయాలి. కాల్ సెంటర్కి ఫోన్ చేసి చెప్పాలి. అట్లాగే ప్రతి బ్యాంకులో కూడా గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ అని ఉంటుంది, వాళ్ళకి వెంటనే ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఎంతో కొంత నగదు పోగొట్టుకోవటం ధనం విషయంలో ఎక్కువ నష్టం జరుగుతుంది. ఎక్కువ మోసగాళ్ళు ధనం సంపాదించడానికే ఉంటారు కాబట్టి ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక ఆ తర్వాత పబ్లిక్ వైఫైల వినియోగం. మనం చూస్తూనే ఉన్నాం కదా, రైల్వే స్టేషన్లు, బస్టాండులు, విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్, అనేక చోట్ల ఉచిత వైఫై హాట్స్పాట్స్ అందుబాటులో ఉంటాయి. వీటిల్లో కూడా అనేక మోసాలు సైబర్ నేరాలు జరుగుతూ ఉంటాయి. వీటికి ఏమాత్రం రక్షణ లేదని గుర్తించాలి. అత్యవసర పరిస్థితుల్లోనే వీటిని వాడుకోవాలి. అలాగే ఈ పబ్లిక్ వైఫైల దగ్గర పాస్వర్డులు అస్తవ్యస్తంగా ఉంటాయి, దాంతో హ్యాకర్లు సమాచారాన్ని తేలిగ్గా దొంగిలించే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఇలాంటి చోట్ల ఏ రకమైనటువంటి సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేసుకోకుండా ఉండటం మంచిది. అనేక వైరస్లు మాల్వేర్లు వీటి ద్వారా మన ఫోన్లలోకి ప్రవేశిస్తాయి. ఇవి పబ్లిక్ వైఫైల వినియోగంలో మన జాగ్రత్తలు. ఇట్లాగే ఒకటి కాదు అనేక రకాలైనటువంటి సైబర్ నేరాల గురించి వింటున్నాం. ఆ ఆన్లైన్ మోసాల విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి. కొన్ని

0: అలాంటి సైబర్ నేరాల గురించి చూద్దాం. మనకు ఖాతా ఉన్న బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని, వ్యాపార సంస్థల నుంచి మాట్లాడుతున్నామని, మన వ్యక్తిగత వివరాలు, కార్డు నెంబర్లు, పిన్ నెంబర్లు, సివివి నెంబర్లు, పుట్టినరోజులు, అడ్రస్లు అడుగుతుంటారు. వాళ్ళకి మనం చెప్పకూడదు. వాటి ద్వారానే మోసాలకి ఆరంభం జరుగుతుంది. అట్లాగే లాటరీ మోసాలు. ఇటీవల కాలంలో పెద్ద పెద్ద మోసాలు జరుగుతున్నాయి. పలానా కంపెనీ నుంచి, గవర్నమెంట్ నుంచి లాటరీ వచ్చిందని చెప్పి ఎస్ఎంఎస్లు కానీ ఈమెయిల్స్ కానీ వస్తాయి. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. వీలునామా ద్వారా విలువైన ఆస్తి వచ్చిందని కూడా మెయిల్ పెడుతున్నారు. ఇలాంటివి కనపడ్డప్పుడు వెంటనే డిలీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకు పరిచయం లేనటువంటి ఈమెయిల్స్, ఐడీల నుంచి కూడా అటాచ్మెంట్స్ వస్తుంటాయి. వాటిని కూడా తెరవకుండా ఉంటే మంచిది. ఇక ఆ తర్వాత మన కంప్యూటర్లకి, మొబైల్ ఫోన్లకు వైరస్ వచ్చిందని, లేదా ఇతర కారణం వల్ల మీ ఫోన్ స్లో అయిందని అలాంటి అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి. వాటిని కూడా మనం క్లిక్ చేయరాదు. అలా వాటిని క్లిక్ చేసినట్టయితే తద్వారా మనకి వైరస్లు వచ్చి ఈ రకమైనటువంటి సైబర్ నేరాలు జరుగుతూ ఉంటాయి. అట్లాగే ఇటీవల కాలంలో అనుకోకుండా ఎక్కడో దేశంలో డబ్బు పోయిందని, తానిచ్చే బ్యాంకు ఖాతాకు నగదు జమ చేయమని తెలిసిన వాళ్ల పేర్లతో వచ్చే మెయిల్స్ను పట్టించుకోకూడదు. ఇవి ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. అలాగే మన డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల్ని అందుకోగానే వెనక వైపు సంతకం చేయటం మంచిది. ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు, షాపుల్లో కార్డు ద్వారా షాపింగ్ చేసేటప్పుడు ఇది ప్రయోజనకారిగా ఉంటుంది. అలాగే మన ఏటీఎం కార్డులు, డెబిట్ కార్డుల వెనక సివివి నెంబర్ ఉంటుంది, కస్టమర్ వాల్యూ వెరిఫికేషన్ నెంబరు. దీన్ని గుర్తుంచుకొని చెరిపివేయటమే మంచిది. ఇక ఆ తర్వాత చూపిస్తే గిఫ్ట్ కూపన్లు, లక్కీ డిప్పులని మన వివరాలు రాసుకుంటారు. మన ఫోన్ నెంబరు, మన ఈమెయిలు, అట్లాగే మన యొక్క అడ్రస్సు. వీలైనంత వరకు అలాంటివి వాళ్లకు రాసి ఇవ్వకుండా ఉండటమే మంచిది. ఈ రకంగా మనం ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఈ సైబర్ నేరానికి, మోసానికి గురైతే వెంటనే అందుబాటులో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కు, సైబర్ క్రైమ్ విభాగానికి తెలియచేయాలి. మనం మోసపోయినటువంటి విషయంలో మనకు కొంత పరిహారం లభిస్తుంది. ముఖ్యంగా ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా, సైబర్ నేరాల ద్వారా మోసపోకుండా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనేక చర్యలను మనం తెలుసుకోవాలి. మన రాష్ట్రంలో అయినట్టయితే సైబర్ మిత్ర అని, కేంద్ర ప్రభుత్వం సైబర్ దోస్త్ అని అనేక చర్యలు తీసుకుంటున్నది. వాటి గురించి తెలుసుకోవటం, అలాగే పోలీసు శాఖ మన రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి 112-100 టోల్ ఫ్రీ నంబర్లకు సైబర్ మోసం యొక్క వివరాలను అందించటం మంచిది. ఏదైనా సైబర్ నేరాలు రాబోయే కాలంలో కొత్త కొత్త రూపాలు సంతరించుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఒక విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. ఎవరికి వారుగా స్వీయ జాగ్రత్తలు, స్వీయ నియంత్రణ అవసరం. లేకపోయినట్టయితే మనల్ని మనమే కాపాడుకోలేని పరిస్థితిలో వీటి నుంచి రక్షణ పొందటం చాలా కష్టం. అందువల్ల ఈ సైబర్ నేరాల విషయంలో, సైబర్ నేరాల ద్వారా జరిగేటువంటి మోసాల విషయంలో మనం అత్యంత జాగ్రత్తగా ఉండి మనమే దానికి స్వీయ జాగ్రత్త తీసుకోవటం అనేది చాలా అవసరం. స్వీయ నియంత్రణ ప్రధానంగా గుర్తుంచుకోవాలి.
1: విజ్ఞాన విపంచే శీర్షికన సైబర్ నేరాలు జాగ్రత్తలు గురించి డాక్టర్ జి ఆంజనేయులు గారి వ్యాఖ్యానం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మా తెలుగు తల్లికి మల్లెపూదండ. సహకారం శ్రీ వి చలపతి, నిర్వహణ కే శృతి ప్రియాంక.

0: దండ.
1: శ్రోతలకు నమస్కారం. తెలుగు భాష మన మాతృభాష. తెలుగు వారమైన మనం పరస్పరం తెలుగులోనే మాట్లాడుకోవాలి. ఇతర భాషల పట్ల గౌరవం చూపి నేర్చుకుని సంభాషించి ప్రయోజనం పొందడం అభిలషించదగిందే. ఈ ప్రపంచంలోని ఏ భాష అయినా శాశ్వతంగా ఉండాలి అంటే ఆ భాషను మాతృభాషగా గలవారు వారి నిత్య దైనందిన వ్యవహారాల్లో ఆ భాషను తప్పనిసరిగా ఉపయోగించాలి. ప్రపంచంలోని ఏ దేశము తమ మాతృభాషను విస్మరించి పరభాషకు పెద్ద పీట వేయడం లేదు. మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. మాతాస్వరూపాలే స్త్రీలందరూ గాని మన అమ్మ మనకెంతో ఘనమురా అన్న సత్యాన్ని మరువరాదు. ముందుగా జాతీయాలు. మొదటి జాతీయం అడుగులకు మడుగులు. ఈ కాలంలో మడుగులు లేకపోయినా అవి ఉంటే ఎలా సేవలు చేస్తారో అలా వంగి వంగి దన్నాలు పెడుతూ బతకటాన్ని అడుగులకు మడుగులొత్తటం అని అంటారు. అంటే బానిసల్లా వ్యవహరించటం లేదా ప్రవర్తించటం, రాజమర్యాదలు జరపటం, విపరీతంగా గౌరవించటం అనే సందర్భంలో అడుగులకు మడుగులు అనే జాతీయాన్ని వాడుతారు. పూర్వం మహారాజులు మహారాణులు బయలుదేరినప్పుడు వాళ్ల వెనుక కొంగులెత్తి పట్టుకోవటానికి సేవకులుండేవాళ్ళు. అలాగే ముందు గుడ్డలు పరిచేవాళ్ళు. కాళ్లకు నేల తగిలి ఒత్తిడి కలిగి బాధ కలగకుండా పూర్వం రాజకుమార్తెలు 7 మల్లెపూల ఎత్తుండేవాళ్లని కాశీ మజిలీ వంటి కథలు చెబుతున్నాయి. అంతా సుకుమారులకు నడుస్తున్నా ఇబ్బంది కలగకుండా మడుగులు పరిచేవాళ్ళు. మడుగు అంటే మడత పెట్టినటువంటి గుడ్డ, అంటే వస్త్రం. ఒంటిపొర గుడ్డలు పరిచినా కాళ్ళు కందిపోవచ్చు, కాబట్టి ఆ వస్త్రం మడతలు పరిచేవారన్నమాట. ఆ పరచటాన్ని కూడా మరింత సుకుమారంగా ఒత్తటమన్నారు. అడుగులకు మడుగులొత్తే పని సేవకులందరిలోనూ తక్కువ రకం వాళ్ల కర్తవ్యం. రాజులకు సరే, సామాన్యులకు కూడా ఇలాంటి సేవలు చేయటం దాస్య ప్రవృత్తికి చిహ్నం. అయితే సామాన్యుల భోగం కట్టుగుడ్డలతో సమాప్తమవుతుంది. ఉత్తుత్తి సేవకులు ఉత్తుత్తి సేవలు చేయించుకోవలసిందే వాళ్ళు. ఇటువంటి సందర్భంలో అడుగులకు మడుగులు అనే జాతీయం పుట్టింది. ఈ సందర్భంలో కూడా జాతీయాన్ని వాడుతారు. తరువాతి జాతీయం గొంతెమ్మ కోరిక. తీరని అసాధ్యమైన కోరికలను గొంతెమ్మ కోరికలు అంటారు. కుంతీదేవికి తెలుగు పేరు గొంతి. చివరి అమ్మ శబ్దం చేర్చి గొంతెమ్మ అన్నారు. అటు పాండవులు ఇటు కర్ణుడు అంతా బతికి ఉండాలని ఆమె కోరుకున్నది. పాండవుల్లో ముఖ్యంగా అర్జునుడు భారత యుద్ధంలో గెలవాలనుకోవటం బాగుంది, కానీ తానే తన కొడుకుని ఆఖరి క్షణం దాకా చెప్పక దాచి కర్ణార్జునుల్లో ఎవరో ఒకరు మాత్రం బతుకుతారనే నిర్ణయానికి వారిద్దరూ వచ్చిన తరువాత ఇద్దరూ బతకాలని కోరుకోవటం సాధ్యమయ్యేటువంటి పని కాదు. అలా వీలు కాని ఎన్నటికీ తీరని కోరికలను గొంతెమ్మ కోరికలు అంటారు. ఇలా ఈ గొంతెమ్మ కోరిక అనే జాతీయం పుట్టింది. తర్వాతి జాతీయం చుక్కెదురు. ఈ మాట నిత్య వ్యవహారంలో శత్రుత్వమనే అర్థంలో వాడుకలోకి వచ్చింది. ఆ ఇద్దరికి చుక్కెదురంటారు. అంటే పడదని, విరోధమని అర్థం. అదే చుక్కెదురు. చుక్క అనే మాట శుక్రశబ్ద భవం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రయాణించే వ్యక్తి శుక్రగ్రహానికి, బుధగ్రహానికి, అంగారక గ్రహానికి ఎదురుగా పోతే ప్రమాదమని చెప్తారు. యుద్ధ సన్నాహంలో ఆ విధంగా బయలుదేరిన రాజు సేన సర్వధ్వంసమవుతుందని చెప్తారు. శాస్త్ర ప్రయాణంలో నుంచి ఈ మాట నిత్య వ్యవహారంలో పుట్టింది. అంటే శత్రుత్వమనే అర్థంలో ఇది వాడుకలోకి వచ్చింది. జాతీయాలు తెలుసుకున్నాం కదా.

ఇప్పుడు సంస్కృత న్యాయాలు. మొదటి సంస్కృత న్యాయం కాకిగోల న్యాయం. కాకిగోల న్యాయం సందర్భానికి సంబంధము లేని విషయాలపై అందరూ ఒకేసారి మాట్లాడటం అనే సందర్భంలో ఈ న్యాయాన్ని వాడుతారు. సందర్భానికి సంబంధము లేని విషయాలపై అందరూ ఒకేసారి మాట్లాడటం అనే సందర్భంలో ఈ న్యాయాన్ని వాడుతారు. ఒక కాకి అరిస్తే మిగిలిన కాకులన్నీ గుంపులుగా చేరి అసలక్కడ ఏం జరుగుతోందో విషయం ఏమిటో కూడా తెలియకుండానే ఒకేసారి గందరగోళంగా అరుస్తూనే ఉంటాయి. ఇది ఎలాగో సమాజంలో కూడా కొందరు వ్యక్తులు ఒకరి మాట ఒకరికి వినపడకుండా అర్థాపర్థం లేని మాటలను గట్టిగా మాట్లాడటాన్ని కాకిగోల న్యాయమని సంస్కృత న్యాయం చెబుతోంది. ఇలా అరవటం వల్ల ఎలాంటి ఉపయోగకరమైనటువంటి పనులు ఏవీ జరగవు. తరువాతి సంస్కృత న్యాయం గతజల సేతుబంధన న్యాయం. గతజల సేతుబంధన న్యాయం సమయం మించిపోయిన తరువాత పనిని ప్రారంభించడం. అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. గతజలమంటే ప్రవహించిన నీరు. సేతుబంధనము అంటే ఆనకట్ట నిర్మించటం. నీరంతా వృథాగా కొట్టుకుపోయిన తరువాత ఆ నీటిని ఆపడానికి ఆనకట్ట కట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఈ న్యాయం సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోకపోవటాన్ని తెలుపుతుంది. తరువాతి సంస్కృత న్యాయం అనాగత విధాత న్యాయం. ముందుచూపు యొక్క ప్రాధాన్యతను ఇది తెలుపుతుంది. అనాగతమంటే భవిష్యత్ కాలం, విధాత అంటే ఆలోచించేవాడు అని అర్థం. రాబోయే ప్రమాదాన్ని లేదా సమస్యను ముందుగానే ఊహించి సమస్య రాకముందే రక్షణకు సంబంధించిన ఉపాయాన్ని సిద్ధం చేసుకోవడాన్ని ఈ అనాగత విధాత న్యాయం తెలుపుతుంది. ఉదాహరణకు తుఫానులు వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినప్పుడు ముందుగానే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించటం అనాగత విధాత న్యాయానికి ఉదాహరణ. సంస్కృత న్యాయాలు తెలుసుకున్నాం కదా. ప్రాచీన కాలం నాటి కవిత్వం కేవలము రాజాస్థానాలకే పరిమితమై సంస్కృత పదభూయిష్టంగా ఉండేది. సామాన్యులకు ఇది దూరమే. దానికి పర్యవసానం సమాజంలో మూఢనమ్మకాలు, కులమత కంచుగోడలు బయలుదేరాయి. ఇటువంటి పరిస్థితుల్లో కవిత్వాన్ని వీధుల్లోకి తెచ్చి సామాన్య ప్రజలకు చేరువ చేశారు. ఆయనే వేమనగారు. వీరు నిజంగా ప్రజాకవి. నీళ్లలోన ముసలి నిగిడి ఏనుగు పట్టు బయట కుక్క చేత భంగపడును, స్థాన బలిమి కాని తన బలిమి కాదయ విశ్వదాభిరామ వినురవేమా. స్థానబలము యొక్క ప్రాముఖ్యతను ఈ పద్యం వివరిస్తుంది. నీటిలో ఉన్నప్పుడు ఏనుగును సైతం ఓడించగల మొసలి నీరులేని ప్రదేశంలోకి వస్తే కుక్క చేతిలో కూడా భంగపడుతుంది అని ఈ పద్యానికి భావం. నీళ్లలోన ముసలి నిగిడి ఏనుగు పట్టు బయట కుక్క చేత భంగపడును, స్థాన బలిమి కాని తన బలిమి కాదయ విశ్వ

వయ్యారి మాను, మామలెక్కే మాను, మా ఊరొచ్చే మాను. దీనికి విడుపేమిటి? వంకరటింకర మాను, వయ్యారి మాను, మామలెక్కే మాను, మా ఊరొచ్చే మాను. దీనికి విడుపేమిటి? దీనికి విడుపు మీరే చెప్పాలి. రెండవ పొడుపు కథ, 16 కొమ్మల వటవృక్షం, పడితే లేపలేరు. దీనికి విడుపేమిటి? 16 కొమ్మల వటవృక్షం, పడితే లేపలేరు. దీనికి విడుపేమిటి? మూడవ పొడుపు కథ, పొరల పొరల గువ్వ, పొంకమైన గువ్వ, రాజుమెచ్చిన గువ్వ, రంగసాని గువ్వ, తిరుపతి గట్లన్నీ తిరిగి తిరిగి వచ్చే. దీనికి విడుపేమిటి? పొరల పొరల గువ్వ, పొంకమైన గువ్వ, రాజుమెచ్చిన గువ్వ, రంగసాని గువ్వ, తిరుపతి గట్లన్నీ తిరిగి తిరిగి వచ్చే. దీనికి విడుపేమిటి? తర్వాతి పొడుపు కథ, ఇంతంత గుడి కాదు, ఈశ్వరుని గుడి కాదు, కంచు గోపురము కాదు, కదిలించరాదు. దీనికి విడుపేమిటి? ఇంతింత గుడి కాదు, ఈశ్వరుని గుడి కాదు, కంచు గోపురము కాదు, కదిలించరాదు. దీనికి విడుపేమిటి? చివరి పొడుపు కథ, ఓహో సన్యాసి, నీ పైనిండ విభూతి, నీ సేతులకు శంఖచక్రాలు, నీ నెత్తిన రుద్రాక్షలు. దీనికి విడుపేమిటి? ఓహో సన్యాసి, నీ పైనిండ విభూతి, నీ సేతులకు శంఖచక్రాలు, నీ నెత్తిన రుద్రాక్షలు. దీనికి విడుపేమిటి? పొడుపు కథలకు విడుపును తెలుసుకునే ముందు ఇప్పుడు సామెతలు.

శంఖంలో పోస్తే గాని తీర్థం కాదు. శంఖంలో పోస్తే గాని తీర్థం కాదు. నీరు ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ నీరనే పిలుస్తారు. కానీ అదే నీటిని పూజాగదిలోని పవిత్రమైన శంఖంలో పోసినప్పుడు మాత్రమే దైవిక శక్తిని సంతరించుకొని పవిత్రమైన తీర్థంగా మారుతుంది. ఉదాహరణకు, మీ ఇంట్లో వాళ్ళు రోజుకో యాపిల్ తినండి, ఆరోగ్యంగా ఉంటారని ఎంత చెప్పినా వినరు. కానీ అదే మాటను పెద్ద డాక్టర్ గారు చెబితే వెంటనే పాటిస్తాం. ఇటువంటి సందర్భంలో శంఖంలో పోస్తే గాని తీర్థం కాదు అనే సామెతను వాడుతారు. తరువాతి సామెత, వేటకు వేటు మాటకు మాట. వేటకు వేటు మాటకు మాట. వేటగాడు జంతువుపై దాడి చేసినప్పుడు తనను తాను రక్షించుకోవటానికి ఆ జంతువు కూడా అంతే బలంగా తిరగబడటం అనే సందర్భంలో ఈ సామెతను వాడుతారు. తరువాతి సామెత, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. ఒక వ్యక్తి ఎంతటి ఉన్నత పదవిని సాధించుకున్నా, ఎంతో సంపాదించినా కన్నవారి కంటే ఏదీ ఎక్కువ కాదు అని చెప్పటానికి ఈ సామెతను వాడుతారు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. తర్వాతి సామెత, కూటికి లేకున్నా కాటుక మానదు. కూటికి లేకున్నా కాటుక మానదు. ఆర్థిక స్థితిగతులు బాలేకపోయినా ఇతరుల ముందు గొప్పలు చెప్పుకోవడానికి అనవసరమైన ఖర్చులు చేస్తూ ప్రమాదంలో పడటాన్ని ఈ సామెత తెలుపుతుంది. అదే కూటికి లేకున్నా కాటుక మానదు. సామెతలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు పొడుపు కథలకు విడుపును తెలుసుకుందాం. మొదటి పొడుపు కథ, వంకరటింకర మాను వయ్యారి మాను, మామలెక్కే మాను మా ఊరొచ్చే మాను. దీనికి విడుపేమిటి? సమాధానం పల్లకి. ఏమిటండి పల్లకి? రెండవ పొడుపు కథ, 16 కొమ్మల వటవృక్షం పడితే లేపలేరు. దీనికి విడుపు ముగ్గు. ముగ్గండి. తర్వాతి పొడుపు కథ, పొరల పొరల గువ్వ పొంకమైన గువ్వ, రాజుమెచ్చిన గువ్వ రంగసాని గువ్వ, తిరుపతి గట్లన్నీ తిరిగి తిరిగొచ్చే. దీనికి విడుపు గంగిరెద్దు. గంగిరెద్దు. తర్వాతి పొడుపు కథ, ఇంతంత గుడి కాదు ఈశ్వరుని గుడి కాదు, కంచు గోపురము కాదు కదిలించరాదు. దీనికి విడుపు ఆకాశం. ఏమిటండి ఆకాశం? చివరి పొడుపు కథ, ఓహో సన్యాసి నీ పైనిండ విభూతి, నీ సేతులకు శంఖచక్రాలు, నీ నెత్తిన రుద్రాక్షలు. దీనికి విడుపు

ఆముదపు చెట్టు, ఆముదపు చెట్టు. గుర్రం జాష్వా గారి పిరదౌసి కావ్యాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. పిరదౌసి తన భార్య కూతురుతో గజనీ పట్టణం వదిలి అరణ్య మార్గంలో ప్రయాణించేటప్పుడు కవికి ప్రకృతిని వర్ణించే అవకాశం లభించిందని, అయితే అక్కడ పై పై వర్ణనలుగాక జాష్వా మనిషి, ప్రకృతి, భగవంతుడు అనే త్రికానికి సంబంధించిన లోతైన తాత్విక పరిశీలన చేస్తాడు అన్న విషయాన్ని మనం గతంలో తెలుసుకున్నాం. పిరదౌసి మానసిక పరిణితికి అదెంతో అవసరం. చెలువమ్మెప్పు పుడమి సృష్టించి మాకిచ్చి అనుభవింపుడనుచు ఆనతిచ్చి నిలువ నీడలేక నిలిచిన కలవాడుగా భగవంతుణ్ణి భావిస్తాడు. ప్రకృతి అంతా పరమేశ్వర కవనంగా ఊహిస్తాడు. ప్రకృతి అనంతతత్వాన్ని, మనిషి అశాశ్వత తత్వాన్ని వివేచిస్తారాయన. ఈ కావ్యంలో నాయకుడు కవి కనుక ఎన్నో సందర్భాలలో కవి స్వభావాన్ని వ్యాఖ్యానించే అవకాశం లభించింది జాష్వా గారికి. కవికి కన్న తల్లి గర్భంబు ధన్యంబు, కృతిని చెందువాడు మృతుడుగాడు. తమ్మి చూలికేలు తమ్మిని గల నేర్పు, కవి కలంబు నందు కలదు. దాటిపోయిన యుగముల నాటి చరిత మరల పుట్టింప కవియే సమర్థుడగును. ఈ భావాలన్నీ గజనీ మహమ్మద్దు నోటి వెంట జాష్వా పలికిస్తాడు. అపారమైన కావ్య ప్రపంచంలో కవే బ్రహ్మ అని ఆనందవర్ధనుడు అనే అలంకారికులు అంటారు. అటువంటి భావాన్నే చెప్పాడు జాష్వా గారు. కవి సామర్థ్యం వల్లనే పిరదౌసి రచించినటువంటి షానామా అందులో గాని, కాళిదాసు రఘువంశంలో గాని దాటిపోయిన యుగముల నాటి చరిత్ర దర్శింపగలుగుతున్నాం. కవి ఏ పాత్రను చిత్రించేటప్పుడు ఆ పాత్రలో తాదాత్మ్యం చెందాలి, అప్పుడే సజీవ పాత్ర చిత్రణ జరుగుతుంది. పరకాయ ప్రవేశంలాగా ఇది పరాత్మా ప్రవేశమే. అందుకే వసుధ శాసింపగల సర్వభౌముడగును, ధీరుడగు భిక్షుకుండగు ధీనుడగును, దుఃఖితుండగు నిత్య సంతోషియగును, సత్కవి ధరింపరాని వేషములు కలవే అన్నారు జాష్వా గారు. రచనా క్రమంలో కవి అనుభవించే ఆవేశ తీవ్రత, ఆలోచన వ్యగ్రత అతని శారీరక మానసిక శక్తుల్ని ఎంతగానో హరించి, వేస్తాయి. రచనా భారం మోసిన వాడికే తెలుస్తుంది. విద్వానేవ విజానాతి విద్వజ్ఞాన పరిశ్రమం అని పెద్దలు చెప్పారు. కనుకనే ఒక్కొక్క పద్యంబునకు ఒక్కొక్క నెత్తురుబొట్టు మేనిలో తక్కువగా రచించి తినని పిరదౌసి అంటారు. పద్య రచనా శిల్పం తెలిసిన కవుల్లో జాష్వా గారు ముందు వరుసలో ఉంటారు. పద్యం రాయటమంటే గురువు లఘువులు చేసి కుంచించి కుంచించి లఘువు గురువు చేసి లాగిలాగి గణాలు పూరించటం కాదు. ఎతిప్రాసల దగ్గర పిల్లి మొగ్గలు వేయటం కాదు. కవికి మాట యొక్క మూలశక్తి తెలియాలి. మాటకి రంగు, రుచి, వాసన ఉంటాయని దేవులపల్లి గారన్నారు చూడండి, అది అవి తెలియాలి. శబ్ద సమన్వయం తెలియాలి. భావం శబ్దంలో ఒద్దికగా ఒదిగిపోవాలి. పదముల పొందిక గుర్రపు కదును నాకెనవచ్చు, పద్య గమనము రస సంపదయును స్వభావ శభలత పిరదౌసి కవిత్వంలో ఉన్నట్లు జాష్వా గారు చెప్పారు. నిజానికి ఈ లక్షణాలన్నీ జాష్వా కవిత్వంలోనూ ఉన్నాయి. ఉర్దూ మొదలైన ఇతర భాషా పదాలు కూడా జాష్వా కవిత్వంలో అందంగా ఒదిగిపోతాయి. తెలుగు పద్య సౌందర్యం తెలుసుకోవాలంటే జాష్వా రచనలు తప్పకుండా చదవాలి. గొప్ప కవులు తమ భాషని తామే సృష్టించుకుంటారు. భాషలో ఆ మాటలు ముందే ఉండొచ్చు. సృజనాత్మకత గల కవి ఆ మాటలకి విశిష్టమైన అర్థం స్థిరీకరిస్తాడు. వేర్వేరు మాటల్ని కలిపి ఆ పదబంధాల ద్వారా కొత్త కొత్త అర్థాలు స్ఫురింపచేస్తాడు. ఆంగ్లంలో షేక్స్పియర్ వంటి మహాకవులు ఈ పని చేశారు. జాష్వా కవిత్వంలో అద్భుతమైన సృజనాత్మకత, భావనాశక్తి కనిపిస్తాయి. రచనతో ఒక తాజాదనం, నూతన కాంతి కనిపిస్తాయి. ఎంతోమంది కవులకు కోయిల కూత తెలుసుగాని ముదురు కోయిల కంఠ నివాసము సేయు కొసరింపు కూతల గుట్టు తెలిసినవాడే జాష్వా గారు. మేఘంపు తెరచాటు మెరుపు భోగపుసాని మోసగింపుల అర్థమును గ్రహించినవాడు తనే.
అలల నురుగుల్ని సముద్రపు పిల్లలుగా ఊహించగలిగిన వాడు ఆయనే. ఉక్కు పుప్పొడి రాలు యుద్ధభూమిని భావించగలిగినటువంటి వాడు అతనే. నల్లని వాన మబ్బుల్ని గర్భిణీ మేఘాలన్నాడు జాషువా గారు. ఆగడవు మబ్బుశయ్యల మీద బుడత చంద్రుడు నిద్రపోతున్నాడన్నారాయన. సృష్టికర్త విత్తనంబున మహావృక్షంబుని మిడించి సృష్టించి గారడీ చేసేవాడుగా కనిపించాడు జాషువా గారికి. అదే సృష్టికర్త ఆకాశపు కాగితం. దానిమీద తను రచించే లేఖను వేగుచుక్కతో నిలిపివేశాడు. ఇంత

సృష్టించి గారడీ చేసేవాడుగా కనిపించాడు జాషువా గారికి. అదే సృష్టికర్త ఆకాశపు కాగితం. దానిమీద తను రచించే లేఖను వేగుచుక్కతో నిలిపివేశాడు. ఇంత అద్భుతమైనటువంటి ఊహాశక్తి జాషువా గారికి మాత్రమే సాధ్యం.

0: తెలుగు సాహిత్యానికి సంబంధించిన ప్రశ్నలు, వాటి జవాబులు. మొదటి ప్రశ్న, ఉద్భటారాధ్య చరిత్ర గ్రంథాన్ని రచించింది ఎవరు? ఉద్భటారాధ్య చరిత్ర గ్రంథాన్ని రచించినది ఎవరు? సమాధానం, తెనాలి రామకృష్ణ కవి. తెనాలి రామకృష్ణ కవి. రెండవ ప్రశ్న, సుగ్రీవ విజయం అనే యక్షగానాన్ని రచించినది ఎవరు? సుగ్రీవ విజయం అనే యక్షగానాన్ని రచించింది ఎవరు? సమాధానం, కందుకూరి రుద్రకవి గారు. మూడవ ప్రశ్న, ఆంధ్రనామశేషము అనే నిఘంటువును రచించినది ఎవరు? ఆంధ్రనామశేషము అనే నిఘంటువును రచించింది ఎవరు? సమాధానం, అడిదము సూరకవి. అడిదము సూరకవి. తరువాతి ప్రశ్న, చింతలపూడి ఎలనార్యుడు రచించిన రాధామాధవము గ్రంథాన్ని ఎవరికి అంకితమిచ్చారు? చింతలపూడి ఎలనార్యుడు రచించిన రాధామాధవము గ్రంథాన్ని ఎవరికి అంకితమిచ్చారు? సమాధానం, మదనగోపాలస్వామికి. మదనగోపాలస్వామికి. చివరి ప్రశ్న, గురజాడగారు రచించిన బాలగేయాల సంపుటి పేరేమిటి? గురజాడగారు రచించిన బాలగేయాల సంపుటి పేరేమిటి? సమాధానం, మినుగురులు. సమాధానం, మినుగురులు.
1: మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. మీ ఇంట్లో, బయట సమాజంలో తెలుగు వారితో కలిసినప్పుడు తెలుగే మాట్లాడండి. అత్యవసరమైతే తప్ప మరొక భాష ఉపయోగించకండి. సెలవు మరి, నమస్తే.

0: మీరింతవరకు మా తెలుగు తల్లికి మల్లెపూదండ విన్నారు. సహకారం శ్రీ వి చలపతి, నిర్వహణ కె శృతి ప్రియాంక.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: followed by special screening during BFI London Film Festival. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi calls for greater adoption of water-saving technologies and learning from global best practices. Prime Minister Modi to hold talks with his Belgian counterpart, Bart de Wever, in New Delhi today. ISRO to launch Earth Observation Satellite EOS-05 from Sriharikota tomorrow. India's sovereign credit rating upgraded to A- with stable outlook by Japan Credit Rating Agency. Bombay High Court orders CBI probe into death of Disha Salian, former manager of late actor Sushant Singh Rajput. And in women's cricket, India to take on Hong Kong in the second Group A match of the 2020 Asia Cup in Dubai this evening. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కెఎన్ రామకృష్ణ. ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, రహదారుల అభివృద్దిలో ఫలించిన మంత్రి అచ్చెన్నాయుడు చొరవ, ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్షలు, చెంచు తెగకు సున్నా వడ్డీతో లింకేజ్ రుణం చెక్కును అందజేసిన కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తదితర అంశాలతో కూడిన ఆగస్టు నెల శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్రెడ్డితో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలను సన్మానించారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వివిధ శాఖల ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు ప్రసంగిస్తూ, జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ రంగం ద్వారా యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ డిఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు ఆర్థిక సాయం అందించి మహిళా సాధికారతకు బాటలు వేస్తున్నామని అన్నారు. అందరి సహకారంతో జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన నీట్ పీజీ 2026 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 697 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. వీరిలో 682 మంది పరీక్షకు హాజరు కాగా 15 మంది గైర్హాజరయ్యారు. 97.85% హాజరు నమోదైనట్లు అధికారులు తెలిపారు. శ్రీకాకుళం డివిజన్ ఆర్డీఓ సాయి ప్రత్యూష పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. కోటబొమ్మాలి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కొత్తమ్మ అమ్మవారి ఆలయ సమగ్ర అభివృద్ది పనులకు 4.52 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుల ప్రత్యేక కృషితో దేవాదాయ శాఖ నుంచి నిధులు విడుదలైనట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఆలయ ప్రాకార మండపం నిర్మాణం, మరమ్మతులు, ఇతర అభివృద్ది పనుల కోసం మొత్తం 5 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించారు. ఇందులో స్థానిక మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ కింద 48 లక్షలు డిపాజిట్ చేయగా దేవాదాయ శాఖ సాధారణ ప్రయోజన నిధి కమిటీ మిగిలిన 4.52 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలనానుమతులు జారీ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. గిరిజనుల అభ్యున్నతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో చెంచు తెగకు చెందిన జిల్లా సంఘం ఉన్నతి సభ్యులకు సున్నా వడ్డీ బ్యాంకు లింకేజ్ రుణం చెక్కును అందించారు. చెంచు వృత్తిని కొనసాగించడంతో పాటు సంప్రదాయ వస్త్రాల కొనుగోలు, ఇతర అవసరాలకు ఈ మొత్తాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో ఇటీవల చేపట్టిన వివిధ అభివృద్ది కార్యక్రమాలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత, సీఎస్ఆర్ నిధులతో కొనసాగుతున్న ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో కేంద్ర మంత్రి సమీక్షించారు. ఆయా పనుల పురోగతిని తెలుసుకుని అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. యువత సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని పరిశోధనల వైపు అడుగులు వేయాలని ఒడిషా గవర్నర్ కంభంపాటి హరిబాబు పిలుపునిచ్చారు. టెక్కలి సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల 10వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. యువత నైపుణ్యాలను పెంపొందించుకుని ఆత్మనిర్భర్ భారత్ సాధనకు కృషి చేయాలని సూచించారు. అనంతరం పలువురు విద్యార్థులకు బంగారు పతకాలు, పట్టాలను ప్రదానం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో మౌలిక వసతులు, రవాణా సౌకర్యాల మెరుగుదలకు రాష్ట్ర వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ప్రత్యేక

0: చొరవ తీసుకున్నారు. టెక్కలి, నరసన్నపేటతో పాటు శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో దెబ్బతిన్న కీలక రహదారుల పునర్నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. మొత్తం 5.70 కోట్ల వ్యయంతో 33.20 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ది పనులు చేపట్టేందుకు రాష్ట ప్రభుత్వం ముందస్తు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో రహదారులు మరింత మెరుగుపడనున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, మండల స్థాయి కార్యాలయాల్లో గ్రీవెన్స్ కేంద్రాల వద్ద ప్రజాభిప్రాయ సేకరణ కోసం క్యూఆర్ కోడ్ను తప్పనిసరిగా ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సూచించారు. మీరింతవరకు శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కేఎన్ రామకృష్ణ, ఆకాశవాణి ప్రతినిధి, శ్రీకాకుళం జిల్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా డాడీ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

సూర్య ఐపీఎస్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సీతారామశాస్త్రి గీతం విన్నారు. సంగీతం ఇళయరాజా. కార్యక్రమంలో తర్వాత విందాం. దేశముద్రు చిత్రం కోసం రఘు కుంచే కౌసల్య పాడిన పాట.

0: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వావ్,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

దూకుడు చిత్రం కోసం కార్తీక్ రీటా పాడిన పాట విన్నారు. చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సుందరకాండ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం. సంగీతం ఎంఎం కీరవాణి.

0: సూపరాజు
1: వచ్చాను సార్.
0: ఇబ్రహీం
2: ఇక్కడ ఉన్నా.
0: అశోకుడు చెట్టు నాటించెను,
3: మన నవ్వులే అవి పూయించెను.
0: వనజ
4: వచ్చాగా,
0: పాకిజా
3: ఆయే హో.

0: మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం మన ఆలయాలు కార్యక్రమంలో హౌసింగ్ బోర్డులోని వెంకటేశ్వర స్వామివారి దేవాలయం గురించిన వివరాలు వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ వి చలపతి మరియు శ్రీమతి వి పద్మలత.
1: సనాతన ధర్మ పరిరక్షణకు కేంద్ర బిందువులైన దేవాలయాల విశేషాలను తెలిపే మన ఆలయాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం.
2: ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లే దైవీ శక్తుల నిలయాలు మన ఆలయాలు. అనేక దేవాలయాల విశిష్టతలను తెలిపే మన ఆలయాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం.

0: కుంభకున్. బమ్మెర పోతనగారు రచించిన ఈ పద్యం భాగవతానికే కాదండి, తెలుగు సాహిత్య సరస్వతికే ముకుటాయమానమైన పద్యం ఇది. ఇష్టదేవతా స్తుతి, వస్తు నిర్దేశము మహాభాగవతంలోని ఇతివృత్తానికంతా అర్థం పడుతుంది. ప్రశ్నల బాణాలను నా మీదకు సంధించేదే ఏదో ఒక ఆలయం గురించి శ్రోతలకు వినిపించమని చెప్పేది. మన పద్మలత ఇంకా కనిపించలేదే, ఏమై ఉంటుందబ్బా?
1: లోకంబులు లోకేశులు లోకస్తులు తెగినతు

0: పద్మలత, నువ్వు కనిపించలేదని అంత వెతికి వస్తున్నా. చల్లగాలి వీస్తుంటే హాయిగా ఈ చెట్టు కింద కూర్చున్నావా? పైగా కారు చీకట్లు అఖండ రూపం దేవదేవుడు అంటూ ఏమిటి మాటలు?
1: హాయా, ఇంకో మాట చెప్పు చలపతి.
0: అదేమిటి? నీకు ఇంత బాధ ఎందుకేమిటి?
1: ఈ బాధంతా నాది కాదు. ఈ లోకంలో ఒక్క పూట తిండికి కూడా నోచుకోలేని అభాగ్యుల గురించి. ఎందుకు ఆ పరమాత్ముడు మానవులను ఇంత వేదనకు గురిచేస్తుంటాడు? బ్రతికినంతకాలం ఈ బాధ అనుభవించాల్సిందేనా?
0: పద్మలత, జీవుడు తాను పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఆధారంగా ఈ జన్మలో వాటి ఫలం అనుభవించాలి. దానిని కర్మసిద్ధాంతం అంటారు. నీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? ఎక్కడో అరణ్యంలో పడి ఉన్న ఒక రాతి కింద నివసించే కప్పను కాపాడి ఆ స్వామి ఈ లోకాన్ని రక్షించలేడా? నమ్మకంతో ప్రయత్నిస్తే దేన్నైనా సాధించవచ్చు. ఈ దుఃఖసాగరాన్ని ఇదుట జీవుడికి ఒక లెక్కన.
1: నీ మాటలు నా మనస్సుకు కొంత ఊరటనిస్తున్నాయి. కొంచెం మనసు కూడా తేలికపడింది. ఈ మాటల్లో పడి శ్రోతలను మరిచిపోయాను. ఈరోజు మనం ఏ దేవాలయం గురించి చెబుదాం?

0: స్వామి దేవాలయం ఎక్కడ ఉంది? ఎలా వెళ్ళాలి? ఎవరు నిర్మించారు? ఆ వివరాలన్నీ చెప్పవా?
1: శ్రోతలు, దాదాపు 1.5 ఎకరా విస్తీర్ణంలో వెంకటేశ్వర స్వామి ఆలయం, అటు శివాలయం, నడుమ విశాల ప్రదేశం. ఆలయము చుట్టూ దేవతావృక్షాలు, స్వామివారికి ఎదురుగా దీపస్తంభం, ధ్వజస్తంభం, నిత్య కళ్యాణం, పచ్చతోరణం. స్వామి సన్నిధిలో ఉంటే అమ్మ ఒడిలో ఉన్నట్లే. శ్రోతలు, మీరు చాలా తెలివైనవారు. పద్మలత, ఈ పాటికే ఆ ఆలయం ఏదో ఎక్కడ ఉందో తెలిసిపోయి ఉంటుంది. ఆ ఆలయం అనంతపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం.
0: హౌసింగ్ బోర్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయమా? తొందరగా వెళ్దాం పద, వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం.
1: చూడు, ఎంత ఎత్తైన గోపురం. దక్షిణ ద్వారంలో నుండి ఆలయం లోపలికొచ్చేశాం. మొదట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోకి వెళ్దాం. ఇక్కడ చూడు, ప్రవేశ ద్వారానికి కుడివైపున శిలాఫలకాలు ఉన్నాయి కదా, ఆలయ నిర్మాణానికి సంబంధించిన వివరాలు ఇందులో ఉన్నాయి.
0: లోపలికి రాగానే ఎత్తైన దీపస్తంభ దర్శనం చాలా బాగుంది.
1: దీపస్తంభానికి ఎడమవైపున దక్షిణాభిముఖంగా కొలువైన హనుమంతుణ్ణి దర్శనం చేసుకుని ఆలయం చుట్టూ ఉన్న ఉపాలయాలను చూసి స్వామివారి దర్శనం చేసుకుందాం. స్వామివారి ఆలయానికి ఎడమవైపున ఇప్పుడు మనం చూస్తున్నామే ఈయనే విఘ్నేశ్వరుడు.
0: గణపతి దర్శనం సర్వపాప వినాశనం. గణపతి ఆలయానికి వెనుకవైపు పద్మావతి అమ్మవారి ఆలయం ఉంది.

0: చక్కనొత్తడు. వివాదప్రోద్ధిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు. గజ ప్రాణావనోత్సాహియై లక్ష్మీదేవికి చెప్పకుండా, శంఖ చక్రాలు చేతికి తీసుకోకుండా, సేవకులను పిలవకుండా, ముసలి నోటికి చిక్కి శల్యమైపోతున్న గజేంద్రుణ్ణి కాపాడి ఆశ్రిత వత్సలుడు అన్న నామాన్ని సార్థకము చేసుకున్న ఆ దేవదేవుని గురించే చెబుదాం.
1: గజేంద్రుడిని కాపాడింది శ్రీ మహావిష్ణువు. కలియుగంలో ఆ స్వామే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడుగా వెలిశారు. అనంతపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంతకు ఏ ఆలయం గురించి చెప్పాలనుకుంటున్నారు చలపతి? వెంకటే

0: ఈ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ఎవరు నిర్మించారో, ఎప్పుడు నిర్మించారో చెప్పనే లేదు నాకు నువ్వు.
1: పూజారి గారు ఇటువైపే వస్తున్నారు, ఆయన్ని అడుగుదాం. నువ్వే అడుగు.
0: స్వామి, ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు?
2: ఓం నమో వెంకటేశాయ. హౌసింగ్ బోర్డులో గల వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం బ్రహ్మశ్రీ శ్రీ శ్రీ విష్ణుపాద స్వామి వారి సుహస్తాలతో భూమి పూజ గావించబడి ఆ తదుపరి 21/2/2003 వేద బ్రహ్మశ్రీ శ్రీ శ్రీ శ్రీ విశ్వప్రియ తీర్థుల మహాస్వామి ఉడిపి ఆదమూరు పీఠాధిపతులచే ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట గావించబడినది. ఆ ప్రతిష్టా కార్యక్రమానికి అనంతపురంలో గల వేద బ్రహ్మశ్రీ వెంకట శివ శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఆ ప్రతిష్టా కార్యక్రమంతో కూడా నిర్వహించడం జరిగినది. మరి ఆ రోజు నుంచి కూడా చూసుకుంటే ఈ రోజు వరకు నిర్విరామంగా కూడా శ్రీ స్వామివారికి నిత్య కైంకర్య పూజలు మహావైభవంగా కూడా జరుగుతూ ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే ప్రతిష్ట గావించబడినటువంటి కొన్ని రోజులలో శ్రీ స్వామివారికి తేనెటీగలు మేము సైతము స్వామి సేవకు అన్నట్టుగా కూడా ఆ యొక్క స్వామివారి ముఖద్వారమునకు 7 తోరణములతో గల వెలిసిగి స్వామివారిని ఇక్కడ నిజస్వరూపంగా కూడా శ్రీవారు వెలిసి ఉన్నారు అన్నటువంటిదిగా కూడా ప్రసిద్ధి చెందింది. మరి ఆ రోజు నుంచి కూడా ఈ దేవాలయంలో ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి టి శ్రీధర్ శర్మ గారి ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.
1: పూజారి గారు చాలా చక్కగా చెప్పారు. శ్రీశ్రీ విష్ణుపాద స్వామి వారు భూమి పూజ చేశారట. మధ్వాచార్యులు స్థాపించిన అష్ట పీఠాల్లో ఒకటైన అదమారు మఠం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విశ్వప్రియ తీర్థుల వారు ఈ ఆలయంలో సాంగోపాంగంగా స్వామివారిని ప్రతిష్ఠించారు. అట్టి మహనీయులు ప్రతిష్టాపన కారణంగా ఈ ఆలయం ప్రజలచే విశేష ఆదరణకు నోచుకుంటోంది.
0: అభిషేకం జరుగుతున్నట్లుంది. కాసేపు అంతరాలయంలోని చుట్టూతా ఉన్న విశేషాలు చూద్దాం పద.
1: ఓం నమో వెంకటేశాయ.
0: ఓం నమో శ్రీనివాసాయ.
1: ఓం నమో వెంకటేశాయ.
0: ఓం నమో శ్రీనివాసాయ.
1: ఆలయమంతా స్వామివారి నామస్మరణ అణువణువు నిండి ఉంది. సనాతన ధర్మానికి ప్రతీక గోమాత. 133 కోట్ల మంది దేవతలు గోమాత యందు కొలువై ఉంటారంటారు. ఆ వివరాలు తెలిపే చిత్రపటం చూడు, ఎంత బాగుందో.
0: అంతరాలయంలోని ఈశాన్య మూలంలో ఉన్న హుండీ చూడు. తిరుమల ఆలయంలోని హుండీని గుర్తుకు తెస్తోంది కదా. అభిషేకం అయిపోయింది, తెర తీశారు. స్వామివారి సర్వమంగళ రూపాన్ని చూడు.

ఇంత ముగ్ధమనోహర రూపం ఉంటుందా? ఈ దృశ్యం అనిర్వచనీయం. ఆపదముక్కులవాడా, అనాథరక్షక, గోవింద గోవింద, సర్వ జగద్రక్షక, పాహిమాం పాహిమాం.

0: శ్రీ మహావిష్ణువుకు సేవకుడు మరియు వాహనమైన గరుడాల్వార్ ఎంత వినమ్రుడై నమస్కరిస్తూ నిలబడ్డ ఆ మూర్తిని చూడు. వెంకటేశ్వర స్వామి గురించి నేను ఒక కీర్తన ఆలపిస్తాను.
1: కలియుగ

0: గోవింద గోవింద.
1: స్వామివారికి జరిగే నిత్య సేవల గురించి పూజారి నీలకంఠ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం.
2: అలాగే ఈ యొక్క ఆలయంలో కూడా ప్రతి మాసము కూడా పౌర్ణమి నాడు పురస్కరించుకొని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతములు ప్రతి మాసము కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే తదుపరి ఈ యొక్క ఆలయంలో మహాగణపతి ఉన్నాడు కాబట్టి సంకష్టహర చతుర్థి నాడు శ్రీ మహాగణపతికి సంకష్ట చతుర్థి వ్రతం కూడా నిర్వహించడం జరుగుతుంది.

0: ఆలయానికి వెలుపల ఈశాన్యమూలలో నవగ్రహాలు ఉన్నాయి, దర్శించుకుందాం పదా.
1: పద్మలత, ఇక్కడ గొప్ప గొప్ప వారి ప్రవచనాలు కూడా జరుగుతూ ఉంటాయి. జగద్గురు శంకరులు భజగోవిందంలో అన్నట్లు, సత్సంగత్వీ నిస్సంగత్వం, నిస్సంగత్వీ నిర్మోహత్వం, నిర్మోహత్వీ నిశ్చలతత్వం, నిశ్చలతత్వీ జీవనముక్తి అని మంచి నడవడిక, ధర్మ మార్గంలో వెళ్లే వారి మాటలు విన్నా విన్నవారి ఖాతాలోకి పుణ్యం జమ చేయబడుతుంది.
0: శివాలయం కూడా ఉందన్నావు కదా, ఎక్కడ ఉంది మరి?
1: వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఎడమవైపున ఉంది, వెళ్ళి చూద్దాం పద.
0: కాశీ విశ్వేశ్వర స్వామి, ఎదురుగా నందీశ్వరుడు. శివదర్శనంతో జన్మ జన్మల దుఃఖాలు సర్వహరణమవుతాయి.
1: విశ్వనాథునికి ఆనుకుని పార్వతీదేవి ఉంది చూడు, ఎంత ప్రశాంత వదనముతో. ఏరా, ఈ అమ్మను పలకరించి పోదామని వచ్చావా? వస్తే మానిలే, తిరిగి ఊరికే వెళ్ళొద్దు. పక్కనే పూజారి గారు నైవేద్యం కోసమని చక్కెర పొంగల చేశారు, తిని వెళ్ళు అన్నట్లు లేదు.
0: నిజం చెప్పావు, పక్కన ఉన్న మంటపం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిది, సర్వదోష పరిహారకుడు ఆయన. చలపతి, ఈ ఆలయం ఎంతో వైభవంగా ఉంది, ఆలయ కమిటీ వారు చాలా శ్రద్ధ వహిస్తున్నారు.
1: పూజారి గారు, ఆలయ కమిటీ వారి వివరాలు తెలపండి.
2: ప్రస్తుతము ఈ యొక్క ఆలయము నిర్వహణ కార్యక్రమం అంతా కూడా శ్రీ జి సుబ్బారెడ్డి గారు, వెంకటస్వామి, కృష్ణమూర్తి, ప్రతాపరెడ్డి, లక్ష్మీ నరసునాయుడు, జయచంద్రారెడ్డి, శ్రీ కేశవ చంద్రరావు, అనిల్ కుమార్, రామయ్య, లక్ష్మీదేవమ్మ, వెంకటస్వామి, ప్రధానంగా ఈ 11 మంది కూడా ఈ యొక్క ఆలయానికి వ్యవస్థాపక ధర్మకర్తలు కూడా వారి వారి బాధ్యత నిర్వహించడం జరుగుతుంది. ఇంకా ఈ యొక్క ఆలయానికి అనేకమైనటువంటి కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. అలాగే ప్రతిష్ట గావించబడిన మరొక 2 సంవత్సరాలలో ఈ ఆలయంలో శ్రీవారు అంటే వెంకటేశ్వర స్వామి అంటే విష్ణు స్వరూపము, సుబ్రహ్మణ్య స్వామి రూపంగా ఉన్నారు కాబట్టి ఆ తదుపరి వారు కూడా ఇక్కడ ఉండవల్లా అనేటువంటి ఉద్దేశంతో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రతిష్ట కూడా గావించడం జరిగింది. ఆ యొక్క స్వామివారు వెలిసినప్పటి నుంచి కూడా ఈ ఆలయంలో ప్రతి సంవత్సరము కూడా కార్తీక మాసంలో ఆ పరమేశ్వరునికి విశేష పూజలు, అలాగే కార్తీక పౌర్ణమి నాడు లక్ష దీపోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అలాగే శ్రీ స్వామివారికి నిత్య పూజా కైంకర్యంలో భాగంగా ప్రతిరోజు ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమయ్యి 6:30 గంటలకు శ్రీ స్వామివారి నిజపాద దర్శనం కూడా జరపడం జరుగుతుంది. తదుపరి ఈ ఆలయంలో ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా ఉదయం 7 గంటలకు శ్రీవారికి పంచామృత అభిషేకము నిర్వహించడం జరుగుతుంది. అలాగే 8:15 మహామంగళహారతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే సాయంత్రం కూడా శ్రీ స్వామివారికి సంబంధించిన నిత్య పూజా కైంకర్యాలు జరుగుతూ ఉండడం జరుగుతుంది. ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ప్రతిష్ట గావించబడిన సంవత్సరం నుండి కూడా ప్రతి సంవత్సరము కూడా దసరా శరన్నవరాత్రి పురస్కరించుకొని ఈ ఆలయంలో ప్రత్యేకంగా అలంకరణలు, అభిషేకాలు, హోమాలు అన్నీ కూడా జరిగి మన జిల్లాలోనే కూడా తలమానికంగా ఈ యొక్క ఆలయంలో శ్రీవారికి చక్రస్నానము అత్యంత వైభవంగా కూడా జరపడం విశేష కార్యక్రమంగా చెబుతున్నాం. ఎందుకంటే మనకు ఈ జిల్లాలో చూసుకున్నట్టయితే పుష్కరిణి అన్నటువంటిది ఇక్కడ కూడా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. అటువంటిది యొక్క స్వామివారి సన్నిధిలో 25 అడుగులొగుల ఆ పరమశివుని జటాజూటం నుంచి వెలువడుతున్నటువంటి ఆ యొక్క శివుని ఆ పుష్కరిణి యందు మనము శ్రీ స్వామివారి ప్రతి సంవత్సరము కూడా దసరా పురస్కరించుకుని ఏకాదశి నాడు శ్రీవారికి చక్రస్నానం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఆలయంలో విశేషంగా వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 5 గంటల నుంచి కూడా రాత్రి 10 గంటల వరకు కూడా భక్తులు తండోపతండాలుగా విచ్చేసి శ్రీ స్వామివారిని విశేషంగా దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ఆలయం మరొక ప్రత్యేకత ఉంది, ఎవరైనా కూడా శ్రీ స్వామివారిని దర్శించుకొని ఏదైనా కూడా మొక్కుకొరడం జరిగినట్టయితే 108 ప్రదక్షిణలు చేసినట్టయితే వారు అనుకున్నటువంటి కార్యక్రమం తప్పకుండా కూడా నెరవేరుతుందని అనేక మంది భక్తులతో తేటతెల్లమైంది.
1: పూజారి గారు, వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు ఇంకా ఏ ఏ సన్నిధానాలు ఉన్నాయి?
2: ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి వారితో పాటుగా మహాగణపతి, శ్రీ పద్మావతి అమ్మవారు, అలాగే కాశీ విశ్వేశ్వర స్వామివారు, పార్వతీ అమ్మవారు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు సహితంగా నవగ్రహాలు, అశ్వత్థనారాయణ స్వామి కట్టుతో కూడా ఈ ఆలయంలో ప్రత్యేకంగా కూడా పూజలు అందుకుంటూ జరుగుతుంది. అలాగే ఈ ఆలయంకి అనుసంధానంగా కూడా కమిటీ వారు ఒక కళ్యాణ మంటపం నిర్వహించ తలచిపెట్టినారు. ఆ కళ్యాణ మంటపం కూడా నిర్విరామంగా కూడా కట్టడం జరుగుతుంది. కాబట్టి భక్తుల కోరిక మేరకు ఆ కళ్యాణ మంటపం కూడా అత్యంత అనంతపురంలో కూడా పెద్దదిగా దేవాలయంలో ఇటువంటి కళ్యాణ మంటపం ఉండల్లా

0: ఎందుకంటే దేవాలయానికి అనేక మంది వచ్చేస్తుంటారు. తర్వాత కూడా ఏమైనా పూజా కార్యక్రమం జరిగినా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ కళ్యాణ రూపంలో కూడా శ్రీ స్వామివారికి ఏమైనా ప్రత్యేక పూజలు, అలాగే భక్తులు వచ్చేటువంటి వారికి ఏమైనా సౌకర్యాలు కల్పించేందుకు వీలుగా కళ్యాణ మండపం కూడా కమిటీ వారు నిర్వహించి తలపెట్టినారు.
1: వెంకటేశ్వర స్వామివారికి శ్రావణ మాసం ప్రత్యేక మాసం, ఆ మాసంలో జరిగేటువంటి సేవల గురించి మాకు తెలియజేయండి.
0: శ్రీ స్వామివారికి శ్రావణ మాసం అనేటువంటిది అత్యంత ప్రీతికరమైనదిగా మనము అనాదిగా చెప్పుకుంటూ వస్తున్నాం. అటువంటి స్వామివారికి శ్రావణ మాసంలో గనక మనం చూసుకున్నట్టయితే శ్రీ స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఏడు శనివారముల వ్రతము అనేటువంటిది మనము ప్రతిష్ట గావించబడిన సంవత్సరంను కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ఏడు శనివార వ్రతము మనకు ఆషాఢ మాసంలో ప్రారంభమయ్యి శ్రావణ మాసము చివరి శనివారం నాడు ఈ యొక్క వ్రతం ముగుస్తుంది. ఈ యొక్క వ్రతంలో ప్రత్యేకంగా కూడా మహిళలు ఉదయం నుంచి కూడా ఉపవాసంతో ఉండి మధ్యాహ్నం వరకు కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఈ వ్రతాన్ని ఆరంభిస్తూ ఉంటారు. అలాగే శ్రావణ మాసంలో ప్రత్యేకంగా శ్రావణ మాసము చివరి శుక్రవారం నాడు మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనటువంటి శ్రీ కుబేరలక్ష్మి వ్రతాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటాము. అలాగే ఈ యొక్క శ్రావణ మాసంలో శ్రీవారికి కళ్యాణం అనేటువంటి కార్యక్రమం కూడా ప్రత్యేకంగా కూడా చేస్తుండడం జరుగుతుంది.
1: స్వామివారి దర్శనార్థం వచ్చేటువంటి భక్తాదుల కోసం అన్నదాన కార్యక్రమాలు ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా?
0: ఈ ఆలయంలో ప్రతిష్ట గావించబడిన నాటి నుండి కూడా శ్రీవారికి ఉదయము సాయంకాలము కూడా అన్నప్రసాదం కూడా నైవేద్యం గావించబడుతుంది. ఆ రోజు నుంచి కూడా ఉదయము సాయంత్రం కూడా భక్తాదులందరికీ కూడా వచ్చినటువంటి భక్తాదులందరికీ కూడా ప్రసాద వినియోగము జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి శనివారము ఏవైనా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు విశేష పూజలు ఉండేటువంటి రోజు అన్నదానం కూడా నిర్వహించడం జరుగుతుంది.
1: భక్తాదుల సౌకర్యార్థం ఈ ఆలయంలో కమిటీ వారు ప్రవచన కార్యక్రమాలు ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా?
0: ఈ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కూడా ఆనాది నుండి కూడా ప్రతి సంవత్సరము కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా వారి వారి పండితులు వచ్చి కూడా ప్రతి సంవత్సరం ఒక మారు ఇక్కడ ఉపన్యాసము గావించబడుతూ ఉంటుంది. అలాగే ఈ ఆలయంలో ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా ఉదయం 7:30 గంటలకు సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం కూడా జరుగుతూ ఉంటుంది.
1: ఆలయంలో జరిగే వివిధ పూజా కార్యక్రమాల కోసం భక్తాదులు ఎవరిని సంప్రదించాలి పూజారి గారు?
0: ఈ ఆలయంలో గనక మనం చూసుకున్నట్టయితే మన అనంతపురంలో కూడా ఇంతటి పెద్ద ఆలయం మనకి ఇక్కడ కూడా ఉండదు. కాబట్టి ఈ ఆలయంలో ప్రతిరోజు కూడా అనేక మంది భక్తులు వారి వారికి తోచిన విధంగా కూడా సేవలు అందిస్తూ ఉంటారు. ఇంకా ఎవరైనా కూడా భక్తులు వారి వారి తోచిన విధంగా సేవలు చేయవల్ల అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వారు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారిని కానీ అర్చకుల వారిని కానీ అక్కడ ఆలయ మేనేజర్ని కానీ సంప్రదించినట్టయితే ఏవైనా శ్రీవారికి సేవలు చేసేటువంటి భాగ్యం వాళ్ళకు కూడా లభిస్తుంది. కాబట్టి ఎవరైనా సేవ చేయాల్సి దలిచిన భక్తులు ఆలయంలో ఉన్నటువంటి కమిటీ వారిని అర్చకుల వారిని కానీ మేనేజర్ని కానీ సంప్రదించినట్టయితే వారి వారికి ఆ సేవలు నిర్వహించడం జరుగుతుంది.
1: హౌసింగ్ బోర్డులో వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు పూజారి గారు, మీకు మా ధన్యవాదాలు.
0: కృతజ్ఞతలు.
2: నారాయణ అంటే చాలు, కోట్ల జన్మలు పాపాలు హరించిపోతాయి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు భక్తుల పాలిట కాదు కాదు, 84 లక్షల జీవరాశుల పాలిట కొంగు బంగారమే.
3: శ్రీ వెంకటేశ్వరుని కరుణా కటాక్షాలు మనపై ఎల్లవేళలా ప్రసరించాలని దుఃఖ సాగరం నుండి మనల్ని భక్తి అనే నావలో దాటించి ముక్తిని ప్రసాదించాలని ఆ దేవదేవుణ్ణి కోరుకుంటూ సెలవు.
2: శ్రోతలు, మీరింతవరకు అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు తెలుసుకున్నారు.
4: నమస్తే.
5: మీరింతవరకు మన ఆలయాలు కార్యక్రమంలో హౌసింగ్ బోర్డులోని వెంకటేశ్వర స్వామివారి దేవాలయం గురించిన వివరాలు విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ వి చలపతి మరియు శ్రీమతి వి పద్మలత. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు.

కార్యక్రమంలో మొదటి ఉత్తరం రాస్తున్నవారు అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం నుండి బడిగించుల అన్నయ్య, చౌడమ్మ, కుమారి, రామాంజనమ్మ, శ్రీనివాసులు, రంగం వెంకటస్వామి, రాఘవేంద్ర, దుగ్గి నాగేశ్వరయ్య వీరంతా రాస్తున్నారు. అల్లూరి సీతారామరాజు చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని వీరి కోసం విందాం. ఘంటసాల రామకృష్ణ బృందం పాడిన ఈ పాట

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం రాస్తున్నవారు వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తులు, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, బాబురావు, రజని, రాజశేఖర్, బ్రహ్మయ్య, కస్తూరిరావు, వెంకటేష్, నరసింహరావు, నరహరి, జీడి పెంటయ్య, నాగనాథ్ గుప్తా, ఈశ్వర్రావు, వీరంతా రాస్తున్నారు. రావణుడే రాముడైతే చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని వీరందరి కోసం విందాం. ఈ పాట

0: స్థాన మొటిమలా
1: సైబాల్
0: గజ్జా బొబ్బలా
1: సైబాల్
0: నడువుల తామరా
1: సైబాల్
0: బురద పుల్లా
1: సైబాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం రాస్తున్నవారు బుక్కరాయ సముద్రం దండువారిపల్లి నుండి పూజారి రామకృష్ణ, ఉమాదేవి అర్చన, మానస, గగన్ నరసింహ, తనుష్ కుమార్, శ్రీకాంత్, శ్రీహరి, ఇంద్ర, కవిత, వెంకటలక్ష్మి, భన్విత, జ్యోతి, శకుంతలమ్మ వీరంతా రాస్తున్నారు కార్తీక దీపం చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని. వీరికోసం విందాం పి సుశీల, ఎస్ జానకి పాడిన ఈ పాట.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: కార్యక్రమంలో తర్వాత ఉత్తరం. సత్యసాయి జిల్లా ధర్మవరం నుండి, కొత్తకోట గ్రామం నుండి రాస్తున్నారు ఆర్ భాస్కర్ రెడ్డి గారు. వీరు కోరుకుంటున్న పాట అప్పు చేసి పప్పుకూడు. చిత్రం నుండి పి సుశీల గారు పాడిన పాట వినిపించమని కోరుకుంటున్నారు. వీరి కోసం విందాం అప్పు చేసి పప్పుకూడు. చిత్రం నుండి ఈ పాట.

అప్పుచేసి పప్పుకోడు చిత్రం కోసం ఘంటసాల రేలంగి స్వర్ణలత పాడిన పింగళి గీతం విన్నారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు. అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం రాస్తున్నవారు జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా రాస్తున్నారు. దొంగ మొగుడు చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని వీరికోసం విందాం ఈ పాట.

కార్యక్రమంలో చివరగా మైనర్ బాబు చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని రాస్తున్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వీరందరి కోసం విందాం మైనర్ బాబు చిత్రం నుండి ఈ పాట.

అభిలాష కార్యక్రమంలో శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరికొద్దిసేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

వయోవృద్ధులకు ప్రభుత్వ కార్యాలయాల్లో సులభతరమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో 43 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక లిఫ్టును జిల్లా కలెక్టర్ రాజాబాబుతో కలిసి మంత్రి నిన్న ప్రారంభించారు. భారత నౌకాదళ అవసరాల నిమిత్తం నిర్మించిన ఐఎన్ఎస్ సమర్థక్ నౌకను ఎల్ఎన్టీ సంస్థ బుధవారం నేవీ అధికారులకు అప్పగించింది. నౌకకు వివిధ దశల్లో చేపట్టాల్సిన పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయ తొలి సీఈఓగా విశ్రాంత ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఎంపికయ్యారు. ఆయన దాదాపు 39 ఏళ్ల పాటు వాయుసేనలో సేవలందించారు. విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో అయోధ్య రామాలయంలో పరిపాలన, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణను బలోపేతం చేసేందుకు ఆలయ ట్రస్టు చర్యలు తీసుకుంటోంది. సాంకేతికత ఆధారంగా వ్యాధుల పర్యవేక్షణ, ముందస్తు అంచనా, నివారణ చర్యలను సమర్థంగా చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జి వీరపాండ్యన్ సూచించారు. డిసీజ్ మానిటరింగ్, డిసిషన్ మేకింగ్ సెంటర్ కార్యకలాపాలు, విధి విధానాలపై భాగస్వామ్య సంస్థలతో విజయవాడలో నిర్మించిన కార్యశాలలో ఆయన ప్రసంగించారు. పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గొల్లగుప్పలో తాజా పరిస్థితిపై జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ మంత్రికి ఫోన్ ద్వారా వివరించారు. గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల తుది జాబితాను రాష్ట ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 136,326 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించినట్లు రాష్ట ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేటా ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు పరిధిలో భీమవరం జాతీయ రహదారి అభివృద్దికి 43 కోట్ల నిధులతో తొలిదశ పనులకు ఆమోదం లభించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎక్స్ వేదికగా వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చూస్తే 10 గంటల 5 నిమిషాలు అయిపోతుంది. మనమైతే ఎంటర్ అయిపోతున్నాము మన ఫేవరెట్ హరివిల్లులోకి. మరి హరివిల్లులో మరి నేనైతే క్వశ్చన్స్ అడగడానికి రెడీగా ఉన్నాను, మరి చాలా మంది అయితే ఆన్సర్ పంపించడానికి కూడా రెడీగా ఉన్నారు. మరి చూద్దాం, నేనైతే క్వశ్చన్ అడిగేస్తున్నాను. మరి హరివిల్లులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతం ఎక్కడుంది? సో మరి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ప్రపంచంలో అత్యంత ఎత్తైన జలపాతం ఎక్కడుంది? ఆన్సర్ తెలిస్తే కనుక 8662488 14 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది, రేస్ గుర్రం మూవీ నుండి బూచాడే అంటూ రాహుల్ నంబియార్ శ్రేయ ఘోషల్ నవీన్ పడిన. ఈ పాటకు మ్యూజిక్ తమన్ ఎస్ఎస్, లిరిక్స్ చంద్రబోస్. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము హరివిల్లులో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఎక్కడుంది, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతం ఎక్కడుంది అని చెప్పి అడిగాను. ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. పెడన జోగనందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు పంపించారు, వెనిజులా దేశం ఏంజల్ జలపాతం అంటున్నారు, అది నిజమో కాదో చూద్దాం. ఇంకా మూసాపేట గ్రామం జిల్లా మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి అంటూ మెసేజ్ పంపించారనమాట, ఉత్తరాఖండ్ అంటూ చూద్దాం. ఇంకా అనంతపురం నుండి అనురాధ పంపించారు, ప్రపంచంలో ఎత్తైన జలపాతం అంటూ చూద్దాం కరెక్టో కాదు. ఇంకా అనంతపురం నుండి పిల్లగుండ్ల కాలనీ నుండి ముల్లగురి విజయ్ కుమార్ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా భాస్కర్ పెడన్ నుండి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కలమందలపాడు గ్రామం నుండి కాసిం ముత్తు జావలి అంటూ మెసేజ్ పంపించారనమాట, చూద్దాం రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అలాగే గుడ్ మార్నింగ్ అంటూ రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ పంపించారు, ఏంజల్ ఫాల్స్ వెనిజులా అంటూ, చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా హాయ్ మధు అంటూ ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం అంటూ మెసేజ్ పంపించారనమాట. సత్యభార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే మస్తాన్ ఫ్యామిలీ అంటూ మెసేజ్ పంపించారనమాట, వెనిజులా ఏంజల్ జలపాతం అంటూ, చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా అంబికా భవానీపురం నుండి మెసేజ్ పంపించారు, హాయ్ మధు గారు గుడ్ మార్నింగ్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నయాగరా జలపాతం అంటూ రఘుబీర్ సింగ్ సుగ్నాబాయి ఏలూరు నుండి మెసేజ్ పంపించారు, చూద్దాం. ఇంకా అలాగే వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి కూడా గోవర్ధన్రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్యాలక్ష్మి, మీరాబాయి, మొత్తిబాయి అంటూ మెసేజ్ పంపించారనమాట. ఆన్సర్ ఈస్ రాజస్థాన్ అంటూ రాజస్థాన్ కాదు. ఇంకా అలాగే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతం అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు కొనకండ్ల రమణారావు, కవిత, జోష్నవి, మోహిత్ రావు బెంగళూరు నుండి. ఇంకా అలాగే భాస్కర్ మెసేజ్ పంపించారు చెరుకుపల్లి నుండి, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ సాంగ్ రిక్వెస్ట్ అడిగారు. సాంగ్ రిక్వెస్ట్ కాదు, ఇప్పుడైతే మెసేజ్లు అనమాట, ఆన్సర్ క్వశ్చన్స్ అడిగిన వాటికి ఆన్సర్లు అయితే పంపించేసేయండి తప్పకుండా. ఇంకా ఎస్బి రామకృష్ణ, కృష్ణవేణి, భవానీ నగర్, అనంతపురం నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే శ్రావ్యశ్రీ, పండు, అరుణ, సాహితి, రాజలక్ష్మి, మున్నేస, జోష్ణ, అయ్యప్ప నగర్, విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతం గురించి అడిగాను, సాల్టో ఏంజల్ జలపాతం అనమాట. సాల్టో ఏంజల్ జలపాతం ఇస్ ద రైట్ ఆన్సర్. మరి చాలామంది రైట్ ఆన్సర్ పంపించలేదు, కొంతమంది అయితే పంపించారు, ఇంకొంతమంది ట్రై చేశారు సూపర్గా. మరి వీళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. సో మరి మీకోసం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా, మరి భారతదేశం ఇంకా శ్రీలంక మధ్య ఉన్న జలసంధి ఏది, భారతదేశం ఇంకా శ్రీలంక మధ్య ఉన్న జలసంధి ఏది. మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662488 14 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. సో మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది రబసా మూవీ నుండి, గరం గరం చిలకనే పాట అయితే

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, భారతదేశం ఇంకా శ్రీలంక మధ్య ఉన్న జలసంధి ఏది అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. చాలా మంది అయితే మెసేజ్లు పంపించారు, ఇంకా పంపించాల్సిన వాళ్ళు కూడా పంపించేసింది. త్వరగా నేను మెసేజ్ చదివేలోపుగా మరి ఇంకా మూసాపేట గ్రామం నుండి మెసేజ్ పంపించారు ఎం నరేష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటూ, కాగ్నా సంధి అంటూ మెసేజ్ పంపించారు, చూద్దాం రైటో కాదో. ఇంకా పెడన జగనందరావు కాలనీ అప్పలరాజు నుంచి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అనంతపురం నుండి అనురాధ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్. ఇంకా రాజేష్ హిందూపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే భాస్కర్ చెరుకుబల్లి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అనంతపురం నుండి పిల్లగుండ్ల కాలనీ నుండి ముల్లగిరి విజయ్ కుమార్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే పవన్ కుమార్ నిజామాబాద్ నుండి బక్కూరి పవన్ కుమార్ అంటూ మెసేజ్ పంపించారు అనమాట, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కలమందలపాడు గ్రామం నుండి కాసిం ముత్తుజావలి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా సత్యభార్గవి తాడిపత్రి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. విజయవాడ నుండి నందు అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మసాన్ ఫ్యామిలీ మెంబర్స్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్ పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అంబికా భవానీపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా ఎస్బి రామకృష్ణ కృష్ణవేణి భవానీ నగర్ అనంతపురం నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఉట్కూరు నారాయణపేట జిల్లా నుండి అరుణాబాయి అరుణ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు పరహా సంధి అంటూ, చూద్దాం అది కరెక్టో కాదో. ఇంకా దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు అనమాట. మరి చాలా మంది అయితే రైట్ ఆన్సర్ పంపించారు, ఒకరి ఇద్దరు తప్ప. సో మరి రైట్ ఆన్సర్ నేనైతే రివీల్ చేసేస్తున్నాను. భారతదేశం ఇంకా శ్రీలంక మధ్య ఉన్న జలసంధి అంటే పాక్ జలసంధి అనమాట. సో పాక్ జలసంధి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు. మరి వీళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. ఇంతకీ ఏంటి ఆ క్వశ్చన్ అని ఎదురుస్తున్నారు కదా. మరి మీకోసం నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను, కోనార్క్ సూర్య దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? కోనార్క్ సూర్య దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662488 14 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మీకోసం నెక్స్ట్ సాంగ్ వచ్చేస్తుంది హరివిల్లులో ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ నుండి చల్లగాలి తాగుతున్నా అనే పాట అయితే వస్తుంది. సెంథిల్ రహిత పాడిన ఈ పాటకు మ్యూజిక్ ఇళయరాజా, లిరిక్స్ అనంత శ్రీరామ్. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 FM.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హార్విల్లులో. మరి మీకోసం నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, కోణార్క్ సూర్య దేవాలయాన్ని ఎవరు నిర్మించారు అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. చాలామంది థింక్ చేసి ఉండరు, కొంచెం క్వశ్చన్ అయితే కష్టంగానే ఉండొచ్చు కానీ ఆన్సర్ అయితే ఈజీగానే ఉంటుంది. సో మరి ప్రొద్దుటూరు కదరాబాద్ విలేజ్ నుండి మెసేజ్ పంపించారు, వడ్డే రంగా పాక్ సంధి అంటూ ఆల్రెడీ ఇందాక అడిగిన క్వశ్చన్కి పెట్టినట్టున్నారు. ఇంకా రెండవ ప్రశ్న సమాధానం అంటూ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం పంపించారు వేటపాలెం నుండి. నరసింహదేవుడు అంటూ మెసేజ్ పంపించారు, చూద్దాం రైట్ ఆన్సరో కాదో. ఇంకా మూసాపేట గ్రామం నుండి, మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎం నరేష్, మెర్సీ విజయ రోజా మెసేజ్ పంపించారు. ఎస్జే రాఘవన్ అంటూ విజయవాడ నుండి నందు మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కోణార్క్ సూర్య దేవాలయం నిర్మించింది అంటూ మెసేజ్ పంపించారు అన్నమాట. సత్యభార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుండి. సో మరి రైట్ ఆన్సర్ కదా చూద్దాం. ఇంకా దస్తగిరి సంధ్య రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే రాజేష్ హిందూపూర్ నుండి కూడా మెసేజ్ పంపించారు. 1150 CE నిర్మించారు అని చెప్పి నరసింహదేవ అంటూ చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా భాస్కర్ పెడ నుండి కూడా మెసేజ్ పంపించారు, తూర్పు గంగా వంశానికి చెందిన మొదటి నరసింహదేవుడు అంటూ. ఇంకా పవన్ కుమార్ నిజామాబాద్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే అంబిక భవానీపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే కొనకండ్ల రమణారావు, కవిత, జోష్నవి, మోహిత్ రావు బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే బండారు త్రిమూర్తులు గుప్తా పెద్దాపురం మండలం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే రామకుమారి మార్కాపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే గుడ్ మార్నింగ్ అంటూ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రంగాచార్యులు టీచర్స్ కాలనీ నుండి కూడా హిందూపూర్ నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అనంతపురం నుండి అనురాధ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గన్నవరం నుండి మెసేజ్ పంపించారు, శ్రీనివాస్ గన్నవరం అనేది ఇంటి పేరు అంటూ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే ఎస్బి రామకృష్ణ కృష్ణవేణి భవానీ నగర్ నుండి అనంతపురం నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే గద్వాల జిల్లా

0: కొండ్రమల్లి మండలం నుండి కూడా పెద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి అంటూ మెసేజ్ పంపించారు. ఆంశ్రీష్ జర్లపర్ అంటూ మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా గగనలూరు నుండి కూడా రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి మెసేజ్ పంపించారు. గనగలూరు నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. లేఖన ఫ్రమ్ శ్రీవారి నగర్ మదనపల్లి నుండి రాజనరసింహ దేవ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. చూద్దాం. శ్రావ్యశ్రీ, తుస్సి, అరుణ, జోష్న, మునీష్, కావ్య, కార్తీక్ అయ్యప్ప నగర్ విజయవాడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్ చెరుకుపల్లి నుండి కూడా రైట్ ఆన్సర్ నరసింహచార్యులు అని పెట్టారు. నరసింహచార్యులు కాదు. ఇంకా హాయ్ మధు, గుడ్ మార్నింగ్ అంటూ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా నుండి మెసేజ్ పంపించారు. రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా చింత రంగనాథ్, రజిత, యాడికి నుండి మెసేజ్ పంపించారు. రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా వనపర్
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రకటన వింటారు.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ప్రకటన విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు కొనసాగుతాయి.

0: FM 101.3.
1: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హరివిల్లులో. మరి హరివిల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఇండియన్ నేషనల్ ఆర్మీని ఎవరు స్థాపించారు అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. మరి దీనికైతే రెండు ఆన్సర్లు ఉన్నాయి, చూద్దాం ఎవరెవరు ఏ ఆన్సర్ పంపించారు. ఇంకా కెప్టెన్ మోహన్ సింగ్ అంటూ మెసేజ్ పంపించారనమాట, చూద్దాం రైట్ ఆన్సర్ కాదో. ఇంకా అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా దేవసేన తిరుపై నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, కానీ డౌట్గా పంపించారనమాట. భాస్కర్ పెడన్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే అంబిక భవానీపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా లేఖన ఫ్రమ్ శ్రీవారి నగర్ మదనపల్లి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కలమందలపాడు గ్రామం నుండి కాశీ ముత్తుజావలి కూడా 1942లో అంటూ మెసేజ్ పంపించారు, చూద్దాం. ఇంకా అనంతపురం నుండి అనురాధ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కృష్ణమోహన్ సింగ్ సుబ్బారామయ్య తిరుపతి నుండి అంటూ మెసేజ్ పంపించారు కృష్ణమోహన్ సింగ్ అంటూ, చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. విజయవాడ నుండి నందు అంటూ మెసేజ్ పంపించారు రైట్ ఆన్సర్. ఇంకా వరుణ్ సాయి ఏలూరు డిస్టిక్ కైక్లూరు నుండి అంటూ మెసేజ్ పంపించారు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే పెద్దాపురం మండలం బందారు త్రిమూర్తులు గుప్త గారు మెసేజ్ పంపించారు. రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ వచ్చేసింది. ఇంకా సాయి గణేష్ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే గుడ్ మార్నింగ్ ఆర్జే మధు గారు అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా బ్రిటిష్ వాళ్ళు ప్రారంభించారు అంటూ జనరల్ మోహన్ సింగ్ 1942 అంటూ రాజేష్ హిందూపూర్ దీంట్లో ఏది కరెక్టో మీరే చెప్పండి అంటూ రైట్ మన రివర్స్లో మనల్ని అడిగారు అనమాట క్వశ్చన్. సో తప్పకుండా నేనైతే క్లారిటీ ఇస్తాను. ఇంకా భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా నుండి కూడా మెసేజ్ పంపించారు 1942లో అంటూ, చూద్దాం రైట్ ఆన్సర్లో కాదు. ఇంకా అలాగే మేజర్ స్ట్రింగర్ లారెన్స్ అంటూ కొనకొండల రమణారావు ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, చూద్దాం. ఇంకా అయ్యప్ నగర్ విజయవాడ నుండి కూడా మెసేజ్ పంపించారనమాట. ఉట్కూరు నారాయణపేట జిల్లా నుండి కూడా మెసేజ్ పంపించారు అరుణ ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా అలాగే బండారు త్రిమూర్తుల గుప్త పెద్దాపురం మండలం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి నేనైతే రైట్ ఆన్సర్ ఏంటనే చెప్తాను. కెప్టెన్ మోహన్ సింగ్ 1942లో ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపిస్తే, తర్వాత సుభాష్ చంద్రబోస్ లీడర్షిప్ని తీసుకొని 1943 నుండి ఇండియన్ నేషనల్ ఆర్మీని నడిపించారనమాట. మరి ఇది రైట్ ఆన్సర్. మరి చాలామంది అయితే రైట్ ఆన్సర్ పంపించి కంగ్రాట్స్ చెప్పేస్తూ, మరి అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ, మరి చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు కదా, సో అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. హరివిల్లులో తెల్ల ఏనుగుల దేశం అనే పిలువబడే దేశం ఏది? తెల్ల ఏనుగుల దేశం అనే పిలువబడే దేశం ఏది? ఆన్సర్ తెలిస్తే కనుక 8662438114 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వస్తుంది, తగిట తగిట మూవీ నుండి సాంగ్ అయితే వస్తుంది, కన్నులకు కలువ అనే పాట అయితే వస్తుంది. ప్రసన్న శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాటకు మ్యూజిక్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనము నమోహర్విల్లులో మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, తెల్ల ఏనుగుల దేశం అని పిలువబడే దేశం పేరు ఏంటి అని చెప్పి, మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. రామనగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్యం గారు మెసేజ్ పంపించారు థాయిలాండ్ అంటూ, చూద్దాం. ఇంకా భాస్కర్పేట నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే మూసాపేట గ్రామం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు ఎం నరేష్ ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా రామకుమారి మార్కాపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా అంబికా భవానీపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, లేఖన ఫ్రమ్ శ్రీవారి నగర్ మదనపల్లి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, రాజేష్ హిందూపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా అలాగే వరుణ్ థాయిలాండ్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, రమా కంకిపాడ్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే ఇంకా తిరుపతి నుండి సాయి శిరీష బ్యాంక్ కాలనీ నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా భాస్కర్ రెడ్డి ఒడిశా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, రంగాచార్యులు టీచర్స్ కాలనీ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా గనగలూరు నుండి రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, కవిత జోష్నవి కొండకండ్ల రామనారావు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఉరవకొండ నుండి కూడా ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా అలాగే పీలేరు నుండి అన్నమయ్య డిస్టిక్ నుండి అంటూ పల్లవి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా రాజశేఖర్ రాజు బీవీనగర్ నెల్లూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే రంగనాథ్ రజిత యాడికి నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, విజయవాడ నుండి నందు కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే రామకృష్ణ కృష్ణవేణి భవానీ నగర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించేశారు, ఇంకా అలాగే అనంతపురం నుండి అనురాధ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి కూడా గోవర్ధన్ రావు ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా శ్రావ్యశ్రీ బుడ్డి ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ పంపించారు, అయ్యప్ప నగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా కలమందులపాడు నుండి కాశీ ముత్తుజావలి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, మరి చాలామంది రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, మరి మీ అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ, ఇది ఇవాల్టి హరివిల్లు మరి సూపర్గా ఎంజాయ్ చేశారు కదా. సో మరి నేను కూడా టాటా బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది, మరి నెక్స్ట్ ఆర్జే కూడా మిమ్మల్ని అలరించడానికి రెడీగా ఉన్నారు, మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వస్తుంది ఫ్రమ్ ద మూవీ ఎముడు మూవీ నుండి ఉలే ఉలేలే అనే పాట అయితే వస్తుంది, బాబా సైకిల్ ప్రియదర్శిని పాడిన ఈ పాటకు మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్. మరి ఈ పాట అయితే వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: विविध भारती एफएम न्यूज़ हेडलाइंस
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతిరాని. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఆహార పదార్థాల నిల్వలు, పంపిణీ, స్టాక్ రిజిస్టర్లు, హాజరు వివరాలు తదితర అంశాలను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని రాష్ట ఆహార కమిషన్ సభ్యులు సూచించారు. పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత, పరిమాణం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించేందుకే పల్లె వీక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. ఆయన ఈరోజు సంగం

అంశాలను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు సూచించారు. పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత, పరిమాణం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించేందుకే పల్లె వీక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. ఆయన ఈరోజు సంగం మండలంలోని మక్తాపురం గ్రామంలో పర్యటించి వీబీజీ రామ్జీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. కడప జిల్లాలో మాతృమరణాలను పూర్తిస్థాయిలో నివారించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. ప్రతి గర్భిణీ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ హైరిస్క్ గర్భిణీలపై ప్రత్యేక శ్రద్ద చూపాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉందని, రానున్న 4 నెలల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. రైతులు వర్షాలపై ఆధారపడి పంటలు సాగు చేయవద్దని సూచించారు. గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 136,326 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించినట్లు ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేట ఒక ప్రకటనలో తెలిపారు. అగ్నివీర్ పథకం కింద విశాఖపట్నంలో చేపట్టిన ఆర్మీ నియామక ర్యాలీ గత అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీ వరకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీ కొనసాగనుంది. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజనలో భాగంగా సీడాప్ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడేలా వివిధ అంశాల్లో నైపుణ్యాభివృద్దిలో శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఏలూరు జిల్లా ఫ్లాగ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కె శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 7వ తేదీలోగా ఏలూరులోని ఫ్లాగ్ సంస్థ చిరునామాకు పంపించాలని అన్నారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 11:04 PM క్రాస్ అయిపోయి 11:04 AM క్రాస్ అయిపోయి 49 seconds అయిపోయింది. సో మనం ఎంటర్ అయిపోయాం సినిమా కబుర్లు ప్రోగ్రాంలోకి. ఎస్, మరి ఏంటి మ్యాటర్? చాలా ఉన్నాయి విశేషాలు మనకి సినిమా కబుర్లో. అండ్ స్పెషల్లీ మనకి ఏషియన్ ఆగులా సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది కదా, నాని ప్యారడైజ్ సినిమా నుంచి. అయితే ఆ సాంగ్ కొరియోగ్రఫీకి సంబంధించి ఒక మిక్స్డ్ టాక్ అయితే వస్తుంది బయట ఫ్యాన్స్లో. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్, నాకైతే ఆ సాంగ్ కొరియోగ్రఫీ చాలా నచ్చింది. అఫ్కోర్స్ ఎవరి ఒపీనియన్ అయితే వాళ్ళది అనుకోండి. అయితే ఇదే సాంగ్ గురించి ఒక అప్డేట్ ఉంది, నెక్స్ట్ చెప్తా. ఓకే, బట్ రైట్ నౌ మరి శృతి వస్తే నాని పాట రావాలి కాబట్టి మీ అందరి కోసం హిట్ 3 సినిమా నుంచి సిద్ శ్రీరామ్ అండ్ నూతన మోహన్ పాడిన ప్రేమ విలువ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.

బేబీ సినిమా నుంచి విజయ్ బల్కునన్ పాడిన లవ్లీ సాంగ్ అయితే వినేశారు. 11:14 క్రాస్ అయిపోయి 39 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోస్ లో టైమ్. అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి అండ్ మీరున్నారు సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మరి ఏంటంటే మ్యాటర్, పారడైజ్ మూవీ నుంచి యశనగల సాంగ్ రిలీజ్ అయింది కదా, దాని మీద అప్డేట్ ఏంటంటే ఈ సాంగ్ లో చూసింది డాన్స్ కొంచెమే, బట్ ఇంకా డాన్స్ స్టెప్స్ సినిమా రిలీజ్ రోజు అంటే సెప్టెంబర్24న పెద్ద స్క్రీన్ మీద చూస్తారు అంటున్నారు అనమాట డాన్స్ మాస్టర్. సో అదండి మ్యాటర్. సో కాస్త ఓపిక వహించాలన్నమాట ఫ్యాన్స్ మరి యేషనాగల అస్సలు వర్షన్ చూడడానికి. ఎనీవేస్ అది పక్కన పెట్టేస్తే, శ్రీకృష్ణ దేవరాయ క్యారెక్టర్లో కిచ్చా సుదీప్ పోస్టర్ రిలీజ్ అయింది. సో నిన్న ఆయన బర్త్డే కాబట్టి ఆ పోస్టర్ రిలీజ్ చేశారనమాట. ఆయన యాక్ట్ చేస్తున్న దేవరాయ సినిమా నుంచి ఫస్ట్ పోస్టర్, టైటిల్ రివీల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిపోయినాయి. అస్సలు ఒక్క రేంజ్

ఉంది నాకైతే చాలా నచ్చేసింది. మ్యూజిక్ ఆ చిన్న వీడియోలో ఒక మ్యూజిక్ కూడా ఉంది, ఆ లుక్, ఆ రాజుల కాలం లుక్, అసలు ఆ ఫీల్ ని భలే తెచ్చారు, అసలు అద్దరు కొట్టేశారు, నాకైతే చాలా నచ్చేసింది, అదిరిపోయింది. మరి సినిమా మీద హోప్స్ ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి కదా, మరి ఆ లెవెల్లో ఉంటే ఏమంటారు? సో మరి కిచ్చా సుదీప్ దేవరాయ సినిమా అయితే అలా అలా రెడీ అవుతుంది అనమాట. సో ఇంకా అయితే అప్డేట్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం ఓజీ మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, సువి సువి సాంగ్. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: పట్టుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
1: 101.3.

0: లేనిన్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు మన స్టూడియోలో. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా 11:29 క్రాస్ అయిపోయి 27 సెకండ్స్. సో మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. నాతో మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి సినిమాని తీయడం ఒక ఎత్తు అయితే, ఆ సినిమాని అనుకున్న తేదీకి అనుకున్నట్టుగా రిలీజ్ చేయడం ఒక పెద్ద టాస్క్. బట్ మా సినిమాను మాత్రం అస్సలు ఫస్ట్ చెప్పినట్టే అక్టోబర్ 15 కే రిలీజ్ చేస్తామంటూ క్లారిటీ ఇచ్చేశారు. మరి ఎవరు ఏంటి అనేది మనం తెలుసుకునే లోపు మీకోసం డెకాయిడ్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్.
1: మోసం అంటే ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించిన మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్.
1: డాడ్
0: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా.
1: జీవితం అనుకున్నాను, చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.

అనగనగా ఒక రాజు సినిమా నుంచి నవీన్ పోలిశెట్టి అండ్ నూతన మోహన్ పాడిన సాంగ్ అయితే విన్నారు. మరి 11:35 క్రాస్ అయిపోయి 48 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. మరి ఏ సినిమా గురించి ఇంతాక శృతి మాట్లాడింది ఇదే కదా మీరు ఆలోచిస్తున్నారు? ఎస్, మ్యాటర్ ఏంటంటే రజనీకాంత్ గారు

సినిమా జైలర్ టూ ఉంది కదా, ఆ మూవీ టీమ్ చెప్పారనమాట, మేము ఫస్ట్ చెప్పినట్టే అక్టోబర్ 15th కే మా జైలర్ టూ సినిమాని తీసుకువస్తున్నాం అని చెప్పేసి. సో అదండి మ్యాటర్. మరి చూస్తుంటే నాకైతే ఈ దసరా మొత్తం కూడా సినిమా పండగే అనిపిస్తోంది, ఎందుకంటే ఒక పక్కన బాలయ్య వస్తున్నారు, అండ్ ఇంకో పక్కన మన టాలీవుడ్ మన్మధుడు రెడీ అయిపోతున్నారు, అండ్ ఇంకో పక్కన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా వచ్చేస్తున్నారు. సో మరి బాలీవుడ్ బిగ్గెస్ట్ హెల్దీ ఫైట్ ఎలా ఉండబోతుందో మనమైతే వెయిట్ చేసి చూద్దాం. ఓకేనా? సో మరి రైట్ నౌ మీ అందరి కోసం దళపతి సినిమా నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన పాట, ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్ అండ్ రాజశ్రీ గారి లవ్లీ లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

ఇన్ని ఇయర్స్ అయినా అసలు ఆ సాంగ్ లో ఉన్న ఫ్రెష్నెస్ చూడండి, అసలు అలా అలా అలా గూస్ బంప్స్ వచ్చేస్తాయి కదా ఈ సాంగ్ వింటున్నప్పుడు. ఎనీవేస్, సో మరి నెక్స్ట్ ఏంటంటే ఓజీ యూనివర్స్ స్పెషల్ ట్రీట్ వచ్చేసింది మనకి. మరి నిన్న మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కదా, సో ఓజీ యూనివర్స్ మూవీ నుంచి మేకర్స్ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్ పాత్రకి సంబంధించిన యానిమేషన్, విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని కూడా సూపర్బ్ ఉన్నాయి. మరి సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకి తమన్ ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారన్నమాట. సరే ఒకసారి వెళ్ళి అలా ఓ లిక్ ఓ లుక్ ఇచ్చేసేయండి ఓకేనా ఈ స్పెషల్ వీడియోకి. అండ్ నెక్స్ట్ రవితేజ ఇరుముడి మూవీ నుంచి అయితే కార్తీక మాసం లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ అయిపోయింది. అండ్ ఈ సాంగ్ కి ఒక స్పెషాలిటీ ఉంది, ఏంటో తెలుసా అండి? ఈ సాంగ్ ని రాసింది మూవీ డైరెక్టర్ శివ నిర్వాణ, అండ్ ఈ సాంగ్ ని పాడింది మ్యూజిక్ డైరెక్టర్, ఇదే సినిమా మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ అనమాట. సో ఇంకెందుకు ఈ సాంగ్ కూడా లిరికల్ వీడియో సాంగ్ కూడా, రవితేజ ఇరుముడి మూవీ నుంచి కార్తీక మాసం లిరికల్ వీడియో సాంగ్ కూడా ఆ లుక్ వేసేసాయండి. ఓకే, సో మరి నెక్స్ట్ గుజరాతీ ఫిల్మ్ లాలోకి సంబంధించి ఒక అప్డేట్ ఉంది నా దగ్గర, మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ టు దాట్ మీకోసం కాటమరాయుడు సినిమా నుంచి అయితే దాని నుంచి అండ్ మాలవిక పాడిన సాంగ్ ప్లే చేస్తున్నాను. అనూప్ రుబెన్స్ మ్యూజిక్ కంపోజిషన్ అండ్ అనంత శ్రీరామ్ గారి లిరిక్ సాంగ్ వింటూ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో రామ్ మిర్యాల పడిన సాంగ్ అయితే విన్నారు, ఫంకీ సినిమా నుంచి. సో మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, మనకి గుజరాత్ ఫిలిం ఒకటి లాలో అని చెప్పేసి ఒక చాలా పెద్ద హిట్ అయిందండి ఆ సినిమా. అయితే ఆ సినిమాని మన తెలుగులో రీమేక్ చేయాలని చెప్పేసి చూస్తున్నారట. అయితే ఆ సినిమాలో కృష్ణుడి పాత్ర ఒకటి ఉంటుంది, అది చాలా హైలైటెడ్ గా ఉంటుందట ఆ సినిమాలో. దాన్ని మన రామ్ చరణ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి టాక్ అయితే నడుస్తుంది. మరి మూవీకి డైరెక్టర్ కూడా కార్తీక్ సుబ్బరాజుని అనుకుంటున్నారట. అంతా కనుక సెట్ అయిపోతే ఈ సినిమాలో మన మగ ధీర ఒక మోడర్న్ కృష్ణుడిగా కనిపించే అవకాశం ఉంది. దిస్ ద సంగతి. ఓకే, సో అది పక్కన పెట్టేస్తే మైసా, మన రష్మిక యాక్ట్ చేస్తున్న మైసా సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. వరల్డ్ వైడ్ గా నవంబర్ 27 మైసా సినిమా రిలీజ్ కాబోతోంది. దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ అయిందనమాట, ఈ అనౌన్స్మెంట్ కి సంబంధించిన పోస్టర్. ఓ మై గుడ్నెస్, అసలు మన రష్మిక ఏంటి, ఆ చేంజ్ ఓవర్ ఏంటి, అసలు ఫుల్ పవర్ఫుల్ వెపన్ లా కనిపిస్తుంది ఆ పోస్టర్ లో. మరి ఎప్పుడు బబ్లీగా లవ్లీగా ఆ క్యూట్ క్యూట్ గా కనిపించే మన శ్రీవల్లి ఒక్కసారిగా ఒక కంప్లీట్ ఇంటెన్స్ లుక్ లో అద్దరు కొట్టేసింది అంతే. సో ఈగర్లీ వెయిటింగ్ నేనైతే ఈ సినిమా కోసం, మీరు కూడా అంతే కదా. ఎనీవేస్, మీరు కనుక పోస్టర్ చూడపోతే ఒకసారి చూసేయండి. నవంబర్ 27 మైసా రిలీజ్ కాబోతోంది. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం మా ఇంటి బంగారం సినిమా నుంచి సంతోష్ నారాయణ మ్యూజిక్ కంపోజిషన్ లో చిన్మయ శ్రీపాద అండ్ పుణ్యవల్లి పాడిన సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
3: ఎస్, మీరు చూసేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మ్యాటర్ ఏంటంటే, వెంకీ అట్లూరి గారి డైరెక్షన్ లో చిరంజీవి గారి కాంబో సినిమా ఉండబోతోంది అని చెప్పేసి ఎప్పటి నుంచో మన టాలీవుడ్ లో టాక్ నడుస్తోందనమాట. సో ప్రస్తుతం ఫుల్ వరుస హిట్లతో మన వెంకీ అట్లూరి అయితే ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే ఏంటంటే మ్యాటర్, ఈ టాక్ ఎంతవరకు నిజం అనే విషయానికి వచ్చేస్తే ఉండొచ్చేమో బట్ టైం పట్టొచ్చేమో అన్నట్టు ఉందనమాట. సో మరి పక్కా ఒక చిరంజీవి మూవీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని చెప్తున్నారు వెంకీ. సో మరి లక్కీ భాస్కర్ 2 సినిమా అండ్ ఆ తర్వాత మరి చిరంజీవి గారు శ్రీకాంత్ ఓదెల మూవీ ఒకటి ఉంటుంది. ఈ రెండు సినిమాల తర్వాత అప్పుడు చిరంజీవి గారు అండ్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో సినిమా రావచ్చు అనమాట. అది బ్యాటర్. ఓకే, సో మరి ప్రస్తుతానికైతే మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:00 అయిపోయింది కాబట్టి మీకోసం ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తున్నాయి. స్టేట్ యూండో వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రకటనలు వింటారు.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ప్రకటనలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు కొనసాగుతాయి.
2: ఓన్లీ 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: ஆர்த்தி எஃப்எம் 101.3.
1: ఎస్ మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:20 క్రాస్ అయిపోయి 33 సెకండ్స్ అయిపోయింది. సో మనము నా మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ద 2026 ఛాంపియన్స్ బోట్ లీగ్ సిబిఎల్ కేరళం స్టేట్ లో జరుగుతుందన్నమాట ఈ లీగ్. అండ్ మొత్తం 12 బ్యాక్ వాటర్ లొకేషన్స్ ఉంటాయండి ఆ స్టేట్ మొత్తంలో కూడా. అండ్ మొత్తం 9 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తాయి ఈ లీగ్ లో. అండ్ వాళ్ళ

0: ట్రెడిషనల్ బోట్స్ అంటే చుందన్ వళ్ళమ్స్ అని పిలుస్తారు వాటిని, వాటితోటి ఈ టీమ్స్ అందరూ రెడీగా ఉంటారు అనమాట ఈ లీగ్ కోసం. కేరళలో బ్యాక్ వాటర్స్కి హార్ట్ లాంటి సిటీ అయిన అలపుజాలో ఈ కాంపిటీషన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ తర్వాత ఇంకా 8 డిఫరెంట్ లొకేషన్స్లో జరుగుతాయన్నమాట ఈ లీగ్ మొత్తం. అసలు ఊహించండి, ఒక పొడవైన వళ్ళం కళ్ళి అలా నీళ్ళల్లో దూసుకెళ్తుంటే అసలు మనకున్న 2 కళ్ళు సరిపోతాయా చూడటానికి ఏమంటారు? సో మరి ఇంకో స్పెషల్ ఉంది ఈ రేస్లో, దాన్ని మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, బట్ రైట్ నౌ మీ అందరి కోసం శుభ సంకల్పం సినిమా నుంచి ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి.
1: హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాలా శరణ్య. భారత్, బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఉన్నతస్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ సాధించిన వృద్ధిని పలువురు పెట్టుబడిదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్ 05 రేపు నింగిలోకి ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్, కెనడాకు చెందిన విక్టర్

0: ని ఓడించి క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఇక వార్తల వివరంగా, భారత్ బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో బెల్జియం రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్తో కలిసి మంత్రి ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్బంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచం పెద్ద భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సంక్షోభ సమయాన్ని చూస్తోందని, సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఇలాంటి పరిస్థితుల్లో బెల్జియం వంటి మిత్రదేశంతో కలవడం చాలా అవసరమన్నారు. అభిప్రాయాలను, దృక్కోణాలను పంచుకునేందుకు ఇదొక మంచి అవకాశాన్ని అందిస్తుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
1: India and Belgium share warm and long-standing relations founded on mutual respect, democratic values, and a shared commitment to rules-based global order. The recently held India-Belgium strategic dialogue in July 2026 has provided an institutional framework for taking up our bilateral partnership forward, including in defense and security.
0: Belgium Rakshana Mantri Theo Fraken maatladutu, భారత్ను అధిక జనాభా, ఉన్నత సాంకేతికత కలిగిన దేశంగా అభివర్ణించారు. భవిష్యత్ ప్రాజెక్టులలో బెల్జియం సహకరించాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ బెల్జియం స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని కూడా ఫ్రాకెన్ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్బంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. చర్చల అనంతరం నేతలు పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. బెల్జియం ప్రధానమంత్రి ఈ ఉదయం రాజ్ఘాట్ను సందర్శించి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అంతకుముందు ఆ దేశ రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్తో సహా నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న బెల్జియం ప్రధానమంత్రి భారత్లో 3 రోజుల పాటు పర్యటిస్తారు. గతేడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వీవర్ మొదటిసారిగా భారత్లో పర్యటిస్తున్నారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత పరిశ్రమ వ్యాపార సమాఖ్య సమావేశంలో వీవర్ కీలక ఉపన్యాసం చేస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూయార్క్లో జరిగిన ఒక ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు పెట్టుబడిదారులకు భారత్ సాధించిన సంస్కరణల ఆధారిత వృద్ధిని వివరించారు. ఈ సందర్బంగా మంత్రి 2026-27 మొదటి త్రైమాసికంలో దేశం సాధించిన 7.8% ఆర్థిక వృద్ధిని, మెరుగైన పెట్టుబడి వాతావరణాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అమెరికా బ్యాంకు సహకారంతో భారత కాన్సులేట్ జనరల్ ఈ సమావేశాన్ని నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా అంతరాయాలు, సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ లో తెలిపింది. ప్రభుత్వం మూలధన ఆస్తులను సృష్టించడం, మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు అనుకూలమైన పెట్టుబడి వాతావరణాన్ని ప్రోత్సహిస్తోందని కూడా ఆర్థిక మంత్రి చెప్పినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచ మార్కెట్లలో భారతీయ వస్త్రాలు, హస్తకళలను ప్రోత్సహించేందుకు ప్యారిస్లో కొత్త ఒప్పందాలపై సంతకాలు చేయడంతో భారత్ ఫ్రాన్స్ వస్త్ర ఫ్యాషన్ రంగాలలో సహకారం మరింత బలోపేతమైంది. జౌళి మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీలం షమీరావు సమక్షంలో భారత్ టెక్స్ ట్రేడ్ ఫెడరేషన్ బీటీటీఎఫ్, ప్రీమియర్ విజన్ సొసైటీ అనోనిమ్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రదర్శనలు, మార్కెట్ అనుసంధానాలు, విజ్ఞాన మార్పిడిలో సహకారాన్ని బలోపేతం చేస్తుందని జౌళి మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ప్రపంచంలోనే అగ్రగామి అయిన ప్రీమియర్ విజన్తో జాతీయ చేనేత అభివృద్ది సంస్థ ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం ఎన్హెచ్డీసీ, ప్రీమియర్ విజన్ మధ్య సహకారాన్ని మరింతగా పెంచుతుందని, రాబోయే 3 సీజన్ల పాటు ప్రీమియర్ విజన్లో భారత్ సృజనాత్మకత వేదికను నిర్వహించేందుకు వీలు కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV-F17 రాకెట్ ద్వారా భూ పరిశీలన ఉపగ్రహం EOS-05ని రేపు తెల్లవారుజామున 2:55 నింగిలోకి దూసుకెళ్లనుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. ఈ ఉపగ్రహం దేశంలో ఒక అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక అని, జియోసింక్రోనస్ కక్ష్యలోకి ప్రవేశించే మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహమని నారాయణన్ అన్నారు. ఈ ప్రయోగం మన దేశ భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని, భూ పరిశీలన సేవల పంపిణీని మెరుగుపరుస్తుందని తెలిపారు.

0: We in ISRO is proud to inform that we are going to have a launch of Earth Observation Satellite 05 using our GSLV vehicle, GSLV F-17, on 4th September, early morning, 2:55 a.m. This is the first satellite, Earth Observation Satellite, which is going to be placed in the GEO platform for advanced Earth observation purpose.
1: కేంద్ర ప్రభుత్వం 2026 లీగల్ మెట్రాలజీ భారత ప్రామాణిక సమయం నిబంధనలను ప్రకటించింది. భారత ప్రామాణిక సమయాన్ని ఉమ్మడి చట్టబద్దంగా గుర్తింపు పొందిన అనుసరించదగిన సమయ సూచనగా స్థాపించే దిశగా ఈ చర్య ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ నిబంధనలను గత నెల 27వ తేదీన వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకటించగా 29వ తేదీన అధికారిక గెజెట్లో ప్రచురించింది. ఈ నిబంధనలు ఐఎస్టి ఉత్పత్తి నిర్వహణ వ్యాప్తి వినియోగం కోసం ఒక సమగ్రమైన చట్టాన్ని అందిస్తాయి. ఈ నిబంధనలు అధికారిక గెజెట్లో ప్రచురించిన తేదీ నుంచి 180 రోజుల తర్వాత అమల్లోకి వస్తాయి. ఈ చొరవ ఒకే దేశం ఒకే సమయం అనే ప్రభుత్వ దార్శనికతకు మద్దతునిస్తూ దేశవ్యాప్తంగా కీలక రంగాలు డిజిటల్ వ్యవస్థలు ఒకే విశ్వసనీయ సమయ సూచనతో పనిచేసేలా నిర్ధారిస్తుంది. పాఠశాల విద్యా సంస్కరణల తర్వాతి దశపై చర్చించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న న్యూఢిల్లీలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శితో సమావేశమయ్యారు. అభ్యసన పునాదులను బలోపేతం చేయడం, తరగతి గదిలో ఆవిష్కరణను ప్రోత్సహించడం, యువ భారత ఆకాంక్షలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను నిర్ధారించేందుకు చర్చలు జరిపినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శితో కూడా సమావేశమయ్యారు. రాబోయే నెలలో షెడ్యూల్ చేసిన పరీక్షల సంసిద్ధతను సమీక్షించారు. ఈ సమావేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ 16వ రౌండ్లో కెనడాకు చెందిన విక్టర్ లైని 21-18 21-19 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. శ్రీకాంత్ తదుపరి మ్యాచ్లో హాంకాంగ్కు చెందిన లీ చెయుక్ ఇయుతో తలపడతారు. మరోవైపు మహిళల సింగిల్స్లో షెట్లర్ తన్వీ శర్మ జపాన్కు చెందిన తోమోకా మియాజాకితో జరిగిన మ్యాచ్లో 17-21, 21-18, 16-21 తేడాతో ఓటమి పాలయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రముఖ నటుడు దర్శకుడు ఉత్తమ్ కుమార్ శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఉత్తమ్ కుమార్ మహానాయక్ ఒక ప్రసిద్ధ నటుడని ప్రశంసిస్తూ కలకాలం నిలిచిపోయే ఆయన ప్రదర్శన అన్ని తరాల ప్రేక్షకులను అలరిస్తుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గత ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ సంచికలో ఉత్తమ్ కుమార్ని ఉద్దేశించి తాను ప్రసంగించిన భాగాన్ని కూడా నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. బాలాసోర్ జిల్లాలో సువర్ణరేఖ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఉత్తర ఒడిశాలో కొత్తగా వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జార్ఖండ్లోని గలుడి ఆనకట్ట నుంచి విడుదలైన నీరు దిగువ ప్రవాహానికి తోడవడంతో రాజ్ఘాట్ వద్ద నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. భారత్ బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం ప్రజాస్వామ్య విలువలు దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ సాధించిన వృద్ధిని పలువురు పెట్టుబడిదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి భూ పరిశీలన ఉపగ్రహం EOS-05 ని రేపు నింగిలోకి ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కెనడాకు చెందిన విక్టర్ లైని ఓడించి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఎస్, వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. అండ్ ఈ రోజు మనం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో స్పెషల్ గా కేరళంలో స్టార్ట్ అయిన సిబిఎల్ సీజన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే సిబిఎల్ సీజన్ అంటే మనకి ఛాంపియన్స్ బోట్ లీగ్ అనమాట. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ దాకా అక్కడ జరిగే ఒక ఫేమస్ కాంపిటీషన్ ఇది. అండ్ ఛాంపియన్స్ బోట్ లీగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అయితే నిజానికండి అసలు ఆ స్టేట్లో జరిగే ఏ బోట్ రేస్ అయినా సరే అక్కడి సంస్కృతి, సంప్రదాయం, యూనిటీ, ప్యాషన్ ఇలా అన్నీ కలిసిన ఒక గ్రాండ్ సెలబ్రేషన్ అనమాట. యాక్చువల్గా అయితే మీరు చాలాసార్లు చూసే ఉంటారు ఈ బళ్ళంకల్లి

బోట్ రేసుల గురించి, బోట్ రేసుల్ని. అండ్ ఒక బోట్లో చాలా మంది రోవర్స్ ఉంటారు. రోవర్స్ అంటే పడవని తెడ్డివేసి ముందుకు నడిపే వాళ్ళని రోవర్స్ అంటారు అనమాట. సో వాళ్ళు చాలా మంది ఉంటారు ఒక పడవలో, అందరూ కూడా ఒకే బీట్తో, ఒకే ఎనర్జీతో, ఒకే గోల్తో తెడ్డు వేసి నడిపిస్తుంటే అసలు చూసే వాళ్ళకి ఇదంతా కూడా ఒక టీమ్ వర్క్ అంటే ఏమిటి అనేది ఒక లైవ్ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది మనకి. అంత బాగుంటుందన్నమాట. సో స్పెషల్గా ఈ బోట్ రేసెస్ అనేవి. ఎనీవేస్, ఇంకా మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం ఆనందం సినిమా నుంచి అయితే టైటిల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. టిప్పు అండ్ సత్య పాడిన పాట, సిరివెన్నెల గారి లిరిక్ అండ్ డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్. సాంగ్ విండో ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

0: Rita and Chorus Band, a lovely song. It was Saru Mirpakhai Sinmaninchi. So, my 12:48 cross up 25 seconds. And Manamunam make a Telsa program. Lo. So, my actual matter in Tente put maniki. మనం ఏం మాట్లాడుకుంటే ఇంత బోట్ రేస్ గురించి కదా. ఈ బోట్ రేస్లో అండి ఒకే డైరెక్షన్లో ఒకే రిధంలో ముందుకు వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకు తెలుసు కదా. మరి అందుకే ఒక బోట్లో చాలామంది బోలెడంత మంది రోవర్స్ ఉంటారు. సో మరి అయితే అసలు ఈ రేసింగ్ మెయిన్ స్పిరిట్ ఏంటో తెలుసా? స్పీడ్, స్ట్రెంగ్త్, యూనిటీ అండ్ సెలబ్రేషన్. మరి కేరళం స్టేట్లో జరిగే ఈ కాంపిటీషన్ అంటే ఉత్సాహానికి అసలు సిసలైన పండగ అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో మరి కుదిరితే ఇప్పుడు ఈ సిబిఎల్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి కుదిరితే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ దాకా జరుగుతుంది. ఇంకా స్కెడ్యూల్ రాలేదు బట్ వస్తుంది డెఫినెట్గా. వచ్చిన తర్వాత కుదిరితే 2026లో వెళ్ళి చూసిరండి, లేదా ఇంకొకసారి తప్పకుండా కుదుర్చుకొని వెళ్ళిరండి. ఓకే, అదనమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు దాని పక్కన పెట్టేస్తే మనకి ఇప్పుడు వానాకాలం కదా, అంటే పేరుకే అంటారా. సో అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాల్సిందే ఇది వానాకాలం అని. ఓకే, సో మరి ఇప్పుడు ఏంటంటే మ్యాటర్, ఈ వానాకాలంలో జనరల్గా అప్పుడప్పుడు మనకి ఉరుములు మెరుపులు అనేవి కనిపిస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి కదా. సో మరి ఏంటంటే ఆ దానికి సంబంధించి ఒక డిఫరెంట్ విషయం ఒకటి నాకు తెలిసింది. సో ఏంటి అసలు మ్యాటర్ ఈ వానాకాలంలో ఉరుములు మెరుపులకి సంబంధించి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. బట్ ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
0: ఎస్, మ్యాటర్ ఏంటి అసలు ఉరుములు మెరుపులకి సంబంధించి? యాక్చువల్గా అండి ఇదే ఉరుముల శబ్దాన్ని ఉపయోగించి శాస్త్రవేత్తలు మన భూమి లోపల ఏముందో తెలుసుకో

చేసుకోవడానికి కూడా ఉపయోగిస్తారట. ఇది మీకు తెలుసా? ఎస్, ఏమిటి అసలు సైన్స్ అంటే, ఎక్కడ ఆకాశం ఎక్కడ భూమి, అసలు ఆకాశంలో చూరుమల శబ్దాలతో భూమి లోపల ఏముందో ఎలా కనుక్కుంటారు, ఇది ఎలా సాధ్యం? ఇదే కదా మీకు వచ్చిన డౌట్. సో మ్యాటర్ ఏంటంటే, ఉరుము వచ్చినప్పుట కొన్ని పవర్ఫుల్ వైబ్రేషన్స్ వస్తాయటండి. సో అవి ఏం చేస్తాయంటే భూమి లోపలికి ప్రవేశిస్తాయన్నమాట. సో అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి కదా మన భూమి లోపల, రాళ్ళని చెప్పేది, ఇంకా అడుగుకెళ్తే ఇంకా బోలెడని స్ట్రక్చర్స్, ఇలా భూమి అట్టడుగు పొరలో ఉన్న రకరకాల లేయర్స్ని అన్నీ కూడా ఈ వైబ్రేషన్స్ క్రాస్ చేస్తూ వెళ్తాయట. సో అప్పుడు వాటిని మన శాస్త్రవేత్తలు మెజర్ చేస్తారట. అంటే ఒక ఉరుము మన భూమి లోపల ఉన్న మిస్ట్రీస్ని బయటికి తీసే ఒక మెసేంజర్ లాగా పనిచేస్తుందన్నమాట. హౌ అమేజింగ్ కదా! అసలు మనకి తెలియని ఎన్నో వింతల్లో ఇది ఒకటండి, అది మ్యాటర్. సరే, రీసెంట్గా నాకు నచ్చిన ఒక విషయం జరిగింది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం వానవల్లప్ప సాంగ్ అయితే వచ్చేస్తుంది అన్నయ్య సినిమా నుంచి. ఎంజాయ్ లిజనింగ్ వే విత్ భారతి ఎఫ్ఎం 101.3.

హరిహరన్ గారు అండ్ సుజాత పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి యాక్చువల్ గా ఇంతక నాకు నచ్చిన ఒక విషయం చెప్తాను అన్నాను కదా, ఏంటంటే రీసెంట్ గా అండి సోషల్ మీడియాలో ఒక డాక్టర్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం జనరల్ గా చాలా మంది డాక్టర్స్, అసలు మ్యాక్సిమం డాక్టర్స్, 99.999% డాక్టర్స్ అందరూ కూడా పగలైనా రాత్రైనా అస్సలు టైంని లెక్ చేయకుండా పేషెంట్స్ కి సర్వ్ చేసే పనిలోనే ఉంటారు. అలాగే రీసెంట్ గా ఏం జరిగిందంటే, షిరీన్ సుబైర్ అనే ఒక డాక్టర్ పెళ్లి వేడుక జరుగుతుంది అనమాట ఒక పక్కన, అంటే నిక్కా సెరమనీ. సో ఆ నిక్కా సెరమనీ ఒక అరగంటలో ఉందనగా వాళ్ళ పెళ్లికి క్యాటరింగ్ సర్వీస్ చేయడానికి వస్తారు కదా, వాళ్లల్లో ఒక ఇద్దరు ఆడవాళ్లకి సడన్ గా హెల్త్ పాడైందట. సో ఒక ఆవిడకేమో ముక్కులోంచి రక్తం వచ్చేస్తోంది అండ్ ఇంకొక లేడీకేమో కళ్ళు తిరిగాయి సడన్ గా. సో ఈ విషయం తెలుసుకున్న పెళ్లి కూతురు అండ్ డాక్టర్ అయిన షరీన్ సుబైర్ ఏం చేశారంటే, వెంటనే తన పెళ్లిని కాసేపు, తన పెళ్లి ఈవెంట్ ని కాసేపు ఆపి ఆ పేషెంట్స్ ఇద్దరి దగ్గరికి వెళ్లి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఏదో చేస్తారు కదా అది చేసి ఆ బ్లడ్ వచ్చే పర్సన్ కి అయితే బ్లడ్ ఆగిన తర్వాత అండ్ ఆల్సో అవతల కళ్ళు తిరిగిన పర్సన్ కి ఆవిడకి మళ్ళీ కాన్షియస్ వచ్చేదాకా ట్రీట్మెంట్ చేసి వాళ్ళు సేఫ్ ఉన్నారు అని కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు వచ్చి మళ్ళీ తన పెళ్లి వేడుకొని కంటిన్యూ చేశారట, పెళ్లి చేసుకున్నారట. నిజంగా అసలు తన పర్సనల్ లైఫ్ కన్నా ఫస్ట్ తన ప్రొఫెషన్ ఇంపార్టెంట్, డాక్టర్ గా అక్కడ తన సర్వీస్ ఇంపార్టెంట్ అని డాక్టర్ షిరీన్ సుబైర్ అనుకోవడం నాకైతే చాలా చాలా నచ్చేసింది. అండ్ నాకే కాదు, ఇప్పుడు తను ఫస్ట్ ఎయిడ్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయిపోతుంది అనమాట. సో అందుకేనేమోనండి డాక్టర్స్ ని దేవుళ్ళతో పోలుస్తారేమో కదా. మరి ఇప్పుడే కాదు, మనకి కరోనా టైంలో కూడా ఎంతో మంది డాక్టర్స్ చాలా చాలా హోల్ హార్టెడ్ గా ఎంతో మందికి సర్వీస్ చేశారు. సో వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పేస్తున్నా మనందరి తరఫున. సో అదే మ్యాటర్, నాకైతే చాలా నచ్చింది, చాలా హ్యాపీగా అనిపించింది. మరి వాళ్ళందరూ ఉన్నందుకే మనం ఇంత సేఫ్ గా హ్యాపీగా ఉండగలుగుతున్నాం, ధైర్యంగా ఉండగలుగుతున్నాం, అంతే కదా. సో మరి అది మ్యాటర్, ఇది ఇవాళ మీకు తెలుసా. మరి నెక్స్ట్ ధీరాలో ఒక మంచి టాపిక్ తో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి.

0: വിവിധ ഭാരതി FM ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: వివిధ భారతీయ న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతున్నాను. అమరావతి సచివాలయంలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో సాగునీరు, అమరావతి, విద్యుత్ రంగాలకు సంబంధించిన అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. రాష్టంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి దశల వారీగా కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి నారా

లోకేష్ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ అర్హులకు కొత్త పింఛన్లు అందించాలని మంత్రులకు సూచించారు. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభపరిణామమని, దీంతో దశాబ్దాల కల సాకారమైందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఎక్స్వేదికగా పేర్కొన్నారు. విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 60 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్తో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కళాశాలలో సీసీ రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన నూతన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం కొనసాగుతోందని, రైతులు వర్షాధార పంటల సాగుకు దూరంగా ఉండాలని నంద్యాలలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన సూచించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాల నిర్వహణపై ఈరోజు ఆలయ పాలక మండలి సమావేశం జరిగింది. అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ పాలక మండలి సభ్యులకు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించేందుకే పల్లె వీక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. ఆయన ఈరోజు సంగం మండలంలోని మక్తాపురం గ్రామంలో పర్యటించి వీబీజీ రామ్జీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 1:03 PM క్రాస్ అయిపోయి 47 seconds అయిపోయింది. సో దట్ మీన్స్ మన ధీరా టైంకి వచ్చేసాం మనం. యాక్చువల్గా అండి, మనం ఈ షోలో ఎప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించో లేకపోతే లైఫ్లో సక్సెస్ సాధించిన వాళ్ళ గురించి ఇలా చాలా చాలా ఇన్స్పైరింగ్ జర్నీస్ గురించి మనం మాట్లాడుకుంటాం కదా. అండ్ ఈ రోజు ఏం చేద్దామంటే మనం స్పెషల్గా మన ఇంట్లో మన అమ్మ గురించి, మన ఇంట్లో మన ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మరి ఏంటి మ్యాటర్ అని అనుకుంటున్నారేమో. యాక్చువల్గా మీరు వినే ఉంటారు కదా చాలాసార్లు, పోషకాహారం అనేది ఆరోగ్యమైన జీవితానికి మొదటి అడుగు అని ఇది చాలాసార్లు వినే ఉంటారు కదా. సో పోషకాహారం, న్యూట్రిషన్ అంటే ఏంటి అసలు? సింపుల్ అండి. మనం ఇప్పుడు రోజుకి ఎన్నిసార్లు తింటున్నాం? మార్నింగ్ టిఫిన్ తింటాం, మధ్యాహ్నం లంచ్ తింటాం, ఈవినింగ్ స్నాక్స్ తింటాం, నైట్ డిన్నర్ తింటాం. అయితే రోజులో 4 సార్లు తింటాం, లేదంటే మినిమం 3 సార్లు, అంటే స్నాక్స్ అవాయిడ్ చేసినా లేకపోతే బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేసినా ఇలా 3 సార్లు అయితే మినిమం ఉంటుంది కదా. కానీ ఆలోచిస్తే మనం తినే ఈ 3 సార్లు ఆహారం కూడా మన శరీరానికి అసలు ఏమిస్తుంది, దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది సెప్టెంబర్ మంత్, న్యూట్రిషనల్ మంత్ అనమాట. సో మాట్లాడుకుందాం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఇవాళ షోలో. ఓకే, బట్ రైట్ నౌ మీ అందరి కోసం సాహసం సువాసగా సాగిపో సినిమా నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిజనింగ్.

ராஜ் ஹசன், அனூப் அண்ட் ஷ்ராவணி பண்ண சாங்கை விண்ணேசாரு, கிருஷ்ண சைத்தன்யா லிரிக். மரி இஷ்க சின்மா நினச்சி சாங் விண்ண தர்வாத 112 க்ராஸ் அப்பை 29 செகண்ட்ஸ் அயிపోయింది అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో జనరల్ గా అండి, తినడం అంటే చాలా మంది ఏమనుకుంటారు, కడుపు నింపుకోవడం అనుకుంటారు. కానీ మన శరీరానికి అవసరమైన శక్తి, బలం, పెరుగుదల, భద్రత ఇవన్నీ అందించే పోషకాలు ఉండేలాగా సరైన ఆహారాన్ని మనం తినాలి. అసలు మన బాడీకి కావలసినవేంటి? కార్బోహైడ్రేట్స్ ఫస్ట్ మనకి శక్తినిస్తాయి. కార్బోహైడ్రేట్స్ అనేవి మనం తీసుకునే రైస్లో ఉంటుంది, చపాతీల్లో ఉంటుంది, మిల్లెట్స్లో కూడా ఉంటుంది. ఇకపోతే మనకు కావాల్సినవి ఏంటి? నెక్స్ట్ ప్రోటీన్స్. మన బాడీ పెరుగుదలకి, మజిల్స్కి, బాడీ టిష్యూ రిపేర్స్కి ఈ ఇవి ప్రోటీన్స్ అనేవి కావాల్సి వస్తాయి. మనం తినే పప్పు, ఎగ్స్, పాలు వంటి వాటిల్లో ఉంటాయన్నమాట. ఇక నెక్స్ట్ కావాల్సిందేంటి? హెల్దీ ఫ్యాట్స్. బాడీకి ఎనర్జీ ఇస్తాయి ఇవి, ఈ హెల్దీ ఫ్యాట్స్ అనేవి. సో విటమిన్స్ అబ్జర్బ్ చేయడానికి కూడా మంచి కొవ్వు అనేది హెల్ప్ చేస్తుంది. సో నట్స్లో, సీడ్స్ ఇలాంటి వాటిల్లో ఈ మంచి మంచి కొవ్వు పదార్థాలు అనేవి ఉంటాయి. ఇక నెక్స్ట్ ఏంటి? విటమిన్స్ అండ్ మినరల్స్ మనకి కావాలి. మనం లేదా అంటే మనం పనిచేయాలన్నా, మన శరీరం సరిగ్గా పనిచేయాలన్నా మనకి కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? మంచి నీళ్లు తాగడం. ఇది కూడా చాలా అవసరం. అసలు ఇందులో ఏదన్నా మనకి తెలియనిది ఉందా? అస్సలు లేదు కదా. కానీ ఎంతవరకు ఫాలో అవుతున్నాం అందరం ఇలాంటి పోషకాలు అందేలాగా? ఎవరు సరైన ఫుడ్ తింటున్నారు? అండ్ స్పెషల్లీ మన లేడీస్ విషయానికి వస్తే అసలు అది నాకు తెలిసి మ్యాక్సిమం జరగదు, అంతే కదా. సో ఈ ఇంపార్టెంట్ న్యూట్రిషనల్ మంత్ సెప్టెంబర్లో డైటింగ్ గురించి కాకుండా హెల్దీ ఈటింగ్ గురించి, రైట్ ఈటింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, బట్ బిఫోర్ టు దాట్ మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను జనతా గ్యారేజ్ మూవీ నుంచి. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు ధీర ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

జనతా గ్యారేజ్ మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. సో మనం ధీరా ప్రోగ్రాంలో ఉన్నాం. ఈరోజు మనం న్యూట్రిషనల్ మంత్ కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మన ఇంట్లో అండి అందరికీ ఫుడ్ పెట్టేది ఎవరు? మ్యాక్సిమం అమ్మే కదా. అందరికీ పెట్టిన తర్వాత తన భోజనం మాత్రం లాస్ట్లో ఫాస్ట్గా ఫినిష్ చేసేది ఎవరు? అది కూడా అమ్మే ఆఫ్కోర్స్. కానీ రిపోర్ట్స్ ప్రకారం ఆడవాళ్ళకి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అట. సో ఎందుకు, ఏమిటి, దీని గురించి మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి, మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 1:20కి రీచ్ అయిపోతుంది కాబట్టి మరికొద్దిసేపట్లో రీజనల్ న్యూస్ అయితే వచ్చేస్తాయి. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తవడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభ పరిణామమని కేంద్ర మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. ఇక వార్తల వివరాలు. అమరావతి రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. 20కి పైగా అజెండా అంశాలతో జరుగుతున్న ఈ సమావేశంలో సాగునీరు, అమరావతి, విద్యుత్ రంగాలకు సంబంధించిన అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. అలాగే అమరావతి అభివృద్దికి సంబంధించి రహదారి నిర్మాణ విధానంలో మార్పులు, రైల్వే అనుసంధానం, ఇన్నర్ రింగ్ రోడ్డు పనులకి ఆమోదం తెలిపే అవకాశముందని, వివిధ సంస్థలకు భూ కేటాయింపుల అంశాలపైన మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుందని అధికారులు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తవడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభ పరిణామమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కేర్ రామ్మోహన్

0: నాయుడు అన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు రావడంతో దశాబ్దాల కల సాకారమైందని రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వెలిగొండ, భోగాపురం, అమరావతి వంటి అభివృద్ది కార్యక్రమాలు కార్యరూపం దాల్చడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి తెలియచేస్తూ,
1: పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు మన అనకాపల్లి, ఉత్తరాంధ్ర నేలను తాకడం ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నానికి కూడా సాకారం చేసే విధంగా ముందుకెళ్తుంది. ఇది కేవలం నీటి ప్రాజెక్టులు పూర్తి కావడమే కాదు, మన రైతుల భవిష్యత్తుకు, ప్రాంతీయ అభివృద్ధికి ఒక బలమైనటువంటి పునాది. ఈ ప్రాజెక్టుల కోసం కృషి చేసిన మన ఇంజనీర్లకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, కార్మికులకు, భూములిచ్చినటువంటి మన రైతులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వెలుగొండ, భోగాపురం, అమరావతి, పోలవరం ఇలాంటి మహత్తర ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ వర్ణయుగం వైపు అడుగులు వేస్తుంది.
0: విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 60 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావుతో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, కళాశాల ఆవరణలో పలు అభివృద్ది పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. సీసీ రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రతిరోజు సుమారు 500 మంది వరకు ఓపీ సేవలు పొందుతున్నారని చెప్పారు. రోగుల కోసం నీటి శుద్ది కేంద్రం, షెడ్లు ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కేశినేని శివనాథ్ వెల్లడించారు. చేనేత కార్మికులకు పెట్టుబడి భారం తగ్గించేందుకు నూలును సరఫరా చేస్తామని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో చేనేత జౌళి శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చేనేత ఉత్పత్తుల విక్రయాలను పెంచేందుకు ఆప్కో, లేపాక్షి షోరూములలో పండుగల సందర్భంగా తగ్గింపు ధరల అమ్మకాలు నిర్వహించాలని సూచించారు. ఖాదీ గ్రామీణ పారిశ్రామిక అభివృద్ది బోర్డు ద్వారా అందించే స్వయం ఉపాధి యూనిట్లపై గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలని మంత్రి సవిత ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం కొనసాగుతోందని, రైతులు వర్షాధార పంటల సాగుకు దూరంగా ఉండాలని సూచించారు. ట్యాంకులను, జలాశయాలను నింపి తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేస్తూ,
2: శ్రీశైలంలో నీళ్లున్నాయి, మీరు ఎందుకు ఇవ్వరు అని అడుగుతా ఉన్నారు. అయ్యా, మేము క్లియర్ గా చెప్పాము ఇక్కడ ఉండేటువంటి వాటర్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా మేము తాగునీటి అవసరాలకు వచ్చేటువంటి జూలై వరకు కూడా తీసుకోవాలి, వర్షాలు పడేంత వరకు. అవన్నీ తీసుకోవాలంటే ఎక్కడైతే ట్యాంకీలు ఉన్నాయో ట్యాంకీలని నింపి పెట్టుకుంటే, అదేవిధంగా రిజర్వాయర్లలో నీరు పెట్టుకుంటే స్థానికంగా ఉండేటువంటి వాటినన్నింటినీ కూడా నీటికి తీసుకుపోవచ్చు. ఎక్కడైనా బోర్లు వెండిపోకుండా ఉండడానికి కూడా చిన్న కాలువల ద్వారా, ఇప్పుడు ఎస్ఆర్బిసి కానీ మిగతా దానిల ద్వారా కానీ తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అమరావతి ఆర్థిక ప్రాంతం ఏఈఆర్ అభివృద్దికి సంబంధించిన సమగ్ర ప్రణాళిక రూపకల్పనపై అమరావతిలోని ఏపీసీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో నిన్న కార్యశాల నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఈఆర్ పరిధిలోని 9 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా అధికారులు, రాష్ట్రంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 9 జిల్లాల ఆర్థిక పరిస్థితులు, ప్రత్యేకతలు, అభివృద్ది అవకాశాలు, ప్రాధాన్యతలపై అధికారులు చర్చించారు. అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని 9 వేర్వేరు జిల్లాలుగా కాకుండా పరస్పరం అనుసంధానమైన ఒకే ఆర్థిక వ్యవస్థగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఏఈఆర్ సీఈఓ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. ప్రాంతీయ అవసరాలు, ఆర్థిక అవకాశాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతులు, పరిశ్రమలు, పట్టణాభివృద్ది, రవాణా, లాజిస్టిక్స్, పెట్టుబడులపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆయన సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత, పరిమాణం, ప్రభుత్వం నిర్దేశించిన మెను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు, గుడివాడ, పామారు మండలాల్లో ఆయన ఈరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అంగళూరు అంగన్వాడీ కేంద్రంలో భౌతికంగా 7 పిల్లలు మాత్రమే హాజరైనప్పటికీ ఆన్లైన్లో 9 మంది హాజరుగా నమోదు చేసినట్లు గుర్తించారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

0: లకు ప్రభుత్వం నిర్దేశించిన పరిమాణంలో పౌష్టిక ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో 15వ ఆర్థిక సంఘ నిధులతో నిర్మించిన నూతన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం, వెల్నెస్ సెంటర్ నిర్మాణం పూర్తిగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అట్లాగే ఈ గ్రామంలో ఇంకా ముస్లిం లొకాలిటీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణ దశలో ఉంది, అది కూడా త్వరలో పూర్తవుతుంది. ఈ గ్రామానికి ప్రధాన రహదారి 80% పూర్తయింది, మిగతా 20% కూడా ఇప్పుడు శాంక్షన్ అయింది. ఎస్సీ లొకాలిటీలో కూడా కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి ఎస్సీ సోదరులు అడిగారు, త్వరలో అది కూడా శాంక్షన్ చేసి పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది.
0: విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాల నిర్వహణపై ఆలయ పాలక మండలి సమావేశం ఈరోజు జరిగింది. బోర్డు చైర్మన్ బి రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు. ఇంద్రకీలాద్రిపై 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ పాలక మండలి సభ్యులకు వివరించారు. దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా 20వ తేదీ సాయంత్రం కృష్ణానదిలో హంసవాహన తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి పరిష్కరించేందుకే పల్లెవీక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. జిల్లాలోని సంగం మండలం మక్తాపురం గ్రామంలో అధికారులతో కలిసి ఆయన ఈరోజు పర్యటించి వీబీజీ రామ్జీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించే ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ధాన్యం నిల్వ చేసేందుకు గోదాము లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో గోదాము నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని విద్యాభవన్ ఎదుట ఉపాధ్యాయులు ఈరోజు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తవడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభ పరిణామమని కేంద్ర మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: भारती FM 101.3 లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3. ఎస్, మీరు చూంచేసి వింటున్నారు వివిధ భారతి FM 101.3. మన స్టూడియో

పర్టిక్యులర్ టైం ఎగ్జాక్ట్ గా 1:31 PM క్రాస్ అయిపోయి 44 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మనం ఉన్నాం ధీర ప్రోగ్రామ్ లో. అండ్ మరి ఈ రోజు స్పెషల్ గా మనం న్యూట్రిషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఎందుకంటే ఈ సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు పోషకాహార వారోత్సవాలు మనం జరుపుకుంటున్నాం కాబట్టి, అండ్ స్పెషల్ గా బ్యాలెన్స్డ్ డైట్ గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ మరి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అండి, ఆడవాళ్ళకి బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, అందరికీ ముఖ్యమే, అండ్ స్పెషల్లీ లేడీస్కి ఇంకా ఎక్కువ ముఖ్యం అనమాట. అండ్ వాళ్ళ డైట్లో కంపల్సరీగా ప్రోటీన్స్ అయితే ఉండాలి. మరి ఇంతా చెప్పాను కదా, పప్పు, పప్పు ధాన్యాలు, బీన్స్, పాలు, గుడ్లు, పెరుగు, వీటిలో చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, తీసుకోవచ్చు. అండ్ తర్వాత ఐరన్. ఐరన్ విషయానికి వస్తే అసలు ఒక 10 మంది ఆడవాళ్ళండి టెస్ట్ చేస్తే కనుక కనీసం 4కి ఎనీమియా ఉంటుంది, ఇంకొంతమందికి బ్లడ్ బాగా ఇంకా తక్కువ ఉంటుంది అనమాట. సో కొంతమందికి ఏంటంటే 10.5 అలా మనకి పర్సంటేజ్ చూపించినా చాలే అనుకుంటారు కదా, కానీ కనీసం 11 నుంచి 12% ఉంటే మంచిదనమాట, 12 ఉంటే ఇంకా చాలా మంచిది. సో మరి ఐరన్ వచ్చే డైట్ కూడా తీసుకోవాలి. ఆకుకూరలు, పల్సెస్, బీన్స్ ఇవన్నీ వస్తాయి ఆ లిస్ట్లోకి. అండ్ విటమిన్ సి ఉన్న ఫుడ్స్, ఫ్రూట్స్, ఆమ్లా ఇలాంటివి అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాల్షియం, పాలు, పెరుగు వీటన్నిటిలో అండ్ మస్ట్ అండ్ షుడ్గా అనమాట డైట్లో ఉంచాలి మనం. అన్లెస్ మీరు మిల్క్ ప్రోడక్ట్స్కి ఎలర్జిక్ అయితే తప్పితే వాటిని అవాయిడ్ చేయడానికి వీలే. సో ఇవన్నీ మనం ఏం చెయ్యాలో తెలుసుకున్నాం. మరి ఈ న్యూట్రిషనల్ వీక్లో ఏం చెయ్యకూడదో కూడా మాట్లాడుకోవాలి కదా, మాట్లాడుకుందాం దాని గురించి కూడా. బట్ రైట్ నౌ రాజకుమారుడు మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు ధీరా.

సత్యయామిని అండ్ కోరస్ పాడిన పాట విన్నారు. ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్, శివశక్తి దత్త లిరిక్స్ అన్నమాట. బాహుబలి సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 1:42 క్రాస్ అయిపోయి 4:43 PM కూడా అయిపోయింది. అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. అండ్ ఈ రోజు మనం న్యూట్రిషనల్ వీక్ సందర్భంగా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుంటున్నాం, మన హెల్త్ గురించి అండ్ స్పెషల్లీ మన లేడీస్ హెల్త్ గురించి. యాక్చువల్గా అండి, ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే ఒక కుటుంబమే ఆరోగ్యంగా ఉంటుంది అంటారు కదా. అండ్ స్పెషల్లీ మన గీత గోవింద సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆడవాళ్ళు గట్టిగా తినాలి అప్పుడే స్ట్రాంగ్గా ఉంటారు అని చెప్పేసి మన విజయదేవరకొండ చెప్తారు కదా. అయితే మన లేడీస్కి ఒక అలవాటు ఉందండి, అన్నిట్లోనూ దూసుకుపోతారు. బట్ మహిళలు మొదట అడుగు కూడా వేస్తుంటారు, కానీ తన ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో మాత్రం ఖచ్చితంగా ఒక అడుగు వెనకాలే ఉంటారన్నమాట. పిల్లల్ని ఫ్యామిలీని చూసుకున్నంత బాగా తన హెల్త్ మాత్రం పట్టించుకోరు, లెక్క చెయ్యరు. ఇదైతే అందరికీ తెలిసిన విషయమే. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటో తెలుసా, ఆడవాళ్ళు ఒక కుటుంబాన్ని నిలబెడతారు అనేది ఓకే, కరెక్టే. ఫస్ట్ అసలు వాళ్ళు గట్టిగా స్ట్రాంగ్గా నిలబడితే కదా కుటుంబాన్ని నిలబెట్టేది. ఏమంటారు ఈ పాయింట్ ఎలా మిస్ అవుతున్నారంటారు? సరే, ఎందుకు మాట్లాడుతున్నాను దీని గురించి అనే దానికైతే సంబంధించి కొన్ని విషయాలు నా దగ్గర మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో జావీద్ అలీ చిన్మయి పాడిన సాంగ్ ప్లే చేస్తున్నాను, భువనచంద్ర గారి లిరిక్. రోబో సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

ఎంచుకోండి. బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు రోబో సినిమా నుంచి. సో మరి యాక్చువల్గా ఏంటి మ్యాటర్ అంటే, కొన్ని స్టడీస్ అండ్ సర్వేస్ ప్రకారం అండి, మన ఆడవాళ్లలో పోషకాహార లోపం అనేది చాలా ఉంటుందట, అండ్ రక్తహీనత కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్న సమస్యలు అని చెప్పేసి చెప్తున్నారు. సో దానికి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? తీసుకునే ఆహారంలో సరైన పోషకాహారం అనేది లేకపోవడం మాత్రమే. సో ఇంట్లో ఏమో అందరికీ వెరైటీ వెరైటీస్ ఉన్న ఫుడ్ని సర్వ్ చేస్తారు, కానీ వాళ్ళు తినేటప్పుడు మాత్రం ఆ విషయాన్ని అస్సలు పట్టించుకోరు అనమాట. సో ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి, పాలిచ్చే తల్లులకి పోషకాలు అనేవి చాలా అవసరం, న్యూట్రిషన్ చాలా అవసరం. సో ఈ ఆ స్టేజ్లో ఏంటంటే బాడీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనేవి పెరుగుతాయట. సో అంటే ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, జింక్, ప్రోటీన్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయన్నమాట. కాబట్టి ప్రెగ్నెంట్ విమెన్ అయినా, మదర్స్ అయినా, అసలు లేడీస్ ఎవరైనా సరే గట్టిగా తినాలి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి అండర్ వెయిట్ ప్రాబ్లం. అండ్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అమ్మాయిల్లో ఇది ఎక్కువ కనిపిస్తుందంట. సో సోషల్ మీడియా చూసి ప్రభావం చెందుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే డైట్ని బ్లైండ్గా ఫాలో అయిపోవడం, జీరో కార్బ్స్, ఓన్లీ జ్యూస్, వన్ మీల్ ఎ డే, ఇలా క్రాష్ డైట్స్ చేస్తున్నారట. సో యాక్చువల్గా ఏంటంటే మ్యాటర్, ఒక్కొక్కసారి ఇది అందరికీ సెట్ అవ్వదు, అంటే ఒకరికి సూట్ అయినట్టు మనకి సూట్ అవ్వదు అనమాట. సో ఒక్కొక్క బాడీకి ఒక్కో అవసరం ఉంటుంది. సో బాడీ ఇమేజ్ కోసం డైట్ చేయడం అనేది మాత్రం ఫస్ట్ మానేయాలి. అండ్ బేకరీ ఫుడ్ని రెగ్యులర్ మీల్కి రీప్లేస్మెంట్ మాత్రం అస్సలు చేయొద్దు. ఏదైనా ఎప్పుడైనా ఒకసారి లంచ్ వండుకోకపోతే ఆ కాసేపట్లో ఏదో సమోసాలు తెచ్చుకుని తినేయడమో, లేకపోతే ఇంకేదో తినేయడమో ఆ గ్యాప్లో, సో ఇలాంటివి మాత్రం అసలు చేయకూడదు. ఇదైతే నోట్ చేసుకోండి. అండ్ ఎలాంటి మెడికేషన్ లేకుండా సప్లిమెంట్స్ వాడకూడదు అని కూడా చెప్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా అమ్మాయిలు చేయకూడదు.

ఉండడం అనమాట. సో యాక్చువల్గా అందంగా ఉండడం అంటే స్లిమ్గా ఉండడం మాత్రమే కాదు, హెల్దీగా ఎనర్జెటిక్గా ఉండడం అనేది ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇది కాదనమాట. ఓకేనా? సో మరి ఇంకా చాలామంది ఇళ్లలో కామన్గా వినిపించే ప్రాబ్లం ఒకటి ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ ఆకే బిర్యానీ సినిమా నుంచి ఒక బిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిసనింగ్.

నరేష్ అయ్యర్ అండ్ చిత్ర గారు పాడిన పాట వనమాలి గారి లిరిక్. బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 154 క్రాస్ అయిపోయి 155 కూడా అయిపోయింది మన టైం. సో మరి చాలా మంది ఇళ్లలో కామన్ గా వినిపించే ప్రాబ్లం, పిల్లలు సరిగా తినట్లేదు, అంతే కదా. సో ఇక్కడ మదర్ యాజ్ న్యూట్రిషనిస్ట్ రోల్ చాలా ఇంపార్టెంట్. అంటే యాక్చువల్గా అండి, మంచి ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఒక్కో రోజులో ఎవ్వరూ నేర్పించలేరు, కాబట్టి చిన్న పిల్లల నుంచి అలవాటు చేయాలట. అలా అని వాళ్ళని ఫోర్స్ చేయలేం మనం. కాకపోతే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తున్నారు ఏంటంటే, ఫుడ్ ఎక్స్పర్ట్స్, ఫ్యామిలీతో కలిసి తినే అలవాటు చేయాలట వాళ్ళకి. అండ్ కలర్ఫుల్ ఆహారాన్ని తయారు చేయడం, లేకపోతే ఇంట్రెస్టింగ్గా ఫుడ్ ఉండేలాగా వాళ్ళ డైట్ ప్లాన్ చేయడం పిల్లలకి, ఇవన్నీ కొంచెం మనం రెగ్యులర్గా వాళ్ళని ఈ న్యూట్రిషన్ ఫుడ్కి అలవాటు చేసే క్రమంలో చేయాల్సిన పనులు అనమాట. అఫ్కోర్స్ అమ్మలందరికీ కూడా ఇది స్పెషల్గా చెప్పక్కర్లేదు, వాళ్ళు మాస్టర్ డిగ్రీ చేసేస్తారు ఇందులో ఆల్రెడీ. సో అది మ్యాటర్, కొంచెం లవ్, కొంచెం కేర్, కొంచెం పేషెన్స్తో చేయాల్సిన పనులు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే, పిల్లలు మనం చెప్పేది కంటే మనల్ని చూసి ఎక్కువ నేర్చుకుంటారు, కాబట్టి పేరెంట్స్కి హెల్దీ హ్యాబిట్స్ ఉంటే పిల్లలకి ఈజీగా వచ్చేస్తుంది అండ్ ఈజీగా ఫాలో అయిపోతారు కూడా. అదనమాట మ్యాటర్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, హెల్దీ ట్రెండ్స్ అనేవి మారుతూనే ఉంటాయి, బట్ హెల్దీ హ్యాబిట్స్ అనేవి లైఫ్ లాంగ్ ఉంటాయి. సో సింపుల్ న్యూట్రిషన్ ఫుడ్ కానీ, బ్యాలెన్స్డ్ ప్లేట్ కానీ, కావలసినంత వాటర్, రెగ్యులర్ యాక్టివిటీ, ఇదే మనం తీసుకోవాల్సిన సింపుల్ కేర్. హెల్దీ విమెన్, హెల్దీ అమ్మాయిలు అబ్బాయిలు, హెల్దీ పిల్లలు, హెల్దీ ఫ్యామిలీ, సో దట్ హెల్దీ ఫ్యూచర్, ఏమంటారు అంతే కదా. సో మరి ఇదే న్యూట్రిషన్ వీక్ మెసేజ్ అనమాట. ఓకేనా, జాగ్రత్తగా ఉండండి, హెల్దీగా ఉండండి. ఓకే, నెక్స్ట్ మనం ఎగ్జాక్ట్గా 2:30కి సండే సందర్లో కలుసుకుందాం. అంటిల్ దెన్.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

Yes, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి అండ్ మనం వింటుపోయాం సండే సండే గేమ్ షో లోకి. హాయ్ హలో వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ షో. సో మరి టైం ఆల్రెడీ 2:30 క్రాస్ అయిపోయి 52 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి ఇక్కడైతే మెసేజెస్ వెయిట్ చేస్తున్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆర్జే గారు, టుడే బాహుబలి సాంగ్ కి మా స్పీకర్స్ బ్లాస్టింగ్ అంటూ కోడుమూరు నుంచి ఊర్మిళ అండ్ వీరేష్ మెసేజ్ చేశారు. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే హాయ్ శృతి మేడం గారు అంటూ గడ్డం అంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ విజయవాడ నుంచి కరుణ గారు పంపించారు, శృతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అని. నెక్స్ట్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి ఆర్జే గారికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సంద్రే సంద్రికి స్వాగతం, సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్. వెల్కమ్ టు సంద్రే సంద్రి అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు అండ్ ఆల్సో కామర్తి శంకర్ రాజోల్ నుంచి హాయ్ అని. అండ్ నెక్స్ట్ మెసేజ్ బాగున్నారా మేడం అంటూ ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదోజీ సక్కుబాయి మెసేజ్. అండ్ నెక్స్ట్ వెల్కమ్ టు సందడే సందడి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కాజ నుంచి తిరువేదల వెంకట సుబ్బారావు గారు శ్రీదేవి మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి కూడా హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటున్నారు. నెక్స్ట్ జాన్సన్ విజయవాడ నుంచి శృతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటే మెసేజ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు హాయ్ శృతి గారు అంటున్నారు. హలో అందరికీ కూడా వన్స్ అగైన్ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ హార్టీ వెల్కమ్ మన బ్యూటిఫుల్ గేమ్ షోలోకి. సో మరి ఏంటి శృతి వచ్చింది, ఏం అడుగుతుంది, వెయిట్ చేస్తున్నారు కదా. వచ్చేస్తున్నా పాయింట్ లోకి వచ్చేస్తున్నా. సో మరి ఈ రోజు మ్యాటర్ ఏంటంటే మనం చాలా రోజులైంది కదా పార్క్ కి వెళ్ళి, సో పార్క్ అండ్ బెంచ్ క్వశ్చన్ మీకోసం రెడీ.

చేశానమాట. సో ఏంటి మ్యాటర్ అంటే, అనగనగనగనగా చూపులూరు అనే ఒక గ్రామం ఉందండి. అక్కడ నేనంటే నేనే అనే ఒక బెంచ్ ఉందన్నమాట. ఆ బెంచ్లో 6 ప్లేసెస్ ఉన్నాయి. ఓకే, 6 ప్లేసెస్లో 5 ప్లేసెస్లో ఆల్రెడీ మనకి కొన్ని జంతువులు ఉన్నాయి. అండ్ ఆ తర్వాత 6th ప్లేస్లో ఏమొస్తుంది అనేది నేను ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఆలోచించి మీరు అక్కడ నాకు ఆన్సర్ పంపించారు. ఓకేనా, క్లియర్ కదా? చూపులూరు అనే గ్రామం, నేనంటే నేనే అనే బెంచ్, అక్కడ పార్క్లో బెంచ్. సో మరి అక్కడ 6 ప్లేసెస్లో 5 ప్లేసెస్లో ఆల్రెడీ ఫిల్ అయిపోతే 6th ప్లేస్లో ఏమొస్తుంది, శృతి ఇచ్చే ఆప్షన్స్లోంచి మీరు కనిపెట్టి దాని మెసేజ్లో పెట్టి నాకు పంపించాలి. ఓకే, సో ఇంతకీ ఆ 5 ప్లేసెస్లో ఉన్నవి ఏమేంటి అంటే, 1st ప్లేస్లో ఈగల్ గ్రద్ద ఉంది. ఓకే, 2nd ప్లేస్లో గుడ్లగూపు ఉంది. 3rd ప్లేస్లో చిరుత ఉంది. 4th ప్లేస్లో మేక ఉంది. 5th ప్లేస్లో గుర్రం ఉంది. సో మరి 6th ప్లేస్లో ఏముండొచ్చు, ఇది నా క్వశ్చన్. 1st ప్లేస్లో గద్ద, తర్వాత గుడ్లగూబ, తర్వాత చిరుత, తర్వాత మేక, తర్వాత గుర్రం ఉంటే మరి 6th ప్లేస్లో ఏముండొచ్చు? మీరు ఆలోచించి నాకు చెప్పండి. మీకున్న ఆప్షన్స్ పావురం, పిల్లి, తాబేలు. పావురం, పిల్లి, తాబేలు, ఈ మూడిట్లో ఏమొస్తుంది ఆ 6th ప్లేస్లో? ఓకేనా? సో మరి గ్రామం ఏమిటో, ఆ పార్క్ ఏమిటో, ఆ ప్లేసెస్ ఏంటో, ఇవన్నీ ఒక లిస్ట్ ప్రకారం కూర్చున్నాయనైతే మీకు అర్థమవుతుంది. మరి ఆ లిస్ట్ ఏమిటి మీరు కనిపెట్టి నాకు మెసేజ్లో పంపించేసేయండి. రైట్ నౌ మీ అందుకోసం ఉల్లాసంగా లే, ఉత్సాహంగా లే, ఆ పాట వచ్చేస్తుంది ఆ మూవీ నుంచి. ఎంజాయ్ లిసనింగ్.

ఇంగ్లీష్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత 2:38 PM క్రాసర్ పై 40 seconds అయిపోయింది మన సండే సందడీ షో టైమ్. అండ్ మనకు వచ్చిన ఫస్ట్ మెసేజ్ అయితే నంద్యాల జిల్లా భానుముకల నుంచి FMS సర్దార్ పంపించారు. నమస్తే శృతి మేడం గారు, శుభ మధ్యాహ్నం, ప్రత్యేకంగా శుభాకాంక్షలు. మీరు వచ్చారంటే ఆ కిఖే వేరు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ నా ఆన్సర్ ఎక్కడ, పావురమా పిల్ల తాబేలా, ఏది వస్తుంది? మీరు నాకు పంపించలేదు, పంపించేసేయండి విత్ లాజిక్ ఆల్సో. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే సందరే సందరికి స్వాగతం సుస్వాగతం అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అని చెప్పేసి వాన పడడం లేదు, వాన పాట వేయండి అంట రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ సందరే సందరికి స్వాగతం రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామలా పంపించారు. ఓకే సో మరి అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ బై గోపి పాటిబండ్ల. హాయ్ శృతి గారు, బాగున్నారా? ఎస్ అఫ్ కోర్స్. అండ్ శృతి మేడం బాగున్నారా అంటూ విజయవాడ నుంచి కరుణ మెసేజ్ చేశారు. విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు. ఓకే ఓకే, సో శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మాత్రం నా క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు, పావురం అని చెప్పేసి. ఓకే, సో లాజిక్ కూడా ఎందుకు పావురం అనుకుంటున్నారు ఆ మూడిట్లో అనేది కూడా పంపిస్తే బాగుండేదండి. ఎనీవేస్ నెక్స్ట్ అయితే అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ జాన్సన్ విజయవాడ నుంచి కూడా పావురానికే ఓట్. అండ్ మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం తాబేలుకి చెప్పేస్తున్నారు అనమాట. సో నెక్స్ట్ దేవనూరు మజురా చిన్నపల్లి గ్రామం నుంచి అశ్రుదిగ్గజాలు మాత్రం పావురం అంటున్నారు. అండ్ ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి మాత్రం పిల్లికే ఓటు. కవిత వెంకటలక్ష్మారెడ్డి భీమునిపాడు నుంచి పావురం అన్నారు. అండ్ కృష్ణా జిల్లా ఖాజా నుంచి తిరువేదల వెంకట సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ క్యాట్ ఆర్ తాబేలోటు. ఆహా, ఆ రెండిట్లో ఏదో ఒకటి చెప్పాలండి, రెండు చెప్తే ఎలా? అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి మాత్రం పిల్లి అంటున్నారు. అండ్ కోడుమూరు ఊర్మిళ అండ్ వీరేష్ పావురం అంటున్నారు. అండ్ ఆల్సో శృతి గారు, మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పావురం అంటూ కర్నూలు నుంచి నవశ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ పంపించారు. నెక్స్ట్ ఆచార్య చిరంజీవి రామలంగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుంచి పావురం అంటున్నారు. అండ్ నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం, శృతి మేడం బాగున్నారా అంటూ పావురానికే ఓటేసేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ భవానీ ఫ్రమ్ విజయవాడ, ఆన్సర్ క్యాట్. ఓకే, సో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా మహమ్మద్ స్నేహబాను జైనుద్దీన్ వీళ్ళిద్దరూ కలిసి పావురానికి ఓటేశారనమాట. ఓకే, సో శృతి గారు ఎలా ఉన్నారు అంటూ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మెసేజ్. వాటి జీవితకాలాన్ని బట్టి చూస్తే తాబేలు ఉండాలండి, తాబేలు మాక్సిమం 500 సంవత్సరాలు బతుకుతుందండి అంటున్నారు. బట్ జో యాక్చువల్గా అయితే లాజిక్ అది కాదు. ఓకేనా, సో మరి ట్రై చేయండి, లాజిక్ ఇంకేమయ్యి ఉండొచ్చు. నేను యాక్చువల్గా క్వశ్చన్లో కొంచెం లాజిక్ ఉంది, అది ఎవరైనా వినుంటే కనుక చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే హాయ్ శృతి మేడం బాగున్నారా, సందరి సందరికి స్వాగతం అంటూ రఘుబీర్ సింగ్ సిగ్నాబాయి రాధామున్న ఏలూరు నుంచి పావురానికి ఓటేస్తూ పంపించారనమాట మెసేజ్. ఓకే, సో మరి నెక్స్ట్ క్యాట్ అండ్ స్పారో అంటున్నారు గౌస్ ఫ్రమ్ అనంతపురం. అసలు నేను పిచ్చుకను ఎక్కడిచ్చాను, ఎక్కడిచ్చాను, మీరు తెచ్చేసారు ఎక్కడి నుంచో దాన్ని. క్యాట్ అయితే ఉంది కానీ పిచ్చుకు మాత్రం లేదు. సో ఎనీవేస్ నెక్స్ట్ మంగళగిరి నుంచి దామల్ల చిన్నబస్తానరావు గారు, దామల్ల పెద్దబస్తానరావు గారు హాయ్ శృతి మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆన్సర్ పిల్ల అనుకుంటున్నా అంటూ మెసేజ్ చేశారు. భాస్కర్ పెడన, వెరీ వెరీ నైస్. యాక్చువల్గా మీది లాజిక్ కరెక్ట్, బట్ నో నో నో అనమాట. ఏంటంటే ఆన్సర్ అయితే అది కాదు. ఓకే, నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు పావురం అని. అండ్ నెక్స్ట్ మెసేజ్ గడ్డం అంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి

కూడా పావురానికే ఓట్. అండ్ నెక్స్ట్ ఉరవకుండా నుంచి ఈశ్వరయ్య పిల్లి అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ పావురం ఎగురుతుంది కాబట్టి అంట. ఓకే సరే, మరి చూద్దాం పావురమా పిల్ల తావేలా, ఇంకెవరెవరు ఏమేమి అనుకుంటున్నారు అనేది మనకైతే ఎలాగో పంపిస్తారు. ఈ గ్యాప్లో ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. చూపులూరు అనే గ్రామంలో నేనంటే నేనే అని ఒక పార్క్ ఉంది. ఆ పార్క్లో ఒక బెంచ్ ఉంది. ఆ బెంచ్ ఐ మీన్ ఆ పార్క్కి బెంచ్కి ఒకటే పేరు అనమాట, నేనంటే నేనే. సో ఫైవ్ ప్లేసెస్లో ఆల్రెడీ ఒక గద్దె ఉంది, నెక్స్ట్ గుడ్లగుబ్బ కూర్చుంది, నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో చిరుత కూర్చుంది, ఫోర్త్ ప్లేస్లో మేక ఉంది, ఫిఫ్త్ ప్లేస్లో గుర్రం ఉంది. సో మరి సిక్స్త్ ప్లేస్లో ఏం ఉండొచ్చు అనేది నా క్వశ్చన్. సో దానికి త్రీ ఆప్షన్స్ ఇచ్చాను, పావురం, పిల్లి, తాబేలు. ఈ మూడిట్లో ఏది వస్తుంది, ఎందుకు వస్తుంది, మీరు ఎందుకు అనుకుంటున్నారు అనేది కూడా నాకు కావాలి. ఓకే సో మరి నెక్స్ట్ వెళ్తే మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8662488114 ఈ నెంబర్కి పంపించేసేయండి. రైట్ నౌ మీ అందరి కోసం పడి పడి లేచే మనసు మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

కుమారి 21F సినిమా నుంచి డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో నరేంద్ర అండ్ కోరస్ పాడిన సాంగ్ అయితే విన్నారు. సో మరి 250 క్రాస్ అయిపోయి 29 సెకండ్స్ అయిపోయింది మన సందడి సందడి షో టైమ్. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకి శేషసాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూర్ మెసేజ్ చేశారు క్యాట్ అని చెప్పేసి. నెక్స్ట్ కనకారావు గారు పెడన నుంచి పావురం అంటూ మెసేజ్ చేశారు. అండ్ ముస్తాబాద్ నుంచి సావిత్రి అండ్ జయలక్ష్మి మాత్రం పిల్లి అంటున్నారు. అండ్ గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు కూడా పావురానికి ఓట్. అండ్ నెక్స్ట్ ఓట్ కూడా సేమ్ అనమాట. సో నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి, ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ కూడా పావురమే. ఓకే, అనంతపురం నుంచి అనురాధ గారు కూడా సేమ్. అండ్ నెక్స్ట్ సేమ్ ఆన్సర్ తోటి వెంకటేష్ కర్నూలు నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు కూడా పావురం అనుకుంటున్నాను మేడం అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ విజయవాడ నుంచి కరుణ. ఓకే, సో సేమ్ ఆన్సర్ అయితే వచ్చింది విత్ డిఫరెంట్ లాజిక్ అనమాట. అండ్ మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్, వలీ ఫాతిమా ఓకే సేమ్ ఆన్సర్ పంపించారు. టాబేల్ పార్క్ లో ఉండదు, నీట్లో ఉంటుంది అంట. అర్రెర్రెర్రెర్రె, అందుకని పావురం ఆన్సర్ చెప్పారా మీరు? ఏమిటో. నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామల, మీరు అడిగిన ప్రశ్న 6వ నెంబర్ లో ఉన్నది థాబేల్ ఆయ్ అంటున్నారు. ఓకే, నెక్స్ట్ అయితే ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాని జైనుద్దీన్ కూడా పావురం అంటూ మెసేజ్ చేశారు. అండ్ నమస్కార్ టు కమల్ సారా. ఓకే, సో ఏంటో మరి ఇది నాకైతే అర్థం కాలేదు. ఎనీవేస్ పావురం అని చెప్పేసి ఇంతకు ఒక ఆన్సర్ పంపించారు సేమ్ వీళ్లే. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్ మేడం, నా పేరు శేఖర్, కొత్లాపూర్ డిస్ట్రిక్ట్ అనమాట, వికారాబాద్. ఓకే, వికారాబాద్ తావేలు అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ అయితే నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ పంపించారు. శృతి గారు, మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పావురం, ఎందుకంటే పక్షులు రెండు ఉన్నాయి, జంతువులు మూడు ఉన్నాయి. ఓహో, మీరు బ్యాలెన్స్ చేస్తారు దాన్ని చివరికి. ఓకే, సో నెక్స్ట్ ఫార్ములా.

ఎన్కౌంటర్ ఎల్లప్పా యాదవ్ రాల్చూర్ జిల్లా అంటూ ఏమిటో మెసేజ్ అయితే వచ్చింది, ఏమిటో మరి ఇది. ఎనీవేస్, నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుంచి మెసేజ్ చేశారు. పావురం, ఓకే, వెరీ నైస్, వెరీ వెరీ వెరీ నైస్. మీది కరెక్ట్ లాజిక్, కరెక్ట్ ఆన్సర్ భాస్కర్, వెరీ కంగ్రాచులేషన్స్ యాక్చువల్గా. ఓకే, లాజిక్ కూడా కరెక్ట్గా పంపించారు. అండ్ నెక్స్ట్, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, శృతి గారు బాగున్నారా అంటూ రామచంద్రరావు గారు బ్రదర్స్ రామవరప్పాడు విజయవాడ నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఓకే, మంచి శృతి వస్తే ఓకే, వెరీ నైస్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏమో, శుభ మధ్యాహ్నం శృతి మేడం, సందడేస్ అందరికి స్వాగతం. మహమ్మద్ ఇనాయతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి. క్యాట్ అనుకుంటున్నాను ఎందుకంటే ప్రశ్న, ఓహో ఓకే, చూపుకు సంబంధించింది కాబట్టి, వెరీ నైస్. నెక్స్ట్ అయితే శృతి మేడం అంటే శృతి మేడం అంతే అట, ఓహో, రామల్లకోట నుంచి దుబాయ్ భాషా గారు, థ్యాంక్ యూ పొగిడినందుకు. అండ్ ఓకే, పావురం అంటున్నారు. అండ్ మధు గారు కూడా పంపించారా, ప్రిన్సిపల్ మధు గారట, ఓకే, వెల్లూరుతి నుంచి. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ బెంగళూరు నుంచి ఆశా శ్రీనివాస్ పంపించారు. ఐస్ సైజ్ ఆర్డర్ పేజియన్ హ్యూమన్ ఐస్ లాగా ఉంటుంది అట, ఓ మై గాడ్, అసలు ఈ లాజిక్ అయితే నేను ఆలోచించనే లేదు. ఎనీవేస్, పావురం అంటారు మీరు మొత్తానికి. ఓకే, సో నెక్స్ట్ అయితే ప్రసన్న కుమార్ శ్రీలక్ష్మి, క్యాట్ అనుకుంటున్నానండి అంటూ మెసేజ్. అండ్ వై గోపి బాటిపండ్ల పావురం అంటున్నారు. అండ్ మరీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం పిల్లి కొట్టేశారు, పావురం నుంచి జంప్ అయిపోయారు అనమాట. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు పావురం అంటున్నారు. ఓకే, సో ఇంతకీ చాలా మంది అన్నట్లుగా ఆన్సర్ వచ్చేసి పావురం అనమాట. సో మరి యాక్చువల్గా పావురం, పిల్లి రెండు కూడా పవర్ఫుల్లే చూపు విషయంలో. అండ్ పిల్లి అయితే తక్కువ వెలుతురులో కూడా చూడగలుగుతుంది, పావురం ఏమో డే లైట్లో సూపర్ విజన్ ఉన్నది అనమాట. కానీ ఓవరాల్గా చూపు విషయానికి వచ్చేస్తే పావురం ది బెస్ట్, అన్నిటినీ బాగా చూడగలదు. ఎస్పెషల్లీ షార్ప్నెస్ దానికి చాలా ఎక్కువగా ఉంటుంది, కలర్స్ని కూడా పర్టికులర్గా చూడగలదట. అండ్ డీటెయిల్స్, చిన్న చిన్న డీటెయిల్స్ చూడటం కూడా పావురంకి బెస్ట్ అనమాట పిల్లి కన్నా. సో ఓవరాల్ గా తీసుకుంటే పావురం ఇస్ ద ఆన్సర్. అదే మ్యాటర్, సిక్స్త్ ప్లేస్ లో ఇంకేం వస్తుంది, పావురం వస్తుంది. మరి ఇక్కడ చాలా ఉన్నాయి కదా, వాటి సంగతి ఏంటి అంటారా. సో గద్దె విషయానికి వస్తే చాలా దూరంలో ఉన్న వస్తువుల్ని కూడా చాలా బాగా చూడగలదనమాట. సో ఇది పవర్ఫుల్ సైట్ ఉన్న పక్షి. అండ్ తర్వాత గుడ్లగూప, తక్కువ వెళ్తురున్నా కూడా బెస్ట్గా చూడగలదు. అండ్ చిరుతపులు వచ్చేసి పగలు వేటాడడంలో చూస్తూ సూపర్ కింగ్ ఇది. ఇక మేక విషయానికి వస్తే దాని కళ్ళ పొజిషన్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట, దానివల్ల చాలా వైడ్ యాంగిల్లో చూడగలదట. అండ్ గుర్రమేమో 350 డిగ్రీస్ పరిసరాల వరకు చూడగలుగుతుంది. అది వీటన్నిటి లిస్ట్ ఇలా ఇలా ఇలా ఉందనమాట. ఎనీవేస్, నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. మన స్టూడియోలో టైం ఆల్రెడీ 2:55 క్రాస్ అయిపోయి 39 అయిపోయింది. సో ఇప్పుడు లాస్ట్ టైం నేను ట్రాఫిక్ లైట్స్ని తెలుగులో ఏమంటారు అంటే అందరూ చాలా బాగా ట్రై చేశారు కదా, ఇప్పుడు కూడా అలాగే ట్రై చేయండి. క్రికెట్, క్రికెట్ని తెలుగులో ఏమంటారు, ఓకే, క్రికెట్ గేమ్ని తెలుగులో ఏమంటారు, మీకు తెలిస్తే నాకు ఆన్సర్ పంపించండి. 8662488141 ఈ నెంబర్కి రైట్ నౌ మీ అందరి కోసం వినరో భాగ్యమో విష్ణు కథ మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిసనింగ్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. అమరావతి రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. 20కి పైగా ఎజెండా అంశాలతో జరుగుతున్న ఈ సమావేశంలో సాగునీరు, అమరావతి, విద్యుత్ రంగాలకు సంబంధించిన అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తవడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభ పరిణామమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన ఈ రోజు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు రావడంతో దశాబ్దాల కల సాకారమైందని రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 60 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావుతో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో పలు అభివృద్ది పనులను పూర్తి చేసినట్లు కేశినేని శివనాథ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి పరిష్కరించేందుకే పల్లె వీక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. జిల్లాలోని సంగం మండలం ముక్తాపురం గ్రామంలో అధికారులతో కలిసి ఆయన ఈరోజు పర్యటించి వీబీజీ రామ్జీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత, పరిమాణం, ప్రభుత్వం నిర్దేశించిన మెను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు, గుడివాడ, పామర్రు మండలాల్లో ఆయన ఈరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం కొనసాగుతోందని, రైతులు వర్షాధార పంటల సాగుకు దూరంగా ఉండాలని సూచించారు. అమరావతి ఆర్థిక ప్రాంతం ఏఈఆర్ అభివృద్దికి సంబంధించిన సమగ్ర ప్రణాళిక రూపకల్పనపై అమరావతిలోని రాయపూడి ఏపీసీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో నిన్న కార్యశాల నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఈఆర్ పరిధిలోని 9

జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా అధికారులు, రాష్ట్రంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 9 జిల్లాల ఆర్థిక పరిస్థితులు, ప్రత్యేకతలు, అభివృద్ది అవకాశాలు, ప్రాధాన్యతలపై అధికారులు చర్చించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని విద్యాభవన్ ఎదుట ఉపాధ్యాయులు ఈరోజు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 3:04 PM క్రాస్ అయిపోయి 51 seconds అయిపోయింది. సో మనమున్నాం సందడి గేమ్ షోలో. సో నాకైతే మెసేజెస్ చాలా వచ్చాయి నేను అడిగిన క్వశ్చన్కి, బట్ దానికంటే ముందు ఇంతకటి క్వశ్చన్కి ఒక ఆన్సర్ వచ్చిందండి. శృతి మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ లతా గారు పంపించారు ఊయూరు నుంచి. పవర్ అనే ఆన్సర్ అయితే వచ్చింది, బట్ లాజిక్ మాత్రం అసలు నేనైతే చాలాసేపు నవ్వుకున్నాను మీ ఆన్సర్ని చూసి. పావురానికి బెంచ్ మీద ప్లేస్ తక్కువ పడుతుంది కాబట్టి పావురం మేక చిరుత గుర్రం ఇవన్నీ కూర్చున్నాక ఇంకా దేనికి ప్లేస్ ఉంటుంది శృతి. సో పావురమే అని చెప్పి పావురం అయితే గాల్లో అయినా ఉంటుంది కాబట్టి ఆ 6th place జస్ట్ అలా గాల్లో ఎగురుతూ ఉంటుంది అన్నమాట. వెరీ నైస్ అండి, చాలాసేపు నవ్వించారు. థ్యాంక్ యూ సో మచ్, ఓకే ఈ మెసేజ్ చేసినందుకు, నవ్వించినందుకు, నవ్విస్తూ నాకు ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు. ఓకే సార్, మరి నెక్స్ట్ అయితే మనకి శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించారు. క్రికెట్ని తెలుగులో ఏమంటారు అని అడిగాను కదా, బ్యాటు బాలు ఆట ఆట. ఓకే నెక్స్ట్ అయితే మూసాపేట నుంచి ఎం నరేష్ గారు అయితే ఆట అన్నారు సింపుల్గా. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ విజయవాడ నుంచి కరుణ పంపించారు. కొంచెం సేపు నవ్వుకుందాం ప్లీజ్ అంటూ ఒక ఆన్సర్ పంపించారండి, బుడ్డ బాలు కర్రట, బుడ్డ బాలు కర్ర ఆట. ఓకే సో నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోషంపల్లి నుంచి కర్రా బిళ్ళ అంటూ పంపించారు. పాపం బంతేం చేసిందండి, దాన్ని ఎక్కడికి పంపించేస్తారు మీరు? యాక్చువల్గా ఈ కర్రా బిళ్ళ ఆట అంటే నాకైతే ఒకటి తెలుసు, అఫ్కోర్స్ నేను ఆడలేదు అనుకోండి, కాకపోతే నాకు ఒకటి తెలుసు, జస్ట్ దీనికి బాల్తో పని లేదు అండ్ ఇంకో పర్సన్తో పని లేదు, ఒకళ్ళే కర్ర తీసుకుని ఏస్ కొడతారు అనుకుంటా. నేనైతే చూశాను బట్ ఆడలేదు ఎప్పుడు. ఓకే సార్, మరి నెక్స్ట్ అయితే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి ఢిల్లీ వెంకటేష్ అండ్ శ్యామ్ల, బిజ్లీ వెంకటేష్ కదా, ఓకే బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామ్ల, ఇది టైపిక్ మిస్టేక్, నేను యాజ్ యూజువల్గా చదివేశాను. ఎనీవేస్ చండు కర్ర ఆట అంటూ మెసేజ్ చేశారు అమ్మ బాబోయ్. ఓకే సో నెక్స్ట్ అయితే రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. క్రికెట్ని ఇలా కోడి కీచరాయి అని కూడా చెప్తారా? ఓకే మరి నాకైతే ఐడియా లేదు అసలు. అండ్ నెక్స్ట్ వేటపాలెం రామానగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు, ధీరాలో మహిళల గురించి శ్రోతలకు చాలా బాగా చెప్పారు, గృహిణి ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది, అన్ని పనులు చాలా బాగా చేస్తారు, వారు తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోరు అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఎస్, ఈ న్యూట్రిషనల్ వీక్ కదండి, స్పెషల్లీ లేడీస్కి న్యూట్రిషన్ అనేది చాలా చాలా అవసరం, పోషకాలు చాలా అవసరం. సో వాళ్ళు తీసుకోకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు తీసుకుని వాళ్ళు తీసుకునేలా చెయ్యాలి, ఏమంటారు? ఓకే ఎనీవేస్ ఈ క్వశ్చన్కి, క్రికెట్ని తెలుగులో ఏమంటారు అనే క్వశ్చన్కి అయితే బ్యాటు బాలు ఆట అని అంటారట. అర్రెర్రెర్రెర్రే. ఓకే నెక్స్ట్ విజయ, విజయవాడ నుంచి విజయలక్ష్మి

గుండ్రంగి ఆట అంటారు అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఇంత అక్కడ క్వశ్చన్కి అయితే పిల్లి ఆట, నో పిల్లి కాదు పావురం. ఎనీవేస్, మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా బంతి బ్యాట్ అంటూ మెసేజ్ చేశారు. అశోక్ గన్నవరం నుంచి బంతి కర్ర ఆట ఆట. ఓకే, నెక్స్ట్ చెండు పలకల ఆట అంటారు అంటూ శేఖర్ మెసేజ్ అనమాట, వికారాబాద్ నుంచి. ఓకే, నెక్స్ట్ మహంకాళి ఇంకా రాజేశ్వరి పొదిలి నుంచి ఏంటి పాలుంగోలు అంటున్నారు, ఏమిటో మరి ఏమిటో డిఫరెంట్గా పంపారు, నాకైతే అర్థం కాలేదు మీ ఆన్సర్ యాక్చువల్గా. నెక్స్ట్ బ్యాట్ బాల్ ఆట అంటూ ఓంకార్ ఇంకా రాజు ఫ్రెండ్స్ మేడ్చల నుంచి మెసేజ్. నెక్స్ట్ అయితే ఓకే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, వా వెరీ నైస్, మీరు చాలా దగ్గరగా వచ్చారు మీ ఆన్సర్, బట్ ఇంకొంచెం కాస్త అటు ఇటు సరి చేయాలంతే, ట్రై చేయండి, మీరు చాలా చాలా చాలా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు 100% మన ఆన్సర్ అయితే మీరు ఆల్మోస్ట్ 90%కి వచ్చేసారు. ఓకే, సో కొంచెం సరి చేసి పంపించండి. ఇప్పుడే మీ ఆన్సర్ నేను అనౌన్స్ చేయట్లేదు, చూద్దాం మన వాళ్ళు ఇంకేమేమి అనుకుంటారో క్రికెట్ని తెలుగులో. నెక్స్ట్ గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, క్రికెట్ని తెలుగులో క్రికెట్ అనే పిలుస్తారు, అసలు ఏ గోళా లేదో. ఓకే, నెక్స్ట్ క్రికెటర్ తేరీ ఏమిటో మరి ఇది క్రికెట్ అని వచ్చింది. ఎల్లప్ప యాదవ్ రాయచూరు జిల్లా నుంచి అనమాట. ఓకే, 3 సార్లు పిలుస్తారనమాట తెలుగులో. ఎనీవేస్, ఆహా ఓకే, మనకి ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి, క్రికెట్ని తెలుగులో కీచరాయ్ అంటారు, క్రికెట్ అనేది ఒక ఆట. అర్రె రర్రర్రే, నేను చెప్పింది క్రికెట్ గేమ్ని తెలుగులో ఏమంటారు, ఇలా అనుకుంటారు అందరని ముందే డౌట్ వచ్చి నేను స్పెషల్గా మెన్షన్ చేశాను క్రికెట్ గేమ్ అని. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్, కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, శృతి గారు తెలుగులో కూడా క్రికెట్ని క్రికెట్ అనే పిలుస్తారు అని గూగుల్ చెప్తోంది అట. ఓకే, సో జాబ భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి ఒక డిఫరెంట్ ఆన్సర్ పంపించారు, మాస్కోర్ అంటే ఏమిటో మరి. అండ్ నెక్స్ట్ మెసేజ్ జాన్సన్ విజయవాడ నుంచి, క్రికెట్ కీచరాయి బ్యాటు బాల్ గేము. ఓకే, నెక్స్ట్ కనకారావు గారు పెడన్ నుంచి, కీచరాయి ఆర్ కర్రా బంతి ఆట. అందరూ కూడా కీచరాయిలోకి వెళ్ళారు, అచ్చో నేను క్రికెట్ గేమ్ అని చెప్పినా కూడా. ఎనీవేస్, అనంతపురం నుంచి అనురాధ గారు, ఓకే మీరు కూడా చాలా వరకు దగ్గరగా వచ్చారండి, ఒక 75% దగ్గరగా వచ్చారనమాట. సో ట్రై చేయండి ఇంకొంచెం, బట్ నెక్స్ట్ది మాత్రం అసలు కాదు, కీచరాయి అసలు కాదు, మనం మాట్లాడుకునేది క్రికెట్ గేమ్ గురించే. ఓకే, సో నెక్స్ట్ అయితే కన్నయ్య మామిడిగుంటపల్లి నుంచి అనమాట, ఐరాల మండలం చిత్తూరు డిస్ట్రిక్ట్ అట, బాలు బంతి అంటే బ్యాటు బంతి ఆట అని అంటారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే శృతి సిస్టర్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు కూడా. సో హాయ్ వివిధ భారతి ఎఫ్ఎం, గుడ్ ఆఫ్టర్నూన్. వీన్కొండ నుంచి సుబ్రహ్మణ్యాచారి గారు విజయలక్ష్మి మెసేజ్ చేశారు, క్రికెట్ని తెలుగులో బంతి దాండు ఆట అంటారు అంటూ. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, ఓకే దుడుకర్ర ఆట అంటారట లేదా బ్యాటు బంతి ఆట అంటారట. ఓకే, నెక్స్ట్ ఊరొకటి నుంచి ఈశ్వరయ్య గారు గుండ్రంగి ఆట అంటారు అంటున్నారు. వై గోపి పాటిబాండ్ల సేమ్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు, ఓకే కీచరాయి కాదు మనం మాట్లాడుకునేది. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం, బంతి ఆట అనుకుంటున్నాం మేడం అంటారు ఆట. ఓకే, సో మరి బ్యాట్ ఏం చేసింది పాపం, ఎక్కడికి వేసేసారు ఆ బ్యాట్ని, ఇసిరేసారు మొత్తానికి మీరు. గడ్డం అంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి, బంతి ఆట సేమ్ ఆన్సర్. అండ్ ఉమ్మది నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహబాను జైనుద్దీన్, కర్ర చండి ఆట అంటారు అంటూ మెసేజ్ చేశారు. మరి నెక్స్ట్ అయితే సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ శృతి గారు. ఓకే నరేష్ మెసేజ్. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి గ్రామం నుంచి, కర్ర బంతి అంటున్నారు. ఇంకా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి, బట్ ఇప్పుడే చూన్ చేసిన వాళ్ళ కోసం ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా, క్రికెట్ ఆట అని తెలుగులో ఏమంటారు? క్రికెట్ ఆట, ఓకే దీనిని తెలుగులో ఏమంటారు మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. అండ్ రైట్ నౌ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది దేవా సినిమా నుంచి, ఎంజాయ్ లిజనింగ్.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మన స్టూడియోలో టైం 3:17 క్రాస్ అయిపోయి 24 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం సందడే సందడి గేమ్ షోలో, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. సో మరి నేను అడిగిన క్వశ్చన్కి నెక్స్ట్ ఆన్సర్ అయితే మనకి కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ అండ్ శ్యామ్ల పంపించారు. గేమ్ షో సూపర్, గాడ్ బ్లెస్ యూ అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ మీ ఆన్సర్ కార్ పట్టుకొని బాల్ని కొట్టడం, అది కాదు నాకు చాలాసేపు కన్ఫ్యూజన్ తర్వాత కానీ అర్థం కాలేదు అది బ్యాట్ పట్టుకొని అని. ఫస్ట్ అయితే కారు

పట్టుకుని బాల్ కొట్టడం ఏమిటా అనుకున్నాను, బట్ ఎనీవేస్ నవ్వించేశారు. సో ఓకే, బ్యాట్ పట్టుకుని బాల్ కొట్టడం ఆట అంటారు, అంతే కదా. ఓకే పోనీలేండి, కారుని పట్టుకుని కారునే కొట్టారు. జాగ్రత్త జాగ్రత్త వచ్చి జాగ్రత్త. ఎనీవేస్ నెక్స్ట్ అయితే మనకి మెసేజ్ చేశారు ఎవరంటే, ఓకే గడ్డం అంకయ్య గారా. ఓకే గడ్డం అంకయ్య గారు బంతి ఆట అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆర్ వెంకటేశుబ్బయ్య గారు కనికాయపల్లి గ్రామం నుంచి, కర్రా బంతి అంటున్నారు. అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా, బంతి బరిగల ఆట ఆట. ఓ మై గుడ్నెస్. ఓకే నెక్స్ట్ అయితే వెలుగొండ ప్రాజ్, ఓకే అండ్ బంతి కర్ర ఆట లేదా చేతి కర్ర బంతి, చేతి కర్ర బంతి ఆట. అమ్మ బాబో, విసి మోహన్ ఒడుచల్ల విలేజ్ మార్కాపురం జిల్లా నుంచి మెసేజ్ చేశారు. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే సరదా బ్యాట్ బాల్ ఆట అట. అర్రే రే రే రే. ఓకే నెక్స్ట్ మెసేజ్, దిస్ ఈజ్ రాహుల్ రెడ్డి అనంతపురం. హలో హౌ ఆర్ యూ శృతి గారు అంటున్నారు. హాయ్ రాహుల్ రెడ్డి గారు, మీ మెసేజ్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. బ్యాట్ మరియు బంతితో ఆడే ఒక ప్రసిద్ధ బహిరంగ ఆట అట. ఓ మై గుడ్నెస్. ఎనీవేస్ నెక్స్ట్ అయితే బంతి బ్యాట్ ఆట అంటూ ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి చెన్నై నుంచి మెసేజ్, కర్రా బిళ్ళానా అని అడుగుతున్నారు. దేవసేన మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి అనమాట. సో పెద్ద నరసింహ గారు అండ్ పద్మబాయి శ్రీవాణి జగదీష్ శివరాణి ఆట బాలు అట. ఆట బాలేమిటండి. నెక్స్ట్ భీ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారు సత్రం నుంచి తిరుపతి జిల్లా నుంచి అనమాట. చెండు దాడి ఆట అంటారు అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో గుండ్రంగి ఆట అంటూ ఫణి సత్యశ్రీ యూకే నుంచి మెసేజ్. అండ్ పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న ఇంకా శివగంగా ఆట అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, ఓకే చేతి కర్ర బంతింగ్ ఆట ఏమిటో ఇది. ఎనీవేస్ మురళి గారు అయితే హాయ్ అంటూ మెసేజ్. నెక్స్ట్ బ్యాట్ బంతి ఆట అంటూ మహంకాళి రాజేశ్వరి పొదల్ నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి, క్రీడా అని అంటారు అంటున్నారు. అండ్ బ్యాట్ అండ్ బాల్ గేమ్ అంటూ టెంపోరావు ఫ్రమ్ మల్లారం విలేజ్ మధిర మండలం కమ్మర్ డిస్ట్రిక్ట్ తెలంగాణ. ఓకే కనకారావు గారు పెడల నుంచి, సూపర్ మీరైతే చాలా వరకు వచ్చేసారు దగ్గరికి. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెద్ద మైదానం మీద ఆడే ఆట అంటూ లతా ఫ్రమ్ ముయూర్ మెసేజ్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ రైట్ ఆన్సర్ మ్యాక్సిమం, కొంచెం స్పెల్లింగ్ అటు ఇటు అయిందంతే. అండ్ ఎంత ఆలోచించినా తెలియడం లేదు తల్లి అంటూ సుబ్బరామయ్య గారు తిరుపతి నుంచి మెసేజ్ చేశారు. కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి డిఫరెంట్ ప్రశ్నలు తీసుకురావడంలో మీకు మీరే సాటి హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ కీచరాయి ఆట అంటున్నారు ఎవరింతకీ, చిన్ని తిరుపతి ప్రకాష్ గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి అనమాట. మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ కూడా ఆల్మోస్ట్ కరెక్ట్ పంపించారు. భాస్కర్ పెడన్ నుంచి అండ్ మహబూబ్ కలీం నంద్యాల నుంచి చిమ్మట అంటున్నారు. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు క్రికెట్ ఆటని క్రికెట్ జట్ అని పిలుస్తారట. నెక్స్ట్ బంతి ఆట అంటున్నారు గౌస్ ఫ్రమ్ అనంతపురం. అండ్ బా ఓహో బంతి ఆట ఇది కూడా నెల్లూరు జిల్లా ఇనబడుగు నుంచి అనమాట. శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ ఓకే తనోజ్. ఓకే వెరీ నైస్. అండ్ నరేష్ గారు మళ్ళీ ఎప్పుడు వస్తారు శృతి గారు, ఇంకా వెళ్ళనే లేదు ఎప్పుడు వస్తారు. ధను శ్రీకాకుళం సోంపేట మండలం, క్రికెట్ని క్రికెట్ ఆట అంటారు, ఏ భాషలో అయినా శృతి గారిని శృతి అనే అంటారు అట. ఎంఎస్ దుర్గారావు గారు కర్రగోళం ఆట అంటున్నారు. అండ్ ఓ మై గాడ్ ప్రదీప్ అనంతపురం నుంచి, మీ వాయిస్ చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్ రిపీట్ చేయరా అంటే కష్టం ప్రదీప్, ఇప్పటికే చాలాసేపు అయింది క్వశ్చన్ అడిగి. అండ్ మీరైతే ఆన్సర్ వినండి ఓకేనా. సో కర్నూలు నుంచి అనమాట నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, చేతి కర్ర బంతి ఆట అంటారు అయ్యో బాబోయ్. పెడన జోగానంద్రావు కాల నుంచి అప్పలరాజు గారు కూడా కొంచెం దగ్గరకు వచ్చేసారు. సూర్యకుమారి పాలకొల్లు నుంచి కర్ర బంతి అంటున్నారు. అండ్ మరి రేవతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇనమడుగు నుంచి బంతి ఆట. ఓకే సో నెక్స్ట్ మెసేజ్ పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ క్రికెట్ అంటారు. ఓకే స్టాప్ చేసేద్దాం. ఇంతకీ ఏమంటారు అంటే దండ తాడన క్రీడ అంటారట. యాక్చువల్గా దండ అంటే పెద్ద కర్ర, తాడన అంటే కొట్టడం లేదా పైకి లేపడం, స్ట్రైకింగ్ ఆర్ హిట్టింగ్ అనమాట. సో క్రీడ అంటే గేమ్ ఆర్ స్పోర్ట్ ఏదైనా రావచ్చు. సో ఫైనల్గా కర్రతో కొట్టి ఆడే ఆట అని అర్థం. సో మీకు డౌట్ రావచ్చు ఇక్కడ, మరి చాలా గేమ్స్ అలాంటివి ఉన్నాయి కదా వాటిని కూడా ఇదే అంటారు అంటే ఇదే అంటారు. దండ తాడన క్రీడల కిందకే వస్తాయి అవన్నీ. సో క్రికెట్ కూడా అలాంటిదే అనమాట. సో అది ద మ్యాటర్. ఓకే సో దీని పక్కన పెట్టిద్దాం. చాలా సేపు కొంచెం బాగా ట్రై చేసి అలసిపోయారు కాబట్టి మీకోసం సినిమాలకు సంబంధించిన ఒక ఈజీ క్వశ్చన్ అడిగేస్తున్నాం. ఇప్పుడు మనకి చెన్నై లవ్ స్టోరీ సినిమా

ఉంది కదా, ఆ సినిమాలో కిరణ్ అబ్బవారు అండ్ గౌరీప్రియ యాక్ట్ చేశారు అనుకోండి, అది వేరే విషయం. అయితే ఈ సినిమాలో వీళ్ళిద్దరి కన్నా ముందు ఇంకొకరు యాక్ట్ చేయాల్సి ఉంది, వాళ్ళు చేయలేదు ఫర్ అంటే డేట్స్ హవ్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఫర్ సమ్ రీజన్స్ చేయలేకపోయారనమాట ఒక పెయిర్. వాళ్ళు ఎవరై ఉంటారు, ఆ హీరో ఆ హీరోయిన్ ఎవరు మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి 8662488114 ఈ నెంబర్కి. చెన్నై లవ్ స్టోరీలో యాక్ట్ చేయలేకపోయిన ఆ పెయిర్, ఆ క్యూటెస్ట్ పెయిర్ ఎవరు మీకు తెలిస్తే, తెలుసు కదా మన వాట్సాప్ నెంబర్ పంపించేసేయండి ఆ నెంబర్కి. రైట్ నౌ మీ అందరి కోసం మరి ఒక బ్యూటిఫుల్ సాంగ్ యమలీల సినిమా నుంచి ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

లియోన్ జేమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో నకాష్ అజీజ్ అండ్ ఆదితి భవరాజు పాడిన సాంగ్ అయితే విన్నారు లైలా సినిమా నుంచి. 3:31 పిఎం క్రాస్ అయిపోయి 35 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకి సూర్యకుమారి గారు పాలకొల్లు నుంచి పంపించారు, కర్ర బంతి ఆట అంటూ ఇంతకటి క్వశ్చన్ కి ఆన్సర్. సూర్యకుమారి గారు వినుంటారు కదా ఆన్సర్ ని, దండతాడన క్రీడ అంటారట. ఎనీవేస్ మరి నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి ముసాపేట నుంచి నరేష్ అండ్ మెర్సీ విజయ పంపించారనమాట. ఓకే, సో ఇంతక నేను అడిగిన క్వశ్చన్కి చెన్నై లవ్ స్టోరీ మూవీలో యాక్ట్ చేయలేకపోయిన క్యూటెస్ట్ పేర్ ఎవరు అని చెప్పేసి. ఓకే, సో ఆన్సర్ అయితే రాంగ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడన జోగానందరావు కాల్ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు, అనంతపురం నుంచి అనురాధ గారు కూడా రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ విజయవాడ నుంచి కరుణ గారు రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ పంపించారు. మీరు కృష్ణ పాట చాలా జుంబారే ఆ పాట కదా, ఎస్ ఓకే. సో మరి నెక్స్ట్ అయితే మనకి అనంతపురం నుంచి రమేష్ పంపించారనమాట. ఓకే, వెంకటాచలపతి రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ అయితే కర్నూలు నుంచి దర్పిణి సాయికృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే రైట్ ఆన్సర్, అండ్ శ్యామల ప్రకాష్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు, అండ్ కిరణ్ అబ్బవరం అండ్ శ్రీగౌరి ప్రియ అంటున్నారు. ఎవరింతకీ శేఖర్, ఓకే వికారాబాద్ నుంచి శేఖర్ గారు నేను అడిగింది ఆ సినిమా

యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరు అని కాదు, యాక్ట్ చెయ్యలేకపోయిన వాళ్ళు, వాళ్ళు ఆ ఛాన్స్ మిస్ అయిపోయింది అంటే డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం ఫర్ సమ్ రీజన్స్ చెయ్యలేకపోయిన యాక్టర్స్ ఎవరు అని. ఓకే సో మరి అది చెప్పండి నాకు. అండ్ టెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే, సో నెల్లూరు జిల్లా నుంచి అనమాట, ఇనమగుడి నుంచి పంపించారు. ఏమిటది, మీరు కూడా సేమ్ ఆన్సర్ కిరణ్ అబ్బవరం అండ్ శ్రీగౌరి ప్రియా. ఓకే నెక్స్ట్ మెసేజ్ అయితే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్. అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఆనంద్ ఓకే ఓకే ఓకే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ రైట్ ఆన్సర్ పంపించారు ఎఫ్ఎంఎస్ సర్దార్. అండ్ నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ పెడన రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో ఓకే రాయచూర్ జిల్లా ఎల్లప్ప ఇంకా యాదవ్ మీ ఆన్సర్స్ ఏమిటో ఇంత అక్కడి నుంచి నాకు అసలు అర్థం కావట్లేదండి, డిఫరెంట్ డిఫరెంట్గా పంపిస్తున్నారు ఏమిటో. ఓకే కమిటీ వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూర్ ఓకే రైట్ ఆన్సర్. అండ్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి కూడా కిరణ్ అబ్బవరం కాదండి, నేను యాక్ట్ చేసిన వాళ్ళని అడగట్లేదు. ఓకే సో మరి దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ భర్మయ్య గారు కర్నూలు నుంచి. అండ్ ఆల్సో గడ్డం అంకయ్య గారు సాంగ్ సూపర్ అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ. అండ్ మూసాపేట గ్రామం నుంచి మనకి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. ఎతిరాజం రమేష్ బాబు అండ్ పద్మజ కుమారి ఫ్రమ్ మచిలీపట్నం గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ రామలకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. నవ్వండి నవ్వించండి నవ్వుతుండండి ఆయుష్ పెరుగుతున్నట్. ఓకే నాగార్జున ఇంకా లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట ఓకే రైట్ ఆన్సర్. అండ్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే సో మరి మ్యాక్సిమం అందరూ రైటే పంపిస్తున్నారు, బట్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. చెన్నై లవ్ స్టోరీ సినిమాలో యాక్ట్ చేసినా కాదు, యాక్ట్ చేయలేకపోయినా ఫర్ సమ్ రీజన్స్ వాళ్ళు మిస్ చేసుకున్నారు అనమాట ఈ సినిమాని, వాళ్ళు ఎవరు అని అడుగుతున్నాను. సో హీరో హీరోయిన్స్ కాంబినేషన్ ఎవరు, ఇది నా క్వశ్చన్. ఓకే ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఎస్, నెక్స్ట్ గౌస్ గారు అనంతపురం నుంచి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి. సో నాగ చైతన్య కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి కన్నయ్య గారు మామిడిగుంటపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే సుహాసు శివాజీ పంపించారు అనమాట, జస్ట్ ఓన్లీ పేర్లు మాత్రమే పంపారు వాళ్ళవి అవి కూడా. నెక్స్ట్ హాయ్ అంటూ చిత్తూరు నుంచి గణేష్ అండ్ నా ఓకే గణేష్ పంపించారు, ఆన్సర్ నాని అండ్ సాయిపల్లి కాదండి. నెక్స్ట్ మహేష్ బాబు అండ్ మహేష్ బాబు అంటున్నారు ఎల్లప్ప రాయచూరు జిల్లాని. ఏదైనా మీరు భాషలో 100 సార్లు ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అన్నట్టు మీరు ఏదైనా 3 సార్లు చెప్తారా అండి? అజ్జుజో. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ముర్హర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ ఓకే మురళి గారు హాయ్ శృతి గారు అన్నారు. ఎనీవేస్, సో రైట్ ఆన్సర్ ఏంటంటే ఇంతకీ ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి చైతన్య అనమాట. అది వాళ్ళు చెయ్యాలట, బట్ చేయలేకపోయారట, అదనమాట సంగతి. ఓకే, ఇది కూడా పక్కన పెట్టద్దాం, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం మన. సో రవి పెళ్లి చూపులు ఎప్పటి నుంచో అది అలా జరుగుతూనే ఉంది. సో ఈసారి కూడా ఇప్పుడు మనకి ఆల్రెడీ మ్యారేజ్ సీజన్ కాబట్టి రవి పెళ్లి చూపులకి వెళ్ళాడు. ఓకే, వెళ్ళాడా ఎప్పటిలాగానే తనకి అమ్మాయి పేరు తెలియదు, సో అది తెలియదు కదా. సో వెళ్ళినప్పుడు అందరూ కూర్చున్నారు, పెళ్లి కూతురు కూడా కూర్చుంది, వచ్చి చక్కగా అన్నీ తినేసిన తర్వాత అమ్మాయిని చక్కగా క్వశ్చన్లు వేయడం స్టార్ట్ చేశారు. ముందుగా ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి, నీ పేరేంటి? సో పేరేంటి అన్నప్పుడు అసలే అమ్మాయి చాలా తెలివిగల అమ్మాయి అనమాట. అండ్ చాలా చక్కగా అమ్మాయి పేరు మాత్రం స్ట్రైట్గా చెప్పకుండా ఒక పొడుపు కథలో చెప్పింది. ఆ పొడుపు కథ ఇప్పుడు నేను చెప్తాను మీకు. సో దానికి ఆన్సర్ ఏదైతే ఉంటుందో అదే ఆ అమ్మాయి పేరు. సో ఆ ఆన్సర్ని మీరు కనిపెట్టాలి, అది మీకు నేను ఇచ్చే టాస్క్ అనమాట. సో ఇంతకీ ఏమిటి రవి ఎదుర్కొన్న పొడుపు కథ అంటే, అమ్మాయి ఏం చెప్పింది పెళ్లి కూతురు అంటే, నాకు నోరు లేదు

అని పాట పాడతాను. నాకు గొంతు లేదు కానీ రాగం పలుకుతాను. సో నా పేరు ఏమైంది, ఏమయ్యింటుంది అని అడిగింది. మానోడు కష్టాల్లో పడ్డాడు. ఎప్పటిలాగానే పెళ్లి చూపులు కష్టాలు స్టార్ట్ అయినాయనమాట. సో నాకు నోరు లేదు కానీ పాట పాడతాను, నాకు గొంతు లేదు కానీ రాగం పలుకుతాను, సో నా పేరు ఏమిటి అని పెళ్లి కూతురు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఏమిటి, ఇది నేను అడుగుతున్నా మిమ్మల్ని. 8662488114 ఈ నెంబర్కి అయితే ఆ పెళ్లి కూతురు పేరుని పంపించేసేయండి, రవికి హెల్ప్ చేసేయండి. ఓకే, సో మీ అందరి కోసం లిటిల్ హార్ట్స్ మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. ఎంజాయ్ లిస్నింగ్.

ఎస్, మరి నెక్స్ట్ మెసేజ్ మనకి పెడ నుంచి ప్రభాకర్ రావు గారు గంగా భవాని మెసేజ్ చేశారు. ఇంతకటి క్వశ్చన్ కి ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ ఆన్సర్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి చైతన్య అనే మెసేజ్ తో. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్, ఓకే సో పెళ్లి చూపులు పెళ్లి కూతురు పేరుని ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు. మీరు సూపర్ అండి అసలు. ఓకే వెరీ నైస్, కంగ్రాచులేషన్స్, మీది రైట్ ఆన్సర్. ఓకే సో నెక్స్ట్ ఎతిరాజం రమేష్ బాబు అండ్ పద్మజ కుమారి మచిలీపట్నం నుంచి

కోకిల, ఓ గాడ్, కోకిలకి గొంతు లేదంటున్నారా మీరు? అండ్ నెక్స్ట్ ముబ్బల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి కూడా రైట్ ఆన్సర్. ఓహో, నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి మాత్రం శృతి అంటున్నారు. దీనికి నేను ఏమని చెప్పాలి ఇప్పుడు? అజ్జో. నెక్స్ట్ మురళి గారు యాజ్ యూజువల్. అండ్ నెక్స్ట్ కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి కూడా రైట్ ఆన్సర్ అండి. భలే గెస్ చేశారే అందరూ. సో నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి గౌస్ ఫ్రమ్ అనంతపురం. స్వరాజ్యమా? స్వరాజ్యం కాదండి. నెక్స్ట్ విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు ఆన్సర్ రాగిణి అనుకుంటా అంటున్నారు. అర్రే రే రే, పేరు బాగుంది మొత్తానికి. నెక్స్ట్ మెసేజ్ నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మూసాపేట గ్రామం నుంచి స్వరూప అంటున్నారు. అండ్ నెక్స్ట్ అయితే పూజారి ఓకే ధనుంజయ్ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి అనమాట. గీతా మాధురి అట. నెక్స్ట్ మెసేజ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం. ఓకే, సో రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఎస్ భీమశ్రో గారు పెడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎంఎస్ దుర్గారావు గారు కూడా రైట్ ఆన్సర్. అరే రే రే రే. నెక్స్ట్ మెసేజ్ ఢిల్లీ గణేష్. ఆహా, నా పేరు ఉత్త గణేష్ కాదు, ఢిల్లీ గణేష్ అంటున్నారు. అరే రే రే. ఓకే, నెక్స్ట్ మెసేజ్ కీర్తన. కీర్తననా మీరు పంపించింది ఆన్సర్ అండి? ఇంతకీ ఎవరిది? సీను, సీను ఆయరాల నుంచి. ఓకే, కీర్తన, కీర్తన కాదు. ఎనీవేస్ నెక్స్ట్ అయితే నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ అనమాట. ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు స్వరలాసికాట. అయ్యబాబోయ్, పేరు మాత్రం అదిరిపోయింది కానీ పెళ్లి కూతురు పేరు అది కాదు. ఓకే, నెక్స్ట్ జానకి, జానకి గారు, జానకి రామ్ ఉమా. ఓకే, ఆన్సర్ కోకిల అంటున్నారు నందిగామ నుంచి. ఓకే, నెక్స్ట్ అయితే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి అనమాట శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఏంటి, మురళేఖనా? నో నో నో. నెక్స్ట్ భాస్కర్ పెడను నుంచి వంశీక అంటున్నారు. నెక్స్ట్ మెసేజ్ అయితే పిల్లను గ్రోవి కాదండి. అయ్యబాబోయ్. నెక్స్ట్ హాయ్ మేడం, నా పేరు శేఖర్. ఓకే, ఆన్సర్ రేణుకాట కాదు. నెక్స్ట్ అయితే దసగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎరమిల సీతామహాలక్ష్మి చెన్నై నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రామలకోట దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ జాబా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి రైట్ ఆన్సర్. మధు ప్రసాద్ కూడా మురళి ఆర్ పిల్లని గ్రో. మురళి అంటే అమ్మాయి పేరు ఎలా అవుతుంది? ఓకే, ఎనీవేస్ మీరు అనుకుంటున్నారు బట్ కాదు. దేవసేన తిరుపతి నుంచి లయానా అని అడుగుతున్నారు. నెక్స్ట్ పాలెంపోలే ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అద్దంకి నుంచి కోకిలానా అని అడుగుతున్నారు. పేరైతే వాళ్ళది పంపించలేదు, పెళ్లి కూతురు పేరు మాత్రం పంపించారు. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి రమేష్ అండ్ మెకానిక్ వెంకటాచలపతి గారు మురళి. ఓకే, వీణా అంటున్నారు. నో, వీణానా? ఓకే ఓకే. నెక్స్ట్ మెసేజ్ ముసాపేట్ నుంచి అనమాట నరేష్ మెసి విజయ అండ్ ఫ్యామిలీ. ఆహా, ఇది మీరనుకుంటున్నారా రాణి కాసుల రంగమ్మ అని? ఓకే, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. ఓకే, నెక్స్ట్ అయితే మనకి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామ్ల ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఏమని. ఓకే, పిల్లను గ్రోవి అట. అండ్ రాగసుధ అంటున్నారు వెంకటేష్ కర్నూలు నుంచి. లత ఫ్రమ్ ఉయ్యూరు గాయత్రి అంటూ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎం దేవి అండ్ రేణుక. ఓకే, మౌనిక లేదా రాధ అయి ఉండొచ్చు పెళ్లి కూతురు పేరు అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు ఓకే రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ సేమ్ రైట్ ఆన్సర్ తోటి పూజారి ధనుంజయ్ గారు పంపించారు పెద్దమ్మగుడి దగ్గర నుంచి. అండ్ విజయవాడ నుంచి కరుణ రైట్ ఆన్సర్. నాగార్జున ఇంకా లక్ష్మీ ఫ్రమ్ బడియంపేట కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఇనమడుగు నుంచి వచ్చేసింది. ఓకే, సో మై నెక్స్ట్ ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ శ్రీనివాసరావు గారు సుజా దొడదేవరపాడు నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, ఈరోజు మీ షో చాలా బాగుంది, థ్యాంక్ యూ. నెక్స్ట్ హసీన్ బేగం అండ్ ఫ్యామిలీ యాడికి మండల అనంతపురం డిస్ట్రిక్ట్. ఓకే, శృతి అంటున్నారా? శృతి కాదండి. నెక్స్ట్ అయితే రేవతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇనబడుగు నుంచి సుభాషిణి అట. ఆహా, డిఫరెంట్గా వెళ్ళిపోయారు మొత్తానికి. నెక్స్ట్ పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎర్రవెల్లి మండలం వల్లూరు నుంచి అనమాట రాధ అంటున్నారు. సులోచన ఫ్రమ్ కరీంనగర్. ఓకే, రైట్ ఆన్సర్. సో ఇందుకి రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? వీణ, వీణ అనమాట. ఓకే, నోరు లేదు కానీ పాట పాడుతుంది, గొంతు లేదు కానీ రాగం పలుకుతుంది, వీణ అనే ఆన్సర్ అనమాట. ఓకే, పెళ్లి కూతురు పేరు వీణ. సో నెక్స్ట్ మెసేజ్ ఐ మీన్ నెక్స్ట్ క్వశ్చన్

అడిగేస్తున్నా. సో ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ షో ఎగ్జాక్ట్గా ఈ షో తర్వాత వివిధ షో కదా, వివిధలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది. ఇది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ వివిధ భారతి లిజనర్స్కి. అయితే ఈరోజు స్పెషల్గా మనకి ఫిల్మ్ డైరెక్టర్ స్పెషల్ ఉంది కదా. సో మరి ఈరోజు నేను ఏ డైరెక్టర్ సాంగ్స్ ప్లే చేస్తున్నాను మీరు గెస్ చేయాలి. ఎలా ఉంది క్వశ్చన్? మీరు గెస్ చేసి నాకు పంపించేసేయండి, ఏ ఫిలిం డైరెక్టర్, టాలీవుడ్ ఫిలిం ఏ ఫిలిం డైరెక్టర్ని నేను ఈరోజు ఏ సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నాను, ఏ ఫిలిం డైరెక్టర్ స్పెషల్ సాంగ్స్ మీకోసం ప్లే చేస్తున్నాను మీరు కనిపెట్టి నాకు మెసేజ్ చేయండి ఈ గ్యాప్లో. ఓకే, ఎగ్జాక్ట్గా మనకి 12 నిమిషాలు ఉంది కాబట్టి గ్యాప్లో పంపించేసేయండి. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

హరిహర వీరమల్లు సినిమా నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. 356 క్రాస్ అయిపోయి 58 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకి శాంతిని గురించి ఒకే ఒక్కడు పంపించారు. నేను అడిగిన క్వశ్చన్, మరి ఈ రోజు వివిధాలో నేను ఏ డైరెక్టర్ సాంగ్స్ ప్లే చేస్తున్నాను, గెస్ట్ చేయను అన్నాను. సో విజయ్ బాపి నీడు అంటూ మెసేజ్ చేశారు. నో అండి. సో మరి నిజామాబాద్ ఉమ్మడి నుంచి మమ్మ జైనిది, నేను ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, ఇంత అక్కడ క్వశ్చన్కి వీణా. అండ్ నెక్స్ట్ మెసేజ్ మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, మెర్సీ విజయ్ అండ్ ఫ్యామిలీ. ఎస్ఎస్ రాజమౌళి అంటున్నారు. కాదు, నెక్స్ట్ ఎతిరాజం రమేష్ బాబు అండ్ పద్మజ కుమారి మచిలీపట్నం నుంచి రాజమౌళి గారి పాటలు అంటున్నారు. నో. అనిల్ రావుపూడి అంటున్నారు మాధవి ఆంజనేయులు భూదాన్ పోషంపల్లి నుంచి. కాదు. నెక్స్ట్ సీను ఐరాల నుంచి పూరి జగన్నాథ్ అంటున్నారు. కాదు, విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు. వా, వెరీ నైస్, బ్యూటిఫుల్, మీరైతే పట్టేశారు, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ముర్హర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రమేష్ నాయుడు అంటున్నారు. కాదు, నెక్స్ట్

విజయవాణి నుంచి కరుణ మణిరత్నం గారు సాంగ్స్ కాదు, ఉరవకొండ నుంచి ఈశ్వర్య గారు కూడా, ఎస్ఎస్ రాజమౌళి ఎన్నో, భీమస్ రావు గారు పెడ నుంచి పూరి జగన్నాథ్ అన్నారు, అండ్ ఓకే త్రివిక్రమ్ శ్రీనివాస్ కానీ రాజమౌళి కానీ అంటూ దస్తగిరి సంధ్య మెసేజ్ చేశారు. కాదు, నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ వడియంపేట కూడా రాంగ్ ఆన్సర్ సుకుమార్ అన్నారు. నెక్స్ట్ మెసేజ్ ఓకే మార్కాపూర్ నుంచి బీవీ సుబ్బారావు గారు అనిల్ రావుపూడి అంటున్నారు, కాదండి. నెక్స్ట్ పూరి జగన్నాథ్ అంటూ పద్మ ఓకే యశ్విని మెసేజ్ అనమాట. నెక్స్ట్ అయితే మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాటి నుంచి రాజమౌళి అంటున్నారు నో, అండ్ ఓకే చిన్నమ్మ మిర్యాలగూడ నుంచి హలో తేజమ్మానా, అచ్చచ్చో శృతి ఇక్కడ. అండ్ నెక్స్ట్ అయితే అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ గారు ఇళ్ళరాజా గారు మ్యూజిక్ అంటూ మెసేజ్ చేశారు. నేను అడిగింది డైరెక్టర్, ఫిల్మ్ డైరెక్టర్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి శంకర్ గారి మూవీస్లోంచి సాంగ్స్ అనుకుంటున్నాను అంటున్నారు నో. నెక్స్ట్ ఓకే సూపర్ గడ్డం వంకయ్య గారు బండారుపల్లి నుంచి పట్టేశారు రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట నుంచి కూడా ఎస్ఎస్ రాజమౌళి అన్నారు నో. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే గాడ్ బ్లెస్ యూ యాంకరింగ్ చాలా బాగుంది అంటూ మెసేజ్ చేశారు రామచంద్రరావు గారు అండ్ బ్రదర్స్ అన్నమాట. సో మరి ఇంకా చాలా చాలా చాలా ఆన్సర్స్ అయితే వచ్చేసాయి మనకి. వై గోపిబండ్ల హాయ్ శృతి మేడం, ఓకే చంద్రబోస్ గారి పాటలు అనుకుంటున్నాను అంటున్నారు. చంద్రబోస్ గారు లిరిసిస్ట్, నేను అడిగింది ఫిల్మ్ డైరెక్టర్ కదా. సో జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి కూడా రమేష్ నాయుడు అంటూ మెసేజ్ చేశారు నో అండి. అండ్ రామలకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు ప్రోగ్రామ్ చాలా బాగుంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరు. చాలా మంది రమేష్ నాయుడు గారు అంటున్నారు. సులోచన కరీంనగర్ నుంచి కూడా సేమ్ ఆన్సర్ పంపించారు. అండ్ ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామ్లా కూడా సేమ్ ఆన్సర్. అండ్ నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వివి వినాయక్ అంటున్నారు, కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకులు హాన్స్ జిమ్మర్ చాలా ప్రసిద్ధులు అంటున్నారు. ఏమిటి ఇది, ఎక్కడి నుంచి? రేవతి గారు పంపించారు ఎనమడుగు నుంచి. పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు కూడా పట్టేశారు రైట్ ఆన్సర్. సుకుమార్ ఫ్రమ్ అద్దంకి షరీఫ్ హాయ్ అంటూ మెసేజ్ చేశారు. హాయ్ అండి సుకుమార్ గారు కూడా కాదు ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ క్రిష్ అయితే ఎగ్జాక్ట్గా ఓకే క్రిష్ డైరెక్టరా ఓకే నో రాంగ్ ఆన్సర్ అండి. రవీంద్ర రెడ్డి సర్వేపల్లి మెసేజ్ ఓకే. ఇంకా మరి ఆన్సర్స్ ఉన్నాయి, చూద్దాం ఎవరెవరు పంపించారు. బట్ రైట్ నౌ స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 4:00 FM న్యూస్ హెడ్లైన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. అమరావతి రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. 20కి పైగా ఎజెండా అంశాలతో జరుగుతున్న ఈ సమావేశంలో అమరావతి అభివృద్దికి సంబంధించి రహదారి నిర్మాణ విధానంలో మార్పులు, రైల్వే అనుసంధానం, ఇన్నర్ రింగ్ రోడ్డు పనులకి ఆమోదం తెలిపే అవకాశం ఉందని, వివిధ సంస్థలకు భూ కేటాయింపుల అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుందని అధికారులు తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తవడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభ పరిణామమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు విడుదల చేసిన వీడియో సందేశంలో వెలుగొండ, భోగాపురం, అమరావతి వంటి అభివృద్ది కార్యక్రమాలు కార్యరూపం దాల్చడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి తెలియజేశారు. విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 60 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావుతో కలిసి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీసీ రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రతిరోజు సుమారు 500 మంది వరకు ఓపీ సేవలు పొందుతున్నారని కేశినేని శివనాథ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి పరిష్కరించేందుకే పల్లె వీక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. జిల్లాలోని సంగం మండలం ముక్తాపురం గ్రామంలో అధికారులతో కలిసి ఆయన ఈరోజు పర్యటించి వీబీజీ రామ్జీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించే పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత, పరిమాణం, ప్రభుత్వం నిర్దేశించిన మెను తప్పనిసరిగా పాటించాలని రాష్ట ఆహార కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు, గుడివాడ, పామరు మండలాల్లో ఆయన ఈరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పిల్లలకు ప్రభుత్వం నిర్దేశించిన పరిమాణంలో పౌష్టిక ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం కొనసాగుతోందని, ట్యాంకులను, జలాశయాలను నింపి తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని

ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ గెస్ చేశారు మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బి గోపాల్ అంటున్నారు నో నో నో. అండ్ కీరవాణి గారు అంటూ మెసేజ్ చేశారు గౌస్ అనంతపురం నుంచి. నేను చెప్పింది మ్యూజిక్ డైరెక్టర్ కాదు ఫిల్మ్ డైరెక్టర్. ఓకే రేవతి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నెల్లూరు నుంచి రాజమౌళి అంటున్నారు. రాజమౌళి గారు కాదండి. అండ్ నెక్స్ట్ అయితే అండ్ ఓకే ఎఫ్ఎంఎస్ సర్దార్ ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ బోయపాటి అనుకుంటున్నాను అంటూ పూజారి ధనుంజయ మెసేజ్ చేశారు. బోయపాటి గారు కూడా కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి గెస్ట్ చేశారు కరెక్ట్గా రైట్ ఆన్సర్. నెక్స్ట్ కే రవీంద్ర రెడ్డి సర్వేపల్లి జ్యోతికృష్ణ అంటున్నారు కాదు రామల్లకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ గెస్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే ఇనమడుగు నుంచి నెల్లూరు జిల్లా శ్రీ చేబ్రోల్ రామకృష్ణయ్య ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. ముజఫర్ నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు హాయ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు. హలో అండి గుడ్ ఈవినింగ్. సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? కే రాఘవేంద్ర రావు గారు. దేన్ మ్యాటర్. సో మరి కరెక్ట్గా గెస్ చేసిన వాళ్ళందరికీ కూడా ఒక అవార్డు ఇచ్చేస్తున్నాయి ఇవాళ, డైరెక్టర్ డిటెక్టివ్ అవార్డ్. ఓకే ఎంజాయ్ చేసేసేయండి ఈ అవార్డ్ని. సో మరి అప్పుడప్పుడు ఇలా మనం గెస్ చేస్తూ ఉండాలి ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ని. ఎనీవేస్ మరి సందరే సందర్ నుంచి మనం ఇక్కడికి వచ్చేసాం. ఎక్కడికి? వివిధాలోకి. మరి ఈరోజు వివిధాలో ఎలాంటి సాంగ్స్ వినబోతున్నారు కే రాఘవేంద్రరావు గారి మూవీస్ నుంచి, అలా వెయిట్ చేస్తూ వింటూనే ఉండండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తా. స్టే ట్యూన్డ్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. ఎస్, ఇది సరిపోదా అంటే సరిపోదు. ఇంకా 1 అవర్ ఉంది మన ప్రోగ్రామ్కి, కాబట్టి ప్రస్తుతానికి ఇదేమీ సరిపోదు. ఇప్పటిదాకా విన్న పాటలు కాదు, ఇక మీద వచ్చే పాటలు ఇంకా అద్భుతం అనమాట. సో మరి కే రాఘవేంద్రరావు గారి మూవీస్ నుంచి మీకోసం లవ్లీ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేసినాయి. ఫస్ట్ కూలీ నెంబర్ 1 సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన బ్యూటిఫుల్ డ్యూయట్ ట్రాక్ ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ దిస్ ఇస్ అవర్ శృతి.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి నెక్స్ట్ మీ అందరికోసం అయితే సాంగ్ వచ్చేస్తుంది అల్లరి ప్రియుడు సినిమా నుంచి ఎస్పి బాలు గారు అండ్ చిత్ర పాడిన పాట. సో మరి స్పెషల్ గా ఈ రోజు మన వివిధ ప్రోగ్రామ్ లో కె రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి అయితే సాంగ్స్ వింటున్నారు. మరి దశాబ్దాల పాటు తెలుగు సినిమాని తన ప్రత్యేకమైన విజువల్ స్టైల్ తో అలరించారు మరి కె రాఘవేంద్రరావు గారు. లెజెండరీ డైరెక్టర్ అనమాట. మరి ఆయన సినిమాల్లో మనం గ్రాండ్ విజువల్స్ చూడొచ్చు, పాటల కొరియో ఇవన్నీ కూడా చూడొచ్చు, గ్లామర్, ఫ్యామిలీ ఎమోషన్స్, డివోషనల్స్ పిక్చర్స్, ఇలా ఎన్నో ఉంటాయన్నమాట ఆయన సినిమాల్లో. స్పెషల్గా యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, మైథాలజీ, ఇలా ఎన్నో యాంగిల్స్లో మనం సినిమాలు చూసాం కదా. సో మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్, డ్యూయట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

ఎస్, మరి జుమ్మంది నాదం సినిమా నుంచి ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్లో ఎస్పి బాలు గారు, సునీత మాళవిక పాడిన లవ్లీ సాంగ్ అయితే వినేశారు. సో మరి సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అనమాట. 3:28 ఐ మీన్ 4:28 PM క్రాస్ అయిపోయి 10 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మనమున్న వివిధ ప్రోగ్రాంలో ఈరోజు స్పెషల్గా డైరెక్టర్స్, ఫిల్మ్ డైరెక్టర్ స్పెషల్ కాబట్టి కె రాఘవేంద్రరావు గారు మూవీస్ నుంచి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో మరి యాక్చువల్గా అండి, కమర్షియల్ సినిమాలో గ్లామర్, మాస్, మ్యూజిక్తో ఆడియన్స్ మెస్మరైజ్ చేసే మన కె రాఘవేంద్రరావు గారు అటు డివోషనల్ సినిమాలకు వచ్చేసరికి అదే వైభవాన్ని భక్తిరసంతో నింపారు. ఒకవైపు కమర్షియల్ మ్యాజిక్ ని క్రియేట్ చేస్తూనే ఇంకొక వైపు ఆధ్యాత్మిక అనుభూతిని కూడా కలిగించారు. సో రెండు

భిన్న ప్రపంచాలని చెప్పచ్చు. మరి ఆ రెండింటినీ కూడా అద్భుతంగా తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్ మన కె రాఘవేంద్రరావు గారు. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం అన్నమయ్య సినిమా నుంచి ఒక మంచి పాట ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: Bharti FM 101.3.
1: Veena veenu veena sarigama vinnava.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:15.
5: మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. అండ్ మన స్టూడియోలో టైం 4:34 క్రాస్ అయిపోయి 15 సెకండ్స్ అయిపోయింది. అండ్ మరి ఈరోజు మనం స్టార్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు మూవీస్ నుంచి సాంగ్స్ వింటూ చేస్తున్నారు కదా. సో మరి యాక్చువల్గా అండి 50 ఇయర్స్కి పైగా ఇండస్ట్రీలో ఉన్న మన డైరెక్టర్ గారు అనమాట ఆయన. సో శోభన్ బాబు గారు, మురళీమోహన్, కృష్ణన్ రాజు, సీనియర్ ఎన్టీఆర్ గారు, చంద్రమోహన్ గారు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, రాజశేఖర్, జగపత్ బాబు, శ్రీకాంత్, ఇంతమంది హీరోస్తో వర్క్ చేశారు ఆయన. అండ్ ఆల్సో నెక్స్ట్ జనరేషన్ యాక్టర్స్ మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభుదేవ, నితిన్, మంచు, మనోజ్ వీళ్ళందరితో కూడా మూవీస్ చేశారనమాట. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం జగదేక వీడు అతిలోక సుందరి సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్, అబ్బని తీయని దెబ్బ. అసలు రాఘవేంద్రరావు గారి సినిమాలో పాటలు ఏంటి, ఈ పాట రాకపోవడం ఏంటి, ఇంతక్కడి నుంచి వెయిట్ చేస్తున్నారు చాలామంది నాకు తెలుసు. సో ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఎంజాయ్ లిస్నింగ్.

ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో మనో అండ్ చిత్ర పాడిన పాట అయితే వినేశారు, గురుచరణ్ లిరిక్స్ అనమాట. సో మేజర్ చంద్రకాంత్ మూవీ నుంచి సాంగ్ విన్న తర్వాత 4:44 PM క్రాస్ అయిపోయి 58 seconds అయిపోయింది మన వివిధ టైం. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది, రౌడీ అల్లుడు సినిమా నుంచి. నా ఫేవరెట్ సాంగ్, అఫ్ కోర్స్ చాలా మంది ఫేవరెట్ సాంగ్. సో కె రాఘవేంద్రరావు గారి మూవీస్ లో అండి బెస్ట్ పార్ట్స్ లో చాలా బెస్ట్ పార్ట్స్ ఉంటాయి అఫ్ కోర్స్, బట్ దాంట్లో అన్నిట్లోకి బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, నాకు సాంగ్స్ అనమాట స్పెషలీ. సో ఆయన సినిమాల్లో మన ఇళయరాజు గారి మ్యూజిక్ కంపోజిషన్ ఒక ఎత్తు అయితే, అండ్ ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ ఇంకొక ఎత్తులా ఉంటుంది. అండ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ రౌడీ అల్లుడు సినిమాలో బప్పి లహరి గారు ఎంట్రీ ఇచ్చారు. సో మరి ఒక బ్యూటిఫుల్ ఆల్బమ్ అయితే వచ్చేసింది అనమాట ఆ సినిమాతో. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం ఏ పాట ప్లే చేస్తాను, ఆల్రెడీ ఈ పాటకే గెస్ట్ చేసి ఉంటారు. ఎస్, అఫ్ కోర్స్ ఎస్బి బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన డ్యూయట్ ట్రాక్ సిరివెన్నెల గారి లిరిక్ లో ప్లే చేస్తాను అనమాట నెక్స్ట్ సాంగ్. సో మరి ఈ సాంగ్ తో ఇవాళ షోకి కూడా గుడ్ బై బాయ్ బాయ్ చెప్పేస్తూ మీ శృతిని నేను టాటా కూడా చెప్పేస్తా. బట్ వెళ్లే ముందు మీ అందరి కోసం ఒక మంచి మాట చెప్పాలి. సో గుర్తుపెట్టుకోండి, ఇది మనకి న్యూట్రిషన్ వీక్, పోషకాహార వారోత్సవ దినోత్సవం కాబట్టి, ఐ మీన్ పోషక వారోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి పోషకాహారం వారోత్సవాలు. సో మరి హెల్దీగా తినడము అంటే ఏదో అలా కొంచెం పోషకాహారాలు పెట్టుకునే చాలా శుభ్రంగా అలా తినేయడం అని కాదు, రైట్గా బ్యాలెన్స్డ్గా తినాలి. సో హెల్దీగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి, ఎందుకంటే ఒక హెల్దీ ఫ్యామిలీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి, ఒక హెల్దీ ప్లేట్ నుంచి. సో జాగ్రత్తగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకే, సో ముఖ్యంగా మరీ ముఖ్యంగా మన లేడీస్ ఎస్పెషల్లీ. ఓకే, సో నెక్స్ట్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాం. మీ శృతి ఆర్జే శృతి సైనింగ్ ఆఫ్.

చేసింది వెన్నెల. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ హ్యూమన్ రైట్స్ అండ్ ఇట్స్ అవేర్నెస్ అమంగ్ అస్. మానవ హక్కులు అనేవి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులకు ఉద్దేశించినవి. ప్రపంచంలో పౌర రాజకీయ హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ స్థాయిలో అవగాహన కల్పించడానికి ఏటా డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఓ అంశాన్ని ప్రాతిపదికన తీసుకుని మానవ హక్కుల దినోత్సవాన్ని ఐరాస నిర్వహిస్తుంది. దిస్ ఇయర్, ఈ ఏడాది సమానత్వం, ఈక్వాలిటీ, అసమానతలను తగ్గించడం, మానవ హక్కులను ముందుకు తీసుకెళ్లడం అనే నినాదంతో జరుపుకుంటున్నాం. ఆధునిక యుగంలోనూ నిరంకుశ పాలకులు, ప్రభుత్వాలకు ప్రజల మానవ హక్కులను హరించడం పరిపాటిగా మారింది. ఈ దురంతాలను అరికట్టి మానవ హక్కుల రక్షణకు ఐక్యరాజ్య సమితి సర్వజన మానవ హక్కుల ప్రకటన ఆమోదించింది. భారత స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ హన్స్ జీవరాజ్ మెహతాతో పాటు వివిధ దేశాలకు సైద్ధాంతిక భావజాలాలకు చెందిన మేధావులంతా కలిసి రూపొందించిన ప్రకటన అది. మానవ హక్కుల ప్రకటన భారత్తో సహా పలు దేశాల రాజ్యాంగాలకు స్ఫూర్తినిస్తుంది. ఐరాసా సభ్య దేశాలు పౌర, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన హక్కుల రక్షణకు, అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈ ప్రకటన పునాదిగా ఉపయోగపడుతుంది. మానవ హక్కులు స్వేచ్ఛ, స్వాతంత్రాలకు సంబంధించిన అంశమే కాదు, సమసమాజ శైలికి చెందినవి. అటువంటి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. మానవ హక్కుల ఉద్యమం 1970వ దశకంలో పశ్చిమ ఐరోపాలోని మాజీ సమాజవాదులతో, ప్రధానంగా ఐక్యరాజ్య సమితి లాటిన్ అమెరికాల తోడ్పాటుతో ప్రారంభమైంది. ప్రభుత్వాలలో నిరంకుశ ధోరణులు ఉన్నప్పుడే ఈ ఉద్యమాలు ప్రారంభమవుతాయి. ఈ కమిషన్ చట్టబద్ధమైన, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ, కానీ దీనికి రాజ్యాంగ బద్దత లేదు. ఆ తర్వాత ఈ చట్టాన్ని 2006లో సవరించి కొన్ని మార్పులు చేశారు. మానవుడు తన మనుగడను సజావుగా సాగించడానికి అనేక హక్కులు తోడ్పడతాయి. మానవుని జీవనాభివృద్ధికి ఈ హక్కులు దోహదపడతాయి. మానవ హక్కుల పరిరక్షణకు సంబంధిత కమిషన్ బాధ్యత వహిస్తుంది. భూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతంత్రంగా జీవించేందుకు కొన్ని హక్కులుంటాయి, కానీ అనేక సందర్భాల్లో ఆ హక్కులను ఎవరూ గౌరవించడం లేదు. సాటి మనిషిని మనిషిగా కాకుండా చూడడం లేదు. కొన్ని సందర్భాల్లో సమాజం కూడా ఈ హక్కులను హరించేస్తుంది. అత్యాచార ఘటనలు, ఇలా అనేక రకాల వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది మనుషుల్లో ఇంకా జాతి, భాష, కులమతాల జాడ్యం వీడలేదు. వీటి కారణంగానే మానవ విలువలు అడుగంటు పోతున్నాయి. కొంతమంది సంఘ సంస్కర్తలు కృషి ఫలితంగా మానవ హక్కులు ఉద్భవించాయి. మనుషుల జీవితాలకు తగిన భద్రత కల్పించేందుకు 1948 డిసెంబర్న ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన చేసింది. సమాజంలో కొందరు ఉన్నత వర్గీయులు మిగతా వారికన్నా తాము ఎంతో అధికులమనే దురహంకారం, ఆభిజాత్యాలను కలిగి ఉండటం మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుంది. ఈ ఆధిక్యతావాదమే బానిసత్వం,

0: అస్పృశ్యత జాతి లింగ మత భాషపరమైన అమానుషాలకు కారణమవుతుంది. మానవ హక్కుల ప్రధాన లక్ష్యాలు అవేంటంటే ఇప్పుడు వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్ మీకు వివరంగా చెప్తాడు. కానీ ఏంటంటే అండి, అన్ని చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ మెయిన్ పాయింట్స్ మీతో ఈ ప్రోగ్రామ్ లో షేర్ చేసుకుంటాను.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ ఇతర కారణాలతో వివక్ష లేని జీవనం గడపాలి. చిత్రహింసలు, క్రూరత్వం నుంచి బయటపడ్డం, వెట్టి చాకిరి, బానిసత్వం వంటి దురాచారాల నుంచి రక్షణ పొందడం, నిర్బంధం లేని జీవన విధానం ఉండాలి. స్వేచ్ఛగా స్వదేశంలో, విదేశాలలో పర్యటించే హక్కు ఉండాలి. సురక్షిత ప్రాంతాల్లో జీవించే హక్కు ఉండాలి. బలవంతపు పనుల నుండి విముక్తి లభించాలి. విద్యా హక్కు ద్వారా పిల్లలకు స్వేచ్ఛ ఉండాలి. భావ ప్రకటన, స్వాతంత్రపు హక్కు ఉండాలి. ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు ఉండాలి. ఇలాంటి వాటిని ఎవరైనా ఉల్లంఘించి కష్టనష్టాలకు గురి చేసినప్పుడు బాధితులు ప్రత్యేక కోర్టులు, మానవ హక్కుల కమిషన్లను ఆశ్రయించవచ్చు. రాజ్యాంగంలోని నియమ నిబంధనలు మానవ హక్కుల పరిరక్షణకు దోహదపడతాయి. మానవాళి అంతా ఒక కుటుంబం. ఈ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సహజ సిద్ధమైన గౌరవం, సమానమైన శాశ్వతమైన హక్కులున్నాయి. వీటిని గుర్తించడం ప్రపంచంలో స్వేచ్ఛ, న్యాయం, శాంతులకు పునాది. మానవ హక్కుల పట్ల నిర్లక్ష్యం, తిరస్కారాలు, క్రూరమైన దుష్కృత్యాలు కారణమవుతున్నాయి. ఇవి మానవాళి అంతరాత్మను గాయం చేస్తాయి. భావ ప్రకటన స్వేచ్ఛ, విశ్వాసాల విషయంలో స్వేచ్ఛ, భయం నుంచి, లేమి నుంచి విముక్తిని పొందే స్వేచ్ఛ ఉన్న ప్రపంచాన్ని ఆవిష్కరించుకోవడం ప్రజలందరి అత్యున్నత ఆకాంక్ష. నిరంకుశత్వాన్ని అణచివేతకు వ్యతిరేకంగా మనుషులు చిట్ట చివరి మార్గంగా తిరుగుబాటును ఆశ్రయించకుండా ఉండాలంటే మానవ హక్కులను చట్టబద్ధ పాలన, అంటే రూల్ ఆఫ్ ద లా తో రక్షించాలి. దేశాల మధ్య స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందేలా ప్రోత్సహించటం అవసరం. ప్రాథమిక మానవ హక్కులపై, మానవ గౌరవంపై, విలువలపై, స్త్రీ పురుషుల సమాన హక్కులపై ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తున్నాయి. విస్తృత స్వాతంత్ర్యంలో సామాజిక ప్రగతిని, ఉత్తమ జీవన ప్రమాణాలను పెంపొందించడానికి ఐరాసా సభ్య దేశాలు సంకల్పించాయి. ఐక్యరాజ్య సమితి సహకారంతో మానవ హక్కులు, ప్రాథమిక స్వాతంత్రాలకు విశ్వజనని గౌరవాన్ని పెంపొందిస్తామని, అవి అందరికీ దక్కేలా చూస్తామని సభ్య దేశాలు అంటున్నాయి. ఈ ప్రతిజ్ఞతను సంపూర్ణంగా సాకారం చేసుకోవడానికి ఈ హక్కులను, స్వాతంత్రాలను ఉమ్మడిగా అర్థం చేసుకోవటం అత్యంత ప్రధానమైంది. అందువల్ల సర్వ ప్రతినిధి సభ ఈ సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనను అన్ని దేశాలకు, ప్రజలందరికీ ఆదర్శనీయమైన ఉమ్మడి ప్రమాణంగా ప్రకటిస్తుంది. ప్రతి వ్యక్తి, సమాజంలోని ప్రతి వ్యవస్థ ఈ ప్రకటనను నిరంతరం గమనంలో ఉంచుకుంటూ విద్యాబోధనతో ఈ హక్కులు, స్వాతంత్ర్యాల పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి కృషి చేయాలి. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ప్రజల్లో, వాటి పరిధిలోని ప్రాంతాల ప్రజల్లో వీటికి విశ్వవ్యాప్తమైన ప్రభావవంతమైన గుర్తింపును, ఆచరణను సాధించటానికి జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రగతిశీల చర్యలు చేపట్టాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంది కదండి హ్యూమన్ రైట్స్ అడ్వకసీ గురించి. వెల్, బట్ వి ఆల్ హ్యావ్ టు నో అబౌట్ అవర్ రైట్స్ అండ్ వీ షుడ్ బి అవేర్ ఆఫ్ ఇట్. మనమే కాదు, మన చుట్టుపక్కల వారితో కూడా ఈ రైట్స్ మనం షేర్ చేసుకోవాలి. ఒక మంచి ఫ్రీ లైఫ్ కావాలి అంటే ఎవ్రీబడి షుడ్ నో అబౌట్ దియర్ హ్యూమన్ రైట్స్ అండ్ ఫైట్ ఫర్ దియర్ రైట్స్. అందుకే అంటారు, డోంట్ బెగ్ ఫర్ యువర్ రైట్స్, డోంట్ రిక్వెస్ట్ యువర్ రైట్స్, స్నాచ్ దెమ్, సీజ్ దెమ్ అండ్ ఫైట్ ఫర్ యువర్ రైట్స్. వెల్, with this very motivational information in our program of Venala today, this is Chetan saying bye for now.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522207. నంబర్ మరోసారి 0951522709. మా ఈమెయిల్ అడ్రస్ feedback amc1@gmail.com. I repeat.

మీరింతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 5 గంటలు. ఇప్పుడు వినండి చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా విందాం స్వర్ణలత సుజాత బృందం పాడిన పాట జర్నమిత్రుల సాహిత్యం సంగీతం వందే మాత్రం శ్రీనివాస్ చిత్రం దేవుళ్ళు.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: కార్యక్రమంలో తర్వాత వినండి ఘంటసాల రేలంగి పాడిన పాట. పింగళి సాహిత్యం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. అప్పు చేసి పప్పు కూడి చిత్రం కోసం

0: 26వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు వారి వివరాలు.
1: మీకందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
6: శ్రోతలు 101.7 MHz పై చిత్రసీమ కార్యక్రమం వింటున్నారు. తర్వాత వినండి రావణుడే రాముడైతే చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2000

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత వినండి. దొంగమోడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం చక్రవర్తి.

0: స్టూడియోలో సమయం 5:30. ఇప్పుడు వినండి, హలో బాగున్నారా ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. ఈనాటి కార్యక్రమంలో ఈ వారం అంశం, కుటుంబ సభ్యులు లేదా బంధుమిత్రులలో సాధారణంగా మనం ఎవరో ఒక సలహా తీసుకుంటాం. ఆ సలహా ఎవరి సలహా తీసుకుంటారు అనే అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. శ్రోతల ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 0854-2255-33. హలో బాగున్నారా కార్యక్రమంలో శ్రోతలు, ఎవరి సలహా తీసుకుంటారు మీ కుటుంబంలో? సాధారణంగా మనమైతే తల్లి లేదా తండ్రి లేదా అన్న లేదా తమ్ముడు ఇటువంటి వారి సలహా తీసుకుంటుంటాం. మరి శ్రోతలు ఎవరు, శ్రోత ఎవరి సలహా తీసుకుంటారు అనే విషయాన్ని ఈరోజు చూద్దాం. కాడ లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో
1: హలో
0: హలో హలో, రేడియో కాస్త దూరం పెడతారా మీరు?
1: హలో
0: హలో, వినిపిస్తుందండి.
1: నమస్కారం సార్.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో బాగున్నారా కార్యక్రమం అండి. లైన్ కట్ ఉంటుందండి. హలో
2: సార్. నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు?
2: అనంతపూర్ సార్, అటు నుంచి జబ్బార్ సార్.
0: జబ్బార్ గారు చెప్పండి, మరి మీరైతే మీ ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్తారు, సలహా కావాలంటే ఎవరు సలహా తీసుకుంటారు?
2: చెప్తా సార్. సార్ నేను చదువుకున్నప్పుడు అమ్మ సలహా తీసుకుంటాను సార్ నేను.
0: ఓకే, ఇప్పుడు మీ వయసు ఎంత?
2: ఇప్పుడు 57 సార్.
0: ఓకే ఓకే.
2: అమ్మ నాయన లేదు సార్, వెళ్ళిపోయినారు.
0: అవునులే, అంటే వయసులో ఉన్నప్పుడు అమ్మ సలహా తీసుకునేవారు.
2: అంటే ఇష్టం సార్ నాకే.
0: అదేలే, మీ వయసులో ఉన్నప్పుడు అమ్మ సలహా తీసుకునేవారు?
2: నేను చదువుకున్నప్పుడు అమ్మ సలహాలు ఎక్కువ తీసుకుంటాను సార్. 90% అమ్మ సలహాలే చాలా ఎక్కువ.
0: ఓకే.
2: కొంచెము మ్యారేజ్ అయిపోయినాక సార్ మా మామయ్య మమ్మల్ని కొంచెము ఒక దావకి తీసుకొచ్చిన సార్. ఆయన సలహాలో మ్యారేజ్ అయినాక 3 పిల్లలు సార్ నాకే.
0: అవునులేండి.
2: 3 పిల్లలు అయ్యే వరకు మా మామ సలహా తీసుకొని నేను ఒక స్థాయికి వచ్చినాను సార్.
0: అంటే మీ భార్య వాళ్ళ నాన్న?
2: భార్య నాన్న సార్.
0: ఓకే ఓకే. ఎందుకంటే సంసారం బాగా నిలబడాలంటే వాళ్ళ సలహా ఇస్తేనే కదా.
2: అవును సార్. మళ్ళీ వచ్చి సార్, నా భార్య అక్క ఉంది సార్, మా వదినమ్మ. మా అన్నయ్య మా తగ్గి కూడా వేశాడు. ఆయన మాత్రం మమ్మల్ని ఒక బిజినెస్ లో మాత్రం ముందుకు తీసుకున్నారు సార్.
0: ఓకే ఓకేనండి. అయితే మీ నాన్న సలహా తీసుకున్నారు, అమ్మ సలహా తీసుకున్నారు,
2: అన్నయ్య
0: సలహా. అంతేగాని భార్య సలహా తీసుకోలేదు? ఓకేనండి, సంతోషం అండి. మరి కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి. షబ్బర్ గారు
2: నమస్తే సార్. నమస్తే సార్.
0: అదండి విషయం. ఎందుకంటే మారుతుంటారు అనమాట. అతను బాల్యంలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ సలహా తీసుకున్నాడంట. హలో హలో హలో హలో, బాగున్నారా కార్యక్రమం అండి? ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? లైన్ కట్టే. హలో
3: హలో
0: హలో, బాగున్నారా కార్యక్రమం అండి? ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: హలో
0: హలో
3: హలో సార్, బాగున్నారా సార్?
0: బాగున్నాం మేడం, మీరు ఎలా ఉన్నారు?
3: మేము బాగున్నాం సార్.
0: ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, పేరు చెప్పలేదు మీరు?
3: సార్, మాది అనంతపురం జిల్లా కుడేరు మండలము, రామచంద్రాపురం సార్. నా పేరు ఎల్లమ్మ.
0: రామచంద్రాపురం. ఎల్లమ్మ గారు బాగున్నారా?
3: బాగున్నాం సార్.
0: చెప్పండి ఎల్లమ్మ గారు, మరి మీరు ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్తారు, సలహా అయితే ఎవరు సలహా తీసుకుంటారు?
3: ఏం సమస్య సార్?
0: ఏదన్నా మీకు సలహా కావాలనుకోండి, మీరు ఎవరిని అడుగుతారు? ఏదన్నా మీకు సమస్య వచ్చిందనుకోండి, మీరు ఎవరు చెప్పుకుంటారు? లేదా మీకు ఏదైనా సలహా కావాలనుకోండి, ఎవరు సలహా తీసుకుంటారు? ఈ వారం అంశం అదే కదా. మీరు రేడియో వింటూ ఉంటే అర్థమవుతుంది.
3: రేడియో వినడం ఇంట్లో

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట ఎర్రమల్లెలు చిత్రం కోసం ఎస్పి శైలజ పాడిన ప్రభు గీతం. అది సంగీతం చక్రవర్తి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: తెచ్చుకోలేదు సార్, యా తెచ్చుకోలేదు.
1: అదే మీరు కాల్ చేసినందుకు సంతోషము. అదే ఏదన్నా మీకు సమస్య వస్తే ఎవరు చెప్తారు, లేదా సలహా కావాలంటే ఎవరు సలహా తీసుకుంటారు మీరు?
0: మాకు ఎవరు లేరు సార్ పెద్దవాళ్ళు కానీ.
1: అవునండి, ఏదో సలహా సమస్య వస్తే ఎవరు చెప్తారు మీరు? రామచంద్రాపురం నుంచి కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. హలో
2: సార్. నమస్తే సార్.
1: నమస్తే అండి, చెప్పండి.
2: నేను మునియప్ప సార్.
1: మునియప్ప గారు చెప్పండి, మరి ఏదన్నా సమస్య వస్తే ఎవరు సలహా తీసుకుంటారు మీరు?
2: ఎవరికైనా సమస్య వస్తే ఎవరు ఎవరికో ఇంట్లో వాళ్ళే చూసుకోవాలి సార్ ఏదన్నా. కానీ
1: అదే ఎవరు అంటున్నా, ఇప్పుడు మీకు సమస్య వచ్చింది
2: అంటే మునియప్ప చూసుకోవాల్సిందే. ఏ సమస్య వచ్చినా
1: అంతే, బంధువులు ఎవరిని అడగవు.
2: బంధువులు గింజలు ఎవరు ఇట్లా అడిగేది అయితే ఏం తెలియదు సార్.
1: అంటే మీ చిన్నాను మీ పెద్ద నాన్న లేకుంటే అమ్మా నాన్న
2: వాళ్ళు అట్లా వాళ్ళు ఎవరు లేరు
1: సార్. ఎవరికి ఎవరు ఉండరు అనమాట, ఒంటరి కానీ మీరు ఉంటారు.
2: ఎవరికొరకు ఏదన్నా వచ్చే కొడుకు చెప్పుకోవాల్సిందే.
1: అది చూసారా,
2: కొడుకు తండ్రి చూసుకోవాల్సిందే.
1: అది అంటే మీ కుటుంబంలో మీకు సమస్య వస్తే కొడుకు, కొడుకు సమస్య వస్తే మీకు, మీరు మీకు అట్లా చెప్తారు అనమాట.
2: ఒకరి కథ అయితే ఏంది పట్టించుకోము.
1: ఓకేనండి, సంతోషం అండి ఫోన్ చేసినందుకు. మునియప్ప గారు థ్యాంక్ యూ అండి ఫోన్ చేసినందుకు.
2: గుడ్ మార్నింగ్ సార్.
1: హలో ఇందాక ఒక శ్రోత కాల్ చేశారండి. కుటుంబ సభ్యులు తండ్రికి సమస్య వస్తే కొడుక్కి, కొడుకు సమస్య వస్తే తండ్రి చెప్పుకుంటారు, సలహాలు కూడా అలాగే ఇచ్చుకుంటారని చెప్పేసి అన్నారు. ఈలోపు ఒక పాట వినేద్దాం.

0: హలో హలో
1: హలో
0: హలో
1: సార్, గుడ్ ఈవినింగ్ సార్.
0: హలో
2: హలో
0: హలో, బాగున్నారా? కార్యక్రమం అండి ఇది. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 08554225533, ఎస్టిడి కోడ్ 08554. మా ఫోన్ నెంబర్ మరొకసారి 08554533. గుర్తుంచుకోండి శ్రోతలు, కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే లేదా సలహా కావాల్సి వస్తే ఎవరి సలహా తీసుకుంటారు, సమస్య వస్తే ఎవరికి చెప్పుకుంటారు అనే అభిప్రాయాన్ని మీరు మాతో పంచుకోండి. హలో,
3: నమస్కారం. మహిళ మగవారు కూడా మాట్లాడచ్చు?
0: మహిళా శ్రోతల కోసమే కార్యక్రమం పూర్తి చేసిందండి ఇది. మహిళా శ్రోతలు దయచేసి హలో బాగున్నారా కార్యక్రమానికి. హలో
4: హలో
0: హలో, బాగున్నారా కార్యక్రమం అండి? ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుట్టుకూరు అండి. మీ వాయిస్ కొద్దిగా స్లోగా వస్తుంది, కొద్దిగా గట్టిగా మాట్లాడతారా? చెప్పండి అమ్మా, ఎవరు, మీ పేరు చెప్పండి అమ్మా.
4: మా పేరు పద్మావతి సార్.
0: పద్మావతి గారు, బాగున్నారా? మీరేం చేస్తుంటారు? మీరేం చేస్తుంటారు పద్మావతి గారు?
4: మేము వ్యవసాయం చేస్తున్నాం సార్. మేము అది తోట ఉంది, తోటలో టమాటా పెట్టినాము.
0: వాటర్ బాగా వస్తున్నాయమ్మా ఇప్పుడు మీకు నీళ్ళు?
4: బాగా వస్తున్నాయి.
0: వర్షాలు తగ్గినాయి కదా?
4: అవును సార్.
0: అందుకు బాగా వస్తున్నాయా వర్షాలు?
4: అదే అదే.
0: సరే పద్మావతి గారు, మీరు ఎవరి సలహా తీసుకుంటారు ఏదన్నా సమస్య వస్తే? మేవారు ఏదన్నా సలహా కావాల్సి వస్తే ఎవరికి తీసుకుంటారు?
4: మా చెల్లెల్ని అడుగుతాం సార్.
0: ఓకే, మీ చెల్లెలు మరియు మీ వారిని అడుగుతారు? ఏదైనా సమస్య వస్తే ఎవరు చెప్పుకుంటారు? ఓకే ఓకే, సలహా కావాలంటే మీ చెల్లెలు, ఏదో సమస్య వస్తే మీ అక్క. ఓకేనండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి పద్మావతి గారు. అదే అండి, మహిళా శ్రోతలు దయచేసి గుర్తుంచుకోండి రేడియో. హలో
5: సార్, నమస్తే సార్.
0: హలో

0: హలో
1: ఎవరెక్కడ నుంచి? హలో,
0: మీ పేరమ్మా?
1: మీ పేరేం పేరు?
0: మా పేరు రామంజన్ రెడ్డమ్మ. మీ పేరు చెప్పండి. మీరు రేడియో స్టేషన్ కాల్ చేశారు, చెప్పండి.
1: నా పేరు భానవి.
0: భాను, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా మీరు?
1: పోతుకుంట కాలనీ.
0: పోతుకుంట కాలనీ. చెప్పండి అమ్మా, మీకు ఏదన్నా సమస్య వస్తే ఎవరు చెప్పుకుంటారు? సలహా అయితే ఎవరు సలహా తీసుకుంటారు?

0: హలో, బాగున్నారా? కార్యక్రమం అండి, శ్రోతల ఏళ్ళు ఉన్నారు, పలకరిద్దాం. హలో,
1: విజయలక్ష్మి సార్.
0: విజయలక్ష్మి గారు, బాగున్నారా?
1: బాగున్నా సార్, చాలా రోజులైంది మీతో మాట్లాడక. మీరు బాగున్నారా సార్?
0: బాగున్నామండి. ఏం చేస్తుంటారు మీరు?
1: నేను గృహిణి సార్.
0: గృహిణి, ఇంటి పనులు చేసేటో సరిపోతుంది, సమయం అంతా కదా.
1: అంతే కదా సార్?
0: అంతేలేండి. సరే, ఈ వారం అంశం విన్నారు కదండి?
1: విన్నా సార్.
0: అదే, మీరైతే ఎవరి సలహా తీసుకుంటారు? కష్టం లేదా ఇబ్బంది వస్తే ఎవరు చెప్పుకుంటారు?
1: ఎవరికి చెప్పుకుంటాం సార్? అక్క చెల్లెళ్ళకి చెప్పుకుంటాము, లేకపోతే ముఖ్యంగా స్నేహితులకు చెప్పుకుంటాం.
0: అది ఇంతవరకు ఎవరే కానీ నాకు, అదే ఇందాక కాల్ చేసినటువంటి శ్రోతలు ఎవరు కూడా, అందరూ తండ్రి చెప్తాము, తల్లి చెప్పుకుంటాము, అక్క చెల్లెలు చెప్తారు అని చెప్తారు తప్ప.
1: అవన్నీ చెప్తే సార్, అక్క చెల్లెలైనా అప్పుడు అట్లా ఇట్లా మాట్లాడింది, అప్పుడు వాళ్ళకి ఇట్లా ఉంది, ఇట్లా ఉంది అని చెప్తారు. స్నేహితురాలు అయితే అక్కడ మాట్లాడారు సార్.
0: వాస్తవం, ఎందుకంటే
1: సుఖమానం అనుభవించింటాం కాబట్టి వాళ్ళకి చెప్పుకుంటే తోడు నీడలాగా ఉంటారు.
0: ఎందుకంటే ఈక్వల్ ఏజ్ లో ఏమైతుందంటే, మనకు స్నేహితులు అనుకోండి, మన భావాలు వాళ్ళకి తెలుస్తాయి, వాళ్ళ భావాలు మనకు తెలుస్తాయి, కాబట్టి ఏదన్నా సమస్య
1: దాటుకుంటారు సార్. ఫ్రెండ్స్ అంటే తనకి ఎంత కష్టం వచ్చిందో, మనం ఎంతో ఒక డబ్బు సహాయం కాకుండా మాట సహాయమైనా మనం ఫ్రెండ్స్ ఇద్దామని.
0: అవును, స్నేహితులు ఎవరైనా కొద్దిగా ఆర్థికంగా ఉన్నారనుకోండి, వాళ్ళకు చేస్తారు.
1: సార్, అయితే మనము అయిన వాళ్ళని కానీ వెనక ముందు కానీ అడిగితే అప్పుడు కళ్ళు కనిపించకుండా ఖర్చు పెట్టేసింది, కళ్ళు ముందు నుంచి మాట్లాడింది అంటే అట్లా స్నేహితురాల మధ్యలో ఏముండవు అనమాట.
0: అవునవునవును,
1: మనస్పర్తలు స్నేహితులకు చెప్పుకోవాలి. ఆ తర్వాత ఏదైనా మనకు చాలా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇంట్లో భర్త కానీ చెప్పచ్చు.
0: ఓకే, అంటే మీరు ఫస్ట్ ప్రియారిటీ వచ్చి స్నేహితులకు ఇస్తారు సలహా ఏదైనా కావాలంటే?
1: ముందు స్నేహితులకు, మరి తర్వాత ఎట్లా చెప్పాలి, మా ఆయన చెప్తే అరుస్తాడేమో, ఏ సలహా చెప్తే ఎట్లంటారో, ఈ సలహా చెప్తే బాగుంటుంది అని వాళ్ళను క్వశ్చన్ వేసుకొని మళ్ళీ మా భర్తని చెప్తాము.
0: ఓకేనండి, చాలా సంతోషం, మంచి విషయం చెప్పారు. ఎందుకంటే ఇందాక చెప్పినటువంటి శ్రోతలు కూడా బంధువులు లేకుంటే కుటుంబ సభ్యులు చెప్తున్నారు, కానీ మీది వాస్తవమే. ఎందుకంటే స్నేహితులు చెప్పినటువంటి విషయాలు మనం వాళ్ళు దాచుకుంటారు, ముందు చెప్పినట్టుగా, తర్వాత వాళ్ళు మంచి సలహా ఇస్తారు, ఇలా పో అలా వెళ్ళు, ఇలా చేస్తుంటే బాగుంటుందని చెప్తారు అనమాట.
1: అది చెప్పాలి, భర్తకు చెప్పాలి, లేదంటే పిల్లలు ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయినారు, ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళ నిర్ణయం కూడా తీసుకోవాలి మనం ఫైనల్గా.
0: ఓకేనండి, చాలా మంచి విషయం చెప్పారండి విజయలక్ష్మి గారు, ధన్యవాదాలు అండి. హలో,
2: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: అనురాధ సార్, ముదిగుబ్బ.
0: ముదిగుబ్బ, ముదిగుబ్బ అంటే సత్యసాయి జిల్లా కదా అండి?
2: అవును సార్, సత్యసాయి జిల్లా.
0: నా పేరు రామంజన్ రెడ్డి అండి, నా పేరు.
2: అవును సార్.
0: మీ పేరండి?
2: అనురాధ సార్.
0: అనురాధ గారు, బాగున్నారా?
2: బాగున్నాను సార్. మీరు బాగున్నారా?
0: బాను. ఏం చేస్తుంటారు మీరు?
2: నేను టీచర్ సార్, గవర్నమెంట్ టీచర్. ముదిగుబ్బ దగ్గరే ఒక 4 కిలోమీటర్స్ అట్లా లోపలికి.
0: మీ సొంతూరు ముదిగుబ్బే కదా?

0: దెన్
1: వర్కింగ్ మాత్రం విలేజ్ సార్, ఒక నియర్ బై 4 కిలోమీటర్.
0: ఓకే ఓకే. అంటే ఎట్లా అండి, ఓన్ వెహికల్ ఉందా?
1: లేదు సార్, పులిందల బస్ అయినా పోతాను, లేదంటే మా కొలీగ్ వాళ్ళ బండ్లు అయినా పోతా అంట
0: సార్. ఓకే అండి, సంతోషం అండి.
1: పార్టీకి అంతా స్కూల్లో కేషియల్ ఉంటుంది కదా.
0: అదే అదే. సరే, మీరు
1: టాపిక్ వచ్చి
0: టీచర్ కాబట్టి
1: చెప్పండి సార్.
0: మీ నుంచి సమాధానం ఏమొస్తుందని ఆశిస్తున్నాను.
1: ఇందాక సలహాలు ఏదో అన్నారు లాస్ట్ మూమెంట్ లో రేడియో ఆన్ చేశాను.
0: చెప్తా చెప్తానండి. కుటుంబ సభ్యులు లేదా బంధుమిత్రులు ఇంకా మీకు ఏదన్నా సలహా కావాలంటే ఎవరి సలహా తీసుకుంటారు అనేది ఈ వారం అంశం.
1: సార్ బిఫోర్ మ్యారేజ్ అయితే సార్ అన్ననే సార్ అంతా, నాకంతా. ఏదన్నా స్టడీస్ విషయంలో కానీ ఫైనాన్షియల్ విషయాలు ఉన్నా కానీ మా అన్ననే చూసుకుంటాను సార్.
0: ఓకే,
1: అంత తన సలహాలు. ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చేసి ఇంకా హస్బెండ్ సార్, మీకు తెలియని విషయం ఏముంది
0: ఇంకా. ఇక్కడ సమస్య ఏమంటే ఇక్కడ మనము అంటే లైవ్ లో ఉన్నాం కాబట్టి శ్రోతలందరికీ తెలియాలన్నమాట. సో మీ అభిప్రాయం అది ఏమంటే, పెళ్లి కాకముందు అన్న, పెళ్ళిన తర్వాత భర్త.
1: మ్యారేజ్ ఏమంటే సార్, కాకపోతే మా హస్బెండ్ ఒక ఫైనాన్షియల్ విషయాలు కానీ ఏవైనా కానీ సార్ తను బెటర్ గా ఆలోచిస్తాడు నాకంటే కూడా.
0: అవునవును,
1: బాగా బెటర్ గా ఆలోచిస్తాడు సార్. ఇంకా మేము 20 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ లైఫ్ లో నేను అర్థం చేసుకుంటా అంటే, నేను ఎప్పుడైనా సలహా ఇచ్చినా అంటే స్వల్పకాలిక ప్రయోజనాలు ఇస్తుంది సార్, అదేమో నా కర్మ.
0: అవునవును,
1: తను ఏదన్నా చెప్పినట్టు సార్ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఖచ్చితంగా ఉంటాయి సార్, అందుకోసమని తనే ఎక్కువగా ఆలోచిస్తుంటాడు. ఇద్దరు బ్రెయిన్ వేస్ట్ చేసుకోవడం ఉంది సార్.
0: వాస్తవమేనండి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎట్లా అంటే బయట సొసైటీ తిరిగింటారు కాబట్టి
1: కాబట్టి.
0: అవునవును,
1: ఎంత అయితే నా లైఫ్ లో అది ఎక్స్పీరియన్స్ చేశాను సార్, దాన్ని బాగా ఆలోచిస్తాడు. ఒక పిల్లల విషయంలో కానీ భవిష్యత్తులో సేవింగ్స్ విషయంలో కానీ అట్లా అంతా బాగా ఆలోచిస్తాడు.
0: అదే అదేలేండి,
1: తనే బెటర్ అడ్వైజర్ నాకి. ఇంకా నేనైతే మా ఫ్యామిలీ పరంగా ఇప్పుడు నేను అడ్వైజర్ అయ్యా మా అన్నకు, మా చెల్లెళ్ళకి అంటే నేను చెప్తుంటా సార్, ఏమన్నా ఇతర నుంచి నేను తీసుకుంటా కదా సలహాలు, లైఫ్ లో ఉపయోగపడి ఉంటాయి కాబట్టి ఈ రకంగా పోండి అని వాళ్ళకి అట్లా చెప్తుంటా సార్ నేను.
0: అదే అదే అండి,
1: చెప్తాను
0: మీ భర్త చెప్పినటువంటి విషయాలని మీరు తీసుకొని మీరు ఎవరైనా సలహా అడిగితే వాళ్ళు చెప్తుంటారు.
1: ఇట్లా మేము ఇట్లా రావడం వల్ల అట్లా సలహా తీసుకోవడం వల్ల ఆ రోజు మాకు ఇట్లా మంచి జరిగింది, మీరు కూడా ఈ వేలో పోయి చూడండి, ఖచ్చితంగా ఇదే కోర్స్ అయితే కాదు, ఫైనల్ డెసిజన్ కూడా కాదు, నా జస్ట్ ఒపీనియన్ అంతేనే అని చెప్తుంటారు సార్. అట్లా వాళ్ళు కూడా మమ్మల్ని బాగా నేర్చుకుంటుంటారు సార్, కరెక్టే బాగా మంచి పని చేస్తున్నారు, మంచి సలహా ఇచ్చినారు అట్లా అంటారు.
0: అదే అదే అదే, ఎందుకంటే అప్పుడు మన అన్న సంరక్షణలో పెరిగింటాం కాబట్టి వాళ్ళ సలహా తీసుకుంటాము.
1: అవును సార్,
0: మనకు తోడు లభించిన తర్వాత మన సలహాకు ఏదన్నా సమస్య చెప్పుకోవాలంటే భర్తే కాబట్టి తీసుకుంటాం అన్నమాట.
1: నేనైతే సార్ ఫస్ట్ మా అన్న సార్, నా లైఫ్
0: అదేనండి
1: సార్.
0: ఓకే ఓకే, పెళ్లి కాకముందు అంతా అన్న అన్నతో చెప్పుకునే వాళ్ళ సమస్యల్ని పెళ్ళిన తర్వాత భర్త సలహాలు తీసుకునేవారు. ఓకేనండి, ధన్యవాదాలు అండి. మీకు కూడా, మీకు మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు అండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు అండి.
1: థ్యాంక్ యూ సార్. ఓకే సార్.
0: మహిళా శ్రోతలు హలో, ఇందాక శ్రోత కాల్ చేశారండి, చెప్పారు అంటే పెళ్లి కాకముందు అయితే అన్న సలహా తీసుకునే వాళ్ళమి, పెళ్ళైన తర్వాత భర్త సలహా తీసుకునే వాళ్ళమని చెప్పేసి చెప్పారు. మహిళా శ్రోత దయచేసి ఫోన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో పాల్గొనండి. మీకు ఏదైనా సమస్య వస్తే లేదా సలహా కావాలంటే ఎవరు సలహా తీసుకుంటారు, సమస్య వస్తే ఎవరు చెప్పుకుంటారు అనే విషయాన్ని మాతో పంచుకోండి. హలో
2: సార్, గుడ్ ఈవినింగ్ సార్.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: హలో, బాగున్నారు? కార్యక్రమం అండి, ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరమ్మా? శైలజ గారు, బాగున్నారా?
3: బాగున్నాం సార్. మీరు బాగున్నారా?
2: బాగున్నామండి. మీరు

0: చేస్తుంటారు?
1: నేను డిఐపిఆర్ఓ ఆఫీస్ లో టెక్నికల్ అసిస్టెంట్ గా జాబ్ చేస్తున్నాను.
0: ఇంకా సంతోషం అండి. ఏ చెప్పండి, ఇందాక మీరు ఈ వారం అంశం విన్నారు కదా?
1: విన్నాను సార్.
0: అది విషయం ఏంటంటే, మీకు ఏదన్నా సమస్య వస్తే ఎవరికి చెప్పుకుంటారు, లేదా సలహా అయితే ఎవరు సలహా తీసుకుంటారు అనే విషయం ఈ వారం అంశం. చెప్పండి మరి శైలజ గారు.
1: సార్ నేనైతే మాకు ఏమన్నా సమస్య సలహా ఏమన్నా సొల్యూషన్ కావాలి అనుకుంటే ఎక్కువ శాతము భర్త సలహా తీసుకుంటాను సార్. నాతో ఎవరైనా తీసుకునేటప్పుడు నాకు నా దగ్గర స్నేహితులు అంటే నేను తీసుకునేటప్పుడు తక్కువ సలహాలు తీసుకుంటాను సార్. నేనే ఎక్కువగా విత్తనాలకి ఎక్కువ ఇస్తుంటాను.
0: ఓకే ఓకే. అంటే
1: తక్కువ
0: అదేలేండి, సలహాలు అయితే మీరు తక్కువ తీసుకుంటారు, ఇతరులకి ఎక్కువ సలహా ఇస్తుంటారు. అంటే ఎవరు అంటే స్నేహితులా లేకుంటే బంధువులా, మీరు ఎవరు సలహా ఇస్తుంటారు?
1: నన్ను ఎక్కువ అడిగేది స్నేహితులు ఎక్కువ అడుగుతుంటారు.
0: అవునండి,
1: స్నేహితులు ఎక్కువ అడుగుతుంటారు. అందులో ఎవరు స్నేహితుల్లో కూడా రకాలు ఉంటారు కదా, బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, క్యాజువల్ ఫ్రెండ్స్ కానీ.
0: అవును, అదే అదే.
1: అలాంటి ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కువ సలహాలు తీసుకుంటారు, ఎక్కువ అడుగుతుంటారు సార్.
0: ఇందాక కాల్ చేసినటువంటి శ్రోతలు కూడా ఎవ్వరు కూడా మా బంధువులతో నేను సలహా తీసుకుంటాను అనే విషయం ఎవరు చెప్పట్లే, అసలు ఎవ్వరు చెప్పలే. అంటే మా దూర బంధువు ఆయన మా దూర బంధువు అవుతాడు, ఆయన సలహా తీసుకుంటాను నేను, మాకు ఆయన ఎవరు మా చుట్ట ఫోర్స్ అవుతాడు, ఆయన సలహా దీన్ని తీసుకున్నాను అనే విషయం ఎవరు చెప్పట్లే. ఇందాక ఎవరు చెప్పారు, ఏం చెప్పినా కూడా అన్న అన్న సలహా, లేదా అమ్మ సలహా, లేదా నాన్న సలహా, లేదా భర్త సలహా, ఈ నాలుగు తప్ప వేరే ఏమి రాలేదు చూడండి.
1: రిలేటివ్స్ అనేది ఎవరు ఎందుకంటే ఇప్పుడు రిలేటివ్స్ అనేది ఎవరు వాళ్ళకి వాళ్ళే మోసం జరుగుతున్నాయి సార్, మోసం
0: జరుగుతాను. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత ఒకరిపై నమ్మకం పోయిందన్నమాట. సో కాబట్టి మనం ఏమున్నా కూడా స్నేహితులు, లేదా భర్త, లేదా అన్న చెల్లెలు, ఈ ఇది ఈ అంటే మన యొక్క పరిధి తక్కువ అయిపోతుంది అన్నమాట.
1: ఇంకా ఏమన్నా సలహా ఇంకా ఏమన్నా కావాలంటే మా స్టాఫ్ ఆఫీస్లో వాళ్ళతో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కూడా అప్పుడప్పుడు తీసుకుంటాం.
0: అది సో స్నేహితులు, భర్త, వీళ్ళే అంతే లోకం. ఓకేనండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
0: అదండి విషయము. ఇందాక శ్రోతలు చాలామంది చెప్పారు కదండి, మనకి ఏదన్నా సలహా కావాల్సి వస్తే అన్న అని చెప్పారు, ఆ తర్వాత తల్లి, లేదా తండ్రి, లేదా స్నేహితులు. ఈ పరిధి ఇలాగే ఉంటుందన్నమాట. హలో
2: హలో, ఏటీపీ రేడియో.
0: హలో, ఒక పాట విద్దాం.

0: నార్పల్ నుంచి ఒక శ్రోత లైన్లో ఉన్నారు. హలో
1: హలో సార్, నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: సార్, నార్పల్ నుంచి సార్ భాగ్యమ్మ మాట్లాడుతున్నా.
0: భాగ్యమ్మ గారు, చివరి కాలర్ మీరే చెప్పండి. మరి మీరైతే కుటుంబ సభ్యులలో ఎవరు సలహా తీసుకుంటారు?
1: ఫ్రెండ్స్ సార్, ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్ అని ఉంటారు కదా సార్,
0: అవునులేండి,
1: వాళ్ళ సలహా తీసుకుంటాం సార్. తీసుకొని మళ్ళా ఇంకా మన బంధువులతో అట్లా షేర్ చేసుకుంటాం సార్.
0: అంతే
1: అంతే,
0: కుటుంబ
1: చెల్లెళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళకు చెప్తాము అట్లా సార్.
0: అదే కుటుంబ సభ్యులతో అయితే ఎవరితో తీసుకోరు, కేవలం స్నేహితుల సలహాలు మనం తీసుకుంటాం.
1: స్నేహితులు కానీ అక్క చెల్లెళ్ళము అట్లా మాట్లాడుకుంటాం సార్, అట్లా ఏదన్నా కానీ.
0: అదే అదే అదేలేండి,
1: అవును సార్.
0: మన పరిధి అనేది తక్కువ అయిపోతుంది అన్నమాట, ఎవరు దూర బంధువులతో

విరబూసిన అరవిందం లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 6:05 కావస్తోంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులను వివరిస్తూ కేంద్రానికి లేఖ రాస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణను మరింత బలోపేతం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నిత్యావసర సరుకులను ప్రజలకు తక్కువ ధరలకే అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యాటక రంగంలో సేవలందించిన వారికి విశిష్ట పురస్కారాలు ప్రదానం చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. వివరాలు రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులను వివరిస్తూ కేంద్రానికి లేఖ రాయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా ప్రధానంగా ఎల్నినోపైనే సుదీర్ఘ చర్చ జరిగింది. ఆ వివరాలను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వివరించారు. ఎల్నినోకు సంబంధించి ప్రతి నెల క్షేత్రస్థాయి పరిస్థితులను కేంద్రానికి నివేదించాలని నిర్ణయించినట్టు తెలియజేశారు. అలాగే గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ వర్షపాతం ఈసారి నమోదైందని పేర్కొన్నారు. తాగునీరు అందించడం, పశుగ్రాసానికి లోటు లేకుండా చూడటం వంటివి చేయాలని మంత్రులకు ముఖ్యమంత్రి సూచించారని చెప్పారు.
1: రైతుకు ఏ సమస్య వచ్చినా కూడా, రైతుకు అవసరమైన ఏ విషయానైనా సరే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఏదో ఒక రూపంలో రైతును ఆదుకుంటానికి ప్రయత్నం చేస్తుందటానికి రాజమహేంద్రవరంలోని ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుండి 100 పడకలకు అప్గ్రేడ్ చేసేందుకు మరియు అందుకు అవసరమైన వైద్య పారా మెడికల్ సిబ్బంది కేడర్ బలాన్ని మంజూరు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ అభివృద్ధి విధానం 2025-2029 ముసాయిదాకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
0: ఇదిలా ఉండగా మంత్రివర్గ సమావేశంలో తాగురేటుకి ఎంతైనా ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఎల్నినో ప్రభావం వల్ల ఒక్క ఎకరా కూడా ఎండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో జీఎస్డీపీ తగ్గకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణను మరింత బలోపేతం చేసే దిశగా సరికొత్త ప్రణాళికలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను ఒక ప్రకటనలో ఆదేశించారు. ఇటీవల చోటు చేసుకున్న వన్యప్రాణుల మరణాల ఘటనలపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని కోరారు. అదేవిధంగా పులుల మరణాలపై అధ్యయనానికి అటవీ శాఖ సలహాదారు, అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీకి ఆ బాధ్యతలు అప్పగించారు. వన్యప్రాణుల ఆవాసాల నిర్వహణ, రక్షణ చర్యలు, మానవ వన్యప్రాణి ఘర్షణల నివారణ, క్షేత్రస్థాయిలో అమలవుతున్న సంరక్షణ కార్యక్రమాల ప్రభావాన్ని సమగ్రంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆ కమిటీకి ఉప ముఖ్యమంత్రి సూచించారు. నిత్యావసర సరుకులను ప్రజలకు తక్కువ ధరలకు అందిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతిలో పాత్రికేయులతో ఈరోజు ఆయన మాట్లాడుతూ ఇప్పటికే బియ్యం తక్కువ ధరలకే రైతు బజార్లో విక్రయిస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకు నిత్యావసర వస్తువులు అందజేస్తామని మంత్రి వెల్లడిస్తూ,
2: ఖచ్చితంగా వినియోగదారులకి పామాయిల్ విషయంలో కూడా వాళ్ళకి తక్కువ ధరకు ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తాం. రైస్ కౌంటర్స్ ఆల్రెడీ మేము ఏర్పాటు చేసాం. మార్కెట్ ధర కన్నా 12 రూపాయల నుంచి 10 రూపాయల తక్కువకి రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ రైతు బజార్ల ద్వారా, అదేవిధంగా స్పెషల్ కౌంటర్స్ మరియు ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా వినియోగదారులకి మేము తక్కువ ధరకి బియ్యం ఈ రోజున సరఫరా చేయగలం. కందిపప్పు పైన కూడా మేము ఇంటర్వెన్షన్ చేసి కేంద్ర ప్రభుత్వంతో చర్చించుకుని తప్పకుండా రాబోయే రోజుల్లో వీలైనంత వరకు వినియోగదారులకి ధరల పైన ఒక భరోసా కల్పించడానికి ఒక ప్రయత్నం చేద్దామని రోజున మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయించి చేశారు.
0: అంతర్జాతీయ పర్యాటక ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, పర్యాటక ప్రాజెక్టులు, విద్యా సంస్థలు, గైడ్లు, రచయితలు, ఫిల్మ్ మేకర్లు, డిజిటల్ క్రియేటర్లకు ప్రాతినిధ్యం కల్పిస్తూ మొత్తం 38 విభాగాల్లో 46 పురస్కారాలు అందజేయనున్నట్టు తెలియజేశారు. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 18న తుది గడువుగా పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ను 2027 సెప్టెంబర్ నాటికి 100% సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం రాష్ట్రంలో అద్భుత ఫలితాలు సాధిస్తోందని తెలిపారు. గత 2 ఏళ్లలో అక్షరాస్యత రేటు 72.6% నుంచి 82.1% పెరగడం, జాతీయ సగటు 80.9% అధిగమించడం రాష్ట్ర విద్యారంగంలో సాధించిన గణనీయమైన పురోగతికి నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యారంగంలో విస్తృతంగా వినియోగిస్తూ ఉపాధ్యాయులకు కృత్రిమ మేధపై శిక్షణ అందించడం జరుగుతోందన్నారు. రాబోయే రోజుల్లో అక్షరాంధ్ర కార్యక్రమాన్ని మరింత

0: Less premium, more bonus. Most suitable for your loved ones. RPL Life, nothing better than this.
1: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు.

0: వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో 25% ఉచిత ప్రవేశాలపై మార్గదర్శకాల సవరణకు రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12(1)(c) ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో నిరుపేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు 25% ఉచిత ప్రవేశాలు కల్పించేందుకున్న మార్గదర్శకాలను సవరించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చైర్పర్సన్గా 16 మంది సభ్యులతో కూడిన రాష్ట్రస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సమీం అన్సారియా చైర్పర్సన్గా వ్యవహరిస్తారని పేర్కొంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేయించేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 11 నుంచి 20 విజయదశమి వరకు 10 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. 16 మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ సరస్వతీదేవి అలంకారం, 20 విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. అదే రోజు సాయంత్రం కృష్ణానదిలో నిర్వహించే హంసవాహన తెప్పోత్సవంతో ఈ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగుస్తాయని చెప్పారు. ఈశాన్య మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడ్డ అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తు పెరిగే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉందని పేర్కొంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి జి. లక్ష్మి తెలియజేస్తూ
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: విశాఖపట్నంలో ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ వార్షిక సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కొందల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్ర పర్యాటక రంగ వర్గాలకు ఐఏటీఓ సభ్యత్వం, రిజిస్ట్రేషన్ రుసుముల్లో రాయితీ ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. పర్యాటక ప్రతినిధులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు. దేశంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కొందల దుర్గేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, ఎన్ఎండీ ఫారూక్, నంద్యాల జిల్లా శాసనసభ్యులు ఈరోజు అమరావతిలోని సచివాలయంలో ఆయన ఛాంబర్లో సమావేశమయ్యారు. నంద్యాల జిల్లా తాగునీటి అవసరాలపై రామానాయుడుతో ఈ సందర్భంగా వారు చర్చించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులను వివరిస్తూ కేంద్రానికి లేఖ రాస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణను మరింత బలోపేతం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నిత్యావసర సరుకులను ప్రజలకు తక్కువ ధరలకే అందజేస్తామని మంత్రి నానెండ్ల మనోహర్ వెల్లడించారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యాటక రంగంలో సేవలందించిన వారికి విశిష్ట పురస్కారాలు ప్రదానం చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ సాయంత్రం మరియు రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో 6:25 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7 గంటలకు లలిత గీతం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో 2026 భారత్ హాంకాంగ్ జట్ల మధ్య జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో. 8:30 ఆంగ్లంలో వార్తలు. 8:40 దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో 2026 భారత్ హాంకాంగ్

జట్ల మధ్య జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో, 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 నుండి క్రికెట్ మ్యాచ్ ముగిసే వరకు దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న 2026 భారత్ హాంకాంగ్ జట్ల మధ్య క్రికెట్ కప్ T20 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో. ఇక రేపటి ప్రసార వివరాలు, రేపు ఉదయం ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 శ్రీకృష్ణ స్తుతి వింటారు, 6:30 వినదగుమాట వ్యాఖ్యాత రామశేషయ్య, 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో మొక్కజొన్న సాగు వివరాలు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి గారు అందిస్తారు, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం నాతియా కలం, ఆ తర్వాత డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో ఆరోగ్యకరమైన జీవితానికి సమతుల ఆహారం, పోషకాహార నిపుణురాలు శ్రీమతి బి సాయి పల్లవి గారితో పరిచయం వింటారు, పరిచయకర్త శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:30 అల్లూరు సీతారామరాజు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ పి సూర్యారావు. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు, 9:00 షభాష్ ఆంధ్ర శీర్షికన చారిత్రక ప్రదేశం అమరావతి రూపకం వింటారు, రచన శ్రీ ఎం రామకృష్ణ, నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు, 10:00 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి, 12:00 హిందీలో వార్తలు వింటారు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు వింటారు, 12:10 నుండి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు, 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు, 12:40 నుండి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి, 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు, రేపు మధ్యాహ్నం 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు వింటారు, 2:30 నుండి సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు, 5:30 యువవాణి యోజనల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో కుమారి డి సోమలాస్య, కుమారి డి సోమరిషిత గారుల గానం వింటారు కర్ణాటక సంగీత కార్యక్రమంలో, 6:00 లలిత గీతం, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు, 7:00 లలిత గీతం వింటారు, 7:15 పల్లె ప్రాంతాలు. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి ఎస్ పెద్దక్క బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు, 7:45 వికసిత భారత కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి, 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు, 8:45 ప్రతిబింబాలు నాటకం వింటారు రచన శ్రీ రామకృష్ణ భరద్వాజ్, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వై తిరుపాలయ్య బృందం వారిచే క్లారినెట్ వాద్య కచేరీ ఉంటుంది, 10:00 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా వినండి దశావతారం చిత్రం కోసం సాధన సర్గం కమల్ హాసన్ పాడిన పాట, వేటూరు సాహిత్యం, సంగీతం హిమేష్ రేష్మయ్య,

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

మీరు వింటున్న పాట ఏకవీర చిత్రం కోసం పి సుశీల ఘంటసాల పాడిన పాట. అది సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం కెవి మహాదేవన్.

0: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వావ్! చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
1: ఆర్బీఐ అంటుంది,
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

మీరు విన్న పాట ఎదురీత చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. అది సాహిత్యం వేటూరి, సంగీతం సత్యం. కార్యక్రమంలో తర్వాత వినండి. దీపారాధన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. సాహిత్యం దాసరి నారాయణరావు, సంగీతం చక్రవర్తి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.

మీరు విన్న పాట దేవదాస్ చిత్రం కోసం చక్రి రేవతి పాడిన పాట. అది కార్యక్రమంలో చివరిగా వినండి. అభిషేకం చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర బృందం పాడిన పాట. సాహిత్యం భువనచంద్ర, సంగీతం యశ్వి కృష్ణారెడ్డి.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా మీరు విన్న పాట అభిషేకం చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట, అది భువనచంద్ర గీతం. చిత్రసీమ కార్యక్రమంలో మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఒదిగిన మనసున లలిత గీతం.

ఒదిగిన మనసున లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 7:05 వస్తోంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ బెల్జియం దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని ఇరుదేశాలు పునరుద్ఘాటించాయి. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమావేశాన్ని నిర్వహిస్తుంది. మొదటి ఆర్థిక త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ధి సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్,

పురుషుల సింగిల్స్లో క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ దే వేవర్తో జరిపిన ద్వైపాక్షిక చర్చల అనంతరం భారత్ బెల్జియం ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.

పురుషుల సింగిల్స్ లో క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ దే వేవర్ తో జరిపిన ద్వైపాక్షిక చర్చల అనంతరం భారత్ బెల్జియం ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని పునరుద్ఘాటించాయి. రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్, సెమీకండక్టర్లు, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, క్రిటికల్ మినరల్స్, పునరుత్పాదక ఇంధనం, పోర్టులు, లాజిస్టిక్స్, స్పేస్, ఏఐ, స్టార్టప్ల రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించాలని నిర్ణయించాయి. భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగియడంపై హర్షం వ్యక్తం చేస్తూ, పెట్టుబడుల పరిరక్షణ, భౌగోళిక సూచికల ఒప్పందాలను కూడా త్వరగా పూర్తి చేయాలని పిలుపునిచ్చాయి. పెహల్గాం ఉగ్రదాడిని ఖండించిన బెల్జియం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు మద్దతు తెలిపింది.

0: భారత శాశ్వత సభ్యత్వానికి బెల్జియం మద్దతును పునరుద్ఘాటించింది. భారత్ బెల్జియం మధ్య ప్రత్యక్ష విమాన సేవలను పరిశీలించడం, వీసా ప్రాసెసింగ్ వేగవంతం చేయడం, భారత విద్యా వ్యవస్థలో క్యాంపస్లను ఏర్పాటు చేయవలసిందిగా ప్రముఖ బెల్జియం విశ్వవిద్యాలయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానించారు.
1: इंडिया बेल्जियम बिजनेस फोरम को एक रेगुलर मैकेनिज्म बनाने का निर्णय लिया है. हम दोनों देशों की फाइनेंशियल, फिनटेक और रेगुलेटरी संस्थाओं के बीच तालमेल बढ़ाएंगे और इन सभी पहलों से हम अगले 5 वर्षों में द्विपक्षीय व्यापार को डबल करने का लक्ष्य साकार कर लेंगे.
0: उक्रेन पश्चिमासिया संक्षोभालपै चर्चिंचिन नेतलु दौत्यं చర్చల ద్వారానే శాంతి సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మోదీని బెల్జియం పర్యటనకు రావాల్సిందిగా ఆ దేశ ప్రధాని ఆహ్వానించారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమావేశాన్ని నిర్వహిస్తుంది. బ్రిక్స్ కూటమి సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయవాదులు ఈ ఫోరంలో పాల్గొంటారు. సమన్యాయం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత వినియోగం, సుస్థిర అభివృద్ది వంటి సమకాలీన అంశాలపై న్యాయ వ్యవస్థల మధ్య సమగ్ర చర్చలు, అభిప్రాయాల మార్పిడికి ఈ ఫోరం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రారంభం రోజున భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల న్యాయాధిపతులతో సమావేశమవుతారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ రంగ దౌత్యానికి సంబంధించిన రక్షా పత్రాన్ని ఆవిష్కరించారు. రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక ప్రణాళిక దృక్పథాన్ని ఈ సమగ్ర పత్రం వివరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ భద్రతా లక్ష్యాలను ప్రపంచ సహకారంతో అనుసంధానిస్తూ దీర్ఘకాలిక స్థిరత్వం, పరస్పర ఎదుగుదలకు ఈ విధానం దోహదపడుతుందని పేర్కొంది. ద్వైపాక్షిక, బహుపాక్షిక భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడం, సంయుక్త సైనిక విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు, నైపుణ్యాల మార్పిడి ద్వారా మిత్ర దేశాల సామర్థ్యాన్ని పెంపొందించడం, మేక్ ఇన్ ఇండియా కింద స్వదేశీ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం, సముద్ర భద్రతను మరింత పటిష్టం చేయడం భారత విదేశాంగ విధానంలో డిఫెన్స్ డిప్లొమసీ అత్యంత కీలకమైంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్తో న్యూఢిల్లీలో సీషెల్స్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అజరెల్ ఎర్నాస్టా నేతృత్వంలోని పార్లమెంటరీ ప్రతినిధి బృందం సమావేశమైంది. ప్రజాస్వామ్య విలువలతో ముడిపడి ఉన్న భారత సీషెల్స్ స్నేహబంధాన్ని ఈ సందర్భంగా వారు పునరుద్ఘాటించారు. సముద్ర భద్రత, పునరుత్పాదక ఇంధనం, సీఫుడ్ రంగాలు, సామర్థ్య పెంపుదల వంటి అంశాల్లో ఇరుదేశాల అభివృద్దిని బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా చర్చించారు. పార్లమెంటరీ కార్యకలాపాల డిజిటలైజేషన్, అనువాద సేవలు, డిజిటల్ ఆర్కైవ్స్ల కోసం భారత్ అభివృద్ది చేసిన ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని సీషెల్స్తో పంచుకోవడానికి సిద్దంగా ఉన్నట్టు ఉపరాష్టపతి తెలిపారు.

0: రెండు దేశాల పార్లమెంట్ల మధ్య మరింత సన్నిహిత సంబంధాలు, భాగస్వామ్యం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 7.8% జీడిపి వృద్ది సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర వహించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఎఫ్టీఏ అవుట్ రీచ్ జాతీయ వర్క్ షాప్ లో మాట్లాడుతూ గోయల్, వివిధ దేశాలతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రధాన ఎగుమతిదారుగా ఎదగడానికి మార్గం సుగమం చేస్తాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా దేశ వాణిజ్యాన్ని పెంపొందించేందుకు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వినియోగాన్ని పెంచాలని, దేశవ్యాప్తంగా సమగ్ర కృషి జరగాలని పిలుపునిచ్చారు. కెనడా, మెక్సికో, చిలీ, మెర్కోసుర్, సదరన్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్, గల్ఫ్ సహకార మండలి, ఇజ్రాయెల్తో రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారతదేశం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేస్తుందని మంత్రి తెలిపారు. ముంబై నుండి సింధుదుర్గ్ ఎక్స్ప్రెస్ రైలును రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, ముంబై సబర్బన్ రైల్వే సామర్థ్యాన్ని పెంచేందుకు, సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచడానికి, ఆటోమేటిక్ తలుపుల సదుపాయం కలిగిన నూతన తరం సబర్బన్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ క్రమబద్దమైన చర్యలు తీసుకుంటోందని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత విద్యాశాఖ సీనియర్ అధికారులతో కలిసి భారత్ ఇన్నోవేట్స్ పథకానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. దేశంలో పరిశోధన అభివృద్ది ఆధారిత దీర్ఘకాలిక పరిశోధనాత్మక ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచ వేదికపై చాటి చెప్పడం, భాగస్వామ్యాల కోసం మరిన్ని అవకాశాలు సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించారు. రేపు ఆయన హాంకాంగ్ కు చెందిన లీ చెయ్యక్ యూతో తలపడతారు. ఈ మ్యాచ్ రేపు సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. ప్రీ క్వార్టర్స్ లో శ్రీకాంత్ కెనడా ఆటగాడు విక్టర్ లాయ్ పై 21-18, 21-19 తేడాతో విజయం సాధించారు. అంతకుముందు పురుషుల డబుల్స్ లో భారత్ కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి జోడీ రౌండ్ ఆఫ్ 16లో ఫ్రాన్స్ కు చెందిన క్రిస్టో తోమా జూనియర్ పొపో చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తూర్పు మధ్యప్రదేశ్ లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే బీహార్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, బెల్జియం దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమావేశం నిర్వహిస్తుంది. మొదటి ఆర్థిక త్రైమాసికంలో 7.8% జీడిపి వృద్ది సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కిసాన్ వాణి.

0: నిచ్చే రకాలు, లేత తోటల యాజమాన్యం ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా చిన్నలాటరిపి ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన లభించును పెన్షన్.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, జిడి మామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు, లేత తోటల యాజమాన్యం ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా చిన్నలాటరిపి ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయం.
3: డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు నమస్కారం సార్.
4: నమస్కారం అండి.
3: సార్, మీరు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి చిన్న లాతిరిపిలో ఉద్యాన కళాశాల ఉంది కదండి, అక్కడ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు.
4: అవునండి.
3: సార్, ఈరోజు మనం రైతు సోదరుల కోసం జీడి మామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు ఏమి ఉన్నాయి, అలాగే లేత తోటల యాజమాన్యం ఏ విధంగా చేపట్టుకోవాలి తెలుసుకుందాం సార్. అయితే రైతు సోదరులు ఎవరైతే ముఖ్యంగా జీడి మామిడి తోటలు చేసుకుంటున్నారో, మన రాష్ట్రంలో చూసినట్లయితే ఈ జీడి మామిడి విస్తీర్ణం ఎంత మేరకు ఉంది సార్? అలాగే ఉత్పత్తి ఎంత సాధిస్తున్నాం? ఇప్పుడు మన దేశంలో ఎలా ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే జీడి మామిడి?
4: సార్, మన రాష్ట్రంలో జీడి మామిడి అనేది చాలా ప్రధానమైన పంట. మన రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ, మరి ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో పెద్ద ఎత్తున జీడి మామిడి సాగు చేస్తున్నారు. దాదాపుగా మన రాష్ట్రంలో జీడి మామిడి 1.36 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ, దాని నుండి మనకి 1.67 లక్షల టన్నుల జీడి గింజలు ప్రతి సంవత్సరం కూడా ఉత్పత్తి అవుతున్నాయి. అయితే భారతదేశంలో సుమారుగా 11.16 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో భారతదేశంలో సాగు చేస్తున్నాం. దాని నుంచి మనకి 7.78 లక్షల టన్నుల గింజలు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే మన దేశంలో సరాసరి ఉత్పాదకత 670 కేజీలు ఉంది. మన దేశంలో మహారాష్ట్ర అత్యధికంగా, అంటే సుమారుగా 1200 నుంచి 1300 కేజీల ఉత్పాదకతతో మహారాష్ట్ర ముందంజలో ఉంది. అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినట్లయితే మన దగ్గర సుమారుగా ఉత్పాదకత 750 కేజీలు మాత్రమే హెక్టార్కి ఉంది. అంటే దేశీయ యావరేజ్తో సమానంగా ఉన్నప్పటికీ కూడా మరి వేరే రాష్ట్రాలతో పోల్చినప్పుడు మన దగ్గర ఉత్పాదకత తక్కువగా ఉంది. కాబట్టి దీన్ని అధిగమించడానికి మనకు ముఖ్యమైనటువంటి ఈరోజు మన దగ్గర టెక్నాలజీస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట.
3: సార్, ఉత్పాదకత తక్కువ అంటున్నారు కదా, దీనికి గల కారణం ఏమైంటుంది, అలాగే దీన్ని ఏ విధంగా అధిగమించారు?
4: ముఖ్యంగా సార్, మనం చూసినట్లయితే మన రాష్ట్రంలో ఈ జీడి మామిడి సుమారుగా 60 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు. ఆ రోజుల్లో ఎక్కువ కూడా విత్తనం మొక్కలు ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ, మారుమూల ప్రాంతాల్లో కానీ పెద్ద ఎత్తున విత్తనం మొక్కలు సాగు చేయడం జరిగింది. కానీ ఈ విత్తనం మొక్కల ద్వారా సాగు చేసినప్పుడు ఇది పరపరాగ సంపర్కం జరుపుకోవటం వల్ల వచ్చే మొక్కలు తల్లిని పోలిన మొక్కలు రావన్నమాట. అందుకోసమని శాకీయ ప్రవర్ధనం ద్వారా చేసిన మొక్కలను మాత్రమే రైతులు నాటుకోవాలి. సో ఆ క్రమంలో మనం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయము జీడి మామిడి పరిశోధన స్థానం బాపట్ల ద్వారా విస్తృతమైన పరిశోధనలు చేసి మనము శాకీయ విధానంలో అంటు కట్టే విధానాన్ని, లేత కొమ్మంటు విధానాన్ని మనం డెవలప్ చేసి రైతులకి మనం ఈరోజు నాణ్యమైన మొక్కలు సరఫరా చేయటం కూడా జరుగుతూ ఉంది సార్.
3: సార్, ఆ విధంగా చూసుకున్నట్లయితే మనం అభివృద్ధి పరిచిన అదే అధిక దిగుబడి ఇచ్చే రకాలు ఏమున్నాయి, వీటి లక్షణాలు అలాగే వీటి ఉత్పాదకత ఏ విధంగా ఉంది ఒకసారి రైతులకు వివరించండి సార్.
4: మన దగ్గర మన పరిశోధనా స్థానం బాపట్ల నుంచి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా సుమారుగా BPP 1 నుంచి BPP 11 వరకు, ఎక్సెప్ట్ BPP 7 మనము అభివృద్ధి చేసి విడుదల చేయడం జరిగింది. ఈరోజు ప్రజెంట్ మనకేంటంటే బీపీ

0: బీపీపీ 5, బీపీపీ 8, బీపీపీ 9, బీపీపీ 11 రకాలు బాగా అధిక దిగుబడినిచ్చే రకాలుగా దేశ స్థాయిలో కూడా ఈరోజు పేరెడక గనవి. మనం బీపీపీ 5 రకం చూసుకున్నట్టయితే విత్తనం సైజు 6 నుంచి 7 గ్రాముల వరకు ఉండి మనకు ఉత్తర కోస్తా జిల్లాలకి బాగా అనువైన రకంగా గుత్తి కాపు అంటే గుత్తిలో సుమారు 15 నుంచి 20 గింజలు వస్తాయన్నమాట. సరాసరి చెట్టుకి 20 కేజీల దిగుబడి కూడా మనకు వస్తుంది. మరి గింజ బరువు 6 నుంచి 7 గ్రాములు ఉంటుంది. పప్పు శాతం కూడా 28% కూడా ఉండి మంచి దిగుబడిని ఇచ్చే రకం సార్. తర్వాత మనకు బీపీపీ 8 రకము, అది గింజ సైరు బాగా బోల్డ్ టైప్ అనమాట. 8.1 గ్రాము బరువు ఉండి ఒక గుత్తిలో 10 నుంచి 12 గింజలు వస్తాయి. అధిక దిగుబడి 25 కేజీల దిగుబడి కూడా 15 సంవత్సరాల చెట్టు నుంచి కూడా వస్తుంది. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పప్పు శాతం 30% అనమాట. అంటే 100 కేజీల గింజలు మనం కట్ చేస్తే 29 కేజీలు మనకి పప్పు అనేది దీంట్లో వస్తుంది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే దీంట్లో త్వరగా క్రాప్ వస్తుంది అనమాట. డిసెంబర్లో పూత మొదలయ్యి ఏప్రిల్ కల్లా కూడా దిగుబడి అంతా కూడా కటింగ్ అంతా ఒకసారి వచ్చేస్తుంది. ఇంకోటి బీపీపీ 9 రకం, ఇది కొంచెం మధ్యస్థంగా వచ్చే రకము. ఇది 7.2 గ్రాములు గింజ బరువు ఉండి మే ఎండింగ్ వరకు కూడా మనకు కాపు వచ్చేటువంటి రకము. ఇది కూడా సరాసరి చెట్టుకి 20 నుంచి 25 కేజీలు దిగుబడి నమోదు చేస్తూ ఉంది. ఇకపోతే కొత్త రకము ఈ మధ్యకాలంలో బీపీపీ 10 మరియు 11 రెండు రకాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. బీపీ 10 గింజ సైజ్ 8.2 గ్రాములు ఉండి మంచి పప్పు శాతం కలిగిన రకము. ఇంకొక రకము బీపీపీ 11 రకము, ఇది హైడెన్సిటీ ప్లాంటింగ్కి అనువైన రకం అనమాట. మొక్క డ్వార్ఫ్గా ఉంటుంది, కొమ్మలు ఎక్కువగా ఉంటాయి. మనం ఇసుక నేలల్లో కానీ ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా వేసుకునేవాడు అనుకునే రకము. గింజ సైజు 7 గ్రాములు ఉండి అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకము సార్.
1: సార్ ఇప్పుడు ఈ రకాలు ఎంచుకున్న తర్వాత మీరు ఇప్పుడు చెప్పినటువంటివి బాగా దిగుబడినిచ్చే రకాలు, రైతు సోదరులు నాటుకోవడానికి అనువైన సమయం ఏది సార్? ఎప్పుడు నాటుకుంటే వారికి తొందరగా కాపుకొస్తుంది?
0: మన ప్రాంతంలో మన ఉత్తర కోస్తా జిల్లాల్లో అయితే జూలై మాసం నుంచి కూడా మనం మొక్కలు నాటుకోవచ్చు. అదే దక్షిణ కోస్తా ప్రాంతాలు అయితే ఆగస్టు మాసం నుంచి నాటుకోవచ్చు. నీటి వసతి ఉన్న భూములు అయితే మనము డిసెంబరు జనవరి వరకు కూడా మనము మొక్కలు నాటుకునేటువంటి సౌలభ్యం ఉంది. అది ఏంటంటే ఎడారి ప్రాంతాల్లో వర్షాధారం కింద అయితే మనం జూన్ జూలై ఆగస్టు మాసాల్లో నాటుకున్నట్టయితే త్వరగా మొక్కలు ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయి మొక్కలు సర్వే అయ్యేది కూడా అవకాశం ఎక్కువగా ఉంది సార్. ఆ విధంగా చేస్తారు.
1: డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు, ఇప్పుడు రైతు సోదరులందరూ దగ్గర దగ్గరకు వేసేస్తూ ఉంటారు మా మొక్కలు అనుకున్నట్టు, ఈ జీడి మామిడిని ఎంత దూరంలో మనం వేసుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చు? అలాగే వీటికి ఏమైనా సీడ్ ట్రీట్మెంట్ లాంటిది ఏమైనా చేయాల్సి ఉంటుంది?
0: మనం చూసినట్లయితే రైతులకు కూడా చాలా అపోహలు, అంటే మొక్కల మధ్య దూరం ఎంత ఉండాలి అనేది. ఒకప్పుడైతే మనం విత్తనం మొక్కలు కాబట్టి మొక్కల మధ్య మొక్కకి మొక్కకి మధ్య 10 మీటర్లు పెట్టి మొక్కలు మనం వదిలేసేవాళ్ళమి. అప్పుడేంటే మొక్కలంతా కూడా ఈ భూమి మీద మొత్తం పరుచుకుపోయి ఒక్కొక్క మొక్క వచ్చి 5 సెంట్లు విస్తీర్ణం కూడా విస్తరింపజేసి ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు ఏంటంటే మనం డెవలప్ చేసిన రకాలు, అధిక దిగుబడినిచ్చే రకాలు, మరి త్వరగా కాపుకు వచ్చే రకాలు, వీటికి గాలి వెలుతురు ఇవన్నీ కూడా సక్రమంగా కావాలి కాబట్టి మరి మన యాజమాన్య పత్రాలు అనగా ఎరువులు వేయటము ఇవన్నీ కూడా మనము చేస్తున్నాం కాబట్టి మొక్కల మధ్య దూరం ఎంపిక చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. ఈరోజు మన రాష్ట్రంలో వివిధ రకాలటువంటి భూములు ఉన్నాయి. మనం అదే ఇప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ప్రాంతానికి వెళ్తే సారవంతమైన భూములు ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడ మొక్కలు బాగా ఏపుగా పెరుగుతాయన్నమాట. అలాంటి నీటి వస్తున్న భూముల్లో మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉండాలి. అంటే మొక్కకి మొక్కకి మధ్య 7x7 మీటర్ల దూరము ఉండాలి. అంటే సుమారుగా 20 నుంచి 23 గజాలు అనేది కంపల్సరీగా మనం పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మన హెక్టార్కి వచ్చి సుమారుగా మనకి 200 మొక్కలు ఒక హెక్టార్కి మనం వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అదే మన తేలికపాటి భూములు, అంటే ఇసుక భూములు, సపోజ్ మనకి ఈ ప్రకాశం జిల్లా ఇటు చిన్నగంజాము కానీ వేటపాలెము చీరాల అదేవిధంగా శ్రీకాకుళం నార్త్ కోస్టల్లో కూడా శ్రీకాకుళము విజయనగరము విశాఖపట్నం జిల్లాలు చూస్తే సగం భూములు శాండీ సాయిల్ అంటే ఇసుక భూముల్లో మనం సముద్ర తీర ప్రాంతాల్లో సాగు చేస్తాం. ఇవి తేలికపాటి భూములు కాబట్టి ఇక్కడ మొక్కల పెరుగుదల అనేది మనం కంపారిటివ్గా తక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కల మధ్య స్పేస్ అనేది గ్యాప్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ మొక్కల సాంద్రత మనం పెంచుకోవచ్చు అనమాట. అంటే వివిధ రకాలు మేము పరిశోధనలు చేసినప్పుడు హల్టా హైడెన్సిటీయా, హైడెన్సిటీయా, నార్మల్ డెన్సిటీయా, హైడెన్సిటీ విధానం అంటే మొక్కకి మొక్కకు మధ్య 5x5 మీటర్ల దూరంలో కనుక నాటుకున్నట్టయితే అప్పుడు హెక్టార్కు సుమారుగా మనకి 400 మొక్కలు అనేవి మనకి అకామిడేట్ చేయొచ్చు. ఎకరాకైతే 120 మొక్కలు మనం పెట్టుకొని ఈ విధంగా చేసుకున్నట్టుగా అధిక దిగుబడి వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది సార్.
1: అయితే రైతు సోదరులు ఈ మొక్కకి మొక్కకి

0: దూరం అనేది జాగ్రత్తగా గమనించుకోవాలంటారు.
1: ఎస్ అవును
0: తర్వాత సార్, ఇప్పుడు మనం గుంతలు తీసుకోవాలి కదా,
1: అవును సార్,
0: ఇందులో ఈ గుంతలు ఎలా తీసుకోవాలి, ఆ గుంతల్లో ఏం వేసుకుంటే మనం బాగా ఈ మొక్కలు పెరుగుతాయంటారు?
1: ఓకే సార్, మనం జీడిమామిడిలో గుంతలు తీయటం కూడా చాలా ప్రాముఖ్యమైన అంశం. ఎందుకంటే మేము ప్రయోగాత్మకంగా ఫీల్డ్లో మేము చూసినప్పుడు, ప్రాక్టికల్గా చూసినప్పుడు చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే మొక్కలు తీసుకెళ్లి జస్ట్ కొంచెం మట్టి తీసి అలాగా పెట్టేస్తున్నారు, ఒక 2-3 నెలలకు మొక్క చనిపోతుంది. కానీ జిడిమామిడి పరిశోధనా స్థానం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా ఒక స్టాండర్డ్ టెక్నాలజీ డెవలప్ చేసాం అనమాట. దానికి ఏంటంటే జీడి మొక్కలకి 2 అడుగుల పొడవు లోతు వెడల్పు ఉన్నటువంటి గుంతలు తీయాలి. ఈ గుంతలు తీసేటప్పుడు కూడా పై మట్టి, 1 అడుగు మట్టిని తీసి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో పోషకాలు, సారవంతమైన మట్టి దాంట్లో ఉండదు కాబట్టి తీసి పెట్టి పక్కన పెట్టుకొని దానికి పశువుల ఎరువు 10 కేజీలు కలుపుకోవాలన్నమాట. పై మట్టికి 10 కేజీల పశువుల ఎరువు, తర్వాత వేపపిండి 1 కేజీ, అంటే వేరు పురుగులు రాకుండా ఉండటానికి, మరియు కార్బోఫిరాన్ గులికలు, పురుగులు కూడా ఉన్నా సరే గ్రబ్స్ ఉన్నా చనిపోవడానికి కార్బోఫిరాన్ గులికలు 10 గ్రాములు, 1 చెంచా అన్నమాట స్పూను. దీంతోపాటు వేరు పెరుగుదల బాగా ఉండటానికి 100 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఇది ఒక్కదాన్ని మాత్రమే గుంతల్లో మొక్కలు పెట్టుడేయాలండి. ఇంకా వేరే యూరియా కానీ పొటాషియం కానీ ఎరువులు కానీ ఏవి కూడా మొక్కలు పెట్టిన సంవత్సరం వరకు కూడా మిగతా రసాయనాలు ఏమీ కూడా వేయకూడదు. చాలా ప్రాముఖ్యమైన అంశము. గుంతల్లో 10 కేజీల పశువుల ఎరువు, వేపపిండి 1 కేజీ, కార్బోఫిరాన్ గులికలు 10 గ్రాములు, దీనితో పాటు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు 100 నుంచి 150 గ్రాములు, ఇవన్నీ కూడా ఈ టాప్ సాయిల్ మనం ఏదైతే అడుగుమట్టి తీసామో దాంతో కలిపి బాగా మిక్స్ చేసుకొని గుంతను నింపుకొని ఆ గుంతలో మనం మొక్కని నాటుకోవాలండి.
0: అయితే ఈ విషయం రైతు సోదరులు కూడా బాగా గుర్తుంచుకోవాలండి. ఒకటి ఏంటంటే రైతు సోదరులకు మనం రకాలు చెప్పాము, మనం బీపీపీ 5 నుంచి 11 వరకు అందుబాటులో ఉంటాయి. ఇవి రైతు సోదరులు అడిగేది ఏంటంటే ఎక్కడ దొరుకుతాయి, మేము ఎవరిని సంప్రదించాలి, ఈ రకాలు కావాలంటే అని అడుగుతుంటారు, దానికి చెప్పండి సార్.
1: కరెక్ట్ సార్, మనం ముఖ్యంగా చూసినట్లయితే రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వివిధ ప్రాంతాలలో కూడా. మనము నాణ్యమైన అంటు మొక్కలు, మంచి రకాలు కావాలన్నప్పుడు కొంచెం ఇబ్బంది అయినప్పటికి కూడా రైతులు గమనించాలి. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని వివిధ పరిశోధనా స్థానాల్లో, ముఖ్యంగా జీడిమామిడి పరిశోధనా స్థానం బాపట్లలో పెద్ద ఎత్తున మొక్కలు తయారు చేస్తూ ఉన్నాము. దాంతోపాటు మనకు ఉద్యాన పరిశోధనా స్థానము పందిరి మామిడి తూర్పుగోదావరి జిల్లా, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రము పందిరి మామిడిలో కూడా మొక్కలు పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. మరి దాంతోపాటు ఈ మధ్యకాలం ఒక 2 సంవత్సరాల నుంచి కూడా కొత్తగా ఏర్పడినటువంటి ఉద్యాన పరిశోధనా స్థానం పెద్దపేట బూర్జా మండలం శ్రీకాకుళం జిల్లాలో కూడా, అక్కడ కూడా మనము అంటు జీడి మామిడి అంటు మొక్కలు పెద్ద ఎత్తున కూడా తయారు చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి మనం మొక్కలు రైతులు పొందుకోవచ్చు. అదేవిధంగా మన డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఉద్యాన శాఖ వాళ్ళు కూడా హార్టికల్చర్ ఫార్మ్ అక్కడ బొబ్బిలి హార్టికల్చర్ ఫామ్ బనకాపల్లిలో కూడా వాళ్ళు పెద్ద ఎత్తున జీడి అంటు మొక్కలను తయారు చేస్తున్నారు. అక్కడి నుంచి మనం రైతు సోదరులు ఈ యొక్క నాణ్యమైన అంటు మొక్కల్ని పొందుకోవచ్చు. ఈ ధర కూడా మన ప్రభుత్వం నిర్దేశించిన ధర, మరి యూనివర్సిటీ కూడా ఆ నిర్దేశించిన ధర, ఒక మొక్క వచ్చి అంటు మొక్క 50 రూపాయలండి. ఈ యొక్క ధర చెల్లించి రైతులు మనం పొందుకోవచ్చు. దాని డిపార్ట్మెంట్ వారు స్కీమ్లో కూడా మనం పెట్టుకొని సబ్సిడీ పొందుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట.
0: డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు, మనం మొక్కలు నాటుకున్న తర్వాత రైతు సోదరులు వీటికి నీటి తరలు ఎలా ఇచ్చుకోవాలండి?
1: ఇది జీడి మామిడిలో ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ ప్రశ్న. అంటే ఒకప్పుడు మనము వర్షాధార ప్రాంతంగా పండించే వాళ్ళమి,
0: వదిలేసేవాళ్ళు.
1: చూస్తే 100 మొక్కలు పెడితే నెక్స్ట్ సీజన్ వెళ్ళి చూస్తే అక్కడ 30-40 మొక్కలు కూడా ఉండవు. కానీ జీడి మొక్క ఏంటంటే మొదటి 2 సంవత్సరాలు కూడా చిన్న పిల్లలను పెంచినట్టు పెంచుకుంటేనే తర్వాత మనకి ఒక 50 సంవత్సరాల పాటు మనకి దిగుబడి ఇస్తారనమాట. ఎందుకంటే మొట్టమొదటి 2 సంవత్సరాలు చాలా సెన్సిటివ్ మొక్క, వేరు వ్యవస్థ కూడా చాలా సెన్సిటివ్, మొక్కలు కూడా ఎండ ఏడుమికి తట్టుకోలేవు కాబట్టి వీటిని మనము ఈ యొక్క అంతర కృషి కింద నీటి తడులు అనేది మనం కంపల్సరిగా యాసవిలో సెప్టెంబర్ అక్టోబర్లో మనం ప్లాంటింగ్ చేస్తున్నాం. నవంబర్ డిసెంబర్ దాకా మొక్కలు బాగానే ఉంటాయి, జనవరి దాకా మొక్కలు బాగుంటాయి, ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే మాసాల్లో మొక్కలు ఎండ వేడిమికి దెబ్బతిని తరుగుతున్నమాట. కాబట్టి రైతు సోదరులు నీటి వసతి ఉన్న వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కానీ మరి బొంగల ద్వారా కానీ నీటిని పోసుకోవాలి. ఒకవేళ నీటి వసతి అక్కడ లేకపోయినా సరే దగ్గరలో ఉన్నటువంటి సోర్స్ కాలువల ద్వారా కానీ మరి తెచ్చుకొని నీటి తరలు ఇచ్చి, నీటి తరలు ఇవ్వడం కష్టం కాబట్టి వారానికి ఒకసారి అయినా సరే వేసవిలో, ముఖ్యంగా మార్చి ఏప్రిల్ మే జూన్ మాసాల్లో వేసవిలో నీటి తరలు ఇచ్చి వారానికి ఒకసారి అయినా సరే ఒక బొంగ నీళ్ళంటే 10 లీటర్ల నీటి మొక్కకిచ్చి కింద పాదుల్లో కానీ మనం మల్చింగ్ చేసినట్లయితే ఎండు ఆకులు కానీ మరి వేపాకులు కానీ గానుగాకులు కానీ వేసినట్లయితే చాలా వరకు ఎవాపరేషన్ మనం తగ్గించి వేసినలో మనం మంచి వాతావరణం కల్పించి మొక్కల్ని చనిపోకుండా ఉంచుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే రైతులు

0: ఈ వేసవికాలంలో వేడిగాళ్ళు మనం వడగాళ్ళు అంటాం. మే మాసంలో మూడో వారంలో వేడిగాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి అందుకే మార్చి ఆఖరిలోనే లేత మొక్కలకి మనం మొక్కలు నాటిన ఒక 6 నెలల తర్వాత అనగా మార్చి ఆఖరిలో తూర్పు పడమర దిశల్లో కానీ తాటాకులు పెట్టుకున్నట్లయితే, కొంతమంది తాటాకులు పెడుతున్నారు, కొంతమంది 3 కర్రలు కట్టి పాత చీరలు కూడా కట్టేసిన హోల్స్ పెడితే ఆ వేడిగాలి అనేది మొక్కకు రాకుండా మొక్క దెబ్బతినకుండా మనం కాపాడుకునేటువంటి అవకాశం కూడా ఉందండి.
1: సార్, తర్వాత చూస్తే మనకు ఒక మొక్క నుంచి ఎంత దిగుబడి తీసుకోవచ్చు, ఎన్ని సంవత్సరాలు మనకి దిగుబడి వస్తుంది, ఒకసారి ఉదాహరణతో చెప్పండి సార్.
0: సహజంగా మనము ఇత్తనం మొక్కలు అయితే 6 సంవత్సరాల తర్వాత దిగుబడి వస్తుంది, కానీ ఈరోజు మనము రైతులందరూ కూడా విశ్వవిద్యాలయం ద్వారా ఉన్నటువంటి టెక్నాలజీని ఈరోజు అవలంబిస్తున్నారు. కష్టమైనప్పుడు రైతులు అంటు మొక్కలు కొనుక్కొచ్చుకొని అంటు మొక్కలు నాటుతున్నారు. ఈ అంటు మొక్కలు మనం వేసుకున్న రైతులైతే 2వ సంవత్సరమే మనకి పూత పిందె వస్తుంది, కానీ మనం ఫస్ట్ 2 సంవత్సరాలు కూడా ఆ పూత అంతటిని కూడా తుంచివేయాలి. 3వ సంవత్సరం నుంచి మనం పూత పిందె ఉండే విధంగా మనము ఉంచుతామండి. 3వ సంవత్సరం నుంచి మన క్రాప్ అనేది మొదలవుతుంది. 3వ సంవత్సరము మనకి సరాసరిగా ఒక చెట్టుకు వచ్చి 1.5 నుంచి 3 కేజీలు మనకి ఎండబెట్టిన గింజలు వస్తాయన్నమాట. అదే 4వ సంవత్సరంలో ఒక చెట్టుకి 4 కేజీలు కూడా గింజలు వచ్చేటువంటి అవకాశం ఉంది. 5వ సంవత్సరం చూసినట్లయితే ఒక చెట్టుకి 5 కేజీలు గింజలు వస్తాయన్నమాట. మరి 5వ సంవత్సరం పైబడి నుంచి గింజలు పెరుగుతూ ఉంటాయి. 10వ సంవత్సరం నాటికి అంటే సుమారు 8వ కోత నాటికి ఒక చెట్టుకు వచ్చి 10 నుంచి 15 కేజీల గింజలు దిగుబడి అనేది ఒక చెట్టు నుంచి మనకి వస్తుంది. తద్వారా ఈరోజు మన యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక సరాసరి ఒక చెట్టుకు 10 కేజీలు వచ్చినా సరే రైతులు 7x7 మీటర్ల దూరంలో మొక్కలు నాటినప్పుడు 200 మొక్కలు హెక్టార్కి వస్తున్నాయి కాబట్టి 200x10 కేజీలు అంటే 2000 కేజీల ఉత్పాదకత మనం జీడిమామిడిలో అంటు మొక్కల విధానం ద్వారా సాధించాలని కూడా మన రైతులకి తెలియజేస్తున్నామండి.
1: ఈ విధంగా సార్, ఒక మొక్క నాటితే ఎన్ని సంవత్సరాలు మనం దిగుబడి తీసుకోవచ్చు?
0: జీడి మొక్కలు మనకి ఒక 45 నుంచి 50 సంవత్సరాల వరకు కూడా మనకు దిగుబడి ఇస్తూనే ఉంటుంది. అయితే ఏంటంటే 10 సంవత్సరం కూడా సక్రమంగా దానికి ఎరువులు యాజమాన్యం అనేది చేయాలి, కత్తిరింపులు చేయాలి. ఇవన్నీ కూడా సరైన యాజమాన్య పద్ధతులు మన రైతులు కానీ పాటించినట్లయితే మంచి దిగుబడులు సాధించుకుంటూ పనిపోవచ్చు.
1: సార్, తర్వాత మనం మొక్కకి 7 మీటర్లు మాక్సిమం డిస్టెన్స్ అనుకున్నాం కదా, అంటే మనకు చాలా ఏరియా ఖాళీగా కనిపిస్తుంది సహజంగా. ఈ నేపథ్యంలో రైతు సోదరులు అదనపు ఆదాయం కోసం ఏమైనా అంతర పంటలు సాగు చేసుకోవచ్చా, అవకాశం ఉంటే ఎటువంటి పంటలు దీనికి పనికొస్తాయి?
0: తప్పకుండా అండి. రైతులు అంటే జీడి మామిడిలో మొట్టమొదటి 2-3 సంవత్సరాలు మొక్కకు మొక్క మధ్య చాలా గ్యాప్ ఉంది కాబట్టి దాని నుంచి కూడా అదనపు ఆదాయాన్ని రైతులు సంపాదించుకునే అవకాశం ఉంది. దీంట్లో ముఖ్యంగా మన ప్రాంతాన్ని బట్టి ఇసుక భూముల్లో అయితే చక్కగా మనం ఈరోజు ఆకుకూరలు సాగు చేసుకోవచ్చు, వేరుశనగ పంట వేసుకోవచ్చు, అదే చిక్కుడు పంట వేసుకోవచ్చు, పూల మొక్కలు కూడా నాటుకొని మనం అధికంగా అంటే 2-3 నెలల్లోనే పూర్తి అవుతుంది. బంతి మొక్కలు నాటుకుంటే ఒక సీజన్లో మంచి ఆదాయం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి అలాంటి లేత భూముల్లో మనం ఇసుక భూముల్లో అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. అదే బరువైన సారవంతమైన భూముల్లో ఈరోజు రైతులు పసుపు సాగు చేస్తూ ఉన్నారు, అదేవిధంగా పనస కూడా పైనాపిల్ కూడా మనం ఈరోజు సాగు చేస్తున్నాం. తద్వారా దాని ద్వారా కూడా మొట్టమొదటి 2-3 సంవత్సరాలు మంచి దిగుబడి సాధించే అవకాశం కూడా ఉంది. ఇంకా తేలికపాటి ఇసుక భూముల్లో వాటర్ మెలన్, పుచ్చకాయ, మస్క్ మెలన్, కర్బూజా ఇలాంటి పంటలు కూడా మరి యాషిగర్, బూడిద గుమ్మడి ఇలాంటి పంటలు కూడా సాగు చేసుకుని ఒక 3 నెలల్లోనే అధిక దిగుబడి మనం సాధించుకునే అవకాశం కూడా ఉంది సార్.
1: సార్, డాక్టర్ ఉమామేశ్వరరావు గారు, చివరిగా మనకు ఈ లేత తోటలు సాగు చేసేటప్పుడు రైతు సోదరులకి వివిధ రకాలైనటువంటి పురుగులు ఇబ్బంది పెడతా ఉంటాయి కదా, ఇవి ఏమేమి పురుగులు ఉంటాయి, ఇందులో ఎలా మనం యాజమాన్యం చేసుకోవాలంటారు రైతు సోదరులు?
0: ఇది కరెక్టే. సహజంగా మనకి ఈ చిన్న వయసులో మొక్కలు మనం సాగు చేస్తున్నప్పుడు సహజంగా ఎప్పుడైతే మళ్ళీ కొత్త చిగురు వస్తుందో ఆ దశలో మనకి ఈ పురుగుల యొక్క సమస్య మనం చూస్తూ ఉంటాం. దీంట్లో చాలా తక్కువగా ఈ పురుగుల సమస్య జీడి మామిడిలో మనము చూడొచ్చు. దాంట్లో ప్రధానమైనది ఆకు తినే పురుగు, లేదా ఆకు ముడత పురుగు, లేదా ఇంకా కంటే లీఫ్ మైనర్, ఆ పాము పొడ తెగులు అంటాం. ఇవి సాధారణంగా వచ్చేటువంటి పురుగుల యొక్క సమస్య. దీనికి మనము సహజంగా జూలై ఆగస్టు మాసాల్లో అంటే వర్షాలు పడ్డాక లేత చిగురు వచ్చిన తర్వాత ఎక్కువగా ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో క్లోరోపైరిపాస్ 2 మిల్లీలీటర్లు లీటర్లు పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్నిసార్లు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా అంటే ఆంత్రాక్నోజు తెగులు అలాంటిది కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి సాఫ్ 1 గ్రాము లీటర్ కలిపిచికారీ చేసుకున్నట్లయితే మనం సమర్థవంతంగా ఈ పురుగులను మరి తెగులను కూడా మనం లేత మొక్కల్లో నివారణ చేసుకుంటాం.

0: ఉండే అవకాశం ఉందండి.
1: రైతు సోదరులు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకున్నట్లయితే వాళ్ళు జీడి మామిడి తోటలో మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉందంటారు.
0: అవునండి.
1: డాక్టర్ ఉమాశ్వర గారు ధన్యవాదాలండి. మనం ఈరోజు రైతు సోదరులకి విలువైనటువంటి సమాచారం జీడి మామిడి తోటల గురించి, అందులో ఉన్నటువంటి మేలైన రకాలు అంటే మంచి దిగుబడినిచ్చే రకాలు ఏవైతే ఉన్నాయో, బీపీపీ 5 నుంచి 11 వరకు, ఒక బీపీపీ 7 తప్ప అని చెప్పారు. ఈ రకాలు ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితే మంచి యాజమాన్య చేపట్టుకుని వారు మంచి దిగుబడులు తీసుకుంటారు. అలాగే లేత తోటలు కూడా ఎలా యాజమాన్యం చేసుకోవాలి చెప్పారు. మీకు మరొకసారి ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
2: జీడి మామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు, లేత తోటల యాజమాన్యం, ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా చిన్నలాటరపి ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.
3: నేను పల్లోళ్ళ కుర్రదాన్ని బాబు, నేను చేపల్ని పడతాను బాబు, నేను పల్లోళ్ళ

0: క్రమంలో ఇప్పుడు సుగంధ ద్రవ్యం పుదీనా గురించి తెలుసుకుందాం. పంటలలో సువాసన కోసం సుగంధ ద్రవ్యంగాను వివిధ పచ్చళ్ల తయారీలోనూ సలాడ్లలోనూ వాడే ఈ పుదీనా లాబియేటి కుటుంబానికి చెందిన మొక్క. పుదీనా ఆకుల కాండం నుండి తీసే నూనెను మెంథాల్ అంటారు. ఈ మెంథాల్ను వివిధ రకాల ఔషధాల తయారీలోనూ టూత్పేస్ట్ల తయారీలోనూ విరివిగా వాడతారు. ఈ ఆకులలో కార్పోన్ అనే సుగంధ పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల సువాసనను ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. పుదీనా సాగుకు సమశీతోష్ణ ఉష్ణమండల ప్రాంతాలు అనువైనవుగా చెప్పచ్చు. ఉష్ణోగ్రత 20 నుండి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు సాగుకు అనుకూలంగా ఉంటుంది. అధిక సేంద్రియ పదార్థం కలిగిన సారవంతమైన తేలికపాటి ఇసుక నేలల నుండి మురుగునీరు పోయే వసతి గల ఒండ్రు నేలల వరకు కూడా దీని సాగుకు అనుకూలంగా చెప్పుకోవచ్చు. నీరు నిలిచే నల్లరేగడి నేలలు అంతగా పుదీనా సాగుకు అనుకూలంగా ఉండవు. పుదీనాను కాండం ముక్కల ద్వారా ప్రవర్ధనం చేసి నాటుకుని సాగు చేసుకోవచ్చు. నాటుకునే ముందు కాండం ముక్కలను కార్బనిజం 1 గ్రాము లీటర్ నీటికి లేదా కాప్టాన్ 3 గ్రాములు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపిన ద్రావణంలో 10 నిమిషాల పాటు ముంచి నాటుకోవడం వల్ల వేరుకుళ్లను అరికట్టుకోవచ్చు. ఈ విధంగా వేరుతో గల కాండం ముక్కలు 4 నుండి 5 సెంటీమీటర్ల పొడవుతో 2-3 కణుపులు కలిగిన ముక్కలను ఎన్నుకోవాలి. నాటే పద్ధతి ఏ విధంగా ఉండాలంటే, ఈ విధంగా తయారు చేసిన కాండం ముక్కలను వరుసల మధ్య 30 లేదా 45 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు, అలాగే మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు, 1 కణుపు తప్పనిసరిగా భూమిలో ఉండేటట్లు నాటుకోవాలి. ఆకుకూర కోసం సంవత్సరం పొడవునా నాటుకోవచ్చు. ఆఖరి దుక్కిలో ఎకరాకు 4 నుండి 5 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను తప్పనిసరిగా వేసుకోవాలి. పుదీనా సాగుకు నీటి యాజమాన్యాన్ని గమనించుకున్నట్లయితే, నేల స్వభావాన్ని బట్టి శీతాకాలంలో 8 నుండి 12 రోజులకొకసారి, వేసవిలో 3 నుండి 4 రోజులకొకసారి నీరును పారించుకోవాలి.
1: మీరింతవరకు సుగంధ ద్రవ్యం పుదీనా గురించి విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

శ్రోతలకు ఒక గమనిక. ఇప్పుడు 7:45 నుంచి దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంటులో భాగంగా భారత్ హాంకాంగ్ జట్ల మధ్య జరిగే ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. ఈ వ్యాఖ్యానం రేడియో సెట్స్ FM రేడియోలో ప్రసారం చేయబడుతుంది. ఇంకా

0: గారు, ముఖ్యంగా మన దేశంలో ఆంధ్రప్రదేశ్ మత్స్య సంపద విషయంలో అగ్రస్థానంలో ఉంది.
1: అవును సార్.
0: ఇంకో విషయం ఏమిటంటే మత్స్య సంపదలో మన నెల్లూరుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనికి గల ప్రధాన కారణం ఏమిటండి?
1: ఒక ప్రత్యేకమైన స్థానానికి నెల్లూరు జిల్లా రైతాంగానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది సార్. రిస్క్ని తీసుకోగలగడం, ఎంటర్ప్రీనర్షిప్ అనేది నెల్లూరు జిల్లా రైతులకి కొండంతుంది. అదే దీనికి ప్రధాన కారణం. తర్వాత తదనుగుణంగా మనకు వనరులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి సార్. వనరుల్లో భాగంగా మంచినీటి వనరులు. ఇక్కడ మంచినీటి వనరులు అంటే సెలినిటీ అంటే లవణీయత 0.5 PPT పార్ట్స్ పర్ 1000 ఉండేటటువంటి నీటి వనరులను మనం మంచినీటి వనరులుగా పరిగణిస్తాం. అయితే 0.5 PPT నుండి 30 PPT లవణీయత ఉండేటటువంటి నీటిని బ్రాకిష్ వాటర్గా పరిగణిస్తాం. 30 PPTకి మించి ఉండేటటువంటి నీటి లవణీయత ఉండే వాటిని సముద్రం నీటిగా పరిగణిస్తాం. నెల్లూరు జిల్లా ప్రత్యేకత ఏంటంటే ఈ 3 రకాల నీటి వనరులు మనకు పుష్కలంగా ఉన్నాయి సార్.
0: ఈ 3 రకాల నీటి వనరుల లభ్యత మనకు నెల్లూరుకు ఉండటం వల్ల ఇక్కడ ఆక్వారంగం గణనీయమైన ప్రగతి సాధించింది కదండి?
1: అవును సార్.
0: ఇక ఈ ఆక్వారంగాన్ని అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది కదండి?
1: అవును సార్.
0: ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటండి?
1: సార్, మన భారతదేశంలో ఆక్వా రంగానికి అత్యున్నతంగా బలోపేతం చేసే నిమిత్తం ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అనేది కేంద్ర కేబినెట్ 8 February 2024 ఆమోదించింది సార్. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆక్వా రంగంలో ఉండేటటువంటి అసంఘటితమైనటువంటి వర్గాన్ని క్రమంగా సంఘటితంగా రంగంగా మార్చుకోవడం అనేది దీంట్లో ప్రధానమైన అంశం. అంటే మనందరికీ తెలుసు అసంఘటిత రంగం అంటే అన్ఆర్గనైజ్డ్, అంటే ఒక నియమం, ఒక నిబద్ధత, ఒక ప్రణాళిక, ఒక గవర్నమెంట్ సపోర్టు అలాంటి అంశాలు, ఒక ప్రొసీజర్ ప్రోటోకాల్ ఏం లేకుండా జరిగేటటువంటి ఒక రంగం. అదే సంఘటితం అంటే ఆర్గనైజ్ సెక్టార్ అంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక మేరకు, ఒక నిబద్ధత మేరకు, గవర్నమెంట్ సపోర్టు వీటన్నిటితో ముడిపడి ఉండి ముందుకు పోయేటటువంటి అవకాశంగా మారేటటువంటి రంగం అంటే సంఘటిత రంగం కింద చెప్పుకోవచ్చు.
0: జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఎకరాల్లో ప్రస్తుతం చేపలు రొయ్యల పెంపకం జరుగుతుందండి?
1: చేపల పరంగా మాట్లాడితే జిల్లా వ్యాప్తంగా 20,000 to 25,000 acres సాగు జరుగుతుంది సార్. అదే రొయ్యల విషయం దాదాపు 50,000 to 60,000 acres వరకు
0: సాగు జరుగుతుంది.
1: 60,000 acres వరకు ఉంది సార్. 50,000 to 60,000 acres ఉంది.
0: ముఖ్యంగా ఈ చేపల విషయం తీసుకుంటే గనక ఎకరాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం ప్రస్తుతం వస్తుందండి?
1: చేపల సాగులో సార్ ప్రస్తుత పరిస్థితుల్లో మనం నెల్లూరు జిల్లాలో గమనించినట్లయితే 3 టన్నులు పండించే పరిస్థితుల్లో ఎకరా మీద సుమారు 1 lakh rupees, 4 టన్నులు పండించే పరిస్థితుల్లో 120,000 rupees 120 వచ్చే అవకాశం ఉంది సార్.
0: ఇక రొయ్యల సాగులో అయితే అండి,
1: అంటే 4 టన్నులు మనం పండించే పరిస్థితుల్లో మనకు ఎకరా మీద 4 లక్షల వరకు కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది సార్.
0: ఈ ఆక్వా రంగం ప్రస్తుతం చాలా ఒడిదుడుకులు కూడా ఎదుర్కొంటూ ఉంది.
1: వాస్తవం సార్.
0: సరే, లాభం ఒకటైతే నష్టాలు వచ్చే ప్రమాదం ఏమన్నా ఉందండి దీంట్లో?
1: ఆదాయం తక్కువ రావడం, నష్టాలు మెండుగా ఉండడం అనేది సర్వసాధారణం సార్. వెన్నామీ రొయ్యల్లో అయితే, అదే చేపల్లో అయితే స్టేబుల్గా ఉంటుంది సార్. నష్టాలేం ఉండదు, ఆదాయం అనేది ఒక స్టేబుల్గా వస్తుంది. ఈ రొయ్యల పరంగా మాట్లాడితే ఇది ఖచ్చితంగా రిస్క్తో కూడింది, ఆదాయం కూడా ఒడిదడుకులు ఉండేది.
0: వీటన్నిటినీ పరిగణలోకి తీసుకునే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని ప్రవేశపెట్టారు కదా?
1: అవును సార్.
0: ఈ పథకం ముఖ్య ఉద్దేశం మీరు ఇందాకే చెప్పారు, అసంఘటిత రంగాన్ని సంఘటిత రంగంగా మార్చే ఉద్దేశం మొదటిదని. అంటే వీటిలో ఉన్న ప్రధాన అంశాలేమిటి, వాటిని కొంచెం మాకు వివరిస్తారా?
1: ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో ప్రధానంగా 4 కాంపోనెంట్స్ ఉన్నాయి సార్. ఆ మొదటి కాంపోనెంట్లో 2 సబ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. అందులో మొదటి సబ్ కాంపోనెంట్ ఏం చేస్తుందంటే ఈ ఒక ఫార్మలైజేషన్ అండ్ క్రెడిట్ యాక్సెస్, అంటే ఈ అసంఘటిత

0: ఉండేటటువంటి ఈ స్టేక్ హోల్డర్స్కి ఒక డిజిటల్ ఐడి ఇవ్వడం, రిజిస్ట్రేషన్ ఇచ్చి ఫార్మలైజేషన్ చేస్తుంది. ఇది మొదటి సబ్ కాంపోనెంట్. రెండో కాంపోనెంట్ ఏంటంటే, వీరికి ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం కాబట్టి ఆ ఇన్సూరెన్స్కి కావాల్సినటువంటి ప్రోత్సాహం అనేది ఇస్తుంది. తర్వాత రెండవ కాంపోనెంట్కి వచ్చినట్లయితే ఈ వాల్యూ చైన్ ఎఫిషియన్సీస్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆక్వా రంగంలో ప్రొడక్షన్, ప్రాసెసింగ్, స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్, మార్కెటింగ్ వీటన్నిటిలో కూడా ఈ వాల్యూ చైన్ ఎఫిషియన్సీని ఎస్టాబ్లిష్ చేసి దీన్ని సస్టైనబుల్గా అంటే 10 కాలాల పాటు ఈ యొక్క రంగం ముందుకు పోయే విధంగా చూడడం అనేది దీని ఉద్దేశం. తర్వాత మూడవ అంశం ఏంటంటే సేఫ్టీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్. అంటే ఇక్కడ మనం ఎంత పండించామనేది ముఖ్యం కాదు, మనం ఈ సేఫ్టీ క్వాలిటీ సిస్టమ్స్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదనేది ఒక మానిటర్ చేయాల్సిన అంశం ఉంది కాబట్టి అది ఈ చేపలు మరియు చేపల ఉత్పత్తిలో భద్రత మరియు నాణ్యత హామీ వ్యవస్థను స్టాండర్డైజ్ చేయడం, వాటికి సర్టిఫికేషన్ ఇవ్వడం, ట్రేసబిలిటీ ఏర్పాటు చేయడం. ట్రేసబిలిటీ అంటే రైతు విత్తనం చెరువులో వదిలింది మొదలుకొని పంట బయటకు తీసి అది మళ్ళా ట్రాన్స్పోర్ట్ అయ్యి మళ్ళా స్టోరేజీ మళ్ళీ ఎక్స్పోర్టు అన్ని అంశాలలో ఏ రోజు ఏ విధంగా జరిగింది అనేటటువంటి ఒక సర్టిఫికేషన్ అన్నమాట. ఇది కూడా ఈ యొక్క మూడవ కాంపోనెంట్ చూస్తుంది. తర్వాత చివరి కాంపోనెంట్ ఏం చేస్తుందంటే ఏది చేయాలన్నా ఒక ప్రాజెక్ట్ నిర్వహణ కావాలి, మానిటరింగ్ కావాలి, వీటికి సంబంధించినటువంటి సపోర్ట్స్ని అలానే వాటికి కావాల్సిన ఎఫిషియన్సీని ఈ యొక్క అసంఘటిత రంగంలో ఉండి పనిచేసే వారందరికి కూడా అందజేస్తుంది సార్.
1: సార్, ఇక ఈ నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ NFDP పోర్టల్ ఉంది, అది కూడా కాకుండా మొబైల్ యాప్ కూడా రూపొందించారు కదా.
0: అవును సార్.
1: ఈ యాప్ లో కానీ పోర్టల్లో కానీ రిజిస్టర్ చేసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయండి?
0: నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఒక గవర్నమెంట్ ప్లాట్ఫామ్ సార్. ఇది దీంట్లో రైతులు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారి డేటా అనేది పొందుపరచబడుతుంది, వాళ్ళు ఆక్వా రైతులుగా అక్కడ నిర్దేశితం అవుతారు.
1: సార్, ఈ ఆక్వా రంగాన్ని తీసుకుంటే గనక ముందు చేపలు పండించేవాళ్ళు కానీ చేపలు పట్టేవాళ్ళు కానీ అట్లా ఏ ఏ స్థాయిల్లో ప్రజలు పనిచేస్తూ ఉంటారండి?
0: ఈ ఆక్వా రంగంలో సార్ రెండు విధాలుగా మనం చెప్పాలి సార్ ఈ అంశాన్ని. ఒకటి క్యాప్చర్ ఫిషరీస్, రెండోది కల్చర్ ఫిషరీస్. అంటే వలలు బోట్ల సహాయంతో మనం ఆ చేపలు నదీ జలాలు కానీ సముద్ర జలాల్లో కానీ ఉండేటటువంటి చేపలను మనం పట్టుకునేదాన్ని క్యాప్చర్ ఫిషరీస్గా భావిస్తాం. తర్వాత మనకు కల్చర్ ఫిషరీస్కి వస్తే ఇది చాలా భారీ అంశం. ఈ కల్చర్ ఫిషరీస్లో మనకు హ్యాచరీస్ అనేవి ఉంటాయి, ప్రధానంగా సీడ్ ప్రొడ్యూస్ చేయాలి. ఆ హ్యాచరీస్లో చాలామంది సిబ్బంది పనిచేస్తారు. ఈ కల్చర్ పాండ్స్లో అది చేపలు కానివ్వండి రొయ్యలు కానివ్వండి, ఇక్కడ ఈ కల్చర్ పాండ్స్లో చాలామంది సిబ్బంది పనిచేయడం జరుగుతుంది. అలానే వీటిని హార్వెస్ట్ చేసేదానికి కూడా కొంత సిబ్బంది కావాలి. తర్వాత వాటిని ఐసింగ్ చేయడం, తర్వాత స్టోరేజ్ చేయడం, ప్రాసెసింగ్ చేయడం, తర్వాత ట్రాన్స్పోర్ట్ చేయడం. సో ఈ అన్ని యొక్క దశలలో కూడా దానికి తగ్గ వ్యక్తులు పనిచేస్తూనే ఉంటారు సార్.
1: ప్రజలతో పాటు టెక్నాలజీ కూడా, అంటే కోల్డ్ స్టోరేజీలు కానీ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ దీనికున్న టెక్నాలజీకున్న ప్రత్యేకత ఏంటండి దీంట్లో?
0: ఇక్కడ టెక్నాలజీ పరంగా సార్ ఈ ప్రాసెసింగ్ ప్లాంట్స్కి వస్తే చాలా 1000 కోట్లతో కూడింది. అలానే దీంట్లో సిబ్బంది కూడా టెక్నికల్లీ ఎక్స్పర్టైజ్ పీపుల్ మాత్రమే పనిచేస్తారు సార్. అంటే ఫిషరీస్ ప్రొఫెషనల్స్ పనిచేస్తారు ప్రధానంగా. అంటే క్వాలిటీ స్టాండర్డ్స్, మైక్రోబయాలజీ ల్యాబ్స్ అయితేనేమి, అలానే ఆ గ్రేడింగ్ అయితేనేమి, గ్రేడింగ్లో కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ పనిచేయాలి, స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసే విధంగా తీసుకుంటారు. అలానే హ్యాచరీస్ కూడా అలానే ఉంటుంది సార్. హ్యాచరీస్లో కూడా మీరు గమనించినట్లయితే ఆ బ్రూడర్ తల్లి రొయ్యను మనం తీసుకొచ్చి దాన్ని బ్రీడింగ్ చేయడం, తర్వాత వాటిని మనం ఆ లారల్ స్టేజెస్ని హ్యాచరీలో వివిధ దశల్లో డెవలప్ చేసే నిమిత్తం టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అనేది చాలా అవసరం సార్. అలా చేయగలిగితేనే దానికి తగ్గ ఫీడ్స్ విషయం అయితేనేమి అన్ని విషయాల్లో ఆ టెక్నికల్ ఎక్స్పర్టైజ్తో పాటు ఆ బ్రోడర్ యొక్క క్వాలిటీ ఇవన్నీ ఉంటేనే కూడా ఆ హ్యాచరీలో ఉండే పిల్ల అనేది నాణ్యమైంది వస్తుంది. ఎప్పుడైతే హ్యాచరీ పిల్ల నాణ్యమైంది వస్తుందో కల్చర్ అనేది ఆటోమేటిక్గా సక్సెస్ అవుద్ది సార్.
1: ఇంత చేయాలి కాబట్టే చాలా ఖర్చుతో కూడిన విషయం.
0: అవును,
1: ఇవన్నిటిని.
0: అవునండి.
1: ఈ మధ్య ముఖ్యంగా ఆక్వా రంగం ఎలాంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటుందండి?
0: ఈ ఆక్వా రంగంలో ఒడిదుడుకులు చెప్పాలంటే మనం ముందుగా అనుకున్న విధంగా రైతు

0: కి గిట్టుబాటు ధర రావట్లేదు. ప్రధానంగా ఎంతో వ్యయ ప్రయాసాలతో రైతు సాగు చేస్తున్నాడు. ఎప్పుడైతే పంట చేతికి వచ్చే లోపల రేట్ అనేది పడిపోవడం.
1: ఇలాంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించే ఉద్దేశంతోనే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని ప్రవేశపెట్టారు కదా.
0: అవునండి.
1: వీరందరికీ ఈ రుణ సదుపాయాన్ని కల్పించడానికి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి? మరో విషయం ఏమిటంటే ఈ ఆక్వా పరిశ్రమలో ఇన్సూరెన్స్ కూడా చాలా కీలకమైనది కదా. దీనికి సంబంధించి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి?
0: సార్, దీని ప్రధాన ఉద్దేశమే అసంఘటిత రంగంలో ఉండే వారందరికీ రుణాలు ఏర్పరచడం, సబ్సిడీలు ఏర్పరచడం, ఇన్సూరెన్స్ ఇవ్వడం.
1: ప్రభుత్వ పరంగా ఇన్సూరెన్స్ కి ఏమన్నా సహాయం అందిస్తున్నారా ఆక్వా రైతుల కోసం?
0: ఆక్వా రైతుల కోసం వారికి ఇన్సూరెన్స్ ని కట్టేదానికి వాళ్ళకి ఎంకరేజ్ చేసే నిమిత్తం వారు కట్టవలసిన ప్రీమియంలో దాదాపు సుమారు 40% వరకు లేదా గరిష్టంగా హెక్టార్కి 25,000 రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది గవర్నమెంటే భరిస్తుంది సార్. కనీసం 100,000 హెక్టార్లకి ఈ ఇన్సూరెన్స్ ఇవ్వాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతే కూడా కాకుండా ఎస్సీ ఎస్టీ మరియు మహిళలకు కూడా ఈ 40% గాక మరొక 10% కూడా ఇన్సూరెన్స్ ను ప్రోత్సాహంగా అందజేస్తున్నారు సార్.
1: మిగతా రైతుల్లాగానే ఈ ఆక్వా రైతుల్లో కూడా చాలా తక్కువ ప్రాంతంలో చేపలు గాని రొయ్యల పెంపకం చేసే రైతులు ఎక్కువ మంది ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిన్న రైతులకి ఈ పథకం ద్వారా ఎలాంటి ప్రోత్సాహకాలు లభిస్తున్నాయండి?
0: వాళ్ళు కోఆపరేటివ్స్ గా మారితే ఈ పథకం కింద సుమారు 5,500 ఫిషరీస్ కోఆపరేటివ్స్ కి, అలానే ఎఫ్పిఓస్ కి, అలానే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా బలోపేతం చేయడానికి వీరి యొక్క అజెండాలో ఒక భాగం ఉంది సార్. తర్వాత సహకార సంఘాలు ఏర్పడి వారికి భారీ పెట్టుబడుల్లో భాగంగా ప్రాసెసింగ్ అయితేనేమి, కోల్డ్ స్టోరేజ్ అయితేనేమి, వాల్యూ అడిషన్ అయితేనేమి, వీటన్నిటికి కూడా చేయడానికి కావాల్సినటువంటి ఈ స్కీమ్స్ను కూడా వారికి అందజేస్తుంది సార్. అంతే కూడా కాకుండా ఈ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఇవ్వడం అయితేనేమి, మార్కెట్ లింకేజెస్ వారికి అందజేయడం అయితేనేమి, వాటన్నిటితో పాటు ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్లో భాగంగా ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ వారి కూడా కల్పించి వారికి ఒక ప్రత్యేకత అనేది గవర్నమెంట్ ఇస్తుంది సార్, బాగా ఎంకరేజ్ చేస్తుంది.
1: ఇక ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి రుణ సదుపాయం ఏమన్నా కల్పిస్తుందండి?
0: ఈ మైక్రో మరియు అంటే చిరు చిన్న యూనిట్లకి ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఇవ్వడం, క్రెడిట్ లింక్డ్ సపోర్ట్ ఇవ్వడం, తర్వాత ఈ ఫెసిలిటేషన్ సర్వీస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం ముందు మాట్లాడుకున్నటువంటి కాంపోనెంట్ 1, కాంపోనెంట్ 2 ద్వారా అందిస్తున్నారు సార్. నెక్స్ట్ రెండవ అంశానికి వస్తే వివిధ బ్యాంకులు, సహకార సంస్థలు, ఎన్బిఎఫ్సిల ద్వారా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం, టర్మ్ లోన్ ఇవ్వడం వంటి అనుకూలతలు కూడా బాగా అందజేస్తున్నారు సార్.
1: హరిసాధు గారు ఇవాళ మా ఆకాశవాణి స్టూడియోస్కు వచ్చి ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం గురించి చాలా విలువైన సమాచారాన్ని మా రైతులకు అందించారు. ధన్యవాదాలు సార్.
0: థాంక్ యూ సో మచ్ సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరిసాధు గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी.

0: गई। जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: आकाशवाणी FM 102.2 కుటుంబం ఎల్ సౌజన్య గారితో కథానిక వింటారు. సుర్రును కాలుతున్న గచ్చుపైన నడుచుకుంటూ లోపలికి వచ్చింది పార్వతమ్మ. అది తీవ్రమైన ఎండాకాలం. ఆ దూది బస్తాలు లోపల పెట్టమని చెప్పాను కదా అని అరిచింది.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు ఉండండి. సినిమా పాటలు కార్యక్రమం

క్రమంలో ముందుగా వినండి. దేవతా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.

మీరు విన్న పాట దిల్ చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ ఉషా పాడిన పాట. అది గీత రచన ఉమా మహేశ్వరరావు, సంగీతం ప్రణయ్ కుమార్. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత వినండి. దొరికితే దొంగలు చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట.

దుబాయ్ సీన్ చిత్రం కోసం. కార్తీక్ రీటా పాడిన పాట వినండి. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, సంగీతం మణి శర్మ.

మీరు విన్న పాట ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రం కోసం కళ్యాణ్ మాలిక్ సునీత పాడిన పాట అది. కార్యక్రమంలో తర్వాత వినండి. ఎర్ర సముద్రం చిత్రం కోసం వంగపండు వృందం పాడిన పాట.

అమ్మ గంగమ్మ వడిలోను పడవ పెట్టాడే, అదిగో గాలిలో తెరసాప ఎగిరి కట్టాడే, అమ్మ గాలిలో తెరసాప

పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 8:30. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. భారత్ బెల్జియం దేశాల మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మొదటి త్రైమాసికంలో దేశ జీడిపి 7.8% వృద్ధి సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలదే కీలక పాత్ర అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచ దేశాలతో రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. డ్రైవింగ్ లైసెన్సుల విషయంలో గ్రేడెడ్ పాయింట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వివరాలు. భారత్ బెల్జియం దేశాల మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వెవర్తో నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ సహకారంతో పాటు పునరుత్పాదక ఇంధనం, సైబర్ నేరాలు, దౌత్యపరమైన శిక్షణ రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ, ప్రజల మధ్య సంబంధాలు భారత్ బెల్జియంలను సహజ భాగస్వాములుగా మారుస్తున్నాయని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుల్లో ఒకదాన్ని రెండు దేశాలు కలిసి అభివృద్ధి చేస్తున్నాయని ప్రధానమంత్రి వెల్లడిస్తూ,
1: భారత్ ఆర్ బెల్జియం కే సంబంధం కి జడే ఇతిహాస్ మే గహరీ హై. పహలే విశ్వయుద్ధ మే బెల్జియం మే హజారో భారతీయ సైనికో కా సాహస్ ఆర్ బలిదాన్ హమారీ సాజా స్మృతి కా అహం.

0: हिस्सा है। आज डेमोक्रेटिक वैल्यूज, मार्केट इकोनॉमी और गहरे पीपल टू पीपल टाइज हमें नेचुरल पार्टनर्स बनाते हैं। आंध्र प्रदेश के काकीनाडा में हम दुनिया के सबसे बड़े ग्रीन एमोनिया प्रोजेक्ट्स में से एक डेवलप कर रहे हैं। आज भारत की ग्रोथ स्टोरी दुनिया के लिए।
1: ఇదిలా ఉండగా ఈరోజు ఉదయం బెల్జియం ప్రధానమంత్రి రాజ్ఘాట్ను సందర్శించి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. రక్షణ దౌత్యం భారతదేశ విదేశాంగ విధానంలో ఒక కీలక అంశంగా రక్షణ శాఖ పేర్కొంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ దౌత్యంపై సమగ్ర రక్షాపత్రాన్ని ఈరోజు విడుదల చేశారు. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచ దేశాలతో రక్షణ రంగంలో భాగస్వామ్యాల కోసం భారతదేశం వ్యూహాత్మక రోడ్ మ్యాప్తో పాటు దార్శనికతను ఈ రక్షాపత్రం వివరిస్తుందని ఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జాతీయ భద్రతా లక్ష్యాలను ప్రపంచ సహకారంతో అనుసంధానం చేస్తూ దీర్ఘకాలిక స్థిరత్వం, పరస్పర వృద్ధిని పెంపొందిస్తుందని పేర్కొంది. ద్వైపాక్షిక, బహుపాక్షిక భద్రతా సహకారాన్ని బలోపేతం చేయటం, మిత్రదేశాలతో ఉమ్మడి సైనిక విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, స్వదేశీ రక్షణ ఎగుమతులను ప్రోత్సహించడం, సముద్ర భద్రతను బలోపేతం చేయటం వంటివి ఈ రక్షాపత్రంలో కీలకంగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశ జీడిపి 7.8% వృద్ధి సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగం కీలక పాత్ర పోషించినట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. న్యూఢిల్లీలో విదేశీ వాణిజ్య ఒప్పందాల ఎఫ్టీఏల వినియోగ ప్రచారం కార్యక్రమంలో భాగంగా జరిగిన జాతీయ కార్యశాలకు ఆయన ఈరోజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా భారతదేశం కుదుర్చుకుంటున్న విదేశీ వాణిజ్య ఒప్పందాల కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో 2/3 మార్కెట్ వాటాను పొందడానికి అవకాశం ఏర్పడిందని చెప్పారు. ప్రపంచంలో ప్రధాన ఎగుమతిదారుగా ఎదగడానికి ఇది దోహదం చేస్తుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ
2: మేకింగ్ ఇండియా 30 ట్రిలియన్ డాలర్ ఎకానమీ బై 2047 which will have a very large share of international trade. We are in an important phase of our economic journey. The results of the first quarter growth are very, very exciting, holding tremendous promise for the future. 7.8% GDP growth at constant prices in this period of uncertainty and tremendous turmoil around the world is no mean achievement.
1: డ్రైవింగ్ లైసెన్సుల విషయంలో గ్రేడెడ్ పాయింట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ విధానం వల్ల పదే పదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ సస్పెన్షన్ లేదా రద్దు చేసేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ SIIM 66వ వార్షిక సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ దీనివల్ల బాధ్యతాయుతమైన డ్రైవర్లు బీమా, ఇతర ప్రోత్సాహకాలు పొందవచ్చునని చెప్పారు. ఇలా ఉండగా ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆటోమొబైల్ పరిశ్రమగా భారతదేశం ఎదిగే సామర్థ్యం ఉందని కేంద్ర మంత్రి అన్నారు. నూతన ఆవిష్కరణల ద్వారా ఇది సాధ్యపడుతుందన్నారు. ప్రస్తుతం 22.75 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలతో ఉన్న ఆటోమొబైల్ పరిశ్రమ రంగం దేశ జీఎస్టీ వసూళ్లలో దాదాపు 15% వాటాను అందిస్తున్నట్టు చెప్పారు. అలాగే సుమారు 4 కోట్ల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలకు మద్దతు ఇస్తోందన్నారు. 2025-26 సంవత్సరంలో భారతదేశ ఆటోమొబైల్ ఎగుమతులు 24% పెరిగినట్లు నితిన్ గడ్కరీ తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఆటోమేటెడ్ డోర్ల సౌకర్యంతో కొత్త తరం సబర్బన్ రైళ్లను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ముంబై సిఎస్ఎంటీ నుంచి సింధుదుర్గ్ సావంత్వాడి రోడ్ ఎక్స్ప్రెస్ రైలును న్యూఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముంబైలో 18,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టు పనులు జరుగుతున్నట్టు చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ పోర్టు నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు సరుకు రవాణాను సులభతరం చేస్తామని తెలియజేశారు. తూర్పు పశ్చిమ ప్రాంతాల్లో ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిని గణనీయంగా బలోపేతం చేస్తాయని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ
3: ईस्टर्न और वेस्टर्न दोनों फ्रेट कॉरिडोर्स हमारे देश के लिए बहुत बड़ी एक ताकत है. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने फोकस करके इस काम को आगे लिया, में जो भी डिफिकल्टीज थी उनको दूर किया और अब ईस्टर्न और वेस्टर्न फ्रेट कॉरिडोर्स का काम 100% कंप्लीट हो गया है. आगामी कुछ ही दिनों के बाद में इस पूरे कंप्लीट ईस्ट और वेस्ट फ्रेट कॉरिडोर को राष्ट्र को समर्पित करेंगे. महाराष्ट्र के लिए बहुत बड़ी ये ताकत बनेगा.
1: అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి

చెందుతోన్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో బ్యాంక్ ఆఫ్ అమెరికా సహకారంతో భారత కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2026-27 మొదటి త్రైమాసికంలో భారత్ 7.8% ఆర్థిక వృద్ధి సాధించినట్టు చెప్పారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం మూలధన ఆస్తులు సృష్టించడంపైన, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడంపైన, విమానయాన రంగంలో పరిశ్రమలకు మద్దతు ఇవ్వటంపైన దృష్టి సారించినట్లు మంత్రి తెలియజేశారు. పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలతో కూడిన సుదీర్ఘకాల సంబంధాలు భారత్ బెల్జియం దేశాల మధ్య ఉన్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో బెల్జియం రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్ కేంద్ర మంత్రి ఈరోజు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచం ఈనాడు భౌగోళిక ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుందని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బెల్జియం వంటి ముఖ్యమైన భాగస్వామితో సమావేశం కావడం ఎంతో ప్రయోజనకరమైనదిగా పేర్కొన్నారు. భారత్ బెల్జియం స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని బెల్జియం రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్ ఈ సమావేశంలో స్పష్టం చేశారు. రక్షణ సహకార చర్చలు, ఉన్నత స్థాయి పర్యటనలు, శిక్షణ సామర్థ్య పెంపుదల ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించుకోవడానికి ఇద్దరు మంత్రులు ఈ చర్చల్లో భాగంగా అంగీకరించారు. అదేవిధంగా ప్రాంతీయ శాంతి భద్రత అంశాలపై కూడా చర్చించారు. ఇండో పసిఫిక్లో సముద్ర భద్రతా సహకారం అవసరాన్ని సైతం ఇరుదేశాల రక్షణ మంత్రులు గుర్తించారు. తూర్పు మధ్యప్రదేశ్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ విభాగం ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 24 గంటల్లో బీహార్, తూర్పు రాజస్థాన్, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇలా ఉండగా ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, మహారాష్ట్ర, ఒడిశా, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. వారణాసి పార్లమెంటు నియోజకవర్గంలో వరద పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీ నుంచి సమీక్షించారు. వరదలపై సమగ్ర సమాచారం తెలుసుకోవడానికి జిల్లా మేజిస్ట్రేట్ సత్యేంద్ర కుమార్తో ఫోన్లో ప్రధానమంత్రి మాట్లాడారు. సహాయక శిబిరాల్లో చేపడుతున్న ఏర్పాట్ల గురించి ప్రధాని ఆరా తీశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారత్ బెల్జియం దేశాల మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మొదటి త్రైమాసికంలో దేశ జీడిపి 7.8% వృద్ధి సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలదే కీలక పాత్రని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచ దేశాలతో రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. డ్రైవింగ్ లైసెన్సుల విషయంలో గ్రేడెడ్ పాయింట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

విక్రమార్కుడు చిత్రం కోసం ఎంఎం కీరవాణి సునీత పాడిన పాట అది. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి. శ్రీమతి ఎం వెంకటలక్ష్మి బృందం వారు పాడిన జానపద గీతాలు.

మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎం వెంకటలక్ష్మి బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 9 గంటలు. ఇక ఆంగ్లంలో వార్తలు.

0: ఎస్ అను, ప్లీజ్ కమాన్ సే ఎస్. అదిగో అదిగో అనేస్తున్నావు, నీ లిప్ మూమెంట్ తెలియజేస్తోంది. అది అది హలా గుడ్.
1: వదిన గారు, కంటికి రెప్పలా చూసుకున్నాను నా కూతుర్ని, ఇక నుంచి మీదే భారం. నా పిల్ల మీ పిల్ల అయింది.
2: మీరంతగా చెప్పాలా వదిన గారు? మాకు మాత్రం ఆడపిల్లలున్నారా? ఉన్నది ఇద్దరు మగపిల్లలు, కోడళ్లే మాకు ఆడపడుచులు. మీరేం బెంగపెట్టుకోకండి.
1: నాకు మీ మీద ఆ నమ్మకం ఉందండి. మీలాంటి మంచి మనుషుల దగ్గరకు చేరింది నా బిడ్డ. అదృష్టవంతురాలు.
0: వస్తానత్తయ్య, మీరేం బెంగపెట్టుకోకండి, త్వరలో మేము విజయవాడ వచ్చేస్తాం, అందరం కలిసి ఉందాం, సరేనా?
1: నీలాంటి ఉత్తముడికి నా కూతురు భార్య అయ్యాక నాకేం బెంగనాయనా.
3: వస్తానమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త.
1: అలాగే నువ్వు కూడా జాగ్రత్త. అత్తగారింట్లో నీకంతా కొత్తగా ఉంటుంది, అలవాటు పడితే ఆ ఇల్లు నీ ఇల్లు అవుతుంది.
3: నేను వారం రోజుల్లో వస్తానమ్మా, మళ్ళీ కాలేజ్ తెరుస్తారు కదా.
1: సరేలే, ఇప్పటి నుంచి ఆ విషయం గట్టిగా అనకు. అక్కడికి వెళ్ళాక వాళ్ళ వాళ్ళకి అతను ఎలాగో చెప్పుకుంటాడు, ఒప్పిస్తాడు. నువ్వు ప్రచారం చేసుకోకు.
3: అదేంటమ్మా, నేనేం తప్పు చేస్తున్నానన్నా? చదువుకుంటానంటున్నాను.
1: మాట్లాడొద్దన్నానా? పెళ్ళయ్యాక చదువుకోవడానికి అత్తగారు వాళ్ళు ఒప్పుకోవద్దా? అంతా సవ్యంగా జరగని, వాళ్ళకిష్టం ఉన్నా వేరే వాళ్ళు వాళ్ళ బుర్రలు పాడు చేసే అవకాశం ఉంది. వెళ్ళు, వాళ్ళు ఎదురు చూస్తున్నారు, జాగ్రత్త.
3: అలాగే, నువ్వు జాగ్రత్త.
4: ఆ వర్జం వస్తుంది, మళ్ళీ త్వరగా బయలుదేరాలి. రామ్మా
5: రామ్మా
6: రావమ్మా, మహాలక్ష్మి రావమ్మా.
0: సారీ, వేళకాని వేళ జోక్ చేశానా? ఎంతరా, 10 రోజుల్లో వచ్చేస్తాం కదా, బెంగెందుకు?
3: అమ్మని వదిలి ఉండడం ఇదే మొదటిసారి.
0: బహుశా ఇదే ఆఖరిసారి కూడానేమో. ఓకే, ఇంకా ఆమె మనతోటే ఉంటారు. ఏమంటావు?
3: థ్యాంక్ యూ.
0: వెరీ గుడ్.
3: శేఖర్, శేఖర్.
0: జీ మేడం.
3: కామెడీ తర్వాత అర్జెంటుగా వెళ్ళి న్యూస్ పేపర్ తీసుకురావాలి.
0: అలాగే తెస్తాను, కానీ ఎందుకో తెలుసుకోవచ్చా?
3: ఎంఫిల్ నోటిఫికేషన్ పడిందట, అమ్మ ఫోన్ చేసింది, అప్లై చేయాలి.
0: గట్టిగా మాట్లాడుకు, నేను పేపర్ తెస్తాను, వెళ్తున్నా, బాయ్.
3: ఏంటో
2: అమ్మాయే లావణ్య.
3: వస్తున్నా అత్తయ్య. చెప్పండి అత్తయ్య.
2: ఏం లేదమ్మా, చదువుకునేటప్పుడు స్నేహితులు పేర్లు పెట్టి పిలుచుకోవడం మామూలే, కానీ భార్య భర్తను పేరు పెట్టి పిలవడం సంప్రదాయం కాదమ్మా. పైగా పల్లెటూరిది, ఎవరైనా వింటే బాగుండదు.
3: అదేంటి అత్తయ్య, నా భర్తకి లేని అభ్యంతరం, మీకు లేని అభ్యంతరం, ఊళ్ళో వాళ్ళకెందుకు?
2: మాకు అభ్యంతరమేనమ్మా. ఇంట్లో ఇంతవరకు ఎప్పుడు ఏ భార్య కూడా భర్తను పేరు పెట్టి పిలవలేదు.
7: అంతేకాదమ్మా, సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మామగారు ఎదురుగా, అత్తగారు ఎదురుగా ఏ కోడలు కుర్చీలో కూర్చోకూడదు. నా పెళ్ళే 2 ఏళ్ళయింది, నేను కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఏనాడు మామయ్య గారు ఎదురుగా కుర్చీలో కూర్చోలేదు, మీ బావగారిని పగటిపూట కన్నెత్తి కూడా చూడలేదు.
3: ఏంటక్క, మీరు కూడా చాదస్తాం, అవన్నీ పాతకాలం మాటలు ఆలోచనలు. నాకు అసలు కింద కూర్చోటం అలవాటు లేదు, పైగా నేను చదువుకుంటూ అలా కుర్చీలో కూర్చున్నా కానీ సరదాకి కాదుగా.
2: లావణ్య, నీకన్నా పెద్దవాళ్ళతో ఇంతసేపు వాదించడం నేర్పిందా నీ చదువు నీకు?
3: ఇందులో వాదించడం ఏముంది అత్తయ్య, సరదాగా మాట్లాడుకుంటున్నాం.
4: ఏంటి, ఆడవాళ్ళందరూ హాల్లో సమావేశం అయ్యారు, టైం చూసారా? 10 అవుతోంది, టిఫిన్లు ఏర్పాట్లు చేస్తారా?
2: మా సిద్ధంగా ఉందండి, తెస్తాను.
0: లావణ్య, ఇదిగో పేపర్,
3: నీతో మాట్లాడాలి, రా చెప్తా.
0: ఏంటి లావణ్య, ఏంటి సీరియస్గా ఉన్నావు?
3: ఏమో, నాకేం అర్థం కావటం లేదు. ఒకళ్ళేమో నిన్ను పేరు పెట్టి పిలవద్దని, మరొకళ్ళు మామగారు ఎదురుగా కుర్చీలో కూర్చోకూడదని, ఇంకొకళ్ళు ఆడదాన్ని కాబట్టి పని పాట చేయడం నా డ్యూటీ అని మాట్లాడుతున్నారు. మన పెళ్లికి ముందు నేను పెళ్ళయ్యాక కూడా చదువుకోవాలనుకుంటున్న విషయం వాళ్ళకి చెప్పలేదా?
0: ఆ సంగతి ఇప్పుడు ఎందుకు?
3: అడిగిన దానికి సమాధానం చెప్తావా చెప్పవా?
0: లావణ్య, అదొక ఇష్యూ లాగా ముందు చెప్పానంటే వాళ్ళు పెళ్లికి ఒప్పుకునేవాళ్ళు కాదు. ఈ ఇంట్లో పెళ్ళయ్యాక ఆడవాళ్ళు చదువుకోవటం సంప్రదాయం కాదు. కాకపోతే నీ విషయం వేరు, నేను మెల్లిగా చెప్తాను.

0: చూసావా, చెబితే వినలేదు. నాన్న విన్నాడు మన మాటలు, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమిటో. ఛా, కొంచెం కూడా ఓపిక పట్టలేకపోయావు.
1: లావణ్య, మీ ఇద్దరు ఒకసారి గదిలోంచి బయటికి వస్తారా?
0: పద
2: చెప్పండి మాయ్ గారు.
1: మీ ఇద్దరి వాగ్వివాదం నాకు వినిపించింది. అంతేకాదు, నువ్వు మీ అత్తగారితో తోడికోడలతో కూడా వాదించడం విన్నాను. చూడమ్మా, పెద్దవాణ్ణి నీకు నేను చెప్పడం నా ధర్మం. ఈ ఇంటికి కొన్ని పరిమితులున్నాయి, కొన్ని సంప్రదాయాలు పద్ధతులు ఉన్నాయి. ఒకసారి ఇంటి కోడలుగా అడుగుపెట్టాక మా పద్ధతులకి పరిమితులకి లోబడి ఉండాలి. నువ్వు శేఖర్ పెళ్లి ముందు ఏం నిర్ణయించుకున్నారో మాకు తెలియదు, కానీ మీ నిర్ణయాలు మార్చుకోవలసిన అవసరం మాత్రం ఉంది. నేను చెప్పేది ఇంతే. రాజేశ్వరి, టిఫిన్ పట్టరా.
0: లావణ్య, పదా వెళదాం. నాన్న ఇంకేం మాట్లాడరు.
2: ఉండు, నేను ఆయనతో మాట్లాడాలి.
0: వద్దు, నాన్నకు ఎదురు చెప్పడం ఇష్టం ఉండదు.
2: మాయ్ గారు, మీరు చెప్పింది నేను విన్నాను, నేను చెప్పేది మీరు కూడా వినండి. నాకు చదువు అంటే ఇష్టం. నేను పిహెచ్డీ చేయాలన్నది మా నాన్నగారి కోరిక, అమ్మ ఆశయం, నా లక్ష్యం. ఈ విషయాలు శేఖర్కి తెలుసు. పెళ్ళయ్యాక కూడా చదువుకోవడానికి తను ఒప్పుకున్నందుకే నేను ఈ పెళ్లి చేసుకున్నాను. కాబట్టి నేను చదువుకుని తీరాలి.
1: శేఖర్, మీ ఆవిడకి ఇవాళంతా కూర్చుని మన ఇంటి పద్ధతులు వివరించు, రేపు మాట్లాడమను నాతో.
0: విన్నావుగా, పద లోపలికి వెళదాం.
2: పదండి.
1: గంగా.
3: ఏంటి మామయ్య గారు?
1: అక్క ఏం చేస్తుందమ్మా, పడుకుందా?
3: లేదనుకుంటాను మామయ్య గారు.
2: లేదు, పడుకోలేదండి, మీకోసం ఎదురు చూస్తున్నాను.
1: లావణ్య, ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అవమానించడం ఈ ఇంటి సంప్రదాయం కాదు, మా సంస్కారము కాదు. నాకు తెలుసు, ఈ ఇంట్లో నేను తప్ప మీకు కావలసిన వాళ్ళు ఎవ్వరూ లేరని, నేను తప్ప నిన్ను అభిమానించేవాళ్ళు లేరని, నువ్వు కేవలం నాకోసమే వచ్చావని, నా మాటకు గౌరవం ఇచ్చి వచ్చావని నాకు తెలుసు.
2: నేను ఏం తప్పు చేశానని అత్తయ్యగారు నన్ను అవమానిస్తున్నారు?
1: ఆ విషయాలన్నీ సాయంకాలం సావకాశంగా మాట్లాడుకుందాం. పద, నాకు ఆకలిగా ఉంది. రాజేశ్వరి, వడ్డిస్తావా?
4: నాకు ఒంట్లో బాగోలేదు, గంగ వడ్డిస్తుంది రండి.
1: సరే, నువ్వు కూడా భోజనం చేసి విశ్రాంతి తీసుకో.
4: విశ్రాంతి? ఇక నాకు ఒకటే విశ్రాంతి, చేతికంది వచ్చిన కొడుకు పోయాడు, నాకు విశ్రాంతి, శాశ్వత విశ్రాంతి.
5: అమ్మాయి లావణ్య, ఇలా త్వరగారా?
6: ఆవిడ చదువుకుంటున్నారత్తయ్య, పిలవకండి, నేనున్నానుగా, నాకు చెప్పండి. నాకెలాగా చదువు సంజ ఏదీ లేదు, పల్లెటూరు గబిలాయని, చదువుకునే వాళ్ళని పాడు చేయడం దేనికి?
5: ఇంట్లో ఆడవాళ్ళు చదువు చట్టుబడాలంటూ పగల గదుల్లో దూరు తలుపేసుకుని కూర్చోవడం పద్ధతి కాదు, వెళ్ళి తలుపు కొట్టి పిలువు.
6: అమ్మో, నా వల్ల కాదు, ఆవిడ నోటి దాటికి నేను తట్టుకోలేను, మీరు పిలవండి అత్తయ్య.
5: సరే, నేనే పిలుస్తాను. లావణ్య, లావణ్య.
2: ఏంటత్తయ్య, ఏం జరిగింది?
5: ఊరగాయలు పెడుతున్నాం కదా, ఎంత పని ఉంటుంది, నీ తోడుకోడలు చూసైనా మంచి మర్యాద నేర్చుకోవాలి.
2: అంత మర్యాద లేని పని నేనేం చేయలేదు.
6: మీరు ఊరుకోండి అత్తయ్య, ఆవిడ అలా మాట మాటికి సమాధానం చెప్తుంటే నాకే బాధగా ఉంది, బొత్తిగా పెద్దంతర చిన్నంతరం లేదు.
2: అక్కయ్య, మండే అగ్నిలో ఆజ్యం పోయకండి, ఎందుకు అలా పుల్లవిరుపు మాటలు మాట్లాడతారు? చెప్పేదేదో డైరెక్ట్గా చెప్పండి, ఏం కావాలి మీకు? నేనేం పని చేయాలి చెబితే చేస్తాను, అనవసరమైన మాటలతో నా టైం వేస్ట్ చేయొద్దు.
5: అయ్యో అయ్యో, ఎంత పొగరో, అత్తగారన్న గౌరవం లేదు, తోడుకోళ్ళంటే విలువ లేదు, నోడికి ఎంత వస్తే అంత మాట్లాడేయడమేనా?
2: గౌరవం కావాలనుకునేవాళ్ళు గౌరవంగా ప్రవర్తించాలి.
6: అంటే అంటే నేను నీతో అగౌరవంగా ప్రవర్తిస్తున్నానా? ఏమండోయ్, ఏమండి మిమ్మల్నే?
7: ఏంటే, ఏంటా గావు కేకలు, ఏం జరిగింది?
6: ఇంకా ఏం జరగాలి, మీ తమ్ముడు చదువుకున్నావని చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు, ఆవిడ దృష్టిలో నేను పని మనిషిని, గౌరవం తెలియని దాన్ని, విన్నారా? వినండి ఇది.
7: ఏంటమ్మా లావణ్య, ఊరుకున్న కొద్దీ నీ ప్రవర్తన బాగుంటాం లేదు, హద్దు మీరుతున్నావు. నువ్వు ఎంత చదువుకున్నా ఈ ఇంటికి కోడలివి, అది తెలుసుకుని మాట్లాడాలి.
2: క్షమించండి బావుగారు, నేనిప్పుడు అక్కయ్యని కానీ అత్తయ్యగారిని కానీ ఏమీ అమర్యాదగా మాట్లాడలేదు, ఏం జరిగిందో చెప్పకుండా వాళ్లే నన్ను నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు.
7: అంటే పెద్దవాళ్ళు నిన్నొక మాట అంటే ఎదురు చెప్తావా?

0: అనే మాటలు చేసే విమర్శలు సహేతుకంగా ఉంటే నేను మాత్రం ఎదురు చెప్తానా?
1: ఇదిగో ఇదిగో అమ్మాయి, నువ్వు బాగా రెచ్చిపోతున్నావు, నేను ఇంకా సహించను. ఏడే చిన్నాడు, వాడికి ఇప్పుడే ఫోన్ చేయి సుబ్బారావు. ఇదేదో ఇప్పటికిప్పుడు తేలాలి. భార్యను అదుపులో పెట్టుకుంటాడా లేదా అడుగు.
2: ఏంటి, ఏమైంది, ఏమిటి పంచాయతీ?
1: ఏం కావాలి? ఈ ఇంటికి మహమ్మారి పట్టుకుంది. ఇంతకాలం గుట్టుగా గౌరవంగా సాగిపోతున్న సంసారం ఈ చదువుకున్న మహారాణి దయ వలన బజాన పడుతోంది.
3: నేను చదువుకుందానని నన్ను అవమానిస్తోంది.
0: అక్కయ్య, అబద్ధాలు చెప్పకండి.
4: ఏంటమ్మాయి, నా భార్య అబద్ధం చెప్తుందే? ఇక ఊరుకుంటే లాభం లేదు, ఇప్పుడే ఫోన్ చేస్తా శేఖర్కి.
5: ఏంటన్నయ్య, ఏమైంది, ఏదన్నా గొడవ?
4: వచ్చావా? అదిగో నీ చదువుకున్న భార్య నడుగు ఏం జరిగిందో, ఏం జరుగుతుందో పెద్ద చిన్న లేకుండా అందరినీ కడిగేస్తోంది నిలబెట్టి.
1: ఇంతకాలం నుంచి ఇంట్లో ఆడవాళ్ళు ఎవ్వరు ఇలా నోళ్లు చేసుకుని పంచాయతీ పెట్టలేదు నాయన. ఇవాళ మా పరువు బజాన పడింది. నీ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకో.
5: నాకేం అర్థం కావటం లేదు, ఏం జరిగిందో చెప్పకుండా ఏంటమ్మా ఇది? లావణ్య, ఏమన్నా నువ్వు వెళ్ళని?
0: నా అంతటి నేనుగా ఎవరిని ఏం అనలేదు. అన్యాయంగా నన్ను మాట్లాడుతుంటే నేను డిఫర్ చేసుకుంటున్నాను. నేనేం తప్పు చేయలేదని చెప్తున్నాను.
1: అమ్మో అమ్మో, ఎంత ధైర్యం, ఎంత నెరజానా. అందుకే అన్నాను చదువుకున్న వాళ్ళు ఇంటికి కోడలుగా వద్దురా అని.
2: జరిగింది చాలు, అందరూ లోపలికి వెళ్ళండి.
0: ఆగండి, నేను చేసిన తప్పేంటో, ఎందుకు ఇంత రాద్ధాంతం చేశారో నాకు తెలియాలి.
5: లావణ్య, నోరు మూసుకొని లోపలికి వెళ్తావా లేదా?
2: శేఖర్, ఏంటిది ఈ కేకలు, ఈ రభస ఏమిటి? ఎన్నడన్నా ఈ ఇంట్లో ఇలాంటి గొడవలు అయ్యాయా?
5: సారీ నాన్నగారు, ఇంకెప్పుడు ఇలా జరగనివ్వను, నా భార్యని కంట్రోల్ చేస్తాను.
0: ఏంటి నన్ను కంట్రోల్ చేసేది? నా హద్దులేంటో, ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో నాకు తెలుసు, నాకేం చెప్పనవసరం లేదు. చిచి, ఏం ఇల్లేది, ఏం మనుషులు, పరువు, గోంగూర. ఈ ఇంట్లో నేను క్షణం ఉండను. శేఖర్ పద, వెళ్ళిపోదాం.
5: లావణ్య, జీవితం అంటే సర్దుబాటు, నా మాట విని లోపలికి వెళ్ళు.
0: సర్దుబాటే కానీ ఇలా కాదు. ఇంత అవమానం జరిగాక ఈ ఇద్దరు ఆడవాళ్లతో నేనుండలేను. నీ భార్యకు గౌరవం లేని చోట ఉండాలనుకుంటే నువ్వుండు, నాకు అభ్యంతరం లేదు. కానీ ఆ తర్వాత నీకు నాకు కూడా సంబంధం ఉండదు.
5: ఏం బెదిరిస్తున్నావా?
0: కాదు, వాస్తవం తెలియచేస్తున్నాను.
5: సరే, నా వాళ్లను గౌరవించని భార్య నాకు కూడా అవసరం లేదు.
0: శభాష్, గొప్ప మనిషివి. గుడ్ బై.
5: బాయ్.
2: అమ్మా లావణ్య.
0: సారీ మాయ గారు.
1: అయ్యో అయ్యో అయ్యో, ఈ ఇంటికి మహమ్మారి దాపురించిందిరా దేవుడా, పరువు గంగ పారాడిపోయిందిరా దేవుడా.
2: అలా కూర్చోమ్మా లావణ్య, ఇప్పుడు చెప్పు నీ రాకకి కారణం.
0: మీరు రమ్మని కబురు చేశారు కదా.
2: అవును, కానీ కబురు చేసిన చాలా రోజులు కదా వచ్చావు.
0: కావచ్చు, కానీ నాకు ఇటీవలే తెలిసింది శేఖర్ పోయిన విషయం. మీరెవ్వరు నాకు కనీసం తెలియచేయలేదు.
2: నీ అడ్రస్ మాకు చెప్పావా?
0: నిజమే, అమ్మ పోయాక నేను హైదరాబాద్కి మకాం మార్చేశాను. అప్పటికి నా ఎంఫిల్ అయిపోయింది, పిహెచ్డీలో చేరాను.
2: అందుకే కనీసం సంవత్సరకాలకైనా వస్తావని కబురు చేశాను. చట్టపరంగా విడాకులు తీసుకోకపోయినా నువ్వు వాడి భార్యవని, ఈ ఇంటి కోడలువని నమ్మి నీ స్నేహితురాలు అనుకోకుండా కలిస్తే కబురు చేశాను.
0: ఆయన భార్యగా ఎలా ఉన్నా మేమిద్దరం స్నేహితులుగా మూడేళ్లు బతికాం. ఏడాది పాటు భార్యగా కాపురం చేశాను, ప్రేమించాను, తప్పకుండా నా కోసం వస్తాడని ఆశించాను. కానీ
2: వాడు వాళ్ళమ్మ బలవంతం మీద గంగ మెడలో తాళి కట్టాడే, కానీ మనసంతా నీ మీదేనమ్మా.
0: అందుకేనా విడిపోయిన రెండేళ్లలో ఒక్కసారైనా నా దగ్గరికి రాలేదు? విడాకుల నోటీస్ పంపించారు.
2: ఈ ప్రశ్నలకి సమాధానం నా దగ్గర లేదు. పంతాలు, పట్టింపులు జీవితాలను నాశనం చేస్తాయని నీకు ఆ రోజే చెప్పాను. వాడు పంతానికే పోయాడు. విడాకుల నోటీసు పంపిస్తేనైనా నువ్వు భయపడి వస్తావని ఆశించాడు. కానీ నువ్వు స్టాంపు పేపర్ మీద సంతకం చేసి బంధాన్ని తెంపేసుకున్నావు. నీ ప్రవర్తన వాడి మనసుని ఎంత గాయం చేసి ఉంటుందో ఆలోచించావా అమ్మా?
0: మాయగారు, ఆ రోజు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయే రోజున నేను కేవలం 4 చీరలు సూట్కేసులో పెట్టుకుని వెళ్ళాను. నా నగలు, పెళ్లినాటి పట్టు చీరలు అన్నీ ఇక్కడే వదిలేశాను. దేనికి?
2: చెప్పు.
0: శేఖర్ తన తప్పు తెలుసుకుని నన్ను గౌరవంగా ఈ ఇంటికి ఆహ్వానిస్తాడని, లేదా కనీసం నా కోసం బయటకు వచ్చి నన్ను తన జీవితంలోకి ఆహ్వానిస్తాడని. మాయగారు,

0: ఏ ఆడది బరి తెగించి బతకాలని కోరుకోదు, గౌరవంగా బతకాలని కోరుకుంటుంది. నేను అంతే. నిజం చెప్పండి, ఆ రోజు నాకు ఇక్కడ అవమానం జరిగిందా లేదా?
1: అవమానం ఎవరి వల్ల జరిగింది?
0: అందరి వల్ల. అత్తయ్య, అక్కయ్య, ఆయన, బావగారు,
1: వాళ్ళంతా నీవాళ్ళు కాదా?
0: అయితే అంత భయంకరంగా నన్ను ఒక్కదాన్ని చేసి అంతమంది నన్ను మాటలతో టార్చర్ చేశారు, ఎలా భరించగలను అనుకున్నారు?
1: చూడమ్మా, ఇదంతా మనస్తత్వం మీద, ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు సున్నిత మనస్కురాలివి, విద్యావతివి, స్వతంత్రురాలివి, కాబట్టి నీ దృష్టిలో అది చాలా పెద్ద అవమానం. అదే గంగ ఇలాంటి అవమానాలను ఎన్ని సహించిందో తెలుసా? ఇప్పుడు చూడు, వాడు లేకపోయినా తన స్థానం ఇంట్లో చెక్కు చెదిరిందా?
0: ఏం స్థానం ఇచ్చారు మావయ్య గారు? పని మనిషి స్థానం కదా, అది ఎప్పుడూ పదిలంగానే ఉంటుంది. జీతం బత్తెం లేని పని మనిషి దొరకదు కదా.
1: లావణ్య,
0: ఆలోచించండి మావయ్య గారు, కాలం మారుతోంది వేగంగా, చాలా, మీరు ఊహించలేనంత వేగంగా. ఆధునిక సౌకర్యాలు, ఆధునిక యంత్రాలు, ఆధునిక భావాలు, ఆధునిక జీవన విధానం, రాబోయే తరం ఈ మార్పుకి అనుకూలంగా మారి తన జీవన గమనాన్ని మార్చుకోకపోతే ఎంత వెనకబడి ఉండాలో, ఎంత యాంత్రికంగా బతకాలో తెలుసా? ఆడపిల్ల చదువుకుంటే అదుపులో ఉండదనే మీ ఇంటిల్లిపాది ఆలోచనలకి అటు గంగా ఇటు ఆముక్త కూడా బలైపోవాలా?
1: లావణ్య, నిన్ను రమ్మన్నది నీ వస్తువులు తీసుకువెళ్ళిపోవాలని. అవి తీసుకుని ఇంక నువ్వు బయలుదేరితే చాలా మంచిది. ఈ ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం నీకు నాకు కూడా గౌరవం.
0: తప్పకుండా వెళ్ళిపోతాను. గంగని నాతో పంపించండి, ఆవిడ్ని చదివిస్తాను, మంచి ఉద్యోగం చూపిస్తాను, తన కాళ్ళ మీద తాను బతికేలా చేస్తాను. మాయ్ గారు, శేఖర్ కోపంతోటో పట్టుదలతోటో నన్ను వదులుకున్నాడు, కానీ తనకి కూడా ఆడపిల్లలు బాగా చదువుకుని ఉన్నత స్థానం పొందటమే ఇష్టం. తన కోసమైనా ఆముక్త బాగా చదువుకునే అవకాశం ఇవ్వండి, అతని ఆత్మకి శాంతి చేకూర్చండి ప్లీజ్. రేపు ఉదయం బస్కి వెళ్ళిపోతాను. సెలవు.

0: గంగా
1: వస్తున్నా, ఒక నిమిషం.
0: ఇదిగో ఈ డబ్బులతో ఆముక్తకి ఏమన్నా కొనిపెట్టు.
1: వద్దొద్దు
0: గంగా, నేను పరాయిదాన్ని కాదు. ఆముక్తకి ఏదన్నా చేసే హక్కు బాధ్యత కూడా ఉంది నాకు. ప్లీజ్ కాదనుకు, తీసుకో.
1: కానీ మామయ్య గారు
0: ఏమీ అనరు, సరేనా? తీసుకోమ్మా.
1: ఆ పెట్టే మీకు ఇవ్వమన్నారు మామయ్య గారు.
0: ఓ, ఇప్పుడే రారా ఆయన?
1: ఇవాళ ఏకాదశి, మధ్యాహ్నం ఏకంగా గుడి మూసి వస్తారు.
0: అంటే నన్ను వెళ్ళిపోమ్మని ఇండైరెక్ట్గా చెప్పారన్నమాట. సరే నేను వెళ్తున్నాను, జాగ్రత్త. అందరికీ చెప్పి వెళ్ళానని.
1: అలాగే.
0: రిక్షా. ఇందా ఆ సూట్ కేసు ఇలావు.
2: ఇదిగోనమ్మా,
0: ఇవిగో డబ్బులు.
2: అమ్మా, ఏ బస్కి వెళ్ళాలి మీరు?
0: విజయవాడ.
2: ఇంకా 10 నిమిషాల్లో వచ్చేస్తారులేండి.
0: సర్లే.
3: లావణ్య.
0: మాయ గారు, మీరు? అరే గంగ.
3: అవును, గంగని తీసుకొచ్చాను.
0: అంటే నాతో?
3: అవునమ్మా, రాత్రి అంతా బాగా ఆలోచించాను. తీసుకెళ్ళు, చదివించు. నువ్వన్నది అక్షరాల నిజం. జీవితంలో అడుగుపెట్టిన వెంటనే సౌభాగ్యాన్ని కోల్పోయిన ఈ అమ్మాయిని సౌఖ్యాలకు దూరం చేయడం మానవత్వం కాదని అర్థమైంది. చదివించు. నీలాగా వ్యక్తిత్వంతో, చదువు నేర్పిన చక్కటి సంస్కారంతో ఉన్నతంగా బతికేలా తీర్చిదిద్దు. త్వరలో ఆముక్తను కూడా పంపిస్తాను. ముందు ఆమెను స్థిరపడని.
0: మీరు థ్యాంక్ యూ మాయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.
3: ఆ రోజు, నువ్వు వెళ్ళే రోజు చక్కటి జీవితాన్ని కాలదన్ని వెళ్ళిపోతున్నావని కోపం వచ్చింది. కానీ ఇప్పుడు అనిపిస్తున్నది, నువ్వు అలా వెళ్ళి ఉండకపోతే నా ఇంట్లో నువ్వు ఒక వస్తువు కింద మిగిలిపోయేదానివని. ఈనాడు పేరు

ప్రతిష్టలు ఒక హోదా, మరికొందరికి జీవితాన్ని ప్రసాదించే స్థైర్యం ధైర్యంతో పరిపూర్ణ మహిళగా ఉన్నావు. నీలాగే గంగని తయారు చేసి చక్కటి బ్రతుకు పుస్తకాన్ని ఆవిష్కరించు. శుభం భూయాత్.

0: ఆవిష్కారం నాటిక విన్నారు. నాటిక రచన శ్రీమతి ఏ విజయలక్ష్మి, నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు. ఇందులో శ్రీ ఎం గోపాలకృష్ణ, శ్రీ జిఎస్ ప్రసాదరెడ్డి, శ్రీమతి బిఎన్ సీతాకుమారి, శ్రీమతి ఏ వేణుమాధవి, శ్రీమతి కె వాసవదత్తరమణ, శ్రీమతి పి సునీత, శ్రీ టి విశ్వనాథ్, ఇంకా శ్రీమతి కె ఆండాళ్ గోవిందరాజన్ పాల్గొన్నారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 10:30. ఇప్పుడు వినండి ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా వినండి విక్రమ్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: இந்த கொண்ட
1: తర్వాత వినండి. యంగ్ ఇండియా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం కీరవాణి పాడిన పాట, సాహిత్యం దాసరి నారాయణరావు, సంగీతం ఎంఎం కీరవాణి.

ఇంద్రధనస్సు కార్యక్రమంలో శ్రోతల సినిమా పాటను వింటున్నారు. తర్వాత వినండి, వల్లభా చిత్రం కోసం తన్విష పాడిన పాట, వేటూరి సుందరమూర్తి సంగీతం సాహిత్యం, సంగీతం యువన్ శంకర్ రాజా.

ఇంద్రధనస్సు కార్యక్రమంలో మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి ప్రసార వివరాలు

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి ప్రసార వివరాలు. రేపు ఉదయం ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ స్తుతి వింటారు. 6:30 శ్రీ ఎం రామశేషయ్య గారి వినిపించే వినదగమాట. 6:35 సేద్య శుద్ధుల కార్యక్రమంలో మొక్కజొన్న సాగు వివరాలు అందిస్తారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం నాట్యకాలం, ఆ తర్వాత డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో ఆరోగ్యకరమైన జీవితానికి సమతుల ఆహారం, ఈ అంశం గురించి పోషకాహార నిపుణులు బి సాయి పల్లవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:30 అల్లూరు సీతారామరాజు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ పి సూర్యారావు. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 షబాష్ ఆంధ్ర శీర్షికన చారిత్రాత్మక ప్రదేశం అమరావతి రూపకం వింటారు. 9:30 అభిలాష కార్యక్రమం వింటారు. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమం, 5:30 యువవాణి కార్యక్రమం. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ కార్యక్రమం. 7:00 లలిత గీతం. 7:15 పల్లె ప్రాంతాల కార్యక్రమంలో శ్రీమతి ఎస్ పెద్దక్క బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత భారతి కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 9:16 స్పాట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వై తిరుపాలయ్య బృందం వారు పాడిన క్లార్నెట్ వాద్యం వింటారు. 10:00 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మీరు ఇంతవరకు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో 2026 భారత్ హాంకాంగ్ జట్ల మధ్య T20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి ప్రసార వివరాలు, రేపు ఉదయం ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ స్తుతి వింటారు. 6:30 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో మొక్కజొన్న సాగు వివరాలు అందిస్తారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి.